0: 12.
1: దీనిని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
0: If one forgets this law, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
0: You love your parents, mother, father, your sisters and brothers.
1: కాని ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
0: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
0: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాం.
0: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
0: What is this?
1: ఇది పుష్పం.
0: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
0: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
0: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
0: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
0: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్ని రేఖలు ఉంటున్నవి?
0: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
0: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
0: రేఖలు ది పెటల్స్ ఆర్ ది లేఖలు ద లెటర్స్ ఆఫ్ ద డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
0: ఇఫ్ వన్ మిస్సెస్ దిస్ లెటర్ ఆఫ్ లవ్ యూ కెనాట్ కాల్ హిమ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: దీని అన్నింటికీ ఆధారం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఆల్.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
0: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
0: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
0: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరీడ్ మేనర్.
1: మన తల్లి తండ్రి సోదరుడు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
0: ద మదర్ ఫాదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ represent the petals
1: andaru cherinatundi kutumbamu anetundi pushpamu.
0: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnante matramla chaladu.
0: It's not enough if we have this family relationship.
1: Visha kutumbikuduga nevu kavali.
0: One should belong to this universal family, family of the universe.
1: Evani chusina namaskaram నమస్కారం నమస్కారం నమస్కారం.
0: యూ షుడ్ బి ఏబుల్ టు రెస్పెక్ట్ సల్యూట్ నమస్కార్ ఎవ్రీవన్ హూమ్ యూ కమ్ అక్రాస్.
1: దీనికి మించినటువంటిది ఎక్కడైనా మనకు లభిస్తుందా?
0: దిస్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఎవ్రీబడి యూ డోంట్ గెట్ మోర్ దెన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక నీకు జగత్తులకు కనిపించినవన్నీ కూడాను దైవ స్వరూపములే.
0: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇన్ దిస్ కాస్మాస్ ఇట్ వెరీలీ ఇస్ డివైన్.
1: దైవము కానటువంటిది ఒక్కటి కూడా నువ్వు జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ అదర్ దాన్
1: ఈ కనిపించిన అన్నీ కూడా నువ్వు వస్తువులుగా నీవు భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ మియర్లెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
0: ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆల్సో ఆర్ సింబాలిక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా నువ్వు కానరాదు.
0: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుకనే మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
0: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది

0: దైవమే.
1: ఇస్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ద డివినిటీ.
0: కనుక సర్వము దైవస్వరూపమని భావించినటం చాలా గొప్పతనము.
1: The greatness lies considering everything as a manifestation of God.
0: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడా జగత్తులో కానరాదు.
1: In this world you don't find anything other than God.
0: కనిపించినదంతా కూడా దైవ స్వరూపమే.
1: All that is conspicuous is the will of God.
0: Form of God.
1: Is the form of God.
0: కనుక will of God కాదు form of God.
1: It's not the will of God, it is the form of God.
0: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
1: So God is present in all forms.
0: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వమానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
1: Therefore all forms are his. It's only God who assumes all these forms.
0: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
1: so we should give up this material point of view.
0: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
1: We should go the power, the strength of God and strengthen in our heart.
0: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడాను అనుభవించటం లేదు.
1: You don't experience any other thing other than God in this world.
0: మనము నీటిని తాగాము.
1: You have taken water.
0: ఈ నీటిని త్రాగటం చేత ఏమి శాంతి కలిగింది?
1: What is that you get by drinking water?
0: దాహం తీరింది.
1: Thirst is quenched.
0: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
1: This very thirst is divine.
0: నీరు కూడాను దైవమే.
1: Water is divine.
0: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
1: The five elements, the five essential sheets, the senses, everything is God only.
0: ఇవన్ని సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: We are misusing our senses.
0: ఇది మానవుడు చేసేటువంటి పాపము.
1: This is the sin committed by man.
0: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
1: All senses are highly sacred.
0: నిర్మలమైనటువంటివి.
1: They are pure.
0: నిశ్చలమైనటువంటివి.
1: They are steady.
0: నిస్వార్థమైనటువంటివి.
1: Selfless.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపము.
1: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
0: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
1: It is beyond all caste, community, race and nationality.
0: దీనికి caste అంటే ఏంటో తెలియదు.
1: It has no knowledge of what caste is.
0: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
1: We have the human values within us, but we are in search of them outside.
0: మానవతా విలువలు అంటే
1: human values.
0: ఏమిటి అనుకున్నారు?
1: What do you think of them?
0: మానవతా విలువలే దైవ గుణములు.
1: The human values are the divine qualities.
0: దైవమునకు వేరే గుణమే లేవు.
1: God has no special attributes other than these.
0: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
1: The very term God symbolizes a great quality, supreme.
0: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
1: We are deluded by attributing attributes to God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
0: నాకు మరొక పదము నాకు తెలియదు.
1: Bhagavan does not refer to any other thing he does not know. The
0: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడాను కానరాదు.
1: There is no greater quality than love within man.
0: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
1: We have to seek that love.
0: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
1: God is not separate other than love.
0: నిర్గుణం
1: attributeless
0: నిరంజనం
1: shining
0: సనాతనం
1: ancient
0: నికేతనం
1: exemplary
0: నిత్య
1: eternal
0: శుద్ధ
1: pure
0: బుద్ధ
1: unsullied
0: ముక్త
1: liberated
0: నిర్మల స్వరూపినము.
1: It's a pure one, unpolluted.
0: దీనికి ఇన్ని పేర్లు పెట్టిన కూడా ఇవన్నీను మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కానీ దానికి వర్ణన కానే కాదు.
1: ఆల్ ది సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
0: భగవంతునికి వర్ణనే లేదు.
1: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
0: తనకు ఒక్కటే ఒక వర్ణన.
1: బట్ ఇట్స్ ఓన్లీ వన్
0: గొప్ప వర్ణన ప్రేమ.
1: The greatest way of describing God is only love.
0: ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
1: బియాండ్ దిస్ రెల్మ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ లవ్ నథింగ్ లైస్.
0: కోపం నందు కానీ తాపం నందు కానీ విచారం నందు కానీ దుఃఖం నందు కానీ ఏదీని ఎందుకూడను ఈ ప్రేమ ప్రేమనే.
1: In all moments of life, either in anger or frustration, love remains as it is.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
0: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
1: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
1: దట్ ఫార్మ్ యు హావ్
0: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
1: యు థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
0: అంగహీనుడైనటువంటి పిల్లలను
1: ది హ్యాండిక్యాప్
0: సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
1: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
0: వారు ఒక దైవస్వరూపులు.
1: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
0: Heenudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
1: There is none in this world who are low.
0: Aa heenamainatuvanti gunamu manayende.
1: That quality which is so low and mean is in you only.
0: Adi bhagavantuni quality kaadu.
1: It's no way the God's quality.
0: Bhagavantuniki quality ide levu.
1: God has no attributes or qualities.
0: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
1: But he has got only one quality.
0: ప్రేమనే అతని క్వాలిటీ.
1: The quality of love is the quality of God.
0: ప్రేమనే అతని స్వరూపము.
1: Love is his form.
0: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
1: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
0: Aa prema lekunda kevalamu parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
1: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
0: Kanukani premato nannu palakarinchandi.
1: Talk to Bhagavan with all your love.
0: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
1: You get the response then and there itself when your words are full of love.
0: ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు.
1: Say with all love, సాయి.
0: ఓయి అని పలుకుతారు.
1: You get the response, ఓయి ఓయి.
0: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
1: నథింగ్ కెన్ టచ్ అవర్ మూవ్ భగవాన్.
0: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
1: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
0: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
1: ఆల్ యువర్ వెల్త్, ఆల్ యువర్ స్టాటస్ స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
1: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ all the sweetness contained in this you do not find
0: prema.
1: Anywhere.
0: Prema ki enta dirgham istamo anta daniki madhurya vastundi.
1: Prema, as you utter, well, it speaks of all sweetness there.
0: Kanuka meeru premanu pradhananga pettukondi.
1: Have this love as the foundation.
0: Ekkadigaina meeru vellandi.
1: You may go anywhere.
0: Adavulu endunna.
1: You may be in the forest.
0: Aakashamunna.
1: Or in the sky.
0: Pattanamunna.
1: In a city.
0: Pallanunna.
1: Or village.
0: Gutta meedanunna.
1: On the mountain top.
0: Kattetapadi unna.
1: Or in the deep sea.
0: Preminchu vaaniki premaye saati.
1: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
0: Kalvi idaniki ye grahamu, ye vasati, ye nivasamu, ye maatramu levu.
1: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
0: Itti premanu meeru sampadinchukondi.
1: This love we should acquire.
0: Ee premaku enta dhanam ichina labhinchetundi kaadu.
1: You cannot buy this love with any amount of money.
0: Enta manasu ichina labhinchetundi.
1: You can only get it by offering your mind.
0: Ee manasuku maatrame labhistundi gaani.
1: It's only the mind that can acquire.
0: Ituvanti prema tattvanni motta motta manavudu abhivruddhi pachukovali.
1: It is only the love that one has to develop.
0: Nee premanu penchukone nimittame bhakti bhakti bhakti ani oka bhakti anetuvanti padamulo meeku andinchadu.
1: The objective of devotion is to grow, develop love.
0: Kanuka manaku bhakti bhakti anetuvanti ekkada nunchi labhinchadu.
1: Devotion you don't get anywhere else.
0: Premane manaku devotion.
1: And this love is the true devotion.
0: Ee premaleinatuvanti devotion deep ocean.
1: Devotion without love is only deep ocean.
0: Aa ocean kuda nu elantidi uppu neela vali.
1: This deep ocean is saltish, saline.
0: Devotion is only sweet water.
1: The devotion is full of sweet water.
0: Amritamayamainatundi ee prema.
1: And this love is nectar.
0: Aanandamayamainatundi ee prema.
1: Love is bliss.
0: Adbhutamainatundi ee prema.
1: It's mysterious, wonderful.
0: Antata chikkunadi ee prema.
1: And you get it so easily for yourself.
0: Kanuka itti sulabhamainatundi premanu vadali.
1: You give up that easy, simple love.
0: Inkoka premanu manam ee maatramu aashinchaladu.
1: Never expect any worldly love.
0: Prema sarupulana.
1: Embodiments of love.
0: Meeru bhakti bhakti bhakti anetundi premanu pavitranga pettukondi.
1: You safeguard that sacred love.
0: Daniki michinatundi prema marakati ledu.
1: Beyond this you don't find anything in this world.
0: Daniki michinatundi mukti marakati ledu.
1: It is only the source of liberation.
0: Mukti bhakti yukti rakti anarti anninti andu kuda nu ee prema okkati maatrame ledavayundani.
1: Mukti liberation, bhakti the devotion, rakti the attachment, the anurakti one's own likes, they all center round this love only.
0: Kanuka ee naadu guru poonam dinam meeku andinchetundi amoolyamainatundi vastuvu oka prema maatrame.
1: On this most auspicious sacred day of guru purnima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
0: Ee premane lekundina nenu edi ichi kudanu adi phalitam undadu.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premanu meeru abhivruddhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
1: This evening Bhagavan will explain the details of love.
0: Prema mudita manase kahe.

हवस मूत्र सुगन माव के कराम माता पिता बंधु सख सब।

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margamu jnana manam vimana yanam kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamunundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: కానీ విశాల హృదయుడైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ దే విల్ ఫైండ్ ద గోల్ ఇస్ వన్ దో దేర్ ఆర్ త్రీ పాత్స్.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ but the destination is one and the same.
1: Karmopasagnanamulu moodu unti kudanu Triveni sanghamani bhavistu vacharu prachinulu.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni sanghama.
1: Bhakti anaga Yamuna nadi.
0: Devotion is river Yamuna.
1: Idi nirmala nischara nisvarthamainatundi okka tattvamu.
0: Is pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగానది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీర మాధ్యము కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: Kanuka ee Yamuna Ganga aneetundi karma upasanalu rendu kudanu bahyanga kanipistuntai.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta మనకు స్పష్టమవుతూ ఉంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైనే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు
0: action is like a flower.
1: Upasana anetundi pindi kaya vantiyu naniyu.
0: Worship is a tender fruit.
1: Jnanamu phalam vantidaniyu.
0: Wisdom is a ripe fruit.
1: Pushpam leka kai kaledu kai leka phalam kaledu.
0: Without flower there cannot be tender fruit, much less a ripe fruit.
1: Moodinte parinamamulu veru veru ainappatikini deeni oka gamyam okkate.
0: Though these three transformation steps, stages are there, the transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: three. The proper study of mankind is man. Thoughts, words, action. ఈ మూడింటి యొక్క ఏకత్వమే, యాక్షనే కర్మ మార్గము.
0: Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: The declaration what we say is
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: The ultimate being the one of wisdom.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములన్నింటి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayetha madhuraksharani govinda damodara madhaveti. Hey jihve naluka, neevu satyamunu palikeetunti naluka, neevu mrudumadhuramainatunti naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యుర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యూ కెన్ టాక్ సో స్వీట్లీ, యుర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనిని భగవద్గీత ఎదుగుకూడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడా నువ్వు విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడా నువ్వు మంచిదే, కాని అసత్యమును మాత్రం మనం వెల్లడ్ చేయకూడదు.
1: ఇట్స్ నాట్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ వెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్, వెన్ వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టు సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in its railway travel.
0: అనేక మంది రైల్లో కూర్చుంటే అటు ఇటు ఊగుతుంది అని చెప్తుంటారు. అది చూడాలని నాకు ఆశ.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: కాని దానికి ఒక కాలం వస్తుంది.
1: Because the time is ahead anyway.
0: ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును, కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: There are other examples too.
0: ఆర్డరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయడము ఒకటి.
1: ట్రావెలింగ్ బై ఆర్డినరీ ట్రైన్ ఆర్ ప్యాసింజర్ ట్రైన్ ఇస్ వన్ టైప్.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: Kani ee Dharmavaram lo ekkinatundi train Dronacharam lo maravalsi vastundi inko train ku.
1: However, you may have to change there at that junction Dronacharam.
0: Idi kontha varaku nu ordinary train travel ani oka daggara ekki maroka daggara digi samanu tirigi nippukoni తిరిగి ఇంకొక ట్రైన్ ను క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతికి ఇది ఎత్తుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ ది
0: ఓనరీ. ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
0: ఉపాసన మార్గంలో కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ఏక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanamaitundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee anninti yandunu karma chala pradhanamaitundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్ action wisdom separate and make certain changes to our condition and get confused.
0: Karmam anetundi dehaaru bandhini dehamto bandhipabadinatundi karma.
1: The body is bound by action.
0: Janmamku moola kaaraname karma.
1: Is the action that is the main cause for birth.
0: Karma chetane janmam manaku praaptistundadi.
1: You have this human birth because of this karma action.
0: Kanukane ee karmaku motta mota manam namaskarinchali.
1: First we should pay our respect.
0: ఇది ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్ ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: Why?
0: నా చేత ఈ దేహము చేత ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: I pay my respects to you because you should make this body start or get into good activity and good action.
0: ఈ దేహము రావటమే కర్మానుబంధీని మనుష్య లోకే. ఈ మనుష్య లోకమంతా కూడాను కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది.
1: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్ ఈ చైన్డ్ బౌండ్ బై యాక్షన్.
0: కర్మ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ యాక్షన్?
0: ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము.
1: నాట్ దట్ వాట్ యు డూ విత్ అవర్
0: హ్యాండ్స్. కాదు.
1: నో.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాలి.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏమీ ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్
0: ప్రయత్నము లేకుండా, పురుష ప్రయత్నము లేకుండా సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈజ్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నం లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్
0: ఎయిర్. గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్ ఎ మినిట్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: వెన్ ది బ్లడ్ డజంట్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుకనే సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్
0: కర్మనే మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్ నోబుల్.
0: అన్నింటికి మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు హావ్ గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార, ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార, ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన, ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో నో, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది. నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది. నిరుపవాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
1: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము, గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
1: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
1: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
0: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
0: పల్లెల యొక్క అభివృద్ధి.
1: The development in rural areas.
0: ఏది పల్లె?
1: What is a village?
0: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
1: Not the assembly of
0: houses. ఒక్కొక్క దేహం కూడాను ఒక్కొక్క పల్లె.
1: Every body is a village.
0: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
1: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
0: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
1: That which makes you aware of this equality is constant.
0: మనసు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
1: The moment mind decides things, legs start
0: walking. మనసు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
1: When mind decides, hands work.
0: మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
1: When mind wants to see, eyes would see.
0: మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
1: When mind desires, ears.
0: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైన మాస్టర్.
1: దేర్ఫోర్ మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
0: కనుకనే దేహం క్రిందది.
1: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
0: దానిపైన సెన్సెస్,
1: అబౌవ్ ద సెన్సెస్.
0: దానిపైన మైండ్,
1: ఓవర్ ద మైండ్.
0: దానిపైన బుద్ధి,
1: ఓవర్ ద
0: ఇంటెలెక్ట్. దానిపైన ఆత్మ,
1: ఆన్ ద టాప్ ఆత్మ.
0: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
1: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
1: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్, బాండేజ్ అండ్ లిబరేషన్.
0: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ టు టేక్ యాక్టివిటీ.
0: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దుష్కర్మల చేత దుఃఖించేది మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ. కానీ
0: జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
1: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
0: karma anityam.
1: Action is not permanent.
0: Bhakti anityam.
1: Devotion is not permanent.
0: Karma anityam. Kani emiti valla deham anityam.
1: The body is temporary.
0: Kanukane anityam sukham, anityam asukham lokam. Anityam asukham lokam.
1: Therefore the whole world is temporary and there is no happiness, misery.
0: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
1: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
0: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
1: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
0: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
1: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
0: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
1: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
0: చిన్న పసిబిడ్డ చైల్డ్.
1: At the time of birth, one is a child.
0: 10 years ago, he is a boy.
1: At the age of 10, he is a boy.
0: 30 years ago, he is a man.
1: At the age of 30, he is a man.
0: 75 years ago, he is grandfather.
1: At the age of 75, he is grandfather.
0: Child, boy, man and grandfather. నలుగురు ఒక్కడే కాని వివిధ రూపంలో వివిధ నామంలే. ఇవి భిన్నమైనటువంటివి కాదు.
1: Therefore, child, boy, man and grandfather are one and the same.
0: కనుకనే నేను పూర్వం చెప్పాను.
1: Bhagavan said that
0: ఆత్మ నుండి అహం పుట్టింది.
1: Out of the spirit came the aham or ego.
0: ఈ అహం నుండి మనసు పుట్టింది.
1: Out of this ego, mind is born.
0: మనసు నుండి వాక్కు పుట్టింది.
1: Out of this mind, the word.
0: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
1: And therefore this ego is the son of Atma, the spirit.
0: Not ego.
1: Aham is the son of Atma.
0: Ego is separate.
1: Oh, aham.
0: ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను, నేను, నేను.
1: దిస్ అహం ఐ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఈ నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు.
1: దేర్ఫోర్ దిస్ ఐనెస్, దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే మరొక పేరు లేదు.
1: దేర్ నో ద నేమ్ బియాండ్.
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం.
1: దిస్ ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ అండ్ నాట్ ఓం.
0: ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore, this I is
0: born. అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore, this I-ness is the son of
0: ఆత్మ. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: Out of this I-ness,
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ది మైండ్ కేమ్ ది వర్డ్.
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: Therefore, this word is the great grandson of the spirit.
0: మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: Therefore,
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: They all belong to family of
0: Atma. మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: Therefore, you should have atmic feeling in the mind.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి.
1: You should also spell out, speak out with atmic feeling.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్ దట్
0: ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హ్యాస్ గాట్ ది రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటం ఇది అంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: ఇది మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కానీ ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్లీ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: ఇంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: ఇది చాలా గట్టిగా ఉంటుండాలి.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీఆర్ వీక్.
0: ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కానీ నలుగింటికి కూడా ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది.
1: The common property of all the four members of the family is constant
0: integrated awareness. అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఆమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని ఎప్పుడు నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood, brotherhood. అందరూ కూడాను సోదరభావం అనుకుంటారు.
1: We say that there's this
0: fraternity. ఈ సోదరభావంలో కలిసిమెలిసి ఉండేటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు.
1: Though they say brotherhood of man, they go to Supreme Court.
0: ఈ బ్రదర్స్ లోపల కూడా ఎంత భేద అభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక భావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు నీ భ్రమనే. లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి ద్వేషాలు పూనుకుంటున్నారు.
1: Among the brothers there is hatred and difference of opinion.
0: కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది ఏక

0: పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కాని అది మాయ కాదు, నీ భ్రమనే.
1: In fact, we're deluded. We're an illusion. In fact, it's no illusion at all.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You don't have faith in your own truth.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: You have no faith in yourself.
0: ఇది కారణం ఏమిటి?
1: Why?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ కన్సర్న్.
0: నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానము చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్, వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మట్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: హి ఓపెన్డ్ హిస్
0: మౌత్. 14 లోకములు కూడా కనిపించింది.
1: ఆల్ ది 14 వరల్డ్స్ అపియర్డ్ దేర్.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: దిస్ ఫూలిష్ మదర్ డిడ్ బిలీవ్ దట్.

0: తనకు తానే భ్రమించుకుంటుంది.
1: He went on imagining, thinking like this, is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుంది.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు, దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith?
0: కనుకనే మొట్టమొదట faith, కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ యాక్షన్ దట్ హెల్ప్స్ us టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రతి యాక్షన్ కూడాను ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ ఎ రియాక్షన్.
0: ప్రతి సౌండ్ కూడాను ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవరీ సౌండ్ దేర్ ఇస్ ఎ రీసౌండ్.
0: కనుకనే రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అన్నిటి కూడాను రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ నే.
1: దేర్ఫోర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ బిలాంగ్ టు దిస్ స్పిరిట్
0: రియాలిటీ
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is reason?
0: నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: reason. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం.
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Atyanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వి కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్ ఫ్రెండ్,
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ విత్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము అర్పితము అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రాముడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్.

0: తీపే బలం లేకుండా పోయింటి ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్ సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామ సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్, నో వి ఆర్ సిక్స్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు,
1: అనదర్ బ్రదర్ ఫ్రమ్
0: కిష్కింధ. సుగ్రీవుడు లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము.
1: We thought we are only
0: కాదు కాదు ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాం.
1: We are six life principles.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: Without Sugriva we wouldn't have known.
0: విభీషణుడే లేకపోతే రావణి వద సంహారం.
1: Without Vibhishana it would not have been possible.
0: కనుకని అన్నింటి యందు కూడాను అన్ని విధములైన శక్తి చేరి ఉంటుండాలి.
1: There is mighty power in every factor.
0: ఈ సర్వ శక్తులు కూడాను దైవ శక్తులే.
1: All this power is divine.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some toothstick that is useful at least.
0: ప్రాణమున్న మనిషి లోకంలో పనికి రాడా?
1: Don't you think that man who is alive?
0: ఎవరిని మనం దేశించకూడదు.
1: So don't hate anybody.
0: అత్వేష్టా సర్వభూతానాం.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: We should not differentiate people.
0: అందరినీ ఏకం చేయాలి.
1: We should make them united.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి ఒక తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: There lies in unity all the strength and sanctity.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను. Unity in diversity.
1: What Bhagwan tells us, unity in diversity.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: Stars are many.
1: Stars are many.
0: Sky
1: is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటిది ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నంలో మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: అయితే మనం అనుకున్నటువంటి దానిని సాధించలేకపోతున్నాం, దీనికి కారణమేమిటి?
1: Yet we are not able to achieve our target. Why?
0: కానీ భక్తి యొక్క ప్రభావంతో ఆవిర్భవించినటువంటి యొక్క పలుకుల యొక్క ఆచరణ మనలో లేకపోవటమే మూల కారణం.
1: బికాస్ వాట్ ఆల్ వీ సే అవుట్ ఆఫ్ డివోషన్ వీ డోంట్ ప్రాక్టీస్.
0: రామభక్తులము రామభక్తులం అని అనుకుంటున్నాము.
1: వీ థింక్ వీఆర్ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వీ ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వి డు దట్?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హి హస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వీ?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హి కెప్ట్ ఇట్ టు ద ప్రామిస్. He left the kingdom and go
0: మన సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిది అందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for name's sake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: వెన్ యూ గెట్ ఇట్?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: వెన్ వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్ వీల్ హావ్ అథారిటీ ద రైట్ టు హావ్ పార్ట్నర్షిప్.
0: మనం అంటున్నాము కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: వీ సే వర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ డు వీ థింక్ ఆఫ్ కృష్ణ? డు వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో.
0: ఇక కృష్ణ భక్తులు ఎంత అవుతాం?
1: హౌ డు యూ సే యువర్ డివోషన్?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము.
1: సాయి
0: ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఈస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచి ఉంటున్నారు ఇక్కడే?
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత స్థాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resistant?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He is not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: Will ever the darkness be dispelled by the news of light?
0: లైట్ ను ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎత్తపోతుంది.
1: Without lighting the lamp, how do you drive out the darkness?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever a poor man be free from the poverty by listening to the economics and finance?
0: ఆగున్నవాణి ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
1: Will ever a person who is hungry,
0: ఆకలిగా ఉండేటువంటి వానికి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: If a hungry person just watches the menu card, will ever the hungry be appeased?
0: రోగంబు తీరున.
1: Will sickness be relieved or cured?
0: ఔషధ మహిమంబు అంత విన్న.
1: By just knowing the mystery of the medicine.
0: అట్టనే మనము రామాయణాలు పఠిస్తున్నాము, భాగవతాలు పఠిస్తున్నాము, భగవద్గీతలు వదిలిస్తున్నాము, ఇంకా పారాయణాలు చేస్తున్నాము. ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant Sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: It's only textual information knowledge.
0: కాని నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యూ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: Is enough if you practice one.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాడు.
1: ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాలపైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు, ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండాలి కానీ డియర్ లేదు.
1: You are near, but you are not dear.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: That those honeybees are dear.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: But both dear and near are essential.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to practice one at least.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practiced,
0: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: You may listen to any number of discourses. It's like a tape recorder.
0: ఈ టేప్ రికార్డర్ చూస్తుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు.
1: When you watch the tape recorder, you don't hear anything.
0: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్క ముక్కలుగా కత్తిరించు, దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు.
1: Even if you cut the tape into number of pieces, you don't hear.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు, ఆ సెల్స్ వేసి, అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటు.
1: బట్ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో, యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చేయాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu danni select chesukunnatundi vaadavutavu.
1: Then it leads to selection. You'll be selected.
0: Aa selection ee yokka ishtamu.
1: That selection is what you like.
0: Adi ichcha shakti.
1: That is ichcha shakti.
0: Ichcha shakti ee kriya shaktiga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti ee gnana shaktiga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom. Ichcha shakti
0: gnana shakti ee moodinti yokka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom, finally.
0: Kanukani, prati karma kudanu, chitta-suddhigāvanam chiyyāli.
1: So, we should do every activity with pure divine.
0: Yedi chesinappatikini, idi bhagavat karmagāvanam viswasinchāli.
1: Whatever we do, we should take it divine.
0: Sarva-karmam bhagavat prityārthaṁ, chāla sulabhamaina mārgamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantunikki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: Therefore, action, devotion, wisdom are not separate.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: All the three are one and the same.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: There's no difference.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: The names and forms may be different.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But the principle of Atma is same.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this Atma which is
0: దివ్య మార్గంలో ప్రవేశించి
1: we should enter into the pathway.
0: దైవత్వాన్ని అనుభవించటము ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి అర్హత, అది అధికారం.
1: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: sweeter than the sugar, tastier than the curd, sweeter than the nectar. So sweet is the name of the Lord. So it's absolutely necessary to chant the name of Rama every day. Embodiments of love.
1: విశ్వమునకు రాముడే మిత్రుడు.
0: Rama is a friend of this universe.
1: ఈ విశ్వమునకు అతనే హితుడు.
0: He is the well-wisher of this universe.
1: అతనే యతుడు. యతుడు.
0: He is the ideal saint in this cosmos.
1: ఇట్టి ఆదర్శమూర్తి అయినటువంటి రామచంద్రుడి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం అంత సులభం కాదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు నో ద నేచర్ ఆఫ్ రామ.
1: సముద్రం యొక్క అలలను లెక్కించటమైన కూడాను సులభమే కాని రాముని యొక్క గుణగణములను వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ ఎమినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు నో ది డివినిటీ ఆఫ్ రామ.
1: అందరి యందు ఉన్నటువంటిది రామచంద్రుడే.
0: ఇట్స్ ఓన్లీ లార్డ్ రామ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: విశ్వమే ఒక గృహము.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ హోమ్.
1: యావత్ మానవ జాతియే ఒక కులం.
0: ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఎ కమ్యూనిటీ.
1: ఇట్టి సంబంధ బాంధవ్యంను గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే రామతత్వాన్ని గుర్తించగలడు.
0: The one who knows the interrelationship between the community and the cosmos would be able to know the divinity of Rama.
1: Andari padamula krinda unnadi oke bhoomi.
0: It's the same earth under our feet.
1: Andari talala paina unnatvantidi oke aakashame.
0: It's the same sky above our heads.
1: Andaru peelchunadi oke gaali.
0: It's the same air that we
1: andaru traagunadi oke neere.
0: The same water that we drink.
1: Itti ekatattvanni guttinchinatvanti vyaktulu maatrame rama tattvanni telusukunatuku prayatnistaru.
0: Those that know this principle of unity or oneness would be able to comprehend the divinity of Rama.
1: Vedamulu rendu vidhamulaina dharmamulu bodhinchinavi.
0: Vedas advocate two types of dharmas or principles.
1: Okati pravrutti aniyu, rendavadi nivrutti aniyu.
0: One is outward, the another is inward.
1: Pravrutti laukikamu.
0: Outward is the worldly.
1: ప్రాకృతమైనటువంటి జీవితమునకు సరిపోవునటువంటి గుణములను చేకూర్చున్నది.
0: ఇట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ద ట్రేట్స్ అండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద వరల్డ్ వి లివ్ ఇన్.
1: కానీ నివృత్తి ఆత్మజ్ఞానము బోధించినటువంటిది.
0: బట్ ది ఇన్వర్డ్ ట్రెండ్ స్పీక్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఈ ప్రవృత్తికి నివృత్తికి ఉండేటువంటి భేదములు గుర్తించినటువంటి వాడే ధీశాలి.
0: ఈస్ ది వన్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వేళ. Who knows the difference between the outward and the inward trend?
1: ఏ పనినైనను ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రవృత్తి.
0: The outward philosophy wants us to know the procedural aspects of doing any activity.
1: ఎట్టి స్థితిలో చేయాలి అనేటువంటిది నివృత్తి.
0: Inward trend nivruti wants us in what position that we should do it.
1: మానవునికి ఆకలి వేసిన తక్షణమే భుజించి ఆకలిని తీర్చుకోమని చెప్పడం ప్రవృత్తి.
0: ది అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ వాంట్స్ అస్ టు ఈట్ ఫుడ్ వెన్ వీఆర్ హంగ్రీ.
1: కానీ ఎట్టి ఆహారంను భుజించాలి, ఏ విధంగా భుజించాలి, ఇది ఏ విధమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటిది భుజించాలి అని సరి అయినటువంటి మార్గాన్ని బోధించేటువంటిది నివృత్తి.
0: The inward trend of philosophy wants us to know what kind of food is to be partaken, in what way it is to be taken, and to what extent it would contribute to our health.
1: Kanaka pravrutti nivruttulu yokka dharmamulu ee bahyamu antaratmakamu sambandham entundi.
0: Therefore the external and the internal as well relate to the spirit and the self.
1: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi.
0: All that we see with the naked eye, listen with our ears and think with our mind,
1: హృదయాన్ని కరిగించునది,
0: that which melts, moves our heart,
1: జీవితాన్ని పండించునది,
0: దట్ ఫ్రక్టిఫైస్ అవర్ లైఫ్.
1: ఇదియే నివృత్తి యొక్క మార్గము.
0: ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఇన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ.
1: మనస్సును చలింపజేసి,
0: వేవరింగ్ నేచర్ ద మైండ్,
1: బుద్ధిని భ్రమింపజేసి,
0: ది ఇంటెలెక్ట్ ఇస్ డెల్యూటెడ్,
1: నివృత్తి మార్గమునందు ప్రవేశించకుండా చేయటము ఈ యొక్క ప్రవృత్తి యొక్క ధర్మము.
0: దట్ విచ్ కమ్స్ ఎ స్టంబుల్ బ్లాక్ విచ్ వుడ్ నాట్ అలవ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ది ఇన్వర్డ్ ట్రెండ్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ట్రెండ్.
1: అత్యంత దూరమునందు చేర్చున్నదే ఈ ప్రవృత్తి.
0: ఇట్ ఈస్ దిస్ ప్రవృత్తి ఆర్ ఎక్స్టర్నల్ థాట్ దట్ కీప్స్ అస్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: ఇట్టి రామచంద్ర తత్వాన్ని గుర్తించడానికి పవిత్రమైనటువంటి హృదయ ధర్మాన్ని మనం గుర్తించాలి.
0: టు నో ద నేచర్ ఆఫ్ రామచంద్ర, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, ద స్పిరిట్ అండ్ ద సెల్ఫ్.
1: జీవితము ఒక విధమైనటువంటి ఒక ఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: జీవితము ఒక విధమైనటువంటి సంఘర్షణ.
0: లైఫ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ కాంట్రోవర్సీ.
1: కానీ ఎట్టి సంఘర్షణలు లేనటువంటి ఒక స్థానము అది అయోధ్య.
0: అయోధ్య ఇస్ ద సెంటర్ వేర్ దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఎట్టి విరోధి కూడాను ప్రవేశించినటువంటి ఒక ప్రదేశమే అయోధ్య.
0: అయోధ్య ఇస్ ఎ ప్లేస్ వేర్ దర్ ఇస్ నో సెపరేషన్ ఆర్ వియోగ.
1: అట్టి అయోధ్యనే మానవుని యొక్క హృదయము.
0: హ్యూమన్ హార్ట్ సింబలైజెస్ దిస్ అయోధ్య.
1: ఎట్టి ద్వేషములు, ఎట్టి కళంకములు, ఎట్టి విధమైనటువంటి యొక్క రూపములను ధరించేటువంటిదంతా ఈ మానసిక తత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్ హేట్రెడ్ అండ్ సో మెనీ
1: అనేక ఘర్షణలతో విరోధం చేసుకుని వారితో సంయోగ వియోగములు జరిపేటువంటిదే ఈ యొక్క ప్రవృత్తి లక్షణము.
0: ప్రవృత్తి ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఫిలాసఫీ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాంట్రోవర్సీ, ద కాన్ఫ్లిక్ట్.
1: కనుకనే మానవుడు ఈనాడు అశాంతికి గురి అయి,
0: therefore man is restless today,
1: శాంతికి దూరం అవుతున్నాడు,
0: and is far off from peace.
1: కారణం,
0: why?
1: ప్రవృత్తి మార్గం అనుసరించడం చేతనే.
0: As he follows the external trend,
1: ఈ విధమైనటువంటి సంయోగ వియోగములకు గురి అయి,
0: he is put to union and separation,
1: సర్వకాలములు యందు కూడాను అశాంతిని పొందుతున్నాడు,
0: and suffers from restlessness at all periods of time.
1: ఇట్టి అశాంతిని పొంది,
0: having been restless,
1: జీవితమును వ్యర్థం కావించుకున్నటువంటి వాడే రావణుడు.
0: రావణ wasted his life.
1: అతను నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గం అనుసరిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్వేస్ ఫాలోడ్ ది ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన కోరికలను తాను చంపుకోలేక కొడుకును చంపుకున్నాడు.
0: హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్ అండ్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డెత్.
1: తమ వాంఛను తాను చంపుకోలేక తమ వంశాన్ని చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిస్ ఓన్ వీక్నెస్, he was responsible for the ruin of the entire clan.
1: Tana ragamulu tanu champukoleka rajyanni bhasam chesukunnadu.
0: As he could not control raga attachment, he had to sacrifice his rajya, the kingdom.
1: Kattakadapatiki ravanudu bodhinchinatvanti idiye lokaniki.
0: This is the teaching of ravana at the end.
1: Loka prajalara,
0: people of this world,
1: navale ragamunu jayinchukoleka,
0: without controlling this attachment,
1: navalane vanchalanu arikattukoleka,
0: like me without controlling the desire,
1: navane korikalanu arikattukoleka,
0: like me without any check or ceiling on desire,
1: sarvanasulu guri kaakandi,
0: don't suffer.
1: Intiye kaadu kadapatiki nenu kudanu lekapothunnanu.
0: Ultimately I am also going to be lost.
1: Nilchedi emti ee jagattuno,
0: what is that stands
1: in life? Sakirti maatrame nilchagalutundi.
0: It is only the bad name that remains.
1: Sakirti anipindi ramanuku chendutundi.
0: The good name goes to Rama.
1: Kattu kanukane sakirtini sadinchandi.
0: Therefore, earn repute.
1: అపకీర్తికి ఏమాత్రం కూడాను అడుగునివ్వండి.
0: Never put to disrepute.
1: అని రావణుడు బోధించాడు జగత్తుకు.
0: That was the teaching of Ravana to this world.
1: పాపాలకు పాపాలను కరిగించి,
0: all the sins have got to be atoned.
1: శాపాలను నశించి,
0: and all the curses have to be freed.
1: మానవత్వాన్ని అభివృద్ధి పరిచేటువంటిది రామతత్వము.
0: And it's Rama's nature that helps sustains the human quality.
1: ఇది ఆదర్శవంతమైనటువంటి రామతత్వానికి తగినటువంటి ఒక అవకాశమును మనం చేకూర్చుకోవాలి.
0: To attain this Rama's best ideal human quality, we should know nature in true ways.
1: రాముడు కేవలం సామాన్య మానవుడు వలె తిరుగుతూ వచ్చాడు.
0: Rama conducted himself like an ordinary human being.
1: ఆదర్శ మార్గమును అందిస్తూ వచ్చాడు.
0: He has shown ideal path.
1: కానీ అందరు కూడా సామాన్య మానవుడని భావించారు.
0: బట్ ఎవ్రీబడి థాట్ దట్ హీస్ అన్ ఆర్డినరీ వన్.
1: కానీ సామాన్య మానవులు రాముల వలె జీవించలేదే.
0: బట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నెవర్ లెడ్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: సామాన్య మానవుల వలె జీవించి
0: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ వన్,
1: సాలోక్య తత్వాన్ని పొందినటువంటి వాడు రాముడు.
0: ఇట్ వాజ్ రామ హూ అటైన్డ్ ది హైట్స్ ఇన్ లైఫ్.
1: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించినటువంటి వాడు రాముడు.
0: రామ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియల్ స్పిరిచువల్ వాల్యూస్ టు ద కమ్యూనిటీ.
1: కనుకనే ఈనాడు రామాయణము అత్యవసరము లోకానికి.
0: దేర్ఫోర్ ద వరల్డ్ నీడ్స్ రామాయణ.
1: కారణం ఏమనగా,
0: వై
1: తండ్రి మాట బిడ్డలు వినటం లేదు.
0: టుడే చిల్డ్రన్ డోంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డలకు సరైనటువంటి ఆదర్శములు చూపించటం లేదు తండ్రులు.
0: ద ఫాదర్ ఆల్సో డజంట్ సెట్ అన్ ఐడియల్ టు హిస్ సన్.
1: గురువులు శిష్యులకు సరైనటువంటి యొక్క మార్గాన్ని బోధించటం లేదు.
0: టీచర్స్ డోంట్ షో ద రైట్ పాత్ టు దేర్ స్టూడెంట్స్.
1: శిష్యులు తగినటువంటి గురువుకు తగిన గౌరవాన్ని అందించడం లేదు.
0: ద స్టూడెంట్స్ ఆల్సో డు నాట్ షో ద రిస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టువర్డ్ ద టీచర్స్.
1: ఈనాటి వ్యాపారస్తులు,
0: బిజినెస్ మెన్ టుడే,
1: అధికారులు,
0: మెన్ ఆఫ్ అథారిటీ,
1: పాలకులు,
0: అడ్మినిస్ట్రేటర్,
1: పాలితులు అందరూ కూడా కలుషితమై ఉంటున్నారు.
0: ది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద పీపుల్ యాజ్ వెల్ ఆర్ హైలీ పొల్యూటెడ్.
1: కలహములలో మునిగి ఉన్నారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఇన్ ఫైటింగ్.
1: ఇది కలుషితమైనటువంటి కలహములకు మార్గమైనటువంటిదే ఈ యొక్క లోక సంబంధము.
0: దిస్ ఈస్ ద వరల్డ్లీ ట్రెండ్, వరల్డ్లీ నేచర్ దట్ లీడ్స్ ఎవ్రీబాడీ ఇన్ కాన్ఫ్లిక్ట్.
1: రామతత్వాన్ని మర్చారు.
0: పీపుల్ హావ్ ఫర్గాటన్ ద నేచర్ ఆఫ్
1: రామతత్వాన్ని మేల్కొల్పారు.
0: దే హావ్ ఫర్గాటన్ ద నేచర్ ఆఫ్
1: జీవతత్వాన్ని నశింపజేశారు.
0: And they have forgotten the innate
1: nature. దైవత్వాన్ని మర్చిపోయారు.
0: They have forgotten the divine quality.
1: కనుకనే ఇన్ని కష్టములకు గురి అవుతున్నారు మానవులు.
0: Therefore, human beings are put to suffering a lot.
1: దైవము కూడాను దైవం మానుష రూపేణ.
0: God assumes human form.
1: కానీ మానుషావకారం వచ్చిన కూడాను,
0: though he is in human form,
1: భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తున్నారు ఈనాటి మానవులు?
0: What kind of prayer we offer to God today?
1: తమ అభిష్టములు నెరవేరాలి.
0: Their desires must be fulfilled.
1: తమ శరీరమునకు సుఖం అందించాలి.
0: The body should enjoy comfort.
1: తమ మనసునకు శాంతిని చేకూర్చాలి.
0: And the mind should enjoy peace continuously.
1: ఈ విధంగా కోరటమే సహజము.
0: Such a desire is quite natural.
1: కానీ
0: but
1: ఈ సహజములో కూడాను అసహజం ఇమిడి ఉంటుండాలి.
0: Even the natural quality desire has become artificial today.
1: రాతి నాగలను పోయి ప్రార్థిస్తున్నారు.
0: People offer prayers to Nagendra in stone form.
1: ఓ నాగేంద్ర,
0: ఓ నాగేంద్ర,
1: నాకు ప్రత్యక్షమయ్యి,
0: యు మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: నా కష్టము తీర్చమని ప్రార్థిస్తారు.
0: గివ్ మీ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ది సఫరింగ్.
1: కానీ ఆ నాగలే,
0: బట్ వెరీ స్నేక్,
1: ప్రత్యక్ష సజీవమైనటువంటి ఒక నాగలుగా వచ్చినప్పుడు,
0: ఇఫ్ ఇట్ అపియర్స్ ఇన్ ఫ్రంట్ అలైవ్,
1: ఆ ప్రతిష్ఠింపజేసినటువంటి రాయితోనే ఆ నాగలను చంపుతారు.
0: దే టేక్ ది వెరీ స్టోన్ అండ్ ట్రై టు కిల్ దట్ స్నేక్.
1: కళ్ళనాగర కండరే కండై చిక్కరీటుని, కళ్ళనాగర అనగా రాతి నాగరను చూస్తే కండ చక్కెర నైవేద్యంగా పెడతారు.
0: దేర్ఫోర్ వి వర్షిప్ ది స్నేక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ అండ్ గివ్ ఎవ్రీ ఆఫరింగ్.
1: నిజమైన నాగలే వచ్చినప్పుడు,
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ ట్రూ స్నేక్ అలైవ్,
1: దానికి తిండి పెట్టడమే కాదు ప్రాణమును కూడా తీస్తారు.
0: వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్, వీ వుడ్ రాదర్ కిల్.
1: ఈనాడు దైవత్వం కూడా ఇదే పరిస్థితిలో ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ డివినిటీ.
1: దైవం అనగా ఏ రీతిగా ఉండాలి?
0: In what way should be God?
1: ఎవరు నిర్ణయించగలరు?
0: Who can decide?
1: ఎవరు కూడా నిర్ణయించలేరు.
0: None can estimate.
1: దైవం ఏ రీతిగా ఉండాలని దైవమే నిర్ణయించలేదు, కానీ ఇంకొకరు నిర్ణయించడానికి అధికారం లేదు.
0: It's only God who can decide and estimate. No one can decide.
1: అది ఏ త్యాగరాజు కూడా చెప్పారు.
0: That's what Tyagaraja said.
1: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
0: Tyagaraja said, how can I decide God in what form?
1: నిన్ను ఎవరని నిర్ణయించేదిరా?
0: How am I to estimate? How am I to decide?
1: Shiva mantramunaku ra jeevamu.
0: In fact, you are the very life.
1: Shiva mantramunaku ma jeevamu.
0: In fact, you are the very essence of
1: Madhava mantramunaku ra jeevamu.
0: And it is this letter ra is the sense.
1: Ee vivaramu telisina ganudiki nokkeda annadu.
0: In fact, I offer my salutations to the one who knows this.
1: Panchacharamulainatundi namasivaya aneetundi oka naamam lopala makaram pranam.
0: Ee namasivaya mahamantra. Ma is the main letter.
1: Vaishnava naamam enpitti om namo narayanaya anetundi ashtacharamlo rakaram pranam.
0: And in Vaishnava nama it is a rakara ra. That's
1: narayanaya rakaram poyindante nayanaya ane sachinatundi vaatho samanamu.
0: Without this letter ra, ఇట్ హ్యాస్ నో మీనింగ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ మీన్స్ డెడ్ బాడీ.
1: రామ వచ్చినప్పుడే అది ప్రాణంతో ఉండేటువంటి ఒక సహజం.
0: ద మంత్ర హ్యాస్ గాట్ ద లైఫ్ విత్ దిస్ లెటర్ నారాయణ.
1: కనుకనే ఇందులో వైష్ణవరామములో రా ప్రాణము.
0: దేర్ఫోర్ ఇన్ వైష్ణవ స్కూల్ రా ఈజ్ ద లైఫ్.
1: నమశివాయ అని పంచాశం లోపల
0: ఇన్ దిస్ నమశివాయ ద ఫైవ్ లెటర్
1: మకారమే ప్రాణము.
0: మకార ఈజ్ ద లైఫ్.
1: మకారం లేకపోతే
0: విదౌట్ దిస్ మా
1: నశివాయ శివుడు కానటువంటిది అని.
0: ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ శివ నశివాయ.
1: కనుకనే అక్కడ మకారం ఉండే తీరాలి.
0: దేర్ఫోర్ ద లెటర్
1: రెండింటి యొక్క చేరికనే రామ అనేటువంటి నామము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ లెటర్స్ రా అండ్ మా కాన్స్టిట్యూట్ రామ.
1: కనుకనే ఇది ప్రాణస్వరూపమైనటువంటిది రామనామము.
0: రామ ఈజ్ ద వెరీ లైఫ్.
1: రా ఆ మా ఈ మూడింటి యొక్క అక్షరముల యొక్క చేరికని
0: ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ త్రీ లెటర్స్ రా ఆ మా.
1: రా అగ్ని బీజము.
0: రా represents fire.
1: ఆ సూర్య బీజము.
0: ఆ represents sun.
1: మా చంద్ర బీజము.
0: మా represents moon.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే రామనామము.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ రామ.
1: అగ్ని బీజం వల్ల ఉన్నటువంటి పాపములంతా కూడా భస్మం కావిస్తుంది.
0: ఇట్ ద ఫైర్ దట్ వుడ్ బర్న్ ఆల్ అవర్ సిన్స్ టు యాషెస్.
1: సూర్య బీజం అనేటువంటిది మన అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం కావిస్తుంది.
0: ఇట్ ద సన్ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: మకారం అనేటువంటి యొక్క చంద్ర బీజము మన తాపమును చల్లార్చి హాయిని చేకూరుస్తుంది.
0: ఇట్స్ మా దట్ రిప్రజెంట్స్ ద మూన్ పాసిఫైస్ ఆల్ అవర్ ఎమోషన్స్.
1: పాపమును
0: ద సెన్
1: దుర్మార్గమును
0: ద వికెడ్నెస్
1: తాపమును
0: ఎమోషన్
1: చల్లార్చేటువంటి ఒక శక్తి కలిగినటువంటిది రామనామము.
0: విల్ ఆల్ బి పాసిఫైడ్ బై ద సీక్రెట్ నేమ్ ఆఫ్ రామ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి నామతత్వాన్ని ఏ విధంగా రూపంగా బోధించేటువంటిది.
0: సచ్ ఎ సీక్రెట్ నేమ్ హౌ ఈజ్ టు బి టాట్ టు ద పీపుల్.
1: మానవాకారం చేతనే ఈ జగత్తునందు అవతరించి మానవులకు సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారు.
0: రామ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ అండ్ హెస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్ హౌ ఐడియల్ మ్యాన్ షుడ్ బి.
1: తన మాట తన చేతలు మూడింటి యొక్క ఏకత్వమే రామనామం.
0: రామనామ ద నేమ్ ఆఫ్ రామ స్పీక్స్ ఆఫ్ ద హార్మోనీ ఆఫ్ థాట్
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఈ మానవాతారం ఏ విధంగా వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ హ్యూమన్ ఫామ్?
1: తన థాట్స్, తన వర్డ్స్, తన యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం చూపించాడు.
0: హియర్ వీ ఫైండ్ ద యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: కనుక రామతత్వం అనగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది.
0: దేర్ఫోర్ ద రామాస్ నేమ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్.
1: రామాయణం అంటే కేవలం పారాయణం కాదు, జరిపేటువంటిది కాదు.
0: ద సీక్రెట్ టెక్స్ట్ రామాయణ ఈజ్ నాట్ మెంట్ ఫర్
1: రామాయణం. రామాయణం
0: రామ అయనం రామాయణం
1: అనగా రామతత్వం అనేటువంటి సర్వత్రా ప్రయాణం చేపేటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద నేచర్ ఆఫ్ రామ పెర్కొలేట్స్.
1: సర్వత్రా ఉండినటువంటిదే రామతత్వము.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రియేషన్.
1: సర్వవ్యాపకమైనటువంటిదే రామతత్వము.
0: రామాస్ నేచర్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వజీవ అంతరాత్మనే రామతత్వము.
0: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ ది ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ క్రియేషన్.
1: ప్రాచీన కాలం నందు నా ఆత్మ రాముడికే తెలుసు అంటారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ రామ ఇస్ రిఫర్డ్ టు ది ఇన్నర్ సెల్ఫ్.
1: ఆత్మకే రామ అని పేరు.
0: ఇట్ ఈస్ ద సెల్ఫ్ దట్ ఇస్ కాల్డ్ రామ.
1: రమింపజేసేటువంటిది కనుకనే రామ అని పేరు.
0: రామ ఇస్ ద వన్ దట్ అట్రాక్ట్స్.
1: ఇటువంటి రమింపజేసేటువంటి ఒక దివ్యతత్వానికి ఎట్టి రూపాన్ని నిర్ణయించగలరు?
0: ద వన్ దట్ అట్రాక్ట్స్ ఇన్ డిలైట్స్ హౌ డు యూ ఎస్టిమేట్ గివ్ ఎ ఫార్మ్ టు దాట్.
1: కనుక రామాయణం అనేటువంటి చరిత్ర యందు
0: సో ఇన్ దిస్ హిస్టరీ ఆఫ్ రామాయణ
1: ఒక విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వం చేకూరి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ స్పెషల్ సిగ్నిఫికెన్స్ దట్ స్పీక్స్ ఆఫ్ డివినిటీ.
1: ఆ విశిష్టత ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్?
1: అనగా
0: మీనింగ్
1: మానవుడు మానవుడిగా జీవించాలి.
0: హ్యూమన్ బీయింగ్ మస్ట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వంతో ఏకం కావాలి.
0: మ్యాన్ మస్ట్ మర్జ్ ఇన్ గాడ్.
1: మానవుని యందు ఉన్నటువంటి ఒక త్రిగుణముని యొక్క తత్వాన్ని ఏకత్వం చేయాలి.
0: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: ప్రతి మానవుని యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ మ్యాన్
1: మానవత్వము
0: ది హ్యూమన్ క్వాలిటీ
1: దానవత్వము
0: డెమోనిక్ నేచర్
1: దైవత్వము
0: అండ్ ది
1: మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఈనాటి మానవుడు
0: but man today
1: దైవత్వాన్ని మానవత్వాన్ని కూడా మర్చి కేవలం దానవత్వాన్ని మాత్రమే వహిస్తున్నాడు.
0: He has forgotten the divinity and the human quality and leads a demonic life.
1: కనుక మానవుడు దైవత్వానికి నిరూపించాలి.
0: Therefore man should speak of divinity within.
1: కానీ దీనత్వాన్ని లేక రాక్షసత్వాన్ని మనం నిరూపించకూడదు.
0: ఇట్స్ నాట్ ద డెమోనిక్ నేచర్ ఆర్ ద వికెడ్ క్వాలిటీ దట్ హస్ గాట్ టు బి షోన్.
1: కనుకనే రాముడు ఆదర్శప్రాయుడై
0: సో రామ was an ideal one.
1: Pitruvakya paripalana nimittamai
0: following the command of the father
1: aranyamunaku velli
0: has gone to the exile
1: aneka vidhamaina kashtamulu guri ayyadu
0: and passed through suffering
1: అయితే
0: హౌఎవర్
1: ఇది ఒక బలవంతంతో పోయాడా లేక అసంతృప్తితో పోయాడా లేక ఒక విధమైనటువంటి తండ్రి ఆజ్ఞ అని ఒక దీంతో దీక్షతో వెళ్ళాడా?
0: హ్యాస్ హి గాన్ టు ది ఎగ్జైల్ అవుట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్?
1: కాదు కాదు.
0: నౌ
1: పట్టాభిషేకములకు ఎట్టి ఆనందంతో వచ్చి ఎట్టి విధమైనటువంటి ఒక సంతోషంతో ముందు వేశాడో అదే అడుగుతోనే అదే సంతోషంతోనే అరణ్యానికి కూడాను తాను వెళ్ళాడు.
0: ద కైండ్ ఆఫ్ జుబిలేషన్ ఇన్ ద బ్లిస్ హి హాడ్ హాడ్ at the time of announcement of coronation was there even at the time of announcement of
1: samatvani nirupinchinatvanti vaadu ramudu.
0: Rama has demonstrated this principle of equanimity.
1: Sugadu ke samikrutva labhum labhi jayaji.
0: He has shown this principle of equanimity.
1: Manava jeevitam lopala sukadukkumulu oka vidhame sahajanga untayi.
0: In human life pain and pleasure are natural.
1: Kaani sukhanni aashinchatamu దుఃఖాన్ని విసర్జించడము ఇది మనలో ఉన్నటువంటి సగుణం కాదు.
0: వీ కెనాట్ బి ఆఫ్టర్ ప్లెజర్ కంటిన్యూస్లీ అండ్ ట్రై టు అవాయిడ్
1: ది పెయిన్. హృదయంతో నీవు స్వాగతం చేస్తున్నావో దుఃఖమును కూడా ఆ విధమైనటువంటి భావంతోనే నీవు స్వాగతం చేయాలి.
0: జస్ట్ యాజ్ యూ వెల్కమ్ ప్లెజర్ యూ షుడ్ బి ప్రిపేర్ టు వెల్కమ్ ఈవెన్ ద పెయిన్.
1: దుఃఖమే లేకపోతే సుఖమునకు విలువే లేదు.
0: విదౌట్ పెయిన్ ద ప్లెజర్ హ్యాస్ నో వాల్యూ.
1: దీనిని నసుక లభ్యతే సుఖం అన్నారు.
0: You don't get pleasure out of pleasure.
1: Sukham nunchi sukham manaku chikkadu.
0: You don't get joy out of joy.
1: Dukham nunchi ne manaku sukham chikkutundi.
0: You get pleasure out of pain only.
1: Cheekatalo nunchi cheekati velthiru raadu.
0: You don't get light out of mere darkness.
1: Velthiru vachinappude cheekati dooram avutundi.
0: When there is light the darkness is dispelled.
1: Cheekati undinappude velthiruku prakasham istundi.
0: The light value is known when there is
1: darkness. Cheekati lekapothe velthiruku ye maatramu prakasham ledhu.
0: Without darkness the light has no value.
1: Dukkame lekapothe sukamunuku ye maatramu viluva ledhu.
0: Without pain pleasure has no value.
1: Kanukune mana sukham anetundi dukkam dwara manaku labhinchetundide kaani సుఖము నుంచి సుఖము లభించదు.
0: Therefore you get the happiness out of misery or sadness.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆదర్శాన్ని జగత్తునకు చాటి నిరూపించాడు.
0: Such a sacred ideal was shown to the world by Rama.
1: ప్రతి ఒక్కటి కూడా తన ఆదర్శంగా నిరూపించాడు.
0: In every aspect he was an ideal.
1: వ్యక్తి ధర్మము,
0: ఇండివిజువల్ ధర్మము,
1: కుటుంబ ధర్మము,
0: ఫ్యామిలీ,
1: సమాజ ధర్మము,
0: the community,
1: ఈ మూడింటి ధర్మములు కూడాను అనుభవించి నిరూపింపజేశాడు.
0: అట్ ది ఇండివిజువల్ లెవెల్ అట్ ద కమ్యూనిటీ లెవెల్ హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ ది ఐడియల్స్ టు ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ.
1: కనుకనే వ్యక్తిగతమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం మొట్టమొదటి సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అచీవ్ దిస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్.
1: నేను వ్యక్తిగా ఉంటున్నాను.
0: ఐఎమ్ ఎన్ ఇండివిజువల్.
1: వ్యక్తి అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎన్ ఇండివిజువల్?
1: అవ్యక్తమై
0: దట్ విచ్ ఇస్ హిడెన్,
1: గూఢంగా ఉండేటువంటి యొక్క
0: దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్.
1: దివ్యత్వాన్ని ఎవరు వ్యక్తీకరింపజేస్తారో అతను మాత్రమే వ్యక్తి.
0: వ్యక్తి ఇస్ అన్ ఇండివిజువల్ హూ విల్ బ్రింగ్ అవుట్ దట్ అవ్యక్త ద హిడెన్ ప్రిన్సిపల్.
1: ఆకారము ధరించినటువంటి వాడు వ్యక్తి కాదు.
0: ఎవ్రీ పర్సన్ విత్ ఎ ఫామ్ కెనాట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
1: అవ్యక్తమై
0: అవ్యక్త
1: హిడెన్గా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు నిరూపిస్తారో వారు మాత్రమే వ్యక్తి అన్నారు.
0: ద వన్ హూ ప్రూవ్స్ అండ్ మేనిఫెస్ట్ ది హిడెన్ లేటెంట్ డివినిటీ ఈజ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: కనుకనే రాములు వ్యక్తిగా ఉంటుంది.
0: Rama being an individual
1: tane endunnatundi divya shaktini nirupinchi
0: yes proved that innate power
1: aa pavitramaitpiti yokka adarshanni nirupinchadu
0: and yes proved to the world
1: adarshanga aacharinchadu
0: yes practiced the principles
1: kanuka rama tattvam anetundidi chepparu parvatamulu nadulu undinanta varaku kudanu ramayanam nilchi untadani brahma vaakku.
0: It was Brahma who said that rama nama will remain there so long you have you find the mountains and the rivers.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది పర్వతములకు నదులకు సంబంధించినటువంటిది. ఇది
0: does it mean ramayana is related to mountains and rivers?
1: కాదు కాదు.
0: No,
1: బ్రహ్మ యొక్క భావం ఆ విధంగా లేదు.
0: That's not the idea of Brahma.
1: పర్వతములు అనగా పురుషులు.
0: Mountain పర్వత is human being.
1: నదులు అనగా స్త్రీలు.
0: River represents a
1: woman. స్త్రీ పురుషులు ఉండినంత వరకు కూడా ఈ జగత్తులో రామాయణం నిలిచి ఉంటుంది.
0: మౌంటైన్ ఇస్ ద మ్యాన్, రివర్ ఇస్ ద ఉమెన్. సో లాంగ్ ద హ్యూమన్ సొసైటీ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యూ ఫైండ్ రామాయణ దే.
1: కనుకనే స్త్రీ పురుషులు లేకుండా ఈ జగత్తు ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ మెన్ అండ్ విమెన్ ద వరల్డ్ కెనాట్ కంటిన్యూ.
1: కనుకనే రామాయణం లేకుండా ఉండడానికి సాధ్యం కాదు.
0: సో ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు లివ్ విదౌట్ రామాయణ.
1: ఇలాంటి శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి ఒక రామతత్వాన్ని గ్రహించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు నో దిస్ ఎటర్నల్ ట్రూత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రామ.
1: కనుక ఇందులో ఉన్నటువంటి రహస్యాలు ఎన్ని ఉండినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీక్రెట్స్
1: భారతీయులే ఈ రహస్యాన్ని గుర్తించుకోలేక
0: ద భారతీయస్ ఆర్ నాట్ ఏబుల్ టు నో
1: భౌతికమైన అలౌకికమైన ప్రాకృతమైనటువంటి ధర్మం చేత
0: దే ఆర్ క్యారీడ్ అవే బై ద ఫ్లీటింగ్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్
1: ఏదో తమ కాలం తాము వ్యర్థం చేసుకుంటున్నారు
0: అండ్ దే వేస్ట్ దేర్ టైమ్
1: ఈనాడు రామాయణము
0: Today we think of Ramayana.
1: Ramana puttina dinamu.
0: Birthday of Rama.
1: Anukunte em chestunnamu?
0: What do we do?
1: Aanaadu pratyekamaina oka pooja.
0: We have special worship.
1: Aanaadu bottu pettukovatamu.
0: And we'll have the daughter and the forehead.
1: Ee pratyekamaina pooja cheyadaniki janmadinamulu raavalna.
0: In order to follow the ritual of worship, should we wait for the birthday of Rama?
1: Kaadu.
0: No.
1: Ye vayasainappatiki nityamu sarvada sarvakaleshu sarvatra ramachintanam.
0: At any age for that matter, we should chant the name of Rama continuously.
1: Valmiki Ramayana vrasadu.
0: Valmiki composed Ramayana.
1: Rasina tarvata Shishulandarni chechukunnadu.
0: Having done that, he asked his disciples
1: to gather. Ee satyamaina, ee divyamaina, ee bhavyamaina, ee pavitramaitti yokka Ramakathanu veedi veedikini inti inti kudanu inchi inchi kudanu chaateetunti vaaru evaru ani vicharistu vachadu.
0: He went on questioning everybody. Who is there to propagate this divine, this ever new, fresh Ramayana, the principle of Ramayana, everywhere? All the seers and saints were frustrated.
1: Guruji,
0: we are old enough.
1: మా యొక్క ఆయు ప్రమాణం నిండినది.
0: And we may leave any time.
1: మేము వీధి వీధికి తిరిగి రామకథను బోధించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు శారీరకంగా లేవు.
0: We don't have that much of physical strength to go around every street.
1: అని చెప్పేటప్పటికి వాల్మీకి కొంచెం నిరాశకు గురి అయ్యారు.
0: Then even Valmiki was also frustrated.
1: ఈ సంభాషణ సరిపుతున్నప్పుడు వీళ్ళు వచ్చారు లవకుశులు.
0: As the conversation was taking place, Lava and Kusha came there.
1: Guruji,
0: ఇంతసేపు
1: మీరు ఋషులతో సంభాషిస్తున్నటువంటి విషయము మేము విన్నాము.
0: We heard what all you have been conversing with your
1: ee karyani paripurnam gaavinchadaniki maaku ivvandi annaru.
0: Give the interest the job to us to propagate principle of Rama.
1: Rajaputrulu,
0: who are they?
1: Rishi shishyulu,
0: they are princes, they are the disciples.
1: Ilanti varu tambura cheta batti
0: are there with all the musical instruments
1: petti
0: and with all the
1: chitikalu chebatti
0: with all the sandals and symbols there
1: paadutu vellaru
0: and they started singing around every street.
1: ఈ విధంగా ఈనాడు చేయగలరా?
0: Will anybody be able to do that today?
1: ఏదైనా భజనకి పోయి నోరెత్తి ఒక పాట పాడినారంటే ఓహో ఈయన భజన కూడా పాడుతున్నాడా అని గేలి చేస్తారని హాస్యం.
0: If anyone starts singing, we are afraid that people will make fun of us.
1: ఇంకేదైనా కొంచెం విభూదిగిని పెట్టుకుంటే ఓహో ఈయన సాయిబాబా భక్తుడా అంటారేమో అని భయము.
0: We are also afraid of the public because people may think that we are devotees of Sai Baba if we have got that vibhuti on the forehead.
1: Oho, yenu kudunu bhajan swaroopudainaada antaru.
0: If we also start singing, people, they are there with all that musical instruments
1: petti
0: and with all the
1: chitikalu
0: chebatti with all the sandals and symbols there, and they started singing around every street.

0: భజస్వరూపుడైనాడా అంటారు.
1: ఇఫ్ వి ఆల్సో స్టార్ట్ సింగింగ్ పీపుల్ మే మిస్టేక్.
0: ఇలాంటి అభిమానానికి మమకారానికి ప్రాణాలు ఇస్తున్నారు ఈనాటి మానవులు.
1: In fact, we are ruining our lives, killing people because such kinds of false attachments. That day when you give up this sacrifices attachment, then there will be prosperity in society. We have to sacrifice this ego and attachment.
0: ఇది ఉండినంత వరకు కూడాను భగవత్ నామాన్ని కూడా మనం స్మరించలేము.
1: So long there are these two twins, ego and attachment,
0: ఎవరే అనుకుంటారు భయం మనకి ఎందుకు?
1: Why should we bother about
0: నువ్వు ఎన్ని పనులు చేయరానిటువంటివన్నీ చేస్తున్నావు?
1: Are we not doing so many things that we are not supposed to?
0: నీకు భయం లేదే నీకు?
1: You are not afraid then?
0: పవిత్రమైనటువంటి భగవత్ నామాన్ని చేయడానికి,
1: to sing the glory of God,
0: భగవత్ భజనలు పాడడానికి,
1: to participate in భజన,
0: 10 మందికి భగవత్ విషయాన్ని బోధించడానికి,
1: to teach divinity to others,
0: భయము ఎందుకు? భయము,
1: why should you be afraid of anybody?
0: తప్పుకు భయం భయపడాలి కానీ మంచికి భయపడనక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ షుడ్ బి ఫియర్ స్ట్రికెన్ ఇఫ్ యూ ఆర్ టు కమిట్ ఎ మిస్టేక్.
0: కనుకనే ఈనాటి లోకము ఈ విధమైన దురవస్థలకు గురి అయిపోయింది.
1: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్ టుడే.
0: పాప భీతి లేని పామరత్వము బట్టి
1: దేర్ ఇస్ అన్ అటర్ ఇన్నోసెన్స్ బికాస్ దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్. దైవ
0: భీతి లేని దాని బట్టి
1: దేర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్.
0: మానవత్వం అనగే మానవులందున
1: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
0: ఇది ఏ దౌర్భాగ్యమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్ సాడ్ సిచ్యువేషన్.
0: పాప భీతి లేదు.
1: There is no fear of sin.
0: దైవ ప్రీతి లేదు.
1: There is no love of God.
0: ఇంకా ఎంత మనలో ఈ త్యాగం వస్తుంది?
1: Then how do you expect to have sacrifice?
0: మనలో త్యాగం రావాలి.
1: There should be sacrifice.
0: త్యాగమే మన నిజమైనటువంటి భోగము.
1: It is a sacrifice that
0: ఈ భోగమే మనకు నిజమైనటువంటి రోగములు.
1: And really the pleasure bhoga is the roga disease.
0: ఈనాటి మానవులంతా రోగమునకనే గురి అవుతున్నారు కానీ త్యాగమునకు గురి కావటం లేదు.
1: In fact we suffer from roga the diseases but we are not prepared for tyaga.
0: ఎవరేమైనా అనుకోరి. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఇట్టి అమృతత్వాన్ని బోధించాలంటే ఈ విధమైనటువంటి త్యాగానికి మనం సిద్ధం కావాలి.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ ది సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఒక చెరుకైనప్పుడు నువ్వు మనం కష్టపడి నమిలిన తర్వాతనే కదా ఆ తీయని రసం మనలో ప్రవేశిస్తుంది.
1: యు హావ్ గాట్ టు చూస్ ది షుగర్ కేన్ టు ఎంజాయ్ ద స్వీట్ జ్యూస్ దేర్ ఇన్.
0: కనుక మనం కష్టం పడినప్పుడే అందులో సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: సో అన్లెస్ వీ వర్క్ హార్డ్ వీ కాంట్ బి హ్యాపీ.
0: తరువాన్
1: రిపీట్ ఎంక్వైరీ
0: తన్మయం పొందు.
1: యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: మనము ఒక విధమైనటువంటి కర్రను కర్రను రాపిడి చేసినప్పుడు
1: ఇఫ్ యూ రబ్ టూ స్టిక్స్
0: ప్రవేశిస్తుంది
1: ద ఫైర్ ఒరిజినేట్స్ దేర్
0: చిలకంగా చిలకంగా.
1: ఇఫ్ యూ చర్న్ రిపీట్
0: అందులో నుంచి వెన్న బయలుదేరుతుంది.
1: యూ ఫైండ్ ద బటర్.
0: అదే విధంగానే స్మరించంగా స్మరించంగా దివ్యత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: బై రిపీటెడ్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ చాంటింగ్ యు విల్ ఫైండ్ ద డివినిటీ.
0: స్మరించకుండా దివ్యత్వం మనలో ఆవిర్భవించడానికి అవకాశమే లేదు.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో వే టు నో ద డివినిటీ.
0: తరువా మనము తరువున అనలంబు.
1: దేర్ఫోర్ బై కాన్స్టెంట్లీ రబ్బింగ్ ది టూ స్టిక్స్ అగెన్స్ట్ ఈచ్ అదర్ యు ఫైండ్ ద ఫైర్ దేర్.
0: ఈ విధంగా రెండు చేరికినప్పుడే అగ్ని ప్రవేశిస్తుంది.
1: There you get the fire because of the truth.
0: అగ్నియే సాక్షాత్ జ్ఞానము.
1: That fire of wisdom.
0: దీన్ని రామాయణం నందు జ్ఞానాగ్ని అని బోధించాడు.
1: Ramayana speaks of this fire of wisdom.
0: ఈ అగ్ని అనేటువంటిది ఎవరి యందు ఆవిర్భవించునో.
1: That fire of wisdom.
0: వాని యందు పాపములు ఏమాత్రం కూడా ఉండవు.
1: Will never entertain any sin there.
0: కొండల వంటి పాపమును కూడాను అణుమాత్రమైన నిప్పు కూడాను భస్మం చేస్తుంది.
1: Even mountainous sins are brought down to ashes by the fire.
0: కనుక ఏ నామము తలచినప్పటికీ
1: whatever name you may
0: హృదయపూర్వకంగా తలచినప్పుడు
1: chant wholeheartedly
0: దాని యొక్క ఫలితం మనకు లభిస్తుంది.
1: Then you will have the reward.
0: కానీ ఈనాటి మనం నామం తలుస్తున్నామే కానీ హృదయపూర్వకంగా లేదు.
1: Today we sing but we don't chant wholeheartedly.
0: ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దీంతో మనం స్మరిస్తున్నాము.
1: We do it in a routine way, mechanical way.
0: ఇది సరైనటువంటి ఫలితానికి అవకాశం అందించదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ అండ్ యూ డోంట్ గెట్
0: ఫలితం కూడా ఉండదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎనీ రిజల్ట్.
0: ఎందుకోసం శివపడాలి?
1: దెన్ వై షుడ్ యు
0: చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి?
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఫర్ ఆల్ దిస్ వర్షిప్?
0: ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా?
1: వితౌట్ ఎనీ ప్యూరిటీ ఆఫ్ ద సెల్ఫ్ వై రిచువల్స్?
0: పాకశుద్ధి లేని పానకమేలా?
1: వితౌట్ ప్యూరిటీ ఆఫ్ ద వెజిటబుల్స్ వాట్
0: కూడా ఒక చిత్తశుద్ధితో చేయాలి.
1: ఎవ్రీథింగ్ వీ హావ్ టు డూ విత్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేకుండా చేసినప్పుడు

0: ఏమాత్రం కూడా ఫలితం మనకు ఉండదు.
1: వితౌట్ దిస్ ప్యూరిటీ యూ నెవర్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్.
0: కనుక రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలంతా నిరూపిస్తూ వచ్చింది.
1: వేరియస్ ఐడియల్స్ ఆర్ డెమోన్స్ట్రేటెడ్.
0: నేను మొన్న మెడ్రాస్ కు వెళ్ళినప్పుడు
1: భగవాన్ మెడ్రాస్
0: హెచ్చరించి చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్
0: ఒకనొక సమయ లోపల
1: అట్ వన్ టైమ్
0: ముగ్గురు తల్లులు ఏకమైనారట.
1: త్రీ మదర్స్ మెట్ అట్ వన్స్.
0: రాముల తల్లి ఒక ఆమె,
1: వన్ ఇస్ ద మదర్ ఆఫ్ రామ్,
0: హనుమంతుని తల్లి ఒక ఆమె,
1: అదర్ ఇస్ ది
0: అగస్త్యుని తల్లి ఒక ఆమె,
1: అండ్ మదర్ ఇస్ ఆఫ్
0: మూడు ఆడవారు చేసిన సుగుణాకర పట్టపగలు చుక్కలు రాలున్నట.
1: When the three ladies meet, you can understand what kind of havoc there could be.
0: వీరు చేసినటువంటి వారు ఊరుకు ఉండకూడదా?
1: These three didn't remain silent.
0: అమ్మా నీవెవరు అని కౌసల్య అడిగిందట హనుమంతుని తల్లిని.
1: కౌసల్య, the mother of Rama asked the mother of Hanuman, who are you?
0: అమ్మా మీకు తెలియదా?
1: Don't you know me?
0: యావత్ ప్రపంచమునకే తెలిసినటువంటి కుమారుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ నోన్ టు ది హోల్ వరల్డ్.
0: హనుమంత నామం చెప్పిన దగ్గరంతా రాముడు ఉంటుంటాడు.
1: వేర్ ఎవర్ ద నేమ్ ఆఫ్ హనుమాన్ ఇస్
0: రామనామం చెప్పిన దగ్గరంతా హనుమంతుడు ఉంటాడు.
1: వేర్ ఎవర్ రామాస్ నేమ్ ఇస్
0: హనుమంతుడు. అన్యోన్య అనురాగము,
1: రామ అండ్ హనుమాన్
0: అవినాభావ సంబంధము,
1: దట్స్ ఇంటర్ రిలేషన్,
0: ఏకాత్మ తత్వము.
1: ఇట్స్ ఓన్లీ వన్ యూ.
0: అటువంటి హనుమంతుని యొక్క తల్లిని నేను.
1: ఐఎమ్ ద మదర్ ఆఫ్ హనుమాన్.
0: ఓహో, అతనే ఈ లంకనంతా కూడాను చేరడానికి పెద్ద సముద్రాన్ని కూడా దాటిపోయాడు అన్నది.
1: Is that so? He was responsible for crossing that mighty ocean in search of Mother Sita.
0: Agastuni thalli, oho, nee kumarudu chesinatvanti pani goppadevi kaadu.
1: Then the mother of the sage Agastya said, the deeds of your son are not that great.
0: Samudrani daatinaadu nee kumarudu.
1: Your son crossed the ocean.
0: Naa kumarudu samudranni mingi vesadu.
1: My son could swallow the whole ocean.
0: Alanti Agastuni thalli nenu unna.
1: I am the mother of that sage Agastya.
0: Iddaru cheri Kausalyan prashninchaarata meeru evaramma ani.
1: Both of them questioned Kausalya, the mother of Rama.
0: ఏ హనుమంతుడు లంకను దాటాడు, ఏ అగస్త్యుడు ఈ నీరునంతా కూడా మింగాడు, ఆ యొక్క శక్తికి రాములైనటువంటి ఒక కుమారుని తల్లిని అన్నాడు.
1: అండ్ షీ సెడ్, లిసన్ టు మీ, ద స్ట్రెంగ్త్ దట్ అగస్త్య కుడ్ హ్యావ్ హ్యాస్ టు మేక్ హిమ్ స్వాలో ద ఓషన్. The strength of Hanuman that made him cross this ocean is the strength of Rama and the mother of Rama, she said.
0: ముగ్గురు సంభాషణ జరిగే సమయం లోపల రాముని ప్రవేశించాడట.
1: అట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ దేర్ స్టెప్డ్ ఇన్ రామచంద్ర.
0: ఏమిటమ్మా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు నా విషయము అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ స్పీకింగ్ అబౌట్ మీ ఇన్ సచ్ ఎ హై వే?
0: అమాయకుడి వలె ప్రశ్నించాడు వాడను.
1: హీ ఆస్క్డ్ దెమ్ ఇన్నోసెంట్లీ.
0: తాను దైవస్వరూపుడు అయినప్పటికీ,
1: దౌ హీ ఇస్ గాడ్,
0: సాక్షాత్ నారాయణుడు అయినప్పటికీ,
1: దౌ ఇస్ ది మానిఫెస్టేషన్ ఆఫ్
0: అమాయకు నరుడు వలె తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: హీ బిహేవ్డ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: అమ్మా హనుమంతుడు తన భక్తి ప్రపత్తుల చేతనే లంకను దాటాడు.
1: హనుమాన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్
0: అగస్త్యుడు తన భక్తి శ్రద్ధలతోనే తన జలమునంతా మింగాడు.
1: అగస్త్య కుడ్ స్వాలో ద ఓషన్ బికాస్ ఆఫ్ హిస్ డివోషన్.
0: నేను కాదు,
1: ఐ డిడ్ డూ దాట్.
0: నేను గొప్పవాడు కాదు,
1: ఐఎమ్ నాట్ గ్రేట్.
0: నేను సామాన్యమైన మానవుడు,
1: ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్.
0: నా ఈ దేహమునకు పెట్టినటువంటి నామే సర్వశక్తి స్వరూపము అన్నాడు.
1: ఇట్ ఈస్ ద నేమ్ దట్ దిస్ బాడీ బేర్స్ is highest and the biggest and most powerful.
0: Nenu kevalamu nimitta matrunni.
1: I am only a plea here.
0: Aa na naamame sarvamunu kudunu samkurtipa chestundadi.
1: It is my name that accomplishes
0: sarva shakti kudunu ee naamam nande untundadi.
1: All mighty powers are latent in the name.
0: Ee naamame yokka mahatram shakti chetane ee deham kudunu kadilipothundadi.
1: It is the mystery of this name that makes this body move about.
0: కనుక నిన్ను నిమిత్త మాత్రునిగా తీసుకోండి అన్నాడు.
1: సో టేక్ మీ జస్ట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ విధంగా చెప్పి రాములు వెళ్లిన తక్షణమే,
1: హావింగ్ సెడ్ రామా రిటర్న్,
0: కౌసల్య చెప్తుండాలి.
1: కౌసల్య స్టార్టెడ్ టెల్లింగ్,
0: అమ్మా నా కుమారుడు అమాయకుడు వలె మాట్లాడుతున్నాడు.
1: లుక్ హియర్, మై సన్ ఈస్ స్పీకింగ్ లైక్ అన్ ఇన్నోసెంట్.
0: అతనికి తెలియనటువంటి జ్ఞానము,
1: ద విజ్డమ్ హీ హాస్,
0: అతను చేయనటువంటి పని,
1: ద వర్క్ దట్ హీ డస్,
0: సర్వం కూడా అతని యందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ విదిన్ హిమ్ లేటెంట్.
0: ఇలా చెప్పినటువంటి ఒక తల్లి,
1: ద మదర్ హూ సెట్ సో లైక్ దాట్,
0: తిరిగి కైక ఆజ్ఞ వల్ల
1: బికాస్ ఆఫ్ ది కమాండ్
0: అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: రామ హ్యాడ్ టు గో టు ది ఫారెస్ట్.
0: అరణ్యానికి పోవలసి వచ్చినప్పుడు
1: వెన్ హీ వాస్ టు గో,
0: కౌసల్య దగ్గరికి వచ్చాడు.
1: హీ కేమ్ టు కౌసల్య.
0: ఎప్పుడు వచ్చాడు?
1: వెన్ డిడ్ హీ కమ్?
0: సీత దగ్గరికి వెళ్లి,
1: హీ వెంట్ టు సీత ఫస్ట్.
0: తాను పట్టాభిషేకం ధరించినటువంటి త్యజించి,
1: he just changed his dress of the prince to be coronated and his second dress of an ordinary one, and he came to Mother Kausalya.
0: Tali ento aanandamto,
1: the mother was happy.
0: Edhu chustu undinadi,
1: she was waiting for him.
0: అప్పుడు తల్లికి చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ హిస్ మదర్,
0: అమ్మా నీకు ఆనందమైన ఒక వార్తను చెప్పడానికి వచ్చాను అన్నాడు.
1: మదర్, ఐ హావ్ కమ్ టు యూ టు మేక్ ఎ వెరీ ప్లెజెంట్ న్యూస్ అనౌన్స్మెంట్.
0: అయోధ్యకు కాదు నేను కింగ్, రాజును.
1: ఐఎమ్ నాట్ ద కింగ్ ఆఫ్ దిస్ అయోధ్య.
0: అరణ్యానికి నేను కింగ్, రాజును.
1: ఐఎమ్ ది కింగ్ ఆఫ్ దట్ ఫారెస్ట్ నౌ.
0: ఈ నిమిషమే అరణ్యానికి నేను రాజుగా తయారవుతున్నాను.
1: దేర్ఫోర్ ఐఎమ్ ready now to be the king of that forest.
0: ఆమెకి ఏమీ అర్థం కాలేదు.
1: షీ కుడ్ అండర్స్టాండ్ ఇట్.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడని వివరంగా అనుకుంటే వెంటనే వచ్చాడు లక్ష్మణుడు.
1: షీ వాంటెడ్ టు నో ఆల్ ది డీటెయిల్స్. ఇన్ ది మీన్ టైమ్ లక్ష్మణ కేమ్ దేర్.
0: వ్యక్తిని నీడ అనుసరించినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది షాడో ఫాలోస్ ద పర్సన్,
0: రామును లక్ష్మణుడు ఎప్పుడు కూడా నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: లక్ష్మణ ఫాలోస్ రామ లైక్ హిస్ షాడో.
0: అదే విధంగానే భరతుణ్ణి శత్రుఘ్నుడు నీడ వలె అనుసరిస్తుంటాడు.
1: సిమిలర్లీ శత్రుఘ్న ఫాలోస్ భరత లైక్ హిస్ షాడో.
0: ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఒక తల్లి బిడ్డలు.
1: శత్రుఘ్న లక్ష్మణ ఆర్ ది సన్స్ ఆఫ్ ది సేమ్ మదర్.
0: ఒకడు రామునకు శిష్యుడయ్యాడు.
1: వన్ ఫాలోడ్ రామ.
0: ఒకరు భరతునకు శిష్యుడయ్యాడు.
1: వన్ ఫాలోడ్ భరత.
0: ఈ ఇరువురు కూడాను ఎంత వినయ విధేయతతో ఉండేటువంటి వారు.
1: బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ గాట్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: చిత్తశుద్ధి కలగారు.
1: దే హావ్ ఆల్ ది ప్యూరిటీ ఆఫ్ దేర్ హార్ట్స్.
0: మానసిక పవిత్రత కలవారు.
1: అండ్ దే హావ్ గాట్ ఆల్ సేక్రెడ్ హార్ట్స్.
0: అలాంటి లక్ష్మణుడు వచ్చి,
1: సచ్ లక్ష్మణ కేమ్,
0: చాలా ఉద్రేకుడైపోయాడు.
1: వాస్ వెరీ మచ్ అజిటేటెడ్ అండ్ ఫ్యూరియస్.
0: నీ శాంతం ఉండవలసిందే.
1: Yes, you need to be peaceful.
0: కానీ ఇలాంటి విషయంలో కాదు.
1: But not in this matter.
0: లోకమంతా నిన్ను ఆశిస్తుండాలి.
1: In fact, the world is waiting for
0: you. ఒక్క వ్యక్తి నిమిత్తమే నీవు ఇంత వెనుకకు పోతున్నావు.
1: Should you go back because of one person?
0: నేను ఒప్పుకోను.
1: I am not ready.
0: ఇక్కడ ఉంటుండు. ఒక్క నిమిషం లోపల ఆ కైకను దశరథుణ్ణి హతమార్చి నేను వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: You just wait for a moment. I am going to kill Dasharatha and Kaika right now.
0: అనేటప్పటికి లక్ష్మణుడు రాముని చెప్తున్నాడు.
1: దెన్ రామ స్టార్టెడ్ సేయింగ్,
0: లక్ష్మణ
1: లక్ష్మణ,
0: ఉద్రేకం మంచిది కాదు.
1: డోంట్ బి అజిటేటెడ్,
0: శాంతించు శాంతించు.
1: బి పీస్ఫుల్.
0: ఈ శాంతమే మనకు రక్ష.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ప్రొటెక్ట్స్.
0: శాంతమే మనకు ఉచ్చ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్.
0: శాంతమే మనకు శోభ.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ ఇస్ ద
0: ఫల్జెంట్ కిరీటము.
1: ఇట్ ఇస్ ద పీస్ ఇస్ ద క్రౌన్.
0: కనుక శాంతి అనేటువంటి కిరీటాన్ని ధరించాలి అన్నాడు.
1: హ్యావ్ ది క్రౌన్ ఆఫ్ పీస్.
0: క్షమ సత్యము
1: and this peace for parents and this for parents
0: chama vedamu
1: it is veda
0: chama ahimsa
1: it's non violent
0: chama yagnam bau
1: it is a sacred ritual
0: chama santoshamu sarvamu
1: it's patience that confers happiness
0: chama ye sarva lokamulandum
1: and this forgiveness which is the whole
0: అన్ని లోకములు ఎందుకును క్షమనే ఉంటుండేది.
1: Which is the whole thing in this life.
0: క్షమనే మనం వహించవలసింది.
1: And this
0: క్షమనే మనం వరించవలసింది.
1: And this patience we should have.
0: కనుకనే యోగుల యొక్క శిరస్సుకు ధరించినటువంటి కిరీటము క్షమనే.
1: And therefore it is this crown of patience that should be present today.
0: కనుక నీవు శాంతిని పొందు.
1: So be peaceful.
0: అని చెప్పేది తర్వాత లక్ష్మణుడు అంతా కౌసల్యకి చెప్పాడు జరిగిందంతా.
1: And then Lakshmana narrated the whole episode to Kausalya.
0: అప్పుడు కౌసల్య కూలి పడిపోయింది పాపం.
1: అండ్ దెన్ కౌసల్య ఫెల్ డౌన్.
0: రామా
1: రామా,
0: నిన్ను వదిలి నేను క్షణమైనా ఉండలేను.
1: ఐ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ విదౌట్ యు.
0: తండ్రి ఆజ్ఞని శిరసావహించినావు.
1: యూ హావ్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్
0: ఫాదర్. కాదని చెప్పను.
1: ఐ డోంట్ డినై దట్.
0: కానీ
1: బట్
0: నన్ను కూడా నువ్వు నీ వెంట తీసుకెళ్ళవని.
1: టేక్ మీ ఆల్సో లాంగ్ విత్ యూ.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: దెన్ రామా సెడ్,
0: సతికి పతియే దైవము.
1: And in fact, the husband is God to the wife.
0: కనుకనే పతిని వదిలి నీవు ఏమాత్రం కూడా రావడానికి వీల్లేదు.
1: So you should not be away from your husband.
0: పతి అయిన సర్వస్వము.
1: And the husband is your life.
0: అతను జీవితంలో ఉండేంత వరకు కూడా అతన్ని వదలడానికి వీల్లేదు.
1: So long he's alive, you cannot get away from him.
0: అతన్ని సేవించి,
1: you have to serve him.
0: నా వియోగం చేత దుఃఖంలో మునిగిపోతున్నాడు.
1: In fact, he suffers because of the separation.
0: నీవు ఉండి అతనికి తగినటువంటి శాంతి బోధిస్తుండమన్నాడు.
1: You remain at home and make him happy and peaceful.
0: వెంట వచ్చింది సీత కూడాను.
1: దెన్ కేమ్ సీత.
0: చెప్పింది ఆమె సామాన్యురాలు కాదు.
1: షీఈస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: జనక మహారాజు పుత్రిక.
1: షీఈస్ ది డాటర్ ఆఫ్ ఎంపరర్ జనక.
0: వైదేహి. ఆమె దేహభ్రాంతియే లేదు.
1: షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్. వైదేహి.
0: కనుకనే ఆమెకు వైదేహి అని పేరు పెట్టారు.
1: యాజ్ షీ హాస్ నో బాడీ అటాచ్మెంట్ షీఈస్ కాల్డ్ వైదేహి.
0: పక్కన నవ్వింది సీత.
1: అండ్ సీత లాఫ్డ్ అట్.
0: రామా
1: రామా,
0: నాకు ఒక బోధ, నీ తల్లికి ఒక బోధన.
1: యు హావ్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ టు మీ, డిఫరెంట్ టీచింగ్.
0: నేను మీ వెంట వస్తానంటే రావడానికి వీలు కాదని చెప్పి నాకు చెప్పావు.
1: వెన్ ఐ వాంటెడ్ టు ఫాలో యూ సెడ్ నో.
0: వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు, వారిని సేవించి నీవు జీవించమన్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ మీ టు సర్వ్ యువర్ ఓల్డ్.
0: నీ తల్లి దగ్గరకు వచ్చేటప్పటికి పతియే దైవం అంటున్నావు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ యువర్ మదర్ యూ సే దాట్
0: నాకు హస్బెండ్ దైవం కాదా
1: గాడ్. బట్ హీస్ నాట్ ద సేమ్ టు మీ.
0: ఇది ఒకరికి ఒక స్త్రీకి ఒక ధర్మము, ఒక స్త్రీకి మరొక ధర్మమా? నేను అంగీకరించను.
1: కెన్ దేర్ బి వన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ వన్ ఉమెన్ అండ్ డిఫరెంట్ అనదర్?
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: రామచంద్ర
1: నీవు
0: చంద్రుడు
1: యువర్ ద మూన్
0: నేను శీతలంతో ఉండేటువంటి వెన్నెల
1: అండ్ ఐఎమ్ ద మూన్ లైట్
0: చంద్రుడు అరణ్యములో శీతలం అయోధ్యలో ఉండడానికి వీలవుతుందా
1: Can moon be there in the forest and the moonlight in Ayodhya?
0: Chandrudu ekkada undi dani chaladanam kuda akkade undali.
1: Wherever there is moonlight, that's so cool and comforting.
0: Moon and moonlight rendu kuda ekanga untundali.
1: So moon and moonlight are together.
0: Kanaku nannu kuda teeskeldamani cheppindi.
1: Therefore she wanted
0: ee vidhamainatuvanti oka yuktini vyaktulato Ramulu kramakramena kudanu tallulu yokka samadhanamunu bhari yokka samadhanamunu sarvam kuda సర్చ్ చేసుకుని పోతూ వచ్చాడు.
1: రామ కుడ్ గివ్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ టు ద మదర్ అండ్ ద వైఫ్ సీత.
0: ఈ రకమైనటువంటి యుక్తులను కూడా పొందవలసి వస్తుంది.
1: అండ్ వీ మే హావ్ టు ఫాలో సమ్ నాక్.
0: యుక్తి అనగా ఏమిటి? దీనికి ఒక యోగము అని పేరు.
1: దిస్ కైండ్ ఆఫ్ నాక్ టు గెట్ ఓవర్ ద సిచ్యువేషన్ ఈజ్ యోగా.
0: పరులను మోసగించేటువంటిది కాదు ఇది.
1: ఇట్స్ నాట్ చీటింగ్ ఎనీవే.
0: ఆదర్శంగా నిరూపించేటువంటిది ఇది.
1: ఇట్ ఓన్లీ స్పీక్స్ ఆఫ్ ఐడియలిజం.
0: ఇది యోగముగా మారిపోయింది.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ స్పిరిచువల్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక. వారికి ఉన్నటువంటి దుఃఖములు నివారణ గావించే నిమిత్తమై ఇది ఒక యోగంగా మారిపోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ యూ ఫ్రీ ఫ్రమ్ ద గ్రీఫ్.
0: ఈ విధంగా తల్లులను సమాధానం చేసి
1: మదర్స్
0: కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి
1: ప్రెస్టీజ్ ఆఫ్ ఫ్యామిలీ
0: అరణ్యానికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: ఈ అరణ్య సమయం నందు కూడాను
1: దేర్ ఇన్ ద ఫారెస్ట్
0: అనేక విధమైనటువంటి ఒక రాక్షస కృత్యములను చూచి
1: హీ సా ఆల్ వేరియస్ డెమోనిక్ డీడ్స్ దేర్.
0: ఈ పరిపాలన నిమిత్తమే నా తండ్రి అరణ్యానికి నన్ను అధికారిగా చేశాడు.
1: పర్హాప్స్ మై ఫాదర్ మేడ్ మీ ద కింగ్ ద రూలర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్.
0: రాజులందరూ కూడా యతుల యొక్క సంబంధమైనటువంటి సాధనలకు అడ్డు తగులుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ డెమన్స్ ఆర్ అబ్స్ట్రక్టింగ్ ది వేస్ ఆఫ్ ది సేజెస్ అండ్ దేర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: కనుక యతుల యొక్క సాధనకు ఏమాత్రమూ అడ్డు తగలకుండా ఈ రాక్షసులను సంహరించాలి.
1: Therefore I should see the sages and seers will continue their yogic practices by killing demons.
0: ఈ రాక్షసులను సంహరించాలనే సమయంలో ఒక దోషం అడ్డం వస్తుంది.
1: టు కిల్ దిస్ డెమన్స్ దేర్ లైస్ వన్ ప్రాబ్లమ్.
0: స్త్రీలైనటువంటి రాక్షసులను కూడా సంహరించవచ్చునా?
1: దేర్ ఆర్ సమ్ డెమన్స్ హూ ఆర్ విమెన్ దేర్ అమంగ్ దెమ్. హీ థాట్
0: పూర్వము
1: అర్లియర్
0: విశ్వామిత్రుని యొక్క యజ్ఞ సంరక్షణ నిమిత్తమే అక్కడ వెళ్లినప్పుడు
1: టు సేఫ్ గార్డ్ ది స్పిరిచువల్ రిచువల్ ఆఫ్ విశ్వామిత్ర దెన్
0: తాటకిని సంహరించాలనుకున్నప్పుడు
1: వెన్ హీ డిసైడెడ్ టు కిల్ తాటకి
0: తాను యోచించాడు.
1: హీ థాట్ పాండుడు గురూజీ
0: ఈ స్త్రీ అయినటువంటి తాటకిని చంపవచ్చునా?
1: కెన్ ఐ కిల్ దిస్ డెమన్ హూ ఇస్ ఎ ఉమన్ నౌ?
0: చంపవచ్చును అన్నాడు.
1: యెస్ యూ క్యాన్.
0: సాధనలకు తపస్సులకు ఋషులకు ఆనంద భంగం గావించేటువంటి ఒక రాక్షసులైన స్త్రీలు కూడా సంపరించవచ్చు అన్నాడు.
1: లెట్ ద డెమన్ బి ఎ ఉమన్ ఇఫ్ షీ రియలీ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సెయింట్స్ సియర్స్ అండ్ ఎస్పిరెంట్స్ వెల్ షీ డిజర్వ్స్ టు బి కిల్డ్.
0: ఏమీ తెలియనట్టుగా రాముడు అడుగుతున్నాడు. స్వామి గురూజీ
1: రామ
0: ఎవరైనా ఈ విధంగా సంహరించినటువంటి వారు ఉన్నారా రాజుల్లో అన్నాడు.
1: ఇన్ ఇన్నోసెంట్ వే రామ ఆస్ ఈజ్ దేర్ ఎనీ వన్ ఈజ్ దేర్ ఎ ప్రిసిడెన్స్?
0: పిచ్చివాడా
1: ఓ మ్యాన్ కైండ్.
0: ప్రహ్లాదుని మనమడైనటువంటి ఒక విరోచనుడు
1: విరోచనాది
0: ప్రహ్లాదుని మనమడు గ్రాండ్సన్
1: గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద
0: విరోచనుడు
1: విరోచనుడు
0: ఒక చాలా ఒక ముద్దుల బిడ్డ ఉంటున్నది.
1: ఈజ్ రియల్ ది పెట్ సన్.
0: ఆమె స్త్రీని
1: అండ్ షీస్ ఎ ఉమన్.
0: ఆమె పేరే మంధర.
1: నేమ్ ఇస్ మంధర.
0: ఆ మంధర అనేక రకములైనటువంటి యొక్క ఋషులను హింసించి
1: ఇన్ ఫ్యాక్ట్ మంధర హాస్
0: తన వాంఛన యొక్క ఋషులంతా కూడా సంహరించి
1: టు సాటిస్ఫై హర్ ఓన్ సెల్ఫ్ షీ కిల్డ్
0: అనేక పాపములకు గురి అయిపోతూ వచ్చింది.
1: అండ్ షీ కమిటెడ్ మెనీ సిన్స్.
0: ఆ సమయం లోపల
1: అట్ దట్ టైమ్
0: రాజే అతన్ని ఆమెను చంపించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది కింగ్ కిల్డ్ హర్.
0: కానీ అది దోషం లేదు.
1: ఇట్స్ నో మిస్టేక్.
0: ఎవరైనా సరియే
1: Let him be anyone.
0: దైవత్వానికి అడ్డు తగిలినప్పుడు వారిని ఎవరు ఏ విధంగా చేసినా తప్పులేదు.
1: If anyone comes in the way of God, yes, you can finish him off.
0: మీరా సమయం నందు కూడాను ఇలాంటి ధర్మం ఒకటి అడ్డ వచ్చింది.
1: దిస్ ఈస్ ది సేమ్ థింగ్ దట్ హెడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ లైఫ్ ఆఫ్ మీరా.
0: మహారాణా నా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమన్నాడు.
1: మహారాణా వాంటెడ్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్యాలెస్.
0: ఒక్క క్షణము మాత్రం బాధ వేసింది.
1: షీ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ ఎ మినిట్.
0: నా కృష్ణుడిని వదిలి ఏ విధంగా వెళ్ళాలి?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: అక్కడ కూర్చొని ఒక జాబు రాసింది తులసిదాస్ కు.
1: దేర్ షీ సాట్ అండ్ రోట్ ఎ లెటర్ టు తులసిదాస్.
0: అతను చిత్రకూట పర్వత పైన ఉన్నాడు తులసిదాస్.
1: హీ వాస్ ది తులసిదాస్ వాస్ దేర్ ఆన్ ద మౌంటైన్ టాప్ చిత్రకూట.
0: ఒక మనిషిని ఇచ్చి పంపించింది.
1: ఎస్ అండ్ మెసేజ్ త్రూ మెసెంజర్.
0: అప్పుడు అతని మనిషి ఆ విధంగా జవాబు తీసుకుని వచ్చాడు.
1: అండ్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
0: అమ్మా మీరా,
1: ఓ మీరా,
0: నేను భర్తను వదిలిపెట్టి ఏ విధంగా వెళ్లాలి అని రాశావు. ఇది ధర్మమా కాదా మీరు నిర్ణయించాలని రాశావు.
1: You have put a question, am I justified to leave my husband and be after God?
0: Unnadanta matrudevo bhava, pitrudevo bhava, acharyadevo bhava, adityadevo bhava.
1: In fact, these are only principles. Mother is God, father is God, teacher is God, guest is God. In fact, all are essentially divine.
0: దైవానికి అడ్డు తిరిగినప్పుడు మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే గురువు అయినా సరే ఎవరైనా సరే త్యజించవచ్చును.
1: But anyone obstructs, comes in the way of God, let him be mother or father or a teacher. దైవమైనటువంటి
0: శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించి,
1: in fact, Rama is sent to
0: నా ఆరాధన సోదరుడైనటువంటి రామును అరణ్యపాలు చేసి,
1: my ideal brother is sent to the forest,
0: నాకు పట్టాభిషేకం చేయడానికి ఈమె వచ్చింది,
1: and my mother is here to coronate me as the king.
0: ఇలాంటి తల్లి యొక్క ముఖమే నేను చూడను అని భరతుడు తల్లిని విస్మరించాడు.
1: భరత never wanted to see the face of his mother because she committed that mistake.
0: తల్లితో ద్వేషం గావించుకున్నాడు.
1: In fact, he had utter hatred
0: towards her. వదులుతాను కానీ రామును నేను వదలను అన్నాడు.
1: I am ready to sacrifice my mother and not Ramachandra.
0: కనుక తల్లిని కూడా వదిలినటువంటి వాడు భరతుడు.
1: సో భరత లెఫ్ట్ మాధ.
0: ఇంకా ప్రహ్లాదుడు ఎలాంటి వాడా?
1: ప్రహ్లాద వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ హీ.
0: తండ్రి క్షణక్షణములు కూడాను అనేక హింసలు పెట్టి ఆ హరినామాన్ని మానవని చెప్తూ వచ్చాడు.
1: ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ వాంటెడ్ హిమ్ టు గివ్ అప్ ది గాడ్స్ నేమ్.
0: నాన్న నిన్నైనా వదులుతాను కానీ హరినామాన్ని నేను వదలను.
1: Father, I am prepared to run away from you, but I will
0: not give up.
1: In fact, you are Haridveshi, you hate God. I am Haripriya, I
0: love God. In
1: fact, I love God.
0: అని చెప్పి తండ్రి మాటలంతా ధిక్కరించి హరిని స్మరిస్తూ వచ్చాడు.
1: సో సేయింగ్ హీ డిజోబేడ్ హిస్ ఫాదర్ అండ్ సంగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ద్వేషము
1: అండ్ హియర్
0: గురుద్వేషం ఎక్కడ వచ్చింది తెలుసినా?
1: అండ్ వేర్ డు యూ ఫైండ్ దిస్ హేట్రెడ్ టువర్డ్స్ టీచర్? వామన
0: వచ్చి బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు
1: వామన కేమ్ అండ్ వాంటెడ్ ద ఆఫరింగ్ ఫ్రమ్ ఎంపరర్ బలి. హీ ప్రామిస్డ్ దట్ హీ వుడ్.
0: కానీ దివ్యశక్తితో చూచినటువంటి యొక్క,
1: బికాస్ ఆఫ్ ఫార్ సైట్ అండ్ విజన్,
0: తన గురువు అయినటువంటి వాడు
1: ద ప్రిసెప్టర్,
0: కానీ దీనికి అంగీకరించలేదు.
1: డిడ్ నాట్ ఎండోర్స్ దిస్ ఐడియా.
0: అప్పుడు నాయన బలి చక్రవర్తి సామాన్యమైన బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఇస్ హియర్ ఇస్ నాట్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: ఇతను కేవలం సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
1: ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: ఇంకా ఆనందం గురుజీ.
1: ఇస్ ఐ ఎమ్ మోర్ హ్యాపీ.
0: గురుజీనే వచ్చి, అనగా భగవంతుడే వచ్చి తన చేయి చాపి నాకు ఇమ్మని చెప్పి కోరినప్పుడు తన చేయి కింద నా చేయి పైన, ఇది కావటం ఎంత అదృష్టం నాది.
1: God himself has come to me. He has held and stretched forth his hand. My hand is upper and God's hand is lower now.
0: కనుక గురువైనటువంటి కృపాచార్యుని యొక్క దీన్ని కూడా ఆజ్ఞను మీరాడు బలి చక్రవర్తి.
1: And therefore Emperor Bali disobeyed his preceptor,
0: శుక్రాచార్య. పలికి బొంకుట కంటే పాపమున్నా అన్నాడు బలి చక్రవర్తి.
1: Can there be any other sin much worse than going back the promise?
0: ఎవరి కోసము? భగవంతుడి కోసం నేను అర్పితం చేస్తున్నాను.
1: In fact, I'm prepared to make offering to God.
0: ఇంకా ప్రహ్లాదుడేమి? భగవంతుడిని నేను ఆశిస్తున్నాను.
1: ప్రహ్లాద వాంట్స్ గాడ్ ఆల్వేస్.
0: భరతుడు ఏమి చెప్పాడు? భగవంతుడైన రాముడిని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఆల్సో డిజైర్డ్ గాడ్.
0: భగవంతుని విషయం లోపల ఏ తప్పును కూడా కనిపెట్టడానికి వీల్లేదు.
1: దేర్ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దేర్ కెనాట్ బి ఎనీ మిస్టేక్ ఆర్ డిఫెక్ట్.
0: సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ టోటల్ రినన్షియంట్ ఈస్ ఎ టోటల్
0: డివోటి. ఇలాంటి తల్లి తండ్రి పిట్టుడు అనే ఈ విధమైనటువంటి భేదములకు అవకాశమే ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఆర్ అటాచ్మెంట్
0: విషయం లోపల.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్,
0: ఈ దివ్యమైనటువంటి యొక్క మార్గం లేకుండా లౌకికమైనటువంటి జీవితంలో,
1: ఇన్ దిస్ వరల్డ్లీ లైఫ్,
0: ఇవన్నీ మనం ప్రమాణాలు తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ థింగ్స్ అస్ స్టాండర్డ్.
0: కానీ దైవములో మనం ప్రవేశించే సమయంలో ఏది కూడా మనకు అక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ దీస్ థింగ్స్ డోంట్ మ్యాటర్.
0: అన్నిటికంటే గొప్పవాడు దైవమే.
1: గాడ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: దైవమును మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దెన్ గాడ్.
0: దానికోసం సర్వము మనం అర్పితం చేయవచ్చు.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
0: ఆ జాబును రాసి తిరిగి పంపించాడు.
1: That was the message written by Tulsi.
0: Chello re man.
1: Then she said,
0: Ganga Jamuna Teer, Chello re man. Hey Manasa, ink vellu, bail deru.
1: Then she said, oh, mind get up, go now.
0: Vellu jau. Ekkada poyindi? Dwaraka velli poyindi.
1: She went to Dwaraka.
0: కనుకనే గొప్ప కీర్తిని సాధించింది.
1: షీ వాజ్ హైలీ రెప్యూటెడ్.
0: ఆమె ఏ ప్రపంచ వాంఛలు లేవు.
1: షీ హాడ్ నో వరల్డ్లీ డిజైర్.
0: ఏ ప్రాకృతమైన ఇష్టములు లేవు.
1: షీ హాస్ నో లైక్స్ వాట్సెవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి జీవులకు దోషాలు ఎక్కడంటుతాయి?
1: సీక్రెట్ లైఫ్ విల్
0: దోషం దగ్గర కూడా రాదు.
1: విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్స్ ఆర్ మిస్టేక్స్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయాలకు,
1: సీక్రెట్ హార్ట్స్,
0: భర్తను వదిలిపెట్టి ఉండటం అంటే అది సాధ్యమవుతుందా?
1: Well, is it possible to be away from the company of the
0: husband?
1: Therefore, Sita also followed her husband.
0: ఈ యొక్క రాముడు కూడాను ఈ యొక్క శ్రీని దాక్షిణ్యం లేకుండా రాక్షసులు కూడా చంపాడు.
1: రామ కిల్డ్ దట్ థాటకి ద డెమన్ దో ఎ ఉమన్.
0: అంతే కాదు.
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ బలి చక్రవర్తి,
1: ది ఎంపరర్ బలి,
0: కుమారుడైనటువంటి వాడు,
1: ది సన్,
0: తన యొక్క కుమారునికు బిడ్డలు కూడా ఉంటున్నారు.
1: యాజ్ హిస్ గ్రాండ్ సన్స్ ఆల్సో.
0: ఎవరు?
1: హూ ఆర్ దే?
0: ఈ యొక్క మందర,
1: మందర
0: మొట్టమొదట ఈ యొక్క బలి చక్రవర్తిని చూసినప్పుడు
1: and she saw the emperor
0: ఎంతో బలి ఆనందం వేసి బలి చక్రవర్తికి చిన్న వామనుడై నడిచి వస్తున్నాడు శ్రీమన్ నారాయణుడు.
1: In fact, Lord Narayana was coming there like a boy.
0: ఆ చిన్నవాడిగా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలాంటి కొడుకుంటే ఎంత బాగుండు అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: ఇలాంటి వాడు నాకు పుత్రుడిగా పుట్టాలి అని ఆశించింది.
1: She thought that she should have a son of the type of Vamana.
0: కానీ
1: but
0: తన తాతపై తలపెట్టి తలపైన కాళ్లు పెట్టి పాతాళలోకానికి నెట్టే సమయం లోపల చీ చీ చీ ఇలాంటి వాడిని చంపాలి అని చెప్పాని.
1: బట్ వెన్ ఎంపరర్ బలి వాస్ స్లేడ్ అండ్ దెన్ పుట్ డౌన్ టు పాతాళ దట్ అండర్ వరల్డ్ అండ్ దెన్ షీ హ్యాడ్ ఎ డెవలప్డ్ హేట్రెడ్
0: తిరిగి ద్వాపర యుగం లోపల
1: లేటర్ ఇన్ ద్వాపర ఏజ్
0: శూర్పణఖగా వచ్చి
1: షీ కేమ్ ఎ శూర్పణఖ
0: అతన్ని తల్లిగా భావించుకోవాలని కొడుకుగా భావించి
1: అండ్
0: అతనికి పాలు ఇచ్చి అతన్ని తిరిగి చంపే అతని చేత చంపబడిపోయింది.
1: అండ్ షీ ఫెడ్ హిమ్ and gave the milk and she was ultimately died in his hands.
0: పవిత్రమైనటువంటివిగా ఉన్నా అపవిత్రమైనటువంటివిగా ఉన్నా దాని ఫలితమేమో మనకు ఫలిస్తుంటుంది.
1: So this is the result of the unsacred feelings.
0: ప్రతి మానవుడు కూడా తన సంకల్పాన్ని పవిత్రమైన సంకల్పాలుగా పెట్టుకోవాలి.
1: So every man should have sacred thoughts.
0: దైవ భావములుగా అభివృద్ధి గావించుకోవాలి.
1: One should develop divine feelings.
0: ఇది చెడ్డది ఇది మంచిదేని ఏ మాత్రం కూడాను డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: We should not discriminate between right and wrong in respect of God.
0: అన్ని దైవం యొక్క ఆకారమే.
1: All are essentially divine.
0: అన్ని దైవం యొక్క ప్రేమ తత్వమే.
1: Everything represents divine.
0: అన్ని దైవం యొక్క ఆజ్ఞలే.
1: Everything is God's command. That we have to follow.
0: రామతత్వాన్ని మనం విశ్వసించి
1: అండ్ విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ రామాస్
0: రామ మార్గాన్ని అనుసరించినప్పుడు
1: వి షుడ్ ఫాలో రామాస్ పాత్
0: మీరు రమించినటువంటి యొక్క దైవత్వంగా రూపొందుతారు.
1: అండ్ నేచురలీ యూ బికమ్ గాడ్
0: నీవు దైవత్వాన్నే పొందుతావు.
1: అండ్ యూ అటైన్
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: If you know Brahman, you become Brahman
0: yourself. ఏ దైవాన్ని నీవు స్మరిస్తుంటావో ఆ దైవంగానే నువ్వు రూపొందుతావు.
1: As you think of God, you become ultimately God himself.
0: కనుక రామతత్వం అనేటువంటిది చెప్పాలి కదా, సముద్రం యొక్క అలలైనా ఎంచుకోవడానికి సాధ్యం కాదు కానీ సాధ్యమవుతుంది కానీ రాముని యొక్క లీలలను ఎంచడానికి వీలు కాదు.
1: ఇట్ మే బి పాసిబుల్ ఈవెన్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ ది వేవ్స్ దట్ కమ్ టు ద ఓషన్ బట్ నాట్ టు ఎస్టిమేట్ ది రామాస్ డివినిటీ.
0: శక్తులు ఉంటున్నాయి.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్ మిస్టరీ, డివైన్ మిస్టరీ.
0: అనంతమైన యొక్క లీలలు ఉంటున్నాయి.
1: ఇట్స్ ఇన్ఫినిట్ మిరకల్స్.
0: ఈ దైవం దగ్గర లేనటువంటి ఇంకెక్కడా లేవు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: దైవం అనేటువంటిది మనుష్య రూపంలోనే రావాలి.
1: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం? మనుషులకే బోధించాలి.
1: వై? బికాస్ హ్యూమన్
0: సొసైటీ కాలానుగుణ్యంగా ప్రవర్తిస్తున్నాయి.
1: బర్డ్స్ అండ్ బీస్ యాక్ట్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
0: తమ ప్రాకృతమైనటువంటి ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: దే ఫాలో ది లా ఆఫ్ నేచర్.
0: కానీ మనుషుడే ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి ధర్మానికి విరుద్ధంగా అనుసరిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ హూ యాక్ట్స్ అగెన్స్ట్ హిస్ ఇన్నేట్ నేచర్.
0: కనుకనే సృష్టికి సంబంధించినటువంటి సహజంగా నడిచేటువంటి వాళ్లకు దైవం కూడా క్షమిస్తుంటాడు.
1: Therefore, those that act according to the law of nature, God permits them, he forgives them.
0: కనుక పశుపక్షి మృగాదులను శిక్షించడానికి రాలేదు భగవంతుడు.
1: గాడ్ హాస్ నాట్ కమ్ డౌన్ టు పనిష్ బర్డ్స్.
0: పశువులు కూడా తమ సీజన్ తమ రీజన్ చక్కగా పాటిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ ఆల్సో ఫాలో దేర్ రీజన్ అండ్ సీజన్.
0: కానీ మానవుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ యాక్ట్స్ అగెన్స్ట్ దిస్ ఫిలాసఫీ.
0: ఈ విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడిని శిక్షించడానికి వచ్చేది భగవంతుడు.
1: సో గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్ టు పనిష్ ద హ్యూమన్ బీయింగ్ హూ యాక్ట్స్ అగెన్స్ ద లా ఆఫ్ నేచర్. ఇస్ నాట్
0: సక్రమమైన మార్గాన్ని బోధించడమే.
1: టు సెట్ రైట్ అండ్ టు టీచ్ ఇన్ ఎ ప్రాపర్ పాత్.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే.
1: అండ్ టు టీచ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: నవ్యమైన జీవితాన్ని పోషించడమే.
1: అండ్ నోవెల్ లైఫ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు
1: గాడ్
0: కేవలం లోకోద్ధార నిమిత్తమై వచ్చేటువంటి వాడే కాని
1: God has come down for the emancipation of
0: తన నిమిత్తమే తాను వచ్చేటువంటి వాడు కాదు.
1: He has not come for
0: తనకి ఏం కావాలి ఏమీ కానక్కర్లేదు.
1: In fact, it doesn't need
0: any. తన హస్తమునందే ఉంటుండాలి.
1: Everything is in his hand.
0: కానీ సర్వులకు ఈ మంచి మార్గాన్ని బోధించి
1: He teaches good path to everybody.
0: నాయన మీరందరూ కూడా దైవం నుంచి వచ్చినటువంటి వారే.
1: You are all out of the divine.
0: దైవంతోనే లీనం కండి.
1: And you merge in God.
0: ఈ లీనం కావడానికి ఒక ప్రేమ తత్వమే ప్రధానమైనటువంటిది.
1: This merger in God is possible.
0: ఈ ప్రేమ సాధించవచ్చును.
1: With this you can do anything.
0: దేన్నైనా సాధించవచ్చును.
1: You can achieve anything.
0: పర్వతాలు కూడా ఒక మంచు వలె మాయం చేయవచ్చును.
1: Even mountains also melt like ice.
0: కనుక ఒకనొక సమయం లోపల
1: అట్ వన్ టైం
0: సీత అశోకవనంలో ఉంటుండాలి.
1: సీత వాజ్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్ అశోక.
0: అశోకవనంలో ఉండినప్పుడు రావణుడు
1: ఇన్ అశోకవన
0: తన యొక్క ఉండే దగ్గర మాయకారిని పిలిపించి
1: అండ్ హీ రావణ సమండ్ హిస్ అసోసియేట్.
0: మరి ఈ సీత నా చేతికి చిక్కటం లేదు.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ సీత.
0: నీవు రాముని తల వంటి దాన్ని ఒక దాన్ని కొట్టి దాన్ని సీతకి చూపించమని చెప్పాడు.
1: అండ్ హీ రావణ వాంటెడ్ హిస్ అసోసియేట్ టు షో ది హెడ్ ఆఫ్ రామ.
0: ఈ యొక్క మాయకారి రాముని యొక్క తలను తీసుకున్నట్టు పోయి అక్కడ చూపించాడు సీతకు.
1: And these people did so, acted according to his instruction.
0: చాలా భయపడిపోయింది.
1: సీత వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: తక్షణమే ప్రక్కన ఉన్నటువంటి యొక్క శరమ విభీషణ భార్య,
1: ఇమీడియట్లీ శరమ ద వైఫ్ ఆఫ్ విభీషణ,
0: ఆమె చెప్పింది సీతమ్మారు మీరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్
0: ఇదంతా రాక్షస మాయలు.
1: దీస్ ఆర్ ఆల్ ది నాక్స్ ఆఫ్ డెమన్స్.
0: ఏమాత్రం కూడా శ్రీరాముని జయించడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ బాడీ టు కాంకర్ రామ.
0: శ్రీరాముని తలగొట్టడానికి ఈ జగత్తులో ఎవరికి అధికారం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ కెన్ విన్ ఓవర్ హిమ్.
0: శ్రీమన్నారాయణ మూర్తి శ్రీరాముడు.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: నీవు కూడా శ్రీ లక్ష్మీ స్వరూపుడైపోయి నీవు రామ శక్తిని గుర్తించలేకపోతున్నావు.
1: అండ్ సీత, ఆర్ యూ నాట్ ఏబుల్ టు నో ది కెపాసిటీ ఆఫ్ రామ
0: అని చెప్పి ముట్టింది తాను.
1: అండ్ షీ టచ్డ్
0: ఆ శిరస్సు మాయమైపోయింది.
1: అండ్ దట్ హెడ్ డిసపియర్డ్.
0: అప్పుడు తెలుసుకుంది సీత.
1: దెన్
0: సీత కూడా తెలుసును, కానీ ఆమెకు కూడాను ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితంలో జీవించడానికి ఆశపడి ఆ విధంగా నటిస్తూ వచ్చింది.
1: నో సీత నోస్ ఫుల్లీ వెల్ షీ లెట్ షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీస్ అన్ ఆర్డినరీ వన్.
0: కనుక రాక్షసులు ఎన్ని మాయలైనా పొందుతారు.
1: సో డెమన్స్ విల్ ఫాలో ఎనీ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ దేర్ ఓన్.
0: మనం ఏమాత్రం లొంగకూడదు.
1: వన్ షుడ్ నాట్ సబ్మిట్.
0: దైవం మాయనే ఎప్పుడు శాశ్వతమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్స్ విల్ దిస్ పర్మనెంట్.
0: అది నిత్యము సత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్.
0: అలాంటి సత్యమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా మనం భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఎటర్నల్.
0: దైవం మానవ మానవావతారంతో వచ్చి
1: God comes down in human
0: form. And he
1: emancipates
0: human race. And he
1: will see that there will be expansion of
0: love. And
1: he will make it the whole world
0: full of love.
1: This is the message that we should
0: know today. Sri Ramanavani,
1: in the name of Sri Ramanavami, we worship only this day.
0: మనం పాయసం పరమానం తినేసుకుంటే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ యూస్లెస్ ఇఫ్ వి ఫాస్ట్.
0: భగవంతుని యొక్క అవతారమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
0: ఎందుకంటే ఈ జగత్తులో చలచలము పుడుతూనే ఉన్నారు మానవులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్
0: స్వరూపుడే.
1: ఎవ్రీవన్ ఇస్ ఎసెన్షియల్ డివైన్.
0: సర్వత పాణిపాదం.
1: We find his feet in hand.
0: సర్వత స్థితిమల్లోకి సర్వమావృతిష్టతి అని.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక పుట్టే వారంతా కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ డివైన్.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతాన అందరి ఎందు ఉండేటువంటి భగవంతుడే.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: కనుక
1: సో
0: మనము క్షణక్షణము కూడాను భగవంతుని యొక్క చింతన చేస్తూ రావాలి.
1: సో ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈ విధంగా స్మరణ చేసినప్పుడే
1: యాజ్ వి చాంట్ హిస్ గ్లోరీ
0: ఈ దివ్యత్వం అనేది మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ద డివినిటీ విల్ మానిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: అస్. నిర్మోహం అయిపోతుంది.
1: అండ్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్.
0: దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: అండ్ విల్ అటైన్ డివినిటీ.
0: ఈ అనుగ్రహంలో లీనమైపోతాం.
1: అండ్ నేచురల్లీ యుల్ ఎర్న్ హిస్ గ్రేస్.
0: కాబట్టి మానవుడు వచ్చినటువంటిది అనుగ్రహంలో లీనం కావటం కోసం వచ్చాడు. కానీ
1: సో మ్యాన్ హాస్ కమ్ డౌన్, మ్యాన్ ఇస్ బోర్న్ టు ద రిసిపియెంట్
0: ఆఫ్ గ్రేస్. విషయాలంతా అనుభవించే కోసం కాదు.
1: నాట్ టు మియర్లీ ఎక్స్పీరియన్స్ వరల్డ్లీ ప్లెజర్.
0: కనుక ఎవరెవరి కర్మధర్మాన్ని వారు ఆచరిస్తూ రావాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ధర్మో రక్షతి రక్షిత.
1: ఇఫ్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: ధర్మ ఏవ హతో హంతి.
1: వి డోంట్ ఫాలో యు విల్ బి కిల్డ్.
0: కనుక ధర్మాన్ని మనం రక్షించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్
0: ధర్మాన్ని. మానవ ధర్మాన్ని రక్షించాలి.
1: వీ షుడ్ ఫాలో ద ధర్మ ద కోడ్ ఆఫ్ హ్యూమన్.
0: నీవు మానవుడు కాదు, నీవు మాధవుడివే.
1: యు ఆర్ నాట్ హ్యూమన్, యు ఆర్ డివైన్.
0: కనుక నీ మాధవత్వాన్ని నీవు పెంచుకో.
1: సో డెవలప్ హ్యూమన్ క్వాలిటీ ఫస్ట్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ Devil a foster divine divinity.
0: Prema swarupulara.
1: Embodiments of divinity.
0: Ee rama tattvam anetundi danni enni vidhala varninchinappudiki ni sadhyam kaadu.
1: It's not possible to describe in full the nature of rama.
0: Enni tarataraval nunchino ee rama naamam vastune untunnayi.
1: In fact the rama's name has been handed over to us.
0: Kaani enno lakshalam ee samvatsaram nunchi ee manavattvam vachindi.
1: Lakhs and lakhs of years passed by.
0: Enno lakshala samvatsaram kindatine udbhavinchinatundi ee manavattvam ee naati kudunu manavattvam emito telusukovalukunna potunnaru.
1: Though human society has passed through lakhs and lakhs of years ever since it existed.
0: కాలం ధరించామే కానీ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: A human being is just human in form.
0: ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: If you don't follow the human nature, how can you be a human being?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఏమిటి?
1: What is human quality?
0: అదే ప్రేమతత్వం.
1: The human nature is love.
0: ఈ ప్రేమ 10 మందికి మనం పంచాలి.
1: We should share this human love.
0: నిరంతరం ప్రేమతోనే మనం జీవించాలి.
1: We should lead our life in
0: ప్రేమతోనే మన దేహాన్ని వదిలిపెట్టాలి.
1: And we should live this life
0: continuously with love.
1: Not crying.
0: ఆనంద భాష్మంతో వదలాలి.
1: We should shed the tears of joy as we leave this world.
0: ప్రధానమైనటువంటి ఒక ఆశయము.
1: This is the main ideal.
0: కనుక
1: సో
0: ఈనాడు పవిత్రమైనటువంటి దినము,
1: టుడే సీక్రెట్ డే,
0: ఈ దినమును నిరంతరం కూడా స్మరించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ హోలీ డే,
0: మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us టు రిడీమ్ అవర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే అండ్ కంక్లూడ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్.
0: ప్రేమముదిత మన

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచారమందుచుండి వేద విద్య అణుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
2: Like Satya Dharma and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
1: Naravamsamanandu putti, naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్ను చదువుతారు.
2: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
1: Janma metina venuka jagatta kavale జన్మ మెట్టిన వెనుక జాగ్రత్త కావలే దుర్మార్గులను చేర దొసగు కలుగు చెడును జీవి

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
2: Prema Swarupular.
1: Embodiments of love.
2: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agristhanamunuku Chedinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
2: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
2: Jnanamu bhaktiye lekundina manavunaku pachipachi mrugadulaku vyakti bhedamu kudanu undadi.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
2: Dharma jnanamulu manavunu pratyekamainatundi oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
2: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
2: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యూ. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
2: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
2: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకి జయము కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
2: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షాల్ బి.
2: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
2: Nyaya anaga emiti?
1: What is nyaya?
2: Surya yendu yedu kiranamulu anaga surya rasmi yendu yedu rangulu undinattuga satyamunandu సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ సెవెన్ డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లైడ్ డౌన్.
2: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
2: Nyaya buddhi kaligi nyaya pravartana yendu jeevitamulo ankitam gavinchinatundi vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
2: Nyayam oka padunaina katti vantidi.
1: Nyaya again is like a sharpened knife or sword.
2: Ee nyayamunaku tana para anetvanti bhedamule matramu undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
2: Swarthamunaku ematramu kudanu ee nyayamulo avakasam ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
2: Nyaya pravartanala cheta tanaku kani tana variki kani tana bandhavulaku kani emaina nashta kashtamulu sambhavinchunanna ee nashta kashtamulakainanu taanu baadhyudu kavalenu kani nyayamunu vidadaadu.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
2: Ee nyayamu ఇది భగవత్ వరప్రసాదము.
1: దిస్ న్యాయ అగైన్ ఇస్ ఎ బూన్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
2: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: వెన్ మ్యాన్ మేక్స్ హిస్ లైఫ్ వన్ ఆఫ్ న్యాయ, హిస్ బిహేవియర్ ఇస్ సచ్ యాస్ టు బి కంటైనింగ్ దిస్ న్యాయ, సర్టన్లీ హీ విల్ రిసీవ్ ద గ్రేస్.
2: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
2: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమునకు కానీ ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
2: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్యధనములకు ఎట్టి రూపము లేదు.
1: But the wealth accrued from nyaya has no form or shape.
2: ఇది కంటికి కనిపించినది కాదు.
1: This is something which cannot be seen by the eye.
2: Bhagavat anugraham anekunte bankuku ee nyayam valla labhinchinatvanti oka punya dhanamu mee perukunaku cheripothuntadi.
1: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
2: Itti nyayamunu manavudu vicharinchi danini anusarinchi anustinchi andinchi ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మ్యాన్స్ పారమౌంట్ టాస్క్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ న్యాయ, డెసిఫర్ ఇట్, డయాగ్నోస్ ఇట్ అండ్ దెన్ ట్రై అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
2: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: సో అట్ ది వెరీ అవుట్సెట్ మ్యాన్ షుడ్ ఎండెవర్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ న్యాయ.
2: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను న్యాయమును లక్ష్యం నందించుకోవాలి.
1: సో ఇన్ ఆల్ హిస్ సెల్ఫ్లెస్ అండ్ ఈగోలెస్ డీడ్స్ దిస్ న్యాయ షుడ్ బి గవర్నింగ్ హిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
2: ఇక జ్ఞానము. జ్ఞానమనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word jnana. Everyone equates jnana with intelligence.
2: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
2: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
2: దిట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
2: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరియైనటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
2: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యం కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
2: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
2: Kanuka, ekatma bhavananu abhivruddhi parchukoni Atma tattvanni anveshana gavinchadaniki krishi cheyatame vidya yokka pradhanamainatuvanti shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity.
2: దర్శించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
2: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి

0: of understanding the underlying unity amongst this diversity, this synthesis that should be yours.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాడు అట్టి విద్య మనకు చాలా దూరమైనది.
0: Unfortunately, we are far removed today from this type of vidya.
1: చదివి గ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: Can all those who can write, read and talk be termed educated?
1: కాలేజీ డిగ్రీలను పొంద విద్యావంతులగున?
0: Or if they merely get degrees in the college, can you call them educated?
1: సుజ్ఞానము సుకృతులేని విద్యలు సద్విద్యలగున?
0: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
1: బ్రతుకుటకే విద్యన్న బ్రతుకలేదే పశుపక్షులు.
0: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
1: కనుక మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
0: So these things which we call vidya today, by virtue of which we are able to live, are not the true form of vidya.
1: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
0: Vidya is that which makes you understand the mystery or the secrets of this life.
1: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
0: So by pursuing such study, we should try and understand the nature of this atma.
1: అయితే మానవత్వంలో ఇట్టి విద్యలు మనకు సాధన మూలకంగా సాధ్యమవుతుందా అని మీరు సందేహించనక్కర్లేదు.
0: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
1: మానవత్వాన్ని మాధవత్వంగా రూపింపజేసుకునేటువంటి యొక్క మార్గమునకే విద్యా మార్గము అని.
0: Vidya is verily that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
1: మాధవత్వం అనగా ఏమిటి?
0: Now what is this madhavatva or this
1: ma thing? Anaga prakriti.
0: Ma means prakriti or nature.
1: Daud anaga bhakta.
0: And the second form, dhava, means husband, master.
1: Ma daud anaga prakriti ni niminchinatvanti vadu madhavudu.
0: So madhava is one who is the master of this nature.
1: Prakriti ki kattane madhavudu.
0: And what you have as nature, one who is the creator behind this, is madhava.
1: సమస్త దృష్టి కల్పితమైన ఈ సృష్టికంతా కూడా అధిపతి మాధవుడు.
0: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
1: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన ఎందే ఐక్యం గావించుకున్నట్టుగా.
0: You have the spider which weaves a web from the thread which is born of itself.
1: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని లీనము గావించుకుంటాడు.
0: And the spider in turn devours this thread. Madhava also, from him is born everything, to him goes everything.
1: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వములకు తానే అధిపతి అని.
0: సో దిస్ హస్ బీన్ కంటైన్డ్ ఇన్ దీస్ వర్డ్స్ దట్ హీ ద వన్ హూ హస్ గివెన్ బర్త్ టు ఆల్ దట్స్ దేర్. హీ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ హీ హస్ క్రియేటెడ్.
1: సమస్త భూతములను కూడా సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకుని వాడు తనే.
0: హీ ఇస్ ద వన్ హూ హస్ క్రియేటెడ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్. హీ ఇస్ ద వన్ హూ ఫాస్టర్స్ దెమ్. హీ ఇస్ ద వన్ వేర్ ఇన్ దే ఫైండ్ ద కన్సమేషన్.
1: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
0: సో వన్ సేక్రెడ్నెస్ ఆఫ్ సాంక్టిటీ ఆఫ్ పర్పస్ కన్సిస్ట్ ఇన్ సీయింగ్ దిస్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ దిస్ క్రియేషన్.
1: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
0: నౌ దేర్ ఇస్ దిస్ వర్డ్ పిండాండ గివెన్ టు ది ఫామ్ ఆఫ్ లైఫ్.
1: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
0: దట్ విచ్ మూవ్స్ అండ్ యాక్టివేట్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ బ్రహ్మాండ.
1: పిండాండమునకు అధినేత జీవుడు.
0: ఫర్ ద ఫస్ట్ వన్ పిండాండ ద జీవ ఈజ్ ది ఎక్నాలెడ్జ్ మాస్టర్.
1: చరాచరమైనటువంటి యొక్క బ్రహ్మాండమునకు అధినేత దేవుడు.
0: అండ్ దాట్ విచ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్.

0: anything in this, the Lord of it is God.
1: పరమాత్మనుండియే ఈ చరాచర జగత్తునంతయు కూడాను సృష్టి అవుతుంది చేత దీనికి నారము అని పేరు.
0: And it is because it is born of God, this Brahmanda, all that you see around is also called Nara.
1: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
0: This also has the characteristic feature that it is present anywhere.
1: Apaha అని కూడా అంటారు.
0: So it's also called ఆప్తి or ఆపహ.
1: అయితే ఈ నారములకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
0: And because for this Nara, the master is a god, he is also called Narayana.
1: నారములకు అయనము అనగా, అయనం అనగా ఏమిటి, దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
0: So to that which is Nara, he is this Ayana, meaning he is the one who oversees.
1: కనుక నారములకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
0: So it is that God is also referred to as Narayana.
1: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కాని ఒక ప్రత్యేకమైన వ్యక్తి అందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
0: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
1: సర్వ ప్రాణుల యందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
0: In all forms of life, we could find this trace of divinity.
1: ఇలాంటి అనేకత్వమైన ఆత్మతత్వాన్ని గుర్తింప చేసుకున్నటకై ఉపనిషత్తుడు, కృత పురాణములు, ఇతిహాసములు, బ్రహ్మ సూత్రములు ఇత్యాది గ్రంథములంతా ఇక్కడను ఆవిర్భవించాయి.
0: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ, వీ హ్యావ్ దిస్ ఉపనిషత్, ద బ్రహ్మ సూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్
1: టెక్స్ట్. ప్రకృతి సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదు.
0: So long as we are bound and tied to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
1: వ్యావహారిక జీవితం నుండి కొంతవరకు మనము దూరమై పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: Only when we can put aside our worldly aspect of existence, can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
1: Itti vyavaharika jagatunu nirupinchipa chesinatvantide science annaru. Ide physics, chemistry, botany, geology. Ee maatramula dwara prakrutini parishodhanalo kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
0: Now all that goes on in the world, the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువు.
0: So this form of education or study is that which will trace you to the beginnings of everything.
1: అణురణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
0: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
1: సూక్ష్మమైనటువంటి వస్తువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు.
0: That which is subtlest of everything, certainly that is there.
1: అంతకము సర్వసాంఛి అయి అలరునట్టి,
0: అండ్ దాట్ విచ్ ఈజ్ సో బిగ్ అండ్ వాస్ట్ దట్ ఆల్సో ఇస్ దేర్,
1: అది ఏ బ్రహ్మ.
0: అండ్ బీయింగ్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్, దిస్ ఎంటిటీ ఈజ్ బ్రహ్మ.
1: అలాంటి విచారణ ద్వారా మనం ఈ ప్రకృతిని పరిశోధనలు కలపాలి.
0: సచ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎన్క్వైరీ ఈజ్ వాట్ వీ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్.
1: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింప చేసినటువంటి వారే మహనీయులు.
0: ఎక్స్పెరిమెంటింగ్ దస్, అబ్జర్వింగ్ దస్ అండ్ బేసింగ్ దే కన్క్లూజన్ ఆన్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్, దిస్ ఈస్ వాట్ దీస్ గ్రేట్ పర్సనేజెస్ అండ్ పర్సనాలిటీస్ హావ్ డన్.
1: వారి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని జగత్తునకు చాటినారు. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధన ద్వారా పరమ పురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
0: These are the people who have proclaimed to mankind at large, "O man, listen." After intensive searches, experiments and observations and experiences, we have realized that that effulgent one, that glowing one, that all-pervasive one is God and God alone.
1: Ah, Paramapurushudu ekkada unnadu? Lokalana, velupalana?
0: Where is such a divine being, within or without?
1: Andari hrudayamulandu kudanu taanu sanchalanamai, sarvavyapakamai, sarvajnatamai, sarvashaktimayamai avarinchi unnadu.
0: In every being's heart, he resides firmly installed. And
1: kanukane prati manavuni kudanu preminchi aadarinchi atani dwara tana yokka tattvanni jagatunaku vyaptini gaavinchamani chaatutu vacharu Jesus
0: in all its glory and guiding every action of the individual. Jesus is an individual who has proclaimed this basic fundamental truth to mankind at large.
1: Phalamuleni vrutchamu vale,
0: as a tree without any fruit,
1: rutululeni phalamu vale,
0: as a fruit without any taste,
1: telivileni mrugamu vale,
0: as an animal without an iota of intelligence,
1: paalivani govu vale,
0: as a cow which does not yield any milk,
1: putti itti yevi phalamu,
0: what's the use of being born thus?
1: Palumenidini janminchitivi,
0: of living a life of
1: palameruga maraninchina nee verigina demanna.
0: You have been born, you do not know the purpose for which you are born, you come and die, what's the use?
1: Manavattam janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam.
0: Having been born as man is for you to reach your goal proper.
1: Ee gamyamunu manu cherutaku premane oka raja bata.
0: The right royal way which will lead you on to your destination is the path of love.
1: Kani ee naadu manavuni yokka prema sankuchitamai untunnadi.
0: But in today's world, man's love is extremely narrow and petty.
1: Nenu naa vaaru aneetvanti yokka haddunake idi nichipothunnadi.
0: This love is constrained by these limits, I and mine and ours.
1: Idi vishalamainatvanti yokka jagat swaroopakanga nirupinchali.
0: This love should be expansive in its scope.
1: అట్టి ప్రేమను మనము అభివృద్ధి పరచుకున్నట్టుకై సర్వజీవాత్మ ఎందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనము చవి చూడాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ ఆర్ లవ్ లవ్ మైట్ ఎక్స్పాండ్ దర్ వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ విత్ దిస్ లవ్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అరౌండ్ అస్.
1: స్వార్థమును త్యాగము చేసి,
0: సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్,
1: అహంకారము నిర్మూలము చేసి,
0: ఎక్స్టర్మినేట్ యువర్ ఈగో,
1: ఆడంబరము హతము చేసి,
0: దిస్ ఎగ్జిబిషనిజం బీయింగ్ గివెన్ ఎ గో బై,
1: జనసేవకు నడుము కట్టాలి.
0: బెన్ డౌన్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: సర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ పర్పస్.
1: సమరసాన్ని పెంచుకోవాలి.
0: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
1: సమత్వాన్ని పోషించుకోవాలి.
0: అండ్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్ టు బి ఫాస్ట్.
1: సమత్వము మనం ఏనాడు పోషించుకుందామో సర్వమును మనము జయించగలము.
0: When you have this equal mindedness of purpose, you can achieve everything.
1: సమైక్యత మనలో ఏమాత్రం కూడా కనిపించటలేదు.
0: బట్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ సక్సెస్ కెన్ నెవర్ బి ఫౌండ్ వేర్ యూ ఆర్ నారో అండ్ ఫిట్.
1: ఎవరికి వారే యమునా తీరి,
0: ఈచ్ వన్ వన్స్ ఓన్ వే.
1: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కాని, ఒక దేశమునందు కాని, ఒక విషయమునందు కాని, ఒక పదార్థమునందు కాని మనకి ఏమాత్రం కూడా కనిపించటలేదు.
0: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ or in a country or in the society.
1: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్.
1: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపించగలము.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగెయిన్ యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్టచ్డ్.
1: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
0: And an earlier stage to get this unity,
1: దీనిని సమరసము సమన్వయము అని కూడా మీరు చెప్పవచ్చు,
0: is at the element of sacrifice.
1: So these మంచి చెడ్డలయందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయక మానవుని యందు ప్రేమతత్వము చేత సమన్వయం గావించుకోవాలి.
0: So rather than start making inquiries between good and bad with regard to these fleeting things,
1: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
0: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
1: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుడు ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్య ఎందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
0: This sacrifice should be confined not merely to our actions, deeds with regard to wealth and vidya, but in everything that we say or do.
1: ee naadu oka vidhamainatundi tyagamunaku charity ani cheptuntu vastunnaru.
0: Now today one word is used for this sacrifice, charity.
1: ee charity aniga kontha dhanam ivatamo leku konni vastramulu ivatamo కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
0: Now by charity we understand parting with some money or clothes or a little bit of ground. This cannot be called charity.
1: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
0: What you should really say, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
1: ప్రేమను ప్రేమతోనే పెంచాలి.
0: అండ్ దట్ లవ్ షుడ్ బి పార్టెడ్ విత్, దట్ ఈస్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మానవునికి ప్రాణం.
0: లవ్ కెన్ ఫాస్టర్ లవ్. లవ్ ఇస్ రియలీ
1: ఆ ప్రేమను త్యాగము చేయటమే నిజమైన చారిటీ.
0: లవ్ ఇస్ రియలీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సాక్రిఫైసింగ్ సచ్ ఎ లవ్.
1: ఈనాడు మనం అందించేటువంటి వస్తువాహనాదులు కానీ, ధనకనక మూలాదులు కానీ, ఇవి కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
0: టుడే ఇఫ్ యూఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్, it's with an eye and what's going to come your way.
1: Pratiphala apeksha lekunda tyagam cheyali.
0: You should instead come forward with a thing you without looking forward to the result.
1: Deenulanu rakshinchadaniki prayatninchali.
0: Try and protect the downtrodden one.
1: Dikkulena varini poshinchadaniki punukovali.
0: The hapless ones, try and go to their assistance.
1: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
0: The weakling, go and give your strength and support.
1: ఈ విధమైనటువంటి ఒక ప్రేమను త్యాగము చేసినప్పుడే, అనగా ఈ విధమైన చారిటీ మనం చేసినప్పుడే ఒక విధమైన యూనిటీ, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బలిచిపోతుంది, బలపడుతుంది.
0: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
1: ఈ యూనిటీని అనగా చేరికను మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: And only when we have this unity amongst us, we can understand we have a place for purity within us.
1: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
0: And once we have this element of purity in us, there is indeed a place for divinity.
1: కనుక ప్యూరిటీ కి పునాది చారిటీ.
0: So the foundation stone for purity is for unity is charity.
1: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
0: On this base of support of charity, build a wall of unity.
1: ee unity anetunte goda paine purity anetunte slab veyali.
0: And on the walls of this unity, put the ceiling or the slab of purity.
1: Appude divinity anetunte oka aanandanni manam anubhavistam.
0: Only then or at that time you will experience
1: atti jeevitanni manam anubhavistam,
0: experience the bliss of divinity.
1: Kalukane vedamuliyandu నా కర్మణ నా ప్రజయ ధరేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మానవునికి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో, ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
0: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
0: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
1: పదిమందికి తెలియనట్టుగా పదిమంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును, కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
0: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
1: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటుంది.
0: So obviously it's not a case of wholehearted coming out from your side. When you have this narrow feelings in you,
1: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటుంది.
0: This is not a spontaneous sacrifice, something which is being forced out of you.
1: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
0: As you think and as you feel, God also would respond in the same way.
1: ఏది చేయదలిచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశమే ఒక పరార్థమైన భావంతో ఒక 10 నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ ట్రైంగ్ టు గివ్ ఎ గిఫ్ట్ ఆఫ్ 10 నయా పైసలు, లెట్ ఇట్ బి హోల్ హార్టెడ్ అండ్ స్పాంటేనియస్ ఫ్రమ్ యువర్ సైడ్.
1: కనుక మనం ఇప్పుడు చేయవలసిన త్యాగం ఏమిటంటే ధన కనక వస్తు వాహనాదులు కాదు.
0: So what is the type of sacrifice we should indulge in?
1: అది చేయదలిచినటువంటి వారు కూడాను అది చేయవచ్చు.
0: Now, it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
1: కానీ ముఖ్యముగా చేయవలసినటువంటిది ప్రేమ.
0: But overriding all these is this quality of love that has to be.
1: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
0: Now this love in turn will lead you on to detachment.
1: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
0: What is this vairagya?
1: వైరాగ్యం అనగా ఇల్లు, వాకలి, భార్య, బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
0: వైరాగ్య డిటాచ్మెంట్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హౌస్, యువర్ పొజిషన్స్ అండ్ మేకింగ్ ఇట్ టు ద ఫారెస్ట్.
1: ఇల్లు వదిలిపెట్టవలనన్నా సులభంగా వదిలిపెట్టవచ్చు.
0: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
1: బంధువులను విసర్జించవలనన్నా సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
0: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్స్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఈజ్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
1: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
0: వాట్ ఇన్స్టెడ్ యు మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ 6 ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
1: ఈ యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుశ్చింతలను, మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
0: True detachment consists in sacrificing and discarding these evil tendencies and traits and bad thoughts.
1: Kaani ee naadu itti vairagyamunandu kaani itti aadhyatmika margamunandu kaani oka vidhamainatundi nootana margamunu avalambistu vastundali.
0: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
1: Poorthi nootiki nooru vaallu kudanu swarthamulo lakshyamulo pettukoni sadhanalu kalputunnaru.
0: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
1: Bhagavantuni daggara kudanu ichi puchukuneetvanti vyaparalakinda prarambhisthunnaru.
0: If you are in God's presence, you always think in terms of what should I give, what should I get back in turn.
1: Nenu enta bhajana chesthe enta sadhana chesthe naaku enta phalam labhistundi ani mundugane koncham oddu vyaparalu prarambhisthunnaru.
0: You start engaging yourself in bartering. If I do so much of bhajan, if I do so much of one of these japa or jhana, what is the result that I am going to get back in return?
1: Adhyatmika margamulo itti vyaparam panikiradu.
0: In the spiritual world there is no place for such a bartering.
1: Nee balamunu, nee dhanamunu, nee vidyanu, nee padavini, nee aishwaryanni chusi bhagavantudu anugrahinchadu.
0: God is not going to grace you by looking at your position of authority, your place and what you have or possess.
1: నీ హృదయ పవిత్రతను చూసి అనుగ్రహిస్తుంది.
0: హీ ఈజ్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: కనుకనే ఇట్టి అనుగ్రహమునకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
0: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీనిలో రక్షించే కోసమని దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
0: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ who even sacrificed his own body for the sake of coming to the aid and assistance of the poor, the downtrodden and the hopeless people.
1: Aithe aakaram nundu kudanu ee sadhakulainatunti vaari endu ee vyaparam yokka bhavamlo lekapoledu.
0: But then even in those times, people of those times also were plagued by the tendencies that you see today.
1: Jesusku pradhanulainatunti 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
0: Now Jesus had these 13, the most important of his disciples with him.
1: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధములైనటువంటి ఉన్నత మార్గములను, ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
0: Now these disciples with the help of Jesus could really evolve themselves in the course of getting to know so many things from him.
1: ఆ శిష్యులు కూడాను జీసస్ ఏ మాకు ప్రభువు, జీసస్సే మాకు తండ్రి, జీసస్సే మాకు తల్లి, జీసస్సే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
0: They also would say, Jesus is our Lord, He is our Father, He is our Mother, He is our God.
1: జీసస్ వారిని ప్రేమించి చెంత చేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత్ బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
0: Though Jesus took them closer, fondled them, caressed them and showered His bountiful love on them, still they could not discard their petty narrow-minded.
1: కాని వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె కంటి రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చాడు.
0: But then Jesus would not give room for such feelings which were coming in the disciples' hearts.
1: ప్రమాదవశాత్తు జీసస్కు అనేక మంది కొంత అసూయాపరులైనటువంటి వారు అతన్ని హింసించడానికి పూనుకున్నప్పుడు ఈ శిష్యులు కూడాను ఆ హింసలు మాకిక్కడ ప్రాపుతుందో అని ఒకరికి ఒకరు తప్పించుకుంటూ వెళ్లారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్, జీసస్ వుడ్ గార్డ్ దెమ్ యాజ్ హిస్ ఓన్, యాజ్ ద ఐలిడ్స్ వుడ్ ద ఐ. సో ఇట్ సో హ్యాపెన్డ్ దట్ దేర్ వర్ దోస్ అదర్స్ హు వుడ్ అటాక్ జీసస్ అండ్ హు వుడ్ స్టార్ట్ అసాల్టింగ్ హిమ్. Then these disciples would feel, if we are around Jesus, we will come to harm. So they started slipping away one by one.
1: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె దైవం వలె భావిస్తూ వస్తారు.
0: Now, so to look upon the Master as their very own.
1: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
0: So it was that Jesus also would say, Son, it is not bread that is going to protect you or safeguard you. It is God alone who is going to do that.
1: Nee blood ni bread ga marchavannadu.
0: So let your blood become bread.
1: Appude neeku nijamainatuvanti oka tyagam cheyagurtundannadu.
0: Only then will you get this element of sacrifice, he said.
1: Kaani vinnanta varaku ati maduranga untunnayi.
0: Now when they heard me, of course they were close to him to a point.
1: ఆఖరులోకి వచ్చేటప్పటికి అందరు కూడాను దిగజారిపోయారు.
0: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
1: కట్ట కడపటికి తాను ఆ యొక్క శిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడాను ఎదురొచ్చాడు.
0: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to go come that way.
1: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యలు కూడా బోధించాడు.
0: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాడ్, పీటర్ యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్డ్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్స్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curb and get your mind in your possession. So he started teaching him on these lines and gave him this knowledge of pertaining to the heart and the mind.
1: Anta pranasamanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani taamu kudanu ee yokka గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినా ఏమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
0: హియర్ వాస్ పీటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హూమ్ జీసస్ టుక్ టు హార్ట్ అండ్ రైజ్డ్ హిమ్ యాజ్ హిస్ వెరీ ఓన్. బట్ సచ్ ఎ పీటర్ వెన్ హీ సా దట్ జీసస్ వాజ్ ఇన్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇఫ్ హీ వర్ టు బి క్లోజ్ టు జీసస్ దెన్ హీ ఇన్ టర్న్ వుడ్ బి ట్రబుల్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ దోస్ అరౌండ్. సో హీ టు వుడ్ start to slip away.
1: కడపటి సమయంలో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
0: Now, when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
1: Peter, నా జీవితమే త్యాగ జీవితం.
0: Peter, my life is a saga of sacrifice.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: My body is like a bubble of water.
1: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
0: Now, any day, any moment, this might disintegrate and decay.
1: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: But today, I, from my own side, am prepared to give up my life.
1: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
0: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
1: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్, నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
0: And Peter started lamenting. But Jesus could see through this act, this drama of Peter, and he uttered this harsh word. Peter, rather than raise and fondle, you deceitful disciple, I would rather give up my own life.
1: దైవద్రోహులు గురుద్రోహులు చెంత చేరటంకి ఏమాత్రము అవకాశం ఉండదు.
0: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
1: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించటం నాకు సంతోషం అన్నాడు.
0: I would be happy living my life, discarding my life, rather than be the master of such a set of disciples.
1: కనుక గురువు చేత అభివృద్ధిగా ఆవింపబడి, గురువు చేత పోషింపబడి, గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడాను దోహమునకు పాల్పడరాదు.
0: So it transpires therefore that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the Guru should never so much as think of bringing harm to the Guru.
1: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
0: They should be grateful to the Guru. Devoid of this trace of gratitude, they are worse than a cruel beast.
1: ముఖ్యముగా జీసస్కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును చాలించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
0: This in fact is the primary reason why Jesus wanted to put an end to his life at a young age.
1: ఎవరిని తనవారు అని విశ్వసించెను, ఎవరు తన బిడ్డలుగా భావించెను, ఎవరిని అన్ని విధములుగా కూడాను పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెను, అట్టి వారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
0: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would save God and protect him. Such people attempted an act of treachery on him.
1: ఎన్ని విధములైనటువంటి ఉపకారం చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
0: Now the petty minded and the narrow minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
1: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుల యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
0: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees, wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
1: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధులు కేవలము గని నుంచి తీసినటువంటి మూతక లోహము వంటిది.
0: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
1: ఈ మూతక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింప చేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
0: Now this metal, which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
1: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాయి.
0: Now a particular tree may be good by its very nature and the way it has come up. But the fruit, you can't be too sure that it will be going to be bitter.
1: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
0: Only when you can taste the sweetness in the fruit, can you determine that the tree is indeed a good one.
1: జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహాపవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
0: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
1: ఈ జాతి ఫలము కాయగ ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రము తెలియదు.
0: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
1: కనుకనే ఈ అపరిపక్వ స్థితి ఉన్నటువంటి వారు కసిగందలంటువంటి వారు.
0: So these people, these fruits which are still unripe, are very much like be put in a bud state, still to grow.
1: కనుక ఈ కసిగంటలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
0: సో అవర్ హార్ట్ ఆర్ ఇన్ దిస్ నేషన్స్ స్టేజ్, ఇఫ్ దే హ్యావ్ టు రీచ్ ద ఫుల్నెస్ ఆఫ్ దేర్ గ్రోత్, లవ్ ఈస్ ద మీడియం.
1: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
0: నౌ సో లాంగ్ యాజ్ వి ఎంటాంగిల్ అవర్సెల్వ్స్ ఇన్ దీస్ వరల్డ్లీ యాక్షన్స్ అండ్ డీడ్స్ ఆఫ్ ఆర్స్, వి రియల్లీ కెనాట్ బ్రేక్ త్రూ అండ్ అండర్స్టాండ్ దట్ విచ్ లైస్ బియాండ్.
1: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉండిన సంబంధ బాంధవ్యములు యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: సో ఐదర్ దెన్ ఆర్ నౌ, this differentiation between man on the one hand and God on the other have been coming down to us.
1: Yenadu manamu bhagavantuni kevalamu premaku premaga hrudayaniki hrudayamga manam visheshinchi aaradhintamo adiye nijamainatundi patti.
0: When you start worshiping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way in fact you must start progressing.
1: Kani yenadu sadhakulainatundi varu భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యములను ఉంచుకుని దైవ సంకల్పం ఎట్టిదు అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: బట్ టుడే సాధక దే ఆర్ డివైడ్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్ టు ది నేచర్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ లవ్. దే ఆర్ ఆల్ ద వైల్ ట్యూన్డ్ ఇన్ టు సెక్యూరింగ్ దేర్ ఓన్ సెల్ఫిష్ నారో ఎండ్.
1: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
0: They also do not understand the uniqueness or the distinctive feature.
1: Alpha vanchalu tamakemaina chekurakundina divyamaiti prema tattvam paina kudanu oka dveshamunu koonutaru.
0: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
1: Daivamunaina veedutuku prayatninchuru kani తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించరు.
0: దే వుడ్ బి ప్రిపేర్డ్ ఈవెన్ టు పార్ట్ కంపెనీ విత్ గాడ్, బట్ దే వుడ్ నెవర్ సో మచ్ యాస్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పార్ట్ విత్ దేర్ డిజైర్ ఫర్ విషెస్.
1: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
0: ఇఫ్ గాడ్ డస్ నాట్ ఫుల్ఫిల్ దేర్ విషెస్ ఆర్ డిజైర్, దే వుడ్ పాస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెయిన్స్ట్ గాడ్.
1: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యం నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
0: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్, ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్, ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్ ఇస్ ఇన్ టర్న్ గాడ్ వాట్ గివ్ మీ సంథింగ్.
1: ఇంకే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
0: In the presence of God, they behave like a true sadhaka, like God's own child, and as one very much attached to God.
1: Sarvasanga parityaga vale tamu pravartistaru.
0: He would also behave as if he has discarded and renounced everything.
1: Inka moruguna velli deeniki viruddhamainatundi yokka pravartanalu prarambhistaru.
0: But once they go away from God's presence, they start doing things against this.
1: చెప్పుట ఒకటి చేయుట మరొకటి.
0: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
1: ఇంతటితో తీరిపోవటం లేదు.
0: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
1: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
0: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
1: ఈ విధమైన యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
0: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యూయల్ రోల్. In this way, they start doing mono-acting.
1: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
0: While they are thus doing a mono-acting bit, they lose track of what God has given them and they start pursuing their own end.
1: ఈ తిపాత్ర అభినయనం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
0: Now when they are exhorted and cautioned that this is not the way it should be, they go in quite yet another direction.
1: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు, కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
0: But those in the world around you find they really cannot know what's happening within a certain person. They can only see the external aspects of it.
1: Kalipani ippudu kali prabhavamulo em cheyalsi ostundi.
0: So in this kali era, కలి ఏజ్,
1: ఈ కలి ప్రభావమును పురస్కరించుకొని భక్తుని యొక్క ప్రవర్తనను ఆశ్రయంగా తీసుకొని భగవంతుడు కూడా ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి పూనుకుంటాడు.
0: సో అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ సచ్ సిచ్యువేషన్.
1: అది ఏ విధమైనటువంటిది అనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు మౌనము, భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
0: నౌ ది మెథడ్ అడాప్టెడ్ బై గాడ్ ఇస్, ఇఫ్ ద డివోటీ ఈజ్ టేకింగ్ ది ఐడియా ఆఫ్ మోనో యాక్టింగ్, గాడ్ అస్యూమ్స్ మౌన యాక్టింగ్, మీనింగ్ హీ మెయింటైన్ సైలెన్స్.
1: ఏమీ మాట్లాడదు.
0: హీ వుడ్ నాట్ సే ఎనీథింగ్.
1: స్వామి నాతో మాట్లాడటం లేదే, స్వామి నన్ను పలకరించటం లేదే అంటారు. కానీ ఆ రోగానికి ఇదే సరైన ఔషధం.
0: స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ టు మీ. స్వామి ఇస్ నాట్ సేయింగ్ ఎ వర్డ్ టు మీ.
1: నేనేమైనా వారి తప్పత్తులనేమైనా కూడా సర్దిద్దుటకై, తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కాని నా కోసం కాదు.
0: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
1: కానీ ఆ కఠినమైనటువంటి కూడాను బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: But then these harsh words are also keeping in view, with a view of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
0: Now, along with these cool rain drops, you also have a hailstorm at times.
1: అయితే ఈ మంచుగడ్డలు రాళ్ల వలే కనిపిస్తాయి, రాళ్ల వలే మనకు బాధను చేస్తాయి.
0: ఓ నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
1: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
1: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
0: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి are like these blocks of snow.
1: Kani duradrishtavashattu bhaktulu ivi manchugaddaga bhavinchukotam ledu.
0: But unfortunately devotees do not look upon these
1: kathinamaina silaluga bhavistunnaru
0: as snow blobs. Instead they look upon them
1: ivi silaluga bhavinchunanta kalam kudanu bhagavantudu vaadaku silagane untadu.
0: They look upon these words of God as harsh hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు, పవిత్రమైనటువంటి పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
0: Once you start believing that these are pure snowballs, then you would receive a great deal of comfort and become pure.
1: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి, దైవము స్వార్థరహితుడు.
0: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
1: Tanaku ye aashalu levu.
0: He has no desire for himself.
1: Tanaku kavalsina vediyu ledu.
0: There is nothing that he asks for himself.
1: Anni nee kosamani.
0: Everything is for your sake.
1: Anni jagat kosamani.
0: And everything is for the sake of the world.
1: Loka samasta sukhino bhavantu aneetvanti okka margamunu avalambinchi aithe వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితములు అందిస్తూ వస్తుంటారు.
0: మే ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్. విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ గాడ్ డస్ సో మెనీ థింగ్స్. but then in tune with one's own situation and circumstance, God adopts different ways and means.
1: దేవుడు ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండాలని భావించరాదు. అందరి ఎందు ఉంటున్నారు.
0: You should not give a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను I am the messenger of God, అన్నాడు Jesus.
0: Now, so long as he felt that God is one and I am another, Jesus would say, I am the messenger of God.
1: నేను ఒక దూతను అన్నాడు.
0: I am the messenger of God, Jesus
1: said. భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
0: I am merely a messenger to carry the message of God.
1: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశమునకు వెళ్లి తాను కొన్ని సాధనలు తలిపిన తర్వాత I am the son of God, అన్నాడు.
0: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert and then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
1: భగవంతుడు నా తండ్రి, నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
0: God is my father and I am the child, I am the son of God.
1: తండ్రికి కుమారునికి సన్నిహిత సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగనిపటికి I and my father are one అన్నాడు.
0: And proceeding further on this line of inquiry, that there is this kinship between the Son and God, he came up with this realization, I and God are one.
1: Kanukane, mottamota prati okka sadhakudu kodanu, I am the messenger of God. Nenu Bhagavantudu pampinatuvanti dootanu, ee doota dwara oka vidhamainatuvanti samajamunaku pavitramainatuvanti oka aadarshanni andinchali ani vishwasinchali.
0: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
1: మరి కొంతకాలం ఈ భావం చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడుకు నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
0: After a few years, then you start understanding the meaning of this. I am verily the son of God. God is my father.
1: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
0: యాజ్ అ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్. ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్. సో యూ సే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: కనుక ఎంతకాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
0: సో టైమ్ ఈస్ పాసింగ్ అండ్ వీ షుడ్ నాట్ lead a life in this duality of things.
1: Advaitamu ekatvaniki manam prayatninchali.
0: Try to reach out to this aspect of advaita, non-duality.
1: Manam ee ekatvaniki prarambhinchinappude manaku daivatvam manaku labhistundi.
0: Once you can bridge the gulf between the two, there is no two for you, then you can reach God.
1: Vidyarthulara,
0: students,
1: kingdom of Mother Sai sabhyulandari kudanu edo oka vidhamainatundi oka sadhana selipe nimittamai ee oka పేరుతో సేవలు సలుపుతూ వచ్చారు, కానీ ఈ సేవలతో మీరు తృప్తి నొందరారు.
0: ది మెంబర్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎంథూజియాజం అండ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఐడియాస్, దే హావ్ బీన్ అండర్టేకింగ్ సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్.
1: మానవుడిని మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి మీరు చేరాలి.
0: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
1: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
0: Plunging into the society, undertake activities which might be beneficial to members of the society.
1: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
0: And try and bring about an equality, a sense of unity.
1: ఎవరిని మనము ద్వేషించరాదు.
0: We should not hate anyone.
1: ఎవరిని మనము దూషించరాదు.
0: We should not criticize, abuse anyone.
1: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
0: దిస్ హేట్రెడ్, దిస్ క్రిటిసిజం టువర్డ్స్ అదర్స్ ఈజ్ థ్రోన్ బ్యాక్ అట్ us as a form of reflection.
1: పరువు తిట్టినంత పాప కర్మం బబ్బు.
0: బై ఇండల్జింగ్ ఇన్ క్రిటిసిజం ఆఫ్ అదర్ ఇట్స్ ఓన్లీ ఎన్ యాక్ట్ ఆఫ్ సిన్ దట్ యువర్ కమిటింగ్.
1: విడువనేరటప్పుడు విశ్వమందు.
0: అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నెవర్ కెన్ పాసిబ్లీ పుట్ అసైడ్.
1: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్యా.
0: There is really
1: parudu parudu kaadu paramaatmudagunaya.
0: It's not that the other person is really another person. He is verily God, one more form of God.
1: Tanadiyandiyunnu tattvam teriyaka
0: వేరే యాత్ర చేయు వెర్రివాడు. Now the foolish ones do not really know what their true nature is, and instead they undertake pilgrimages.
1: Ganta mosi mosi gadiga tirigada.
0: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
1: Tanade yandi unna tattambu marachi vere yatra cheyu verrivadu tanalone undinatvanti daivatvanni marchipoyi ekkadekkado yatra chestu potuntaru.
0: In the same manner, this divinity is very much within you. You are not aware of it. With this burden of this realization, you keep going on from pilgrim center to pilgrim center.
1: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
0: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్ లుకింగ్ ఇన్వర్డ్ యూ.
1: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కానీ ఎట్టి విరుద్ధమును కానీ మనము అవలంబించరాదు.
0: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్ నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్.
1: దీనివల్ల నీకే నష్టము కానీ నీకే కష్టము కానీ దైవమునకు సంభవించేటువంటిది ఏమాత్రము లోకముండదు.
0: Now, by indulging in these things with regard to God, you are the one who is coming to grief and harm. God is not going to lose anything in the process.
1: Suryuniki dumu chellite aa dumu nee mukhanike padutundi gaani suryuniki cheradu.
0: Now you pick up a dust and throw it at the sun, but the sun is not affected. The dust comes back into your eyes.
1: Chukkalu chusi kukkalu maligite chukkalu kindiki raadavu.
0: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and come from the sky?
1: Manchiga undi, manchiga chuchi, manchiga talanchi, manchiga jeevinchu.
0: So it has been said, see good, do good, be good.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanuka, మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
0: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్.
1: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలమును వినియోగం చేసుకోవాలి.
0: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
1: ee chikkina kaalamunu durvinyogam chesukunte tirigi manaku labhinchedi kaadu.
0: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
1: Chikkina chaayini okkaleyaka chakka chesukondi.
0: Now this chai which has come within your grasp, make him secure and firm in your possession.
1: పోయిన చిక్కలు పట్టేసిన ఈ పాదసేవ అయ్యండి.
0: వన్స్ యూ లూజ్ దిస్ ఛాన్స్ యూ నెవర్ కెన్ గెట్ దిస్ పాదసేవ ఆఫ్ సాయి.
1: భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి.
0: కన్ఫరింగ్ ఆన్ యూ డివోషన్ గివింగ్ యూ ద స్ట్రెంగ్త్ నెసెసరీ లీడింగ్ యూ ఆన్ ద లిబరేషన్.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి పొంపతీయకండి.
0: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం.
0: Understand that this is the way it should be.
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: Build this nature of love in you.
1: అద్వేష్ట సర్వభూతానాం ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
0: Wipe out the effects of your past karma, thus, and don't hate or criticize.
1: ఎవరినో ద్వేషిస్తున్నారు అనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోండి.
0: If you say that you're hating somebody else, it's a fault. You're hating yourself.
1: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
1: ప్రేమనే మన గమ్యము.
0: లవ్ ఇస్ అవర్ డెస్టినేషన్.
1: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
0: అండ్ ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ దట్ వీ కెన్ సాంక్టిఫై అవర్ లైఫ్.
1: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
0: అండ్ లవ్ వెరీలీ ఇస్ లైఫ్.
1: సాత్వరహితమైన జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
0: ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. That is a true witness to a true life having been
1: lived. విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమాలు ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీలి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలము త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

प्रज्ञा

नहीं।

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of praise, nor diminish because of the blame either.
0: Tarigi perigeetundi laukikamainatundi jagat yokka pravruttule.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: Divyattamunaku ee rendunu levu.
1: These two do not apply to the divinity.
0: పేరు పరిస్థితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: దోస్ హు ఆర్ ఫర్ నేమ్ అండ్ పబ్లిసిటీ హ్యావ్ నో ప్లేస్ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్.
0: ఎన్ని వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయాపసా ఖర్చు లేకుండా తమ తమ గృహంలో చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధన కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఇస్ బ్లిస్ఫుల్ బికాజ్ our bliss is his food, is his bliss.
0: ninnati dinamu kevalamu ramayana prapanchamunandu aneka vidhamulainatunte yokka anubhutulanu nirupistu vachindi.
1: ramayana demonstrated, explained clearly certain of the experiences of the divinity.
0: bharatudu padukulanu teeskoni కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్స్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హి బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత spend their time in the
0: forest. వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలమును ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద
0: ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడాను హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలివి కలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్.
0: విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు.
1: We have thousands and thousands of people of inquiry.
0: కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈజ్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: Sumantha was serving as minister in the court of Dasharatha.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: But Sumantha acted according to the wishes of Dasharatha in matters of administration.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: Administrator Rama is now at the
0: spot. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: Representative Rama Bharata is now residing in a hermitage in a village.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు సాధిస్తున్నారు?
1: Then who will take care of
0: Ayodhya? ఎవరు సాధిస్తున్నారు?
1: Who is ruling?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: Here we must make proper inquiry.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడాను శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడాను శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడాను ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములయందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యమునందు నిమగ్నులవుతూ వచ్చారే కానీ ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు.
1: బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎనీ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata.
0: Kanaka Shatrughnudu maha yuktiparudu shaktiparudu telivitetalu galavadu.
1: So Shatrughna is highly intelligent, able with all skills.
0: Ilanti shaktini yokka shakti samarthyam evaru kodanu gurtinchadaniki prayatninchadam ledu.
1: No one is making an effort to know the capacity and the potentialities.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక్క సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention and concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister.
0: Kaani nee kumarudu rajainappudu naa kumarudu Lakshmanudu sevakudiga untadu.
1: Sister Kausalya. Your son may be the king and Chali, my son will serve him.
0: Kaika nee kumaru raju kavachunu.
1: Kaika your son may be the king.
0: Taanu rajainappudu taanu sevakuduga Shatrughna neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your
0: na iruvulu kumarulu kudanu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittamai nee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nee nee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka shatrughnudu lakshmanudu entati gunavantulo vaaru iruvule lekapothe itu vaipuna bharatudu gaani atu vaipuna ramulu gaani ee karyamulu kudanu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support. They gave all the cooperation and support to their brothers.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా
1: at the time of the war when Lakshmana fainted
0: రామును చాలా బాధపడుతున్నాడు.
1: Rama felt very sad.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: I can find a wife of the sort of Sita.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకునే కూడాను లక్ష్మణ్ వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ్ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి
1: దెన్ హనుమాన్ కేమ్
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవి అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడా ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహవృక్షమైనటువంటిది ఎక్కడదో తనకేమాత్రము తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపై ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అమ్ముతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatamto paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Deeni pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvathamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamulu yokka naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvathanni teeskuni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudu Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskuni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: em jarugutunnade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on between Rama and Ramu.
0: Oka rendu dinamul lopala poorthi idi samapta avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatham ni ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi,
1: Sumitra
0: ketti badhalu ledu.
1: Sumitra said, there is no
0: na
1: suffering.
0: Em avutado aneetundi badha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramuniki ananukulam emaina jarugutado emo aneetundi badha nenu nannu badhistundadi.
1: I am only worried that something come in the way of their service to Rama.
0: Na kumarudiki emaina lakshmanudu emaina maraninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కుమారుడి విషయంలో నాకే మాత్రం బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాముకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should.
0: రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference.
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to follow.
0: ఆమె చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave, the painting
0: ప్రారంభం చేసిందో,
1: the kind of paintings he started,
0: ఆ ఊర్మిళ అదే పెయింట్ లోపలనే మునిగి ఉంది.
1: She spent all the time in full concentration on the painting.
0: అప్పుడు చెప్పి భరతుడు, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట.
1: And the news that fainting of Lakshmana was conveyed.
0: ఏమి గతి, నాకేమి తోచటం లేదు.
1: Well, I don't know what to do now.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: And Urmila did not stop at that moment.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: She didn't feel sad.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there, imprinted in the heart of Lakshmana. Perhaps he has been sleeping in a blissful state without any
0: worry.
1: All the suffering is that of Rama only. My husband Lakshmana is not in danger. So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కాండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సద్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాస్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే
1: వైల్ ది Ayodhya was ruled under administration.
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: Wife assisted the ruler in every way.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిది.
1: And in fact, she's not ordinary.
0: మాండవి సుతకీర్తిని ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact, they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunte varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunte varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunte varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunte yokka kodanlo chikitam aanaati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్
0: అతని కుశధ్వజుడు,
1: ఈ కుశధ్వజ
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు.
1: ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునికు కౌశల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
1: మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్
0: 11 సంవత్సరములు.
1: ఫర్ 11 ఇయర్స్
0: ఎట్టి అభ్యంతరము లేకుండా,
1: విదౌట్ ఎనీ అబ్జెక్షన్,
0: ఎట్టి కంప్లైంట్ రాకుండా,
1: విదౌట్ ఎనీ కంప్లైంట్,
0: అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది.
1: ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ.
0: ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర,
1: ఎవ్రీవేర్ ట్రూత్ వాస్
0: సత్యాన్ని పలకండి,
1: ఎవ్రీవేర్
0: ధర్మాన్ని ఆచరించండి,
1: రైచర్స్నెస్ వాస్ అడ్హియర్డ్ వాస్ ఫాలో.
0: ప్రచార ప్రబోధం లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్.
0: శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో.
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్
0: నా పరిపాలనలో లోటేమైనా జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్.
0: భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాములు అందించినటువంటి ఒక ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకని రామాజ్ఞ నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: అని శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలన అంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏమిటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగట్టేటువంటి వాడు.
1: ది ఎనిమీ హీ విల్ బి రూల్డ్ అవుట్.
0: ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andaru kunu ekanga undali.
1: All brothers should be sustained.
0: Yavariki apakirti kudanu raakudadu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevitamnu sadhisthu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignal chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు. అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెడ్.
0: ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కరదూషణ వీరిద్దరికీ కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కరదూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముని నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్.
0: ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్
0: తల్లి. ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly versed.
0: ఆమె మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
1: షీ ఈస్ టాక్ స్వీట్.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: షీ gives advice.
0: ఆమె వచ్చింది.
1: She came.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: He said, why are you feeling sad?
0: కైకకు చెప్పంపించలేదు భరతుడు.
1: And Bharata has not sent message to Kaika.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: The news was conveyed to Sumitra only.
0: ఆమె వెళ్ళి
1: She went.
0: నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: He said, don't worry about Rama.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాములు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రువుకి నీకు ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది, కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్, బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత, బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆర్ యంగ్,
0: అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ, స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైమ్ వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీఈస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: హి హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సుతకీర్తి కూడాను చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సుతకీర్తి కూడాను చాలా గుణవంతురాలి.
1: సుతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice. ఎవరికి
0: ఏ విధమైనటువంటి యొక్క సమయం నందు కూడాను కించిత్తేను కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
1: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్, పెయిన్ఫుల్ వర్డ్స్.
0: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
1: శృతకీర్తి గుడ్ లిసనింగ్, హైలీ రెప్యూటెడ్.
0: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
1: షీ ఆల్వేస్ లిసన్ టు,
0: మంచినే వినిపించేటువంటిది.
1: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
0: మంచినే బోధించేటువంటిది.
1: షీ టీచెస్ గుడ్ థింగ్స్,
0: మంచిదే చేయించేటువంటిది.
1: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో, రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరూ పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
0: మిగతా వారే లేకపోతే, లక్ష్మణుడే లేకపోతే, శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి, వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికే ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్, ది అఫెక్షన్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హాస్ బీన్
0: శతమానం భవతిస్తాయి పురుషచైతన్య ఆయుష్య అని చెప్తూ వచ్చి
1: the Veda said let you live for 100 years,
0: manam kalasi melisi meligudam,
1: let's grow together,
0: kalasi melisi tirugudam,
1: let's move together,
0: kalasi melisi telisukunna telivini poshinchudam,
1: let's grow in intelligence together,
0: kalasi melisi kalataleka chelimito jeevinchudam,
1: let's move together without any conflict or differences
0: ani aa naluguri endukunu atti aikyamatyam kaligeetundi.
1: That was the standard of unity.
0: Ee naadu
1: today
0: నలుగురు బిడ్డలు పుట్టారంటే,
1: అండ్ వీ హ్యావ్ ఫోర్ చిల్డ్రన్,
0: నలుగురు నాలుగు మార్గాలే.
1: దే ఫాలో ఫోర్ డిఫరెంట్ పాత్స్.
0: ఒక మార్గం కాదు,
1: నాట్ వన్,
0: 40 మార్గాలు పెట్టేస్తారు.
1: యాక్చువల్లీ 40 డిఫరెంట్ వేస్.
0: ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
1: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
0: తన దగ్గర అస్త్రములు లేవు.
1: హీ హాస్ నో వెపన్స్.
0: ఏదీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల,
1: while going after seeking permission from the
0: నీకు తగినటువంటి సామగ్రులంత తీసుకుని పోండి అన్నారు.
1: Said better you take all that you need.
0: అప్పుడు రాముడు చెప్పాడు, గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
1: అండ్ రామా సేస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ క్రోబార్.
0: లక్ష్మణుడు చెప్పాడు, నాకు బోరి ఒకటి చాలు.
1: అండ్
0: అనగా బోరి.
1: లక్ష్మణ సేడ్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేసిన్.
0: నాకు ఒక బేసిన్ చాలు.
1: Basin is enough.
0: అన్నకు గడ్డపారు చాలు.
1: And crowbar is enough.
0: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
1: If there is any work, my brother,
0: మాకు ముఖ్యంగా కావాల్సిన
1: help of crowbar, will dig and I will carry with the basin.
0: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
1: We don't want any more implements.
0: నార చీరలు కట్టుకుని
1: without ropes.
0: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే
1: they moved in the forest for 14 years.
0: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
1: కరుడు కేమ్ విత్ 40,000 బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: ఏం చేసేది? లక్ష్మణ్తో చెప్పాడు.
1: హి టోల్డ్ లక్ష్మణ్,
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ
1: దో యూ డోంట్ లుక్
0: అట్ మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
1: I know that you don't look at the face of sister-in-law.
0: Maybe you take Sita to a cave nearby.
1: And I'll certainly face the situation and I'll be successful.
0: He
1: has no weapon whatsoever. But
0: as he
1: was proceeding along the forest,
0: Vishwamitra
1: gave all the weapons that he had on hand to Rama and Lakshmana.
0: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణం ఒక ధనుజులు దుంచి, కరుణ జటాయువు గతిక సవరించి, శరభంగాది మునింద్రుల పోచి, శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
1: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga, and you also blessed
0: Shabari,
1: and in fact you helped the Hanuman.
0: Ravi stuti palinchi చెండిని కినికతో వాలిని దుంచి
1: అండ్ యూ కిల్డ్ వాలి
0: చేరిన వారాన వీరుల బ్రోచిన రామ రామ రామ
1: రామ యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెట్.
0: ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ. ఇంకా
0: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను
1: Though he has understood
0: Vishwamitrudu tane kun daggara unnatundi aayudhalanta icchadu.
1: Vishwamitra has handed over all the weapons he had.
0: Ee aayudhala vallane
1: because of these weapons
0: 40,000 mandini kudanu okka astramto antanni kotti vesadu.
1: Rama could kill all the 40,000
0: okka astram vesetappudike 100 astramlu 100 astramlu nunchi 1000 astramlu 1000 astram nunchi 10,000 astramlu ee vidhanga 40,000 mandini okka nimishamlo kottesadu.
1: When one astra arrow shot at, it got multiplied in geometrical proportion.
0: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు.
1: And there is a shower of flowers.
0: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
1: కరదూషణ are wicked people.
0: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
1: Both have been killed and Rama has no other
0: task. Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteji kottaru.
1: They went on praising the glory of Rama Lakshmana.
0: ఈ వార్తను అయోధ్యకు పంపించాడు.
1: దిస్ మెసేజ్ వాజ్ సెంట్ టు అయోధ్య.
0: అప్పుడే అయోధ్య వాసులు అయినటువంటి ఒక
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్
0: భరత శత్రుఘ్నులు సుమిత్ర కైకేయులు కౌశల్యలు చాలా ఆనందాన్ని అనిపిస్తూ వచ్చారు.
1: సుమిత్ర కౌశల్య కైకేయి భరత శత్రుఘ్నులు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఈ విధంగా రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సహాయం చేతనే వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
1: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ because of the divinity, because of the power of Ramachandra.
0: ఈ అగస్త్య మహాముని వచ్చాడు.
1: Then came sage Agastya.
0: ఇతని దగ్గర కూడా ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
1: And he had many weapons.
0: అతడు కూడా రామునికి అప్పచెప్పి
1: Agastya also gave all his weapons.
0: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు.
1: రామచంద్ర,
0: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ స్టే హియర్ ఇన్ మై
0: ఆశ్రమ. ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
1: Rama, better you proceed towards Panchavati where all the five rivers meet.
0: Tiramlone neevu 10 samvatsaram kuda gadupo.
1: And you spend all the 10 years over there in Panchavati.
0: Adi Dandakaranyamlo oka bhagamu.
1: And it is a part of Dandakaranya.
0: 10 samvatsaram akkada garchin tarvata
1: after 10 years
0: akkada kramakramina ee surpulaku sahayam okati vachindi.
1: And there came episode of
0: bad friendship vachesindi.
1: Bad friendship.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బట్ సాధు సమాజగం.
1: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ.
0: పుణ్య మహోరాత్రం.
1: డు గుడ్ ఈచ్ డే నైట్.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
1: యు గెట్ అవే ఫ్రమ్.
0: ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
1: బట్ సుర్పణక అపియర్డ్ దేర్.
0: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
0: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
1: దేర్ వాజ్ నో అదర్ chance to have fun and frolic.
0: నేను చాలా అందమైనటువంటి దానిని.
1: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ
0: రామా నీవు నన్ను వరించు. అని రాములు దగ్గరికి పోయింది.
1: అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యు లవ్ మీ.
0: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
1: రామ సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు.
1: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
0: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు.
1: సిన్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యు కాంట్.
0: నీవు నాకు సత్యవైత్యమే, నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
1: అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు.
1: నో నో,
0: లక్ష్మణుడు అక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
1: లక్ష్మణ ఇస్ అలోన్, యు కెన్ గో ఓవర్.
0: లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికి లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు.
1: అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్,
0: ఓ సూర్పణక,
1: ఓ సూర్పణక,
0: నీవు గొప్ప గుణవంతురాలవు.
1: యు ఆర్ వెరీ నో,
0: గొప్ప సాహసవంతురాలవు. చాలా అందమైన,
1: యూర్ బ్యూటిఫుల్.
0: నీవు నాకు భార్య అయిపోతే
1: యూ ఆర్ టు బి మై వైఫ్.
0: ఇక్కడ ఏమాత్రం నీకు సేవ చేయడానికి వీలు కాదు.
1: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
0: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
1: యూ మస్ట్ సర్వ్ సీత.
0: వద్దు వద్దు వద్దు.
1: నో నో నో నో, ఇట్స్ నాట్.
0: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
1: అండ్ హి హస్ సెంట్ హర్.
0: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
1: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
0: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
1: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
0: ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
0: అప్పుడు చూచింది.
1: దెన్ షీ సా అండ్ సెడ్,
0: ఈ సీత వల్ల కదా వీరిద్దరు నన్ను ఉద్యోగం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ are not accepting me.
0: ఈసతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
1: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్
0: అప్పుడు వీరిద్దరూ నాకు సులభంగా వశమైపోతారు.
1: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
0: అని సీతను మింగటానికి నేను ఎగిరింది.
1: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
0: అప్పుడు రాముడు సైగ చేశాడు.
1: దెన్ రామ గేవ్ సైన్.
0: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
1: లక్ష్మణ వెన్
0: సీత ముక్కు చెవులు కోసి,
1: అండ్ హి హడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్,
0: పంపించా ప్రాణం తీయకూడదు, లేడీసు సీహిం హింస జరుగుతుందేమో.
1: అండ్ సూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ వుమన్.
0: వెళ్ళింది,
1: షీ వెంట్,
0: రక్తం కాచుకుంటూనే రావణాసుని దగ్గరికి వెళ్ళింది.
1: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ.
0: అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట.
1: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
0: ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
1: అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
0: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్.
0: చెల్లి,
1: సిస్టర్,
0: నీకు ముక్కు ఒక దగ్గర, చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
1: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటినీ ఒకే తీరు కొయ్యడానికి.
1: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
0: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
1: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్, వై కుడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
0: అన్నా నేను చెప్పలేను.
1: Brother, I can't say.
0: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రము కురి గుర్తించలేదు.
1: ద మూమెంట్ దే టచ్ మై బాడీ అండ్ ద సందర్భం
0: అనేటువంటిది నన్ను మైమరిపించింది.
1: ఐ లాస్ట్ మై సెల్ఫ్.
0: మహా సుందరవంతులు వాళ్ళు,
1: దట్స్ సో హ్యాండ్స్.
0: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
1: దేర్ టచ్ మేడ్
0: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందం వాళ్ళు, ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
0: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక
1: సో
0: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
1: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
0: 10 సంవత్సరముల పూర్తి శత్రుఘ్నుడి పాలన చేశాడు.
1: Shatrughna ruled the kingdom for a long period.
0: పేరుకు భరతుడనే కాని,
1: జస్ట్ భరత ఇస్ నేమ్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్.
0: కానీ పరిపాలనా శక్తి, దాన్ని సంరక్షించేటువంటి శక్తి ఒక శత్రుఘ్నుకే ఉండేది.
1: బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్,
0: ఈ 10 సంవత్సరం కూడా ఒక్క శత్రువు అనేటువంటి వాడు కూడా అయోధ్యలో ప్రవేశించలేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఎనిమీ కుడ్ స్టెప్ ఇన్ అయోధ్య.
0: అయోధ్యలో ఎట్టి అశాంతి కూడా సంభవించలేదు.
1: దేర్ వాస్ నో రెస్ట్లెస్నెస్ ఆర్ ఎజిటేషన్ ఇన్ అయోధ్య డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: రాజు లేనటువంటి యొక్క రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో అని చాలా భయపడిపోతూ పోయారు.
1: పీపుల్ వర్ అఫ్రైడ్ ఆఫ్ పీస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: రాముడు అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
1: And Rama sent message through Bharata.
0: Bharata, neeve inka raju.
1: You are the future king.
0: Mana tandi goppa paripalana chesinatundi vaadu.
1: And our father was an able administrator.
0: Adani maraninchin tarvata inka neeve deeni baadhyata vahinchaali.
1: After his demise you should take the responsibility.
0: Jababu evariki cheppavaddu.
1: Never give reply.
0: Evarini kathinamaina vaakulu panakavaddu.
1: Never use harsh words.
0: Sumadhramainchi okka sambhashana jarugutura.
1: Talk always softly and sweetly.
0: Mana rajyamlo etti అశాంతి కూడా సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్స్.
0: ఎంతో బోధన చేస్తూ వచ్చాడు.
1: హీ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్
0: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతున్నాయి.
1: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
0: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్.
1: ది హార్ట్ of a person from Nepal,
0: దాన్ని తీసి
1: ఎడమ
0: పక్కన మార్చినారు.
1: అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్.
0: సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి.
1: ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్.
0: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
1: భగవాన్
0: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
1: పీపుల్
0: అందరినీ ఆనందపరచడమే మీ పని.
1: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
0: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
1: And all these four sleep there.
0: పైన ఉంటుంటాను.
1: భగవాన్ ఇస్ దేర్ అప్స్టేర్.
0: వీళ్ళు ఎప్పుడు కూడా దీనే విషయం మాట్లాడుతూ ఉంటారు.
1: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
0: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
1: And Bhagwan never wanted him to
0: పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
1: And you just
0: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
1: You give proper treatment.
0: మొన్న ఒకతూరి వచ్చాడు.
1: He came recently.
0: ఒక ఇంజక్షన్ ఇవ్వాలట.
1: An injection is to be given.
0: ఆ ఇంజక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
1: And that will help thee.
0: ఆ ఇంజక్షన్ ఇచ్చేకి వీల్లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
0: 80,000 ఆ ఇంజక్షన్.
1: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజక్షన్ ఇస్ 80,000.
0: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
1: హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజక్షన్?
0: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
1: టు సేవ్ హిస్ లైఫ్ డజంట్ మ్యాటర్.
0: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మన్ను తెచ్చిపెట్టేసే.
1: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిస్ లైఫ్.
0: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
1: భగవాన్ సెండ్ మనీ, సెండ్ మెసేంజర్.
0: ఒక్కొక్క ఇంజక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
1: ద కాస్ట్ ఆఫ్ ఇంజక్షన్ ఇస్ 80,000.
0: ఎవరికి తెలియదు.
1: No one knows these things.
0: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
0: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
1: ఐల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ.
0: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
1: దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
2: ప్రేమ ముదిత మనసే.

నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయడు దాది.

పొట్టకు హద్దును పద్దులేక వ్యయమంతగ చేయుచు జీవితంబు.

0: పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితురు. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్. గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ just to eke out your livelihood, just to fill your stomach. All the education and knowledge that you acquire is only for our living. We have forgotten God. With all this, what kind of happiness, pleasure, what is it you have derived? Enquire within yourself, O man.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Kooti poyada madru kotisrunu varaku పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఇట్స్ క్వైట్ నేచురల్ టు ఈట్ పార్టేక్ ఫుడ్.
0: కానీ మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై
1: ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, ప్లెజర్.

0: partake food.
1: కాని మానవ జాతిలో ఈ యొక్క ఆహార నిమిత్తమై కాలమును అధికంగా కూడాను వినియోగిస్తున్నారు. కాని ఆ కాలంలో ఒక్క క్షణకాలమైనా కూడాను దైవచింతనకు వినియోగించటము సాధ్యం కాలేదా?
0: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
1: Prema sarupulara,
0: embodiments of love.
1: ఈ శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఇలాంటి జిల్లాలు ఇంకా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. అందరూ కూడాను వారి వారి దొక్కల కోసమని రెక్కలు ఆడించుకుంటూ ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
0: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దేర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
1: కానీ ఏ కొద్ది మందియో మాత్రమో ఈ భగవంతుడిచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమందు.
0: ఇన్ భారత్ నో డౌట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ పర్సూట్ ఆఫ్ ది డివైన్ కంటెంప్లేటింగ్ ఆన్ హిమ్ అండ్ బీయింగ్ ద రెసిపియంట్స్ ఆఫ్ హిస్ గ్రేస్.
1: కానీ ఇన్ని శ్రమను పడినప్పటికీ వారు ఏమాత్రమైనా సుఖమును గాని శాంతిని గాని అనుభవిస్తున్నారా అంటే లేదు.
0: విత్ ఆల్ ది స్ట్రెయిన్ అండ్ ది స్ట్రగుల్ దట్ వీ అండర్ గో ఇన్ అవర్ డైలీ లైఫ్ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్, ఆర్ వీ బి రియల్లీ హ్యాపీ? ఆర్ వీ హ్యాపీ? నో.
1: ఆర్ యూ కంఫర్ట్
0: కంఫర్ట్స్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్? వీ ఆర్ నాట్.
1: అయితే దైవచింతన చేసేటువంటి మానవులకు ఏ కొద్దిపాటు అయినా కూడాను మనశ్శాంతి శారీరక సుఖము కొంతవరకు కలుగుతూనే ఉన్నది.
0: హౌఎవర్ దోస్ పీపుల్ దట్ థింక్ ఆఫ్ గాడ్ స్పెండ్ టైమ్ ఇన్ ది డివైన్ దే డూ హ్యావ్ పీస్ అండ్ కంఫర్ట్ ఇన్ దేర్ లైఫ్.
1: ఇట్టి అనుకూలములకు ఎంతమందియో ఆశ్రయిస్తూ అనేక బాధలకు గురి అయిపోయి కష్టములు అనుభవిస్తున్నారు.
0: People suffer because they are after comforts and conveniences.
1: శారీరక సుఖము మానసిక శాంతి ఈనాటి వరకు ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
0: Till this day, no one enjoys the physical pleasure and the mental peace.
1: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
0: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
1: నీటి పుడక వంటిది శరీరము.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఎప్పుడు కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాడు.
0: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
1: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖమునిచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
1: ఉండినంత వరకు కూడాను ఎవరికి శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
0: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
1: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
0: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ బట్ దే డూ నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
1: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ది డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
1: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
0: ద హ్యూమన్ బాడీ

0: so wonderful as it has divine within.
1: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
0: We have discontinued discharging our duties, forgetting the basic fact that the divine exists within the body.
1: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
0: Man should never think that the body is just given to you for its maintenance alone.
1: కానీ ఇంకను ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడాను సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
0: Man has to undertake so many of the actions and the activities to enjoy pleasure at the physical level, at the level of the senses, at the level of the mind.
1: కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
0: If you just investigate, think over, just put a question to yourself, what for is this human life?
1: కాని నిజముగా ఈ జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
0: The human life is given to work for redemption.
1: మరణపు కొంప.
0: It's full of dirt.
1: రోగముల బ్రగ్గెడు కేగ సేవక గంప.
0: Full of afflictions.
1: దారి సంచలనము దుంపు పొందు దుంప.
0: It perennates life after life.
1: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
0: We have not come here to just pass through this cycle of birth and death.
1: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
0: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
1: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
1: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
0: There are lots of people who work for their own liberation and redemption.
1: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
0: However, this basic truth is recognized by very few people.
1: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ వీ మే అండర్ టేక్, హౌ మెనీ నంబర్ వీ మే డిశ్చార్జ్, బట్ వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద పీస్.
1: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది, కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
0: వెన్ దేర్ ఇస్ నో పీస్, however well, however more of actions that you do, they all lead to restlessness only.
1: Prema swarupulara,
0: embodiments of love,
1: ee sikakuram nunchi enniyo avasthalaku guri ayipoyi aneka aarthika bandhalaku kudanu chaala guri ayipoyi kashtalu nashtalu anubhavinchukuntu kudanu ikkadiki cheratam chaala adrushtam.
0: It is the good luck of all the people from Sikakuram district who could reach this place, passing through all the stress and strain and the difficulties, facing the losses, even financial problems.
1: Kani itti aanandamunu ponde nimittamai meer ikkadiki vacharane satyanni swami marchavaledu.
0: Bhagavan knows pretty well that you are here to earn, to obtain, experience this bliss.
1: Ninna ratri varaku kudanu కట్టగడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
0: Many of you were feeling sad that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
1: ఆ ప్రార్థనను పురస్కరించుకుని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
0: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
1: ee maatalu maatladinanta matramuna meeku trupti kaadu kaani mee manopishtamu nerveechadaniki enni ayinanu nenu sahayam cheyadaniki siddhanga unnanu.
0: Mere words would not satisfy you, but Bhagavan is always ready. to fulfill your desires.
1: కానీ చాలా మంది నీరు లేక అవస్థ పడుతూ వచ్చారు.
0: There are many people from places where there is shortage of water.
1: తిండి లేక చాలా అల్లాడుతూ వచ్చారు.
0: There are people without food.
1: కానీ ఇవి రెండు కూడాను ప్రతి మానవునికి అవసరమైనటువంటివి.
0: These two are essential for every man.
1: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
0: Don't be worried of these two, the water and food.
1: దైవము అంత కఠినుడు కాదు.
0: God is not stone-hearted, rough.
1: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
0: God has got soft, tender, delicate, sensitive.
1: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
0: భగవాన్ ఫీల్స్ 100 times more for you than your own suffering.
1: కనుక మీరేమాత్రమో బాధపడనక్కర్లేదు.
0: Don't be worried, don't feel sad.
1: ఈ బాధలన్నీ కూడాను మా మంచి కోసమే వచ్చాయి అని సద్భావం కలిగి ఉంటుండాలి.
0: Entertain the feeling that all these difficulties are for your own good.
1: ఈ విధంగా మీరు బాధించుకొని పోతుంటే తప్పక మీ కష్టములన్నీ కూడాను గొప్ప పర్వతం వాదే వచ్చినటువంటి బాధలు కూడాను మంచు మాదిరి మాయమైపోతాయి.
0: If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist.
1: Kanuka meeru ee kashtamulakai meeru baadha padakandi.
0: Don't feel sad because of your problems.
1: Ee prakrutamainatundi kashtamulu vastunde untuntai.
0: Worldly difficulties do appear.
1: Meeku maatrame kaadu kotisannu kuda vastuntai.
0: Not only you, even a millionaire will have problems.
1: కానీ వారు దానిని కనిపించకుండా చేసుకోవడానికి ఎన్నో యుక్తులు ఉంటాయి.
0: However, they have so many dimensions to hide their own suffering.
1: కానీ మీరు దానిని కప్పిపుచ్చుకోవడానికి సాధ్యం కానటువంటి బలహీనుడు కనుక మీరు బాధలు పడుతున్నారు.
0: Since we cannot cover up our own problems, we just expose and suffer.
1: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్రకాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
0: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
1: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
0: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
1: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
0: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
1: ఇవన్నీ కూడాను దేహము ధరించిన ప్రతి వ్యక్తికి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
0: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
1: కానీ దేహములకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సుకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
0: Body may suffer because of difficulties, but see that your mind is always rest in peace.
1: మనసే ఆధారం ప్రతి మానవులకు.
0: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: మానసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
0: విదౌట్ మెంటల్ పీస్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ యూస్లెస్.
1: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గంలో మనకు నివారణ కాదు.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ టు ఎంజాయ్ మెంటల్ పీస్ అదర్ దాన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
0: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ థింక్ ఆఫ్ గాడ్, కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
1: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్, you are enjoying mental peace till this day. It is because of your own devotion to God.
1: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
0: God always in the company of four law.
1: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
0: God is always with suffering.
1: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
0: God is not at a distance.
1: మీ హృదయాల్లోనే, మీ ప్రక్కనే, మీ యొక్క దీని యందే చేరి ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
0: నెవర్ బీ అవే ఫ్రమ్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
0: నో బడి విల్ స్టాండ్ బై యూ, ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్స్, ఓన్లీ గాడ్ ఓన్లీ బీ విత్ యూ.
1: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ.
1: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
0: వీ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
1: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవ చింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
0: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. Therefore, this country is this much prosperous because of constant thought of God.
1: Enni deshamulo enniyo sukhamulu anubhavistunnaru.
0: Many countries enjoy so many forms of convenience.
1: Kani manasika shantini matram vaaru pondadaniki veel lekunda undi.
0: But they do not have mental peace.
1: Aa yokka manasika shanti oka bharatiyulu yokka bhagyame tappa itharuki itti bhagyam labhinchatam ledhu.
0: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
1: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
1: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
1: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనటువంటి యొక్క వర్ణన,
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
1: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి లభిస్తూ వస్తుండది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
1: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
0: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
1: నిన్న గ్రామంలంతా చుట్టుకొని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
0: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతి నిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
1: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతన చేతనే లభిస్తుంది, కానీ ఇక దేని వల్లనూ మనకు లభించదు.
0: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయిడ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
1: కాన దైవ చింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
1: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవ చింతనే.
0: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
1: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
0: All the pleasures, comforts and conveniences, they are useless.
1: కాని కొంతమంది ఓర్వలేనిటువంటి వారు దైవ చింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పని చేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవ చింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
0: ది పర్వర్టెడ్ మైండ్స్, ద నారో మైండ్స్ మే టెల్ యూ టు గివ్ అప్ నామస్మరణ. వై కాంట్ యూ వర్క్, బెండ్ డౌన్, వర్క్ for your own plenty and prosperity, that they may say like that.
1: Avanni asuyaparulu bodhinchetuvanti badare.
0: That's all the teaching of jealous people.
1: Karukane meeru attivarato meeru ematamo yeke bhavinchaga nirantaram kudunu daivachintana matram maravakunda chuchukondi.
0: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
1: Meeku teliyakapovachunu ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
0: యు మే నాట్ బి నోయింగ్ మెనీ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ విలేజెస్.
1: శారీర మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
0: దే హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ఎజిటేషన్స్.
1: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎంత మాత్రమే కనిపిస్తూ ఉండాలి.
0: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ how to be blissful at the mental level, being free from mental disturbance.
1: Inni badalu ka sambhavinchinappatikini oka bharatiyunu maatrame manasunu kattukoni daani valla tappaga aanandanni anubhavistunnaru.
0: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
1: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
0: There is no other greater comfort beyond the mental peace.
1: కనుక మానసిక శాంతి ఒక దైవ చింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: One can be mentally peaceful by thinking of God. It is not available in bazaar or streets or market.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కాని ఇంకేదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది, కాని అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
0: Therefore, we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
1: Puttuta oka chinta.
0: Birth is a problem.
1: Bhoomi nundi chinta.
0: Life on earth.
1: Samsaram oka chinta.
0: Family life.
1: Chavu chinta.
0: Death.
1: బాల్యమంతటి చింత.
0: బాయ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లివింగ్.
1: చెరుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: అండ్ మిస్టరీ.
1: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికడైన మన ప్రజలారా.
0: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
1: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరి అయినటువంటి మార్గం.
0: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
1: దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
0: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
1: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే కానీ కర్మలు మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
1: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
0: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
1: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
0: Therefore, the fruit of action is peace.
1: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టములు వచ్చినంత వరకు మనకి కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
0: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
1: ప్రతి మానవుడు కూడాను కష్టములు వచ్చేది సుఖం కోసమని.
0: Difficulties come to confer happiness at the end.
1: కాని ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
0: However, we will not be noticing the happiness during the time of suffering.
1: కాని కాలం గడిచిన కొలది ఈ కష్టములు మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
0: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
1: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
0: So difficulties do come only for our own
1: కష్టములన్ని చింత.
0: All the rest are worry.
1: అనుభవించుట ఒక చింత.
0: Experience.
1: ఆనందం అనేటువంటిది కూడా చింతనే.
0: In fact, the kind of happiness, pleasure we think is also worry.
1: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: It's only the difficulties that confer joy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మానవుని యందు తరగనటువంటి ఆస్తి పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమనొక్కటే.
0: There lies in every man infinite joy, infinite love.
1: ఆ ప్రేమ మాత్రమే మనకు తరగనటువంటి ఆస్తి.
0: It is this love that is infinite. There will never be shortage.
1: ఎక్కడైనా కొండలో కూర్చొని దండిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే వినేటువంటి వారికి కూడాను మానసిక శాంతి కలుగుతూ ఉంటుంది.
0: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
1: Chanti pillalu kani leka inke manusulu ainatunte oka mrugamulu kani paatalu paadutuntunte ento haayini anubhavistuntayi.
0: Children, the animals also respond, enjoy blissfully in response to the music.
1: Kanukane paatalu bhagavantuni oka naamanni meeru smaristu untunte enti kathinamaina hrudayamaina karigi pravahistundi.
0: The moment you start singing the glory of God, Namasmarana, even a stone-hearted man, his heart will start melting. The history of Bharat is a revelation of such multitudes of people who have experienced such bliss.
1: కనుక మనకు కష్టంలో వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
0: We may pass through difficulties, but yet you will have very good time ahead of you.
1: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే,
0: if you dig a pit anywhere at some spot,
1: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
0: All that, the dirt, the soil that you just take it out and keep
1: it, దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
0: Deeper the pit here and the top bigger the
1: one
0: over
1: there.
0: Don't be afraid of the pit there. Just the soil out of this pit and the heap by its side are of the same quality.
1: కనుక మీరు ఎన్ని కష్టపడినారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలే మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
0: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
1: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
0: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
1: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: దట్స్ వాట్ యూ హ్యావ్ టు నో టుడే.
1: అరే నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
0: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
1: ఫెల్ ఏ విధంగా నేను పూడ్చటము.
0: హౌ కెన్ ఐ కవర్ ఇట్ అప్.
1: ఏ విధంగా నేను భరించటము.
0: హౌ కెన్ ఐ బేర్.
1: బాధపడనక్కర్లేదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా పూడుతుంది.
0: And the soil just by its side of the pit can be used to cover this pit, the difficulty.
1: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
0: This you can experience through devotion.
1: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టముల నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to see that we will be free from this pit of difficulties by covering up with the soil by its side, by repeating God's name.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో,
0: you have come here with lot of love for Bhagavan.
1: అదే ప్రేమ చేతనే మీరందరూ కూడాను స్వస్థానం పొందే సుఖంగా చేరండి.
0: Bhagavan wishes that you should go back, return with equal bliss and joy.
1: అక్కడ పోయి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మీరు అనుభవిస్తుంటుంటే ఆ పడినటువంటి గుంత యొక్క పూర్తి చేసుకోవచ్చును.
0: The moment you recall and recollect the bliss that you experienced here, back home, you will naturally forget.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: The difficulty, the happiness, the pleasure and the pain go together. It is impossible for anybody to separate them. The fructification, fulfillment of pain lies in pleasure. The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
1: Prema sarupulara,
0: embodiment of love.
1: Meeru taraganetunte oka aasti oka prema.
0: You have got this boundless love within
1: aa everybody. Premane bhagavantuni oka property.
0: Your love is the property of Bhagavan.
1: Kanukane meeru aa premanu penchukondi.
0: See that you grow in love.
1: Kanukane bhagavantuni oka prema deeniki chodu deedai mimmalni anni vidhala kaapaadutundi.
0: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
1: మన ఆస్తి పాత్రలంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
0: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
1: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: Our true wealth is only love.
1: ప్రేమ కరిగేటువంటిది కాదు.
0: And this wealth of love will never diminish.
1: కానీ తరిగేటువంటిది కాదు.
0: It will never run short.
1: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటది.
0: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
1: ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
0: దోస్ దట్ హ్యావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
1: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
0: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడీ, దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
1: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
1: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా ఆశ్రయం చేస్తారేమని దానికి భయపడకండి.
0: Never think that others are going to make fun of you.
1: ఎవ్వరేమనుకునేకూడను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
0: Let anyone think as they wish, but have the conviction that you believe in God, sing his glory.
1: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
0: Then you will have all the divine power.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఇక్కడ చేరటం,
0: all of you assembled
1: here, ఎంతో ఆనందం.
0: All of you assembled here and made Bhagavan very, very happy.
1: మీకందరికీ ఆనందము, సౌఖ్యము, సంతోషము, శాంతి అన్ని కూడా నువ్వు లభించాలని నేను ఎప్పుడు కూడా నువ్వు ఆశిస్తూనే ఉంటాను.
0: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
1: ఈనాడు మీరు 5,000 మంది ఇక్కడ చేరారని అనుకుంటున్నారు.
0: You are happy because of number 5,000 here.
1: ఈ 5,000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
0: Bhagavan wants you to have Bhagavan's prasadam there in the canteen today.
1: ఇదే మీకు అని అక్షయంగా మారిపోయి,
0: this prasadam you are going to have here will be infinite.
1: మీ కష్టములు నష్టములు అన్నిటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
0: And it is going to make you free from all your problems, worries and anxieties.
1: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
0: Everything is available free here, totally free.
1: ఎక్కడే గాని భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
0: God never expects money. He will never make his name spoiled that way.
1: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
0: Where there is money, there will be disrepute.
1: కనుకో స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
0: Bhagavan's property is love, love.
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
0: Make your life full of love.
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుందంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
0: When once you have love, all your actions will be fulfilled, successful.
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
0: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
0: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు.
0: హీ యూస్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ.
1: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
0: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
0: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడీ బ్లిస్ఫుల్.
1: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
0: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
1: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసు కానీ అన్యులకు తెలియదు.
0: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
1: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
0: Wherever they are liberated.
1: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
0: Those that make business of the music can never be blissful and happy.
1: కానీ వారు ఎప్పుడు కూడా ఈ బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
0: The joy that has spilled out of their hearts have appeared manifested in the form of music.
1: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటుంది.
0: They may not be in our midst today, but they have earned the reputation that would stand lifetime for ages to come.
1: ఇప్పుడు చూడండి, భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
0: Those that have sung the glory of God, they may not be in our midst, but they are remembered forever and ever.
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
0: Therefore that would remain with us permanently, eternally, is only God's name.
1: ఉంటూ ఉండినా లేకపోయినా మీకు స్వరం ఉండినా రాకపోయినా మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తురండి.
0: వి మే నాట్ బి ఏబుల్ టు సింగ్ లౌడ్లీ, వి మే నాట్ హావ్ సఫిషియెంట్ ఎనర్జీ టు డూ సో, బట్ వీ కెన్ సింగ్ విత్ఇన్.
1: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టెలు కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
0: రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ విల్ ఎర్న్ గాడ్స్ మెరిట్, ద పుణ్య, లాట్స్ ఆఫ్ ఇట్.
1: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందుకు అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: గాడ్స్ నేమ్ విల్ బి ఏ సపోర్ట్ ఎట్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడా పోషిస్తుంది.
0: ఇస్ నాట్ మియర్లీ భక్తి ది డివోషన్, it also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
1: Kanuka ee oka daiva vidhana meeku anni vidhala toduga untuntadi.
0: God will support you in every way.
1: Edaina inta pichadu bujinchukune tappudu danni bujinchi bhagavat namaskaram chesi mingandi.
0: Before you start eating things, think of God and pray to him.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావిత్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనే పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
1: కాని వారు తెలుసు తెలియకను బ్రహ్మార్పణం అని మింగినప్పటి కూడాను లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who mastigate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound, reflection, reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడి, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి.

पहचानती नहीं है। हरी भजन बिना सुख शांति नहीं है।

0: అద్వితీయమునందంగా అర్హుడగును, అద్వితీయమునందంగా అర్హుడగును, అద్వితీయము అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీస్ లవ్, బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chaitanya.

0: इति श्रुतिः ప్రేమస్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మోక్షం అన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై
0: పాతాళ లోకం నుండి పుట్టి రాదు
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ఎర్త్ పాతాళ
0: భూమి నందు మనకు లభ్యం కాదు
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్
0: అజ్ఞానమును మనం దూరం గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్
0: జంతువు నాం నరజన్మ దుర్లభం మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది సౌజన్యమైనటువంటిది సౌశీల్యమైనటువంటిది
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబ్లెస్ట్ and the highest, full of fragrance and all abilities.
0: అనేక జన్మల పుణ్య ఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము.
1: Human life is the result of merits of the past lives.
0: ఇంత తపస్సులు చేసి ఎన్ని ప్రార్థనలు సలిపి ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ అండ్ ద స్ట్రగల్
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్ we are not able to work for its redemption.
0: ee manam janmam yokku utrushtam emiti,
1: what is the greatness of human life,
0: deeni yokku lakshyam emiti,
1: what is the purpose of life,
0: deeni yokku gamyam emiti,
1: what is the goal of life,
0: endu nimittamai manam ee manava janmam dharinchamu,
1: why have we taken upon ourselves
0: ee satyanni manamudu kodanu gurtinchavalsina avasaram.
1: Everyone has to recognize this truth.
0: Kani duradrishtavasattu మానవ జన్మం లభ్యమై కూడను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఫర్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు క్రిమికీటకాదులు చీమ దోమలు కూడను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ the ants and the mosquitoes also discharge their own duty.
0: Or akrura mrugamulu kudanu tama yokka kartavyanni tam nirvartistu vastunnayi.
1: The wild and the cruel animals also do their duties.
0: Kani manavudu tama kartavyanni tam nirvartinchadam vismarinchadu.
1: But man has forgotten to discharge his responsibilities.
0: Kalamu prachanda marutam vale ati veganga kadiripothunnadi.
1: The time is passing off like the whirlwind.
0: దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐ.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏ మాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు. ప్రార్థించటం లేదు.
1: He is not understanding it nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: Inta pavitramainatvanti ee janmamunu manam enni vidhamainatvanti oka sadupayogamu cheskovali.
1: We have to make full use, good use of the sacred life.
0: Kani ee sadupayogam jaragatam ledu.
1: But we are not making proper use of
0: mana kalamunu karmamunu kayamunu kudanu manam vyarthamu gavinchukuntunnam.
1: We are wasting time, action and the body.
0: Karanam emiti?
1: Why
0: ee bhautikamaina laukikamaina prakrutamainatvanti ఈ విషయ భోగములయందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting physical ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములయందే మన యొక్క జీవితము అంకితము గావించి ఇదియే మన లక్ష్యమని భావించి ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కానీ మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: Then wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu bendu baru. Enda barunu buddhulu bendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ట్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహముతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఈస్ ఫాలోడ్ విత్ ఫిజికల్ వరల్డ్ ఈస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికి, ఎంత మంత్రోత్సవం జరిగినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్ట లభ్యమవుతుంది?
1: హౌ డూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు సాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యు కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియలీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెజెంట్.
0: శాంతి భద్రతలు తన యందే ఉన్నవి.
1: Peace and security are with him.
0: సర్వము తన యందే ఉన్నది.
1: Everything is within you.
0: కాని ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావం చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ,
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamainatundi yokka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudigini oke vidhamainatundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్, ఇన్ ఫైట్స్, వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్.
0: ఎవడు సజ్జనుడు ఎవడు దుర్జనుడు అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్ ఐదర్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్, వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇది
0: కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దిస్ ఈజ్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వే టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ.

0: ஷடவிஷயே ஜனபாந்தவஹா.
1: ஜனులకు నిజమైన బంధుత్వం ఇవే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
2: ది ట్రూ మదర్,
1: సత్యమే తల్లి.
2: ట్రూత్ ఈజ్ ద మదర్.
1: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
2: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: శాంతం పత్ని క్షమా.

0: Satyam vada dharmam chara.
1: Therefore Veda dictates that you should speak truth and follow dharma.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond truth.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: It's indivisible in all three periods of
0: time. మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడా పనికిరావు.
1: It's beyond time and space, unchangeable.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: That eternal truth, divinity, is forgotten today.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: In order to visualize divinity, you don't need to exert yourself.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే. రాగద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగద్వేషములను మనం నిర్మూలం గావింతమా మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe.
0: జగత్తంతకుడును దైవ స్వరూపంగా రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యల కంటే లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది. అత్యంత చాలా సులభమైనటువంటిది.
1: స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ ఈజియర్ దాన్ ద ఫార్మల్ నాలెడ్జ్.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అది
1: యాజ్ యూ డూ నాట్ నో యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: హౌ మచ్ యూ స్ట్రగుల్ టు లెర్న్ ద ఆల్ఫాబెట్స్ ఏబిసిడి?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీడీ చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: యాజ్ యూ ఏజ్ అండ్ అడ్వాన్స్ ఇన్ స్టడీ, ది ఏబీసీడీ బికమ్ సో సింపుల్.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, formal knowledge, bereft of all moral values, therefore human values are totally gone.
0: ఒక ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: We have forgotten the dharma, the righteousness, which is the basic thing.
0: ABCDలు ఎక్కువైనందున వేద శాస్త్రములంత పేదబడియే.
1: As this modern education, ABCD learning, has become more and more, people have forgotten the Veda Shastra.
0: ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
0: ఏది MA BA?
1: What are these degrees, MA's?
0: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూ.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కాని హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
1: వీ జస్ట్ స్టడీ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్, టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: మనసు నిండాలి, హృదయం పండాలి.
1: ద హార్ట్ షుడ్ ఫ్రక్టిఫై, ద మైండ్ షుడ్ బి గ్రాటిఫైడ్.
0: జ్ఞానం మనకు హృదయావేశంగా వస్తుంటాయి.
1: అండ్ దెన్ దేర్ కమ్స్ ద రియల్ ట్రైట్ ఇన్ యూ.
0: ఏ యొక్క డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోపల రిజిస్టర్ చేస్తాడు, ఇంక దానికి తిరగటం లోపలే తన కాలం అంతా వ్యర్థం చేసుకుంటాడు.
1: వాట్ ఎవర్ డిగ్రీ వన్ మైట్ రిసీవ్, హి రిజిస్టర్స్ హిస్ నేమ్ విత్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
1: It will not confer the permanent values.
0: అన్నింటికి నికుడను మానవత విలువలైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: The human values are most essential. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ

0: విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just
0: Satya
1: become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
1: Without these human values, there is no value in occupying the exalted positions of authority.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు లివ్ అండ్ సస్టైన్, దీస్ ఆర్ ది పిల్లర్స్ ద ఫౌండేషన్.
0: కనుకనే ఈ నాలుగు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది.
1: అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్.
0: ప్రతి నివాసములకు నాలుగు గోడలు ఉండాలి.
1: Every house should have four walls.
0: ఈ నాలుగు గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం.
1: Our life is spent at the center.
0: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
1: Today walls.
0: నివాసం జరగలేకపోతుండాలి.
1: There's no life actually.
0: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
1: We're just spending our lifetime under the shade.
0: ఈ మానవత్వము.
1: Is that the human life?
0: పక్షులు బ్రతకడం లేదా?
1: Don't you find birds?
0: చిరుతిళ్ళు కాదులు బ్రతకడం లేదా?
1: Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్.
0: అవి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: ద బర్డ్స్ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ టుమారో.
0: కానీ మానవుడు 5 ఇయర్స్ ప్లాన్, 10 ఇయర్స్ ప్లాన్ వరకు కూడాను ఇంకా వృద్ధి చేసుకుంటే ఉంటుంటాడు.
1: బట్ మ్యాన్ థింక్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్ అండ్ మోర్ అండ్ మోర్.
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కుల నుండుచూ కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగా నేల.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill this small belly,
0: we are
1: full of troubles.
0: Punika meerane echi
1: with all the determination we study well,
0: paripurna sukhamunu pondaleka
1: we are not able to get the total happiness.
0: Ee manava jati dukkhamuna braggaga netiki
1: why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this.
0: ఏమిటి మనం చేస్తుండేది?
1: What is that we do?
0: నిద్ర నుండి లేచి
1: right from the time
0: మరి నిద్ర పోయడు దాది
1: until we retire.
0: పొట్టకై హద్దును పద్దులేక
1: without any limits for our living.
0: వ్యయమందగ జీవితు జీవితంబు
1: we spend all our life.
0: నీ విద్య ధారమోసి
1: we dedicate spend all our life
0: అరవింద దలాక్షుని విస్మరించి
1: we forget God.
0: ఏ పెద్ద సుఖము నుండి తిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ గ్రేట్ ప్లెజర్ దట్ యూ హావ్ బీన్ ఎంజాయింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రగుల్.
0: ప్రీతిగా యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ క్లియర్లీ, ఎగ్జామిన్ క్లియర్లీ.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: What are essentially need required are the moral, ethical and spiritual value.
0: ee naadu prapanchamulo ee naitika, dharmika, aadhyatmikam anetundi adugunti poyinayi.
1: Today in society you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ekkada chuchina kanipinchatam ledhu.
1: You don't find them anywhere.
0: ee dharmamulu nyayamulu anta kudunu adavi palaipoyindi.
1: You find the morality and the
0: అన్యాయ అక్రమ అనాచార అసత్యములంతా కూడాను గ్రామంలో నిండిపోయినాయి.
1: Villages are full of injustice and cruelty.
0: ఏ రోగమునకైనా నివారణకు మందు ఉన్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: There is a cure and remedy for any sort of a disease.
0: Karanam
1: emiti attachment and hatred.
0: Swarthamu saprayojanamee.
1: The reason is selfishness and self-interest.
0: Vidyarthulara,
1: students,
0: swarthamu avasarame.
1: You need to be
0: saprayojanam avasarame.
1: Self-interest or
0: kaani oka parimitam undali.
1: But there should be under certain limits.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్ దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ మోర్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
1: What kind of happiness you have in
0: this
1: body? What is happiness?
0: తినటం సుఖమా?
1: Eating?
0: నిద్రించడం సుఖమా?
1: Sleeping?
0: బిడ్డలు కనటం సుఖమా?
1: Or have progeny, children?
0: ధనమును సంపాదించడం సుఖమా?
1: Or money?
0: లేదు లేదు.
1: Nothing.
0: దేని యందు సుఖం లేదు.
1: There is no happiness anywhere.
0: ఆ సుఖములంతా కూడాను క్షణమైనవి.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుధన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big.
0: Nenu MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ యుల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషము.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్టర్.
0: ప్రమోషన్ ఏ వస్తుందో మోషన్ ఏ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్.
0: ఆనందం అనుకుంటారు.
1: థింక్ దట్ దట్స్
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మగడికి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివి.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం, ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things make sense.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: కానీ మితి మీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: ఎంత వరకు అంత ఇనఫ్.
1: యూ షుడ్ హ్యావ్ ది ఎక్స్టెంట్ ఇనఫ్.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: ది ఎక్స్టెంట్ ఇనఫ్ నీడెడ్.
0: మనం భుజిస్తున్నాము.
1: యూ ఈట్.
0: బాగా భుజిస్తున్నాము.
1: యూ ఈట్ మోర్.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urge, bujistu, bujistu, bujistu, untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvandi danini vadalali.
1: that which has to be is partaken
0: to be sent out.
1: You breathe in and that must be exhaled.
0: It's
1: not possible to hold
0: it. We must earn
1: money like
0: this. All that earned
1: must be sacrificed.
0: You
1: should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: for the Lord. That is the
1: teaching of the culture of ancient Bharat.
0: Na karmana, na prajaya, dhanena tyageneki amrutattvamanasuhu. అయ్యా నా కర్మణ ఎన్ని యజ్ఞాగాధికత్వం చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్
0: నా ప్రజయ ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ
0: నా ప్రజయ ధనేన ఎంత నీవు సంపాదించినప్పటికీ
1: యూ మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్
0: త్యాగే నైకే అమృతత్వ మానసు
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము
1: Immortality
0: is there.
1: There is bliss in
0: sacrifice. That
1: immortality is
0: there in the sacrifice.
1: And the bliss there in the sacrifice
0: is nowhere else.
1: What is the
0: sacrifice?
1: Should we give up the
0: heart?
1: Or should we sacrifice
0: your property?
1: God never tells you to sacrifice these things. Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వవలసినటువంటి నీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికూడా అంగీకరించరు.
1: Nobody will
0: relish. ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your
0: bad quality. తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency
0: note. And that 100
1: rupees currency note is so dirty, useless.
0: It
1: is very dirty.
0: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
1: యూ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్.
0: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
1: ఈవెన్ బెగర్ ఇస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దాట్.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడి విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ you surrender this useless dirty 100 rupee note there in the reserve bank, they will accept and give you new fresh note.
0: Kanukane mee yokka dirty mind anetuvanti yokka note nu evvadu kuda angikarinchadu.
1: Nobody will accept you the note of your dirty
0: mind. Kani puttudu kani bari kani bidda evvadu kuda danni angikarinchadu.
1: No matter your father or mother or a son or a daughter or wife.
0: Kani a reserve bank దాన్నే గాడ్ రేజ్డ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్ అదే మీకు మంచిగా అభివృద్ధి అవుతుంది.
1: Keep it in the God raise, Almara, God raise. And he will
0: raise. Not raise. God raise.
1: So it is not God raise, Almara, God raise.
0: Nee durgunalu dantlo pettandi mimmalni emi badhincham.
1: Keep those bad qualities in the God way.
0: జగత్కు సుఖం కలుగుతుంది.
1: అండ్ యూ విల్ బి హ్యాపీ అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ దెన్.
0: కొలు చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: డోంట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్.
0: ఎవరికి అందించకండి.
1: డోంట్ పాస్ ఇట్ ఆన్.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం.
1: ఓ గాడ్ ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ ఫస్ట్ టు ప్లీజ్ యూ.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అంతా అర్పితం చేసి.
1: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ హూ ఇస్ యువర్ మదర్ యువర్ ఫాదర్.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: అర్పితం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ది సరెండర్ ఆఫరింగ్?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: నాట్ టు సిట్ లైక్ ఎ లేజీ ఫెలో.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: అది తమ తానే అందిస్తాడు.
1: అండ్ హీ విల్ గివ్ యూ ద రివార్డ్.
0: రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: యూ మస్ట్ రైట్ యువర్ లెటర్.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్
0: యూ. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ డిపార్ట్మెంట్
0: డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ అ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నువ్వు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యూ డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యూ జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యూ డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: There is a student.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punaha, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami. ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
0: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారికి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: పేరెంట్స్
0: నేను లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఎ పిల్.
0: నీవు ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడీ యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first
1: modern
0: semester,
1: youth wants
0: this second semester, third semester, post, you want the test loop, any test loop jarugutundi.
1: You have got so many tests, first semester, second semester and so on.
0: Ee vidhanga pillalku test ante chala test.
1: The students have got taste in these tests.
0: Velladu, veskunnadu.
1: Well, he swallowed the pill.
0: పడిపోయాడు.
1: He fell unconscious.
0: తల్లి వచ్చింది.
1: Mother came.
0: తండ్రిని పిలిచింది.
1: He summoned.
0: కేకలు వేసింది.
1: And he shouted.
0: అయ్యో కుమారుడు మరణించాడని చెప్పి నీ ఏడుస్తుందాది.
1: She went on crying for the death of the son.
0: ఈ మాట వినేటప్పటికి భార్య పరిగెత్తి వచ్చింది.
1: In the meantime, why is he?
0: అయ్యో నా గతి ఏమిటి అని ఆమె ఏడుస్తుందాది.
1: He was also crying for the loss of
0: the son. నా తల్లికి నేను ఒకదాన్నే కుమార్తె.
1: And the only daughter.
0: నా భర్త ఈ విధంగా అయిపోతే నా గతి ఏమిటి?
1: If this is my fate, what is going to happen in future?
0: నా గతి ఏమిటి? నా గతి ఏమిటి అని ఏడుస్తుందాది.
1: Even at the time of the death of her husband, she is worrying, crying for her own security. All others assembled in the meantime.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
1: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్, బికాస్ ద ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయారి సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై, వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి?
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ద ఫాదర్.
0: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆమె, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I'm the only daughter of my parents.
0: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
1: If I die, my parents will not be able to live.
0: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
1: So I am not prepared to drink this tumbler water.
0: నీ భర్త బ్రతుకుతాడమ్మా, నీవు చావు.
1: Your husband will come back to life. Better you die.
0: చచ్చేవాడు ఎట్టైనా చచ్చాడు, తానే పోనీ స్వామి.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: సరే తల్లికి చూపించాడు, అమ్మా నీవు త్రాగుతావా అని.
1: Then he asked mother, are you ready to drink?
0: అయ్యో నాయనా, ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు, వాళ్ళకి పెండింటి కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటున్నది, నేను ఎట్లా చచ్చిపోయేది?
1: ద మదర్ సెడ్ ద ఫస్ట్ డాటర్ కేమ్ ఫర్ డెలివరీ, దర్ ఆర్ టూ మోర్ డాటర్స్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ టు బి మ్యారీడ్, హౌ ఎమ్ ఐ టు డై నౌ?
0: సరే తండ్రికి చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ఫాదర్.
0: తండ్రికి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్దని నేను.
1: I am the head of this man.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: And two ladies will be remaining.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: And the daughter
0: నా భార్యగా ముండం వస్తుంది.
1: And so also the wife.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: So there is no man to look after.
0: కాబట్టి ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: All the three have gone in.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: They devised a master plan.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: They said, Swami,
0: మీరెంతో దయామయులు.
1: You are one of compassion.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ, నో వన్ హ్యాస్
0: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరిబడీ.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్ టు
0: మీ. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: Because of so many threads interwoven, it's so strong.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: If you separate out the threads, you can cut it off.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: Therefore, let all the love to be directed towards
0: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: Consider everyone as the form of God.
0: అందరిని సేవించు.
1: Serve all.
0: అందరిని భజించు.
1: Love all.
0: అందరిని నీవు విశ్వసించు.
1: Have faith in everyone.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యు షుడ్ బి కేర్డ్ అవే. దేహము
0: భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడితింపక. దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా ఆర్ ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
0: దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
0: క్షేత్రం ఇది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: వారినప్పు కొంప.
1: The body is full
0: of రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like a
0: సాగర మీదగలేని కంప.
1: It cannot cross across the social
0: fly.
1: Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనసు.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: Dharmikamina samargamlo praveshinchandi.
1: And develop ethical values.
0: Adhyasthikani anubhavinchandi.
1: And experience the
0: laukika meeku sukhamga untuntari.
1: And then you will enjoy this world.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeku ee yokka paakshali endukani కళాశాలను ఎందుకని ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ద మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్ట నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెదమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని యొక్క దుర్మార్గం భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ one or two
0: అన్ని దాచుకోవటానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యు లిసన్.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

time.

ఆత్మతత్వమిట్టు లబ్బునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వి ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ది అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ఆర్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ నేచురలీ మైండ్ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక ధార్మిక ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగ ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణయందుంచు.
1: Take to practice the truth that
0: ఆచరణయందు ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికం యొక్క ధర్మం.
1: సో ద మారల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధార్మిక్ వాల్యూ?
0: న బ్రూజాత్ సత్యం అప్రియం.
1: డు నాట్ సే అన్పాలటబుల్ ట్రూత్.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యం చెప్పవద్దు.
1: యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ నెవర్ అటర్ ఎ లాయ్.
0: ఇంతే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: వీ షుడ్ నెవర్ పబ్లిసైజ్ ఆర్ ప్రాపగేట్ అన్ట్రూత్.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మేనర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్స్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing. This is dharma. Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharma mane 20 ee vidhamainatundi margamlo undinappudu deeniki aadharshamainatundide aadhyatmikamu.
1: That which sets an ideal naturally becomes the spiritual aspect.
0: Ee aadhyatmikamanaga emiti?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక్ తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విద్ ఇన్.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: హెస్ గాట్ ఇస్ ద బేసిస్.
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: హెస్ గాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non violence.
0: ee aidu kodanu manavuni endunnatundi yokka manavata viluvalu.
1: All these constitute human values.
0: Manavata viluvalu ante emiti?
1: What are human values?
0: Manavudai putti enta kaalamainappudikini manavata viluvale lekundina atane manavakarude kaadu.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: Kevalam oka adyeshamu itantivanta kuda manavata gudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanninu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gudamulu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Dushta sankalpamulu cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamulu cheta sadhuvagunu.
1: With the truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Ee naadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhuvagunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shantiki moola kaaranam emti?
1: What is the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought, we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వీ హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఇస్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఇస్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యక్తమైంది.
1: When once dharma righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: సత్యము అనేటువంటిది ప్రథమ విలువ.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: The very first value, truth, is lost.
0: సత్యము చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in a job. So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: Therefore, when once the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual life.
0: కానీ పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి,
1: like this truth is lost,
0: మానవతా విలువను కూడాను కోల్పోతున్నాడు.
1: And human values are also given up.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is headless almost in nature.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: He is headless because he has lost the first value, truth.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అది మన భుజములు.
1: ధర్మ, righteousness,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజబలమునే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: శాంతిని మనం కోల్పోయినా,
1: if peace is gone,
0: మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: We will be losing our very stomach.
0: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే,
1: as we have lost this three,
0: ప్రేమలేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: Life without love is valueless. There is no life at all.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: Love is the life principle. Without it is the life,
0: అన్ని
1: a dead body. అన్ని
0: కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: In every field of human activity, we find hatred.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: Is not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: But in the modern society, there is no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నాభిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నాభిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: there is enmity within.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మీర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిటెడ్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఈజ్ మాక్సిమం
0: లోపల ఎనిమిటి
1: దేర్ ఇస్ ఎనిమిటి విద్ ఇన్
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.

0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఇస్ మ్యాక్సిమం
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి మనుషుల యొక్క భేదమే ఉండదు
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్
0: అందరూ ఒక్కటైపోతారు
1: ఆల్ బికమ్ వన్
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటది ప్రేమ స్వరూపమై
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: As love is lost today, we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
1: What we have to grow and develop.
0: ప్రేమ అనేటువంటిది
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it's expressed by word
0: సత్యం అవుతుంది.
1: Love expressed by word is truth.
0: ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your wealth in
0: you. Kala sarvam makuru dhanajana yauvana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time.
0: ఒక క్షణంలో పోయేటువంటిది ధనము.
1: Money also would be lost accordingly.
0: ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent. But one is permanent. The truth and good name are permanent. We should get a good name, reputation. And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుండనంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Where from you got this bad?
0: మన చూపు నుంచి కలుగుతుండాలి.
1: Yes, this badness is out of
0: మన శ్రవణం నుంచి కలుగుతుండాలి.
1: The listening is the cause.
0: మన వాక్కు నుంచి కలుగుతుండాలి.
1: The words that we speak.
0: మన థాట్స్ నుంచి కలుగుతుండాలి.
1: The thoughts.
0: మన యాక్షన్ నుంచి కలుగుతుండాలి.
1: And actions too.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ వీ షుడ్ హావ్ అబ్సల్యూట్ చెక్ అండ్ కంట్రోల్ ఆన్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము, జపము, యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్.
1: దే ఆర్ ఆల్ మియర్లీ గుడ్ వర్క్స్.
0: ఇది

0: పవిత్రమైన కర్మలే,
1: దర్ సీక్రెట్ వర్క్స్ నో డౌట్,
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: టు మేక్ యువర్ హార్ట్ సీక్రెట్,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ నుండి పవిత్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ దీస్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్,
0: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏ మాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏంటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చుడే గాని జ్ఞాన చిచ్చుడు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చుడానే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: ఇవన్నీ నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నారు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ, లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ, లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ది సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: We can sanctify our hands by taking good work.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: Ears can be made sacred by listening to good things.
0: Samyak thought, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: Good thoughts will make our heart sacred.
0: Samyak vak, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: We should use good words.
0: కనుక ఈనాటి మానవుడు,
1: man today,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual practices,
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: All the spiritual practices undertaken by man are worldly, physical activity.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: Without sense control, what is the fun of all the spiritual practices?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: So we should know the procedure to control our senses.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానంను మనం పొందగలము.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని ఎంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో ది డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: ఎట్ల ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: హౌ టు నో డివినిటీ?
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: దో వీ నో, వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది, సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: దిస్ ఇస్ దిస్ speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: We know falsehood is bad.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కును తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: To avoid escape from temporary problems, we utter untruth.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ
1: we escape from temporary difficulties.
0: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: But we are sure to face permanent problems.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: This highly dangerous.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైన దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్
0: ఆస్పెక్ట్. సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణా నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడురా.
1: హీ స్పీక్స్ ట్రూత్.
0: సత్య హరిశ్చంద్రుడు.
1: సత్య హరిశ్చంద్ర ద కింగ్.
0: తన యొక్క మాట నిమిత్తం నిలిపెట్టుకునే నిమిత్తమై
1: టు కీప్ అప్ హిస్ ప్రామిస్.
0: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
1: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ హిస్ సన్.
0: తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ ఎ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: Why did he face all these troubles? To hold on to truth.
0: Adhe cheppadu Vishwamitrudu.
1: That's what sage Vishwamitra said.
0: O chakravarti.
1: O emperor.
0: Neevu okka thuri neevu deeni asatyam ani cheppu tappaku nenu oppukuntanu neeki kashtam le undavannadu.
1: Sage Vishwamitra said, O emperor, tell one lie now. I'll make you free from all these problems.
0: Na pranamane isthanu kani asatyaniki nenu guri kaanu annadu.
1: The emperor Harishchandra said, I am ready to die, but I will never utter a lie.
0: Tana సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్.
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికి నాకే చింతనూ లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యు హావ్ బీన్ అప్హోల్డింగ్
0: ట్రూత్. మిగులు సిరి నేను మీకును మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్
0: మీ. కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకుండు.
1: You put me on sale to any rich man, still hold on to the truth.
0: నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకో గాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యూ బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ బట్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: అనేక విధములైనటువంటి అవస్థల గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్ త్రూ హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace, he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier, his name was హరిశ్చంద్ర.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వీ ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మొమెంట్ టు మొమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కష్టాలే జీవితమా? కడగండే జీవితమా? ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుకు మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్,
0: సాధ్యమైనంత వరకు కూడాను,
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్,
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ ట్రూత్.
0: ఒకవేళ అసత్యమనేటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటు.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి,
1: ఎ సేజ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: నిరంతరము సత్యం కోసం పాటు పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాని కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి మానియా,
1: ఓ సేజ్,
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచితే అంటే అపకారము.
1: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remained.
0: ఉపయోగము, ఉపకారము, ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్.
0: నా సత్యము తప్పకుండా.
1: That I shouldn't go back to the truth.
0: ఆ మృగము అపకారం జరగకుండా.
1: I don't want the deer to be put to danger.
0: నాకు ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్, షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినో అది
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేటువంటిది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపల నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ ది సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్డ్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు, సత్యం అవద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
0: అంతేకాని అపకారం జరిగడానికి ఒక అవకాశం చిక్కింది కదా అని, నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము, ఉపకారము, యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ ఐడియా.
0: లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
0: చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్
0: చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హీ హాస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హీ విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హీ సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హీ హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హీ థింక్?
0: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరాల అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హాస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా నువ్వు సిద్ధిని పొందలేదు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్ కెన్ నెవర్ బి
0: ఆధారముగా ఉన్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ.
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనస్సును కేంద్రంగా తీసుకుని
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ అ సెంటర్.
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసుకు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ అ సెంటర్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: మంకీ. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: Take that conscience as standard.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్లీ.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్
0: ఎఫ్. ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, ఫిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఇక్కడ.
1: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
0: చేయండి.
1: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
1: ఇఫ్ యూ ఫాలో యువర్
0: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Mana pranamu, udi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Kaani adi ardham varaku maatrame udi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala, consciousness lopala deenam gaavadaniki avakasam ledu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi okka consciousness lo minam deenam kaavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ల ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్.
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది.
1: హ్యాట్ బికమ్స్ థిన్ అండ్ థిన్, ఇట్ బర్స్ ఎట్ వన్స్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
1: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
0: సాయుజ్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేది కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఇస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద షుగర్?
0: తీపి.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: పానకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్ సిరప్.
0: కాఫీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్ సో స్వీట్.
0: టీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటుంది.
1: ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్.
0: షుగర్
1: దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతి మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఇస్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఇస్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఇస్ ద రూఫ్.
0: దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిల్చదు.
1: వాల్స్ కాన్బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూప్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము. సత్యమే ప్రధానము.
1: సో ట్రూత్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అండ్ ద బేస్.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఈస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: మనం పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem
0: డైవర్ట్ చేయాలంటే
1: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీ ప్రపంచం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద వరల్డ్లీ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ వాహనం పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆన్ ద పొజెషన్స్ అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తి పైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు
0: డైవర్ట్ చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే.
1: I am a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I am a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: that. భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in same way.
0: భగవంతుడా.
1: Oh God.
0: ఏ హృదయమును సతికితివో ఈసి నాకు.
1: Oh God. You have given me this heart.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: Let me offer the same heart.
0: మరగ వేరేమిది తు నీ పాద అర్చనకును.
1: What else can I offer you, O God?
0: అంజలికింటు అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: నాది కాదు ఈ heart.
1: The heart doesn't belong to me.
0: ఇచ్చినటువంటిది.
1: It is your gift.
0: నీవిచ్చినటువంటిది నీవే తీసుకో.
1: You better you take back the one you gifted me.
0: ఈ దేహము నాది కాదు.
1: Body is not mine.
0: ఈ దేహము కూడా నీవిచ్చినటువంటిది.
1: Body is your gift.
0: నీవిచ్చింది నీకే అర్పితము.
1: I am surrendering it. back to you.
0: అన్ని కూడా నువ్వు భగవద్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ లవ్, ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇస్ సర్వీస్.
0: లేనిటువంటి చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ హిస్, యూ విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు,
1: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
1: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నాడు.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యువర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్ దట్ యువర్ కంపాషనేట్, యువర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చేపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా, కూర్చోరా, పోరా అని అంటుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్, బి సీటెడ్ వీడ్ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
1: బట్ ఈజ్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్,
1: ఓల్డ్ ఈజ్ గోల్డ్.
0: అతనే గాడ్.
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ narrates
0: idantha kevalamu
1: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
1: only to melt god
0: bhagavantuni manasu ee vidhanga varnanto karagadu
1: god will never melt will never be melted by your description
0: prema chetane karugutundi
1: is your love that melts him
0: prema rahita marubhumulalo
1: in this barren land without love
0: prema ankuramulu pomda
1: for the seeds of love to sprout up
0: premaveshamutu
1: with all the joy of love
0: premaladulu pravahimpagamurali ganamu seyagade krishna ganamu seyagade
1: for the seeds of love to sprout up on the barren land without love
0: అంత ప్రేమతోనే
1: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
0: దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
1: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజంనే నాటాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: ప్రేమ వర్షమే కురుస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్.
0: పడుతుంది.
1: దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్స్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Meerandaru yedi lekapoyina gani prema matram untundali.
1: You may not have this or that, but you have love.
0: Okkadaina ledu ikkada.
1: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
1: You may search all over the world, none can say that there is no
0: prema. Lekapoyina dharam paina prema untadi.
1: He may not love anything, at least he loves his money.
0: Prema ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
1: He has diverted his love towards money.
0: Andaru prema
1: So all are embodiments.
0: దైవ స్వరూపులే.
1: All are divine.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ఎస్పైర్ అండ్ వర్క్ ఫర్ గాడ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: సో లాంగ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ మ్యాన్, ఎస్, యూ హావ్ టు వర్క్ ఫర్ గాడ్
0: అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ డివైన్, యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ ఎనీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of
0: love.
1: You
0: are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment,
0: you are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వాడు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే,
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: అందరు కూడాను,
1: ఆల్,
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
0: ప్రేమ చేతనే అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెటింగ్
0: లవ్, తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే,
1: వాట్ వీ షుడ్ నో,
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుంది.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్, పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్,
0: ఒక టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే,
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్ సీడ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: వెన్ ది సీడ్ ఇస్ సోన్ ఇన్ ద గ్రౌండ్ ఇట్ స్ప్రౌట్స్ అప్.
0: భూమిలోనే నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అపాన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము,
1: దాట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము,
1: దాట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము,
1: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యల యందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సెక్యులర్ worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: లయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire, we are full of regionalism, the caste and creed differences are going high day by day, we have forgotten the very human quality, excepting textual knowledge, we don't have anything else.
0: ఈ నాటి విద్య కేవలము తన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారే కాని గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: టుడే వి స్టడీ టు ఎర్న్ మనీ అండ్ నాట్ టు కల్టివేట్ వర్చ్యూస్.
0: విద్య చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ ఎడ్యుకేషన్.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ వెల్త్.
0: కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది హ్యూమన్ క్వాలిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ హియర్.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్ లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్ లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
0: కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనము రెండు కూడాను.
1: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
0: రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తి అందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్య రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి.
1: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
0: సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ధన కనకాదులు.
1: When these two are present in a pious heart, they will continue to be pious.
0: కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ధన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు.
1: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
0: మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి.
1: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
0: Shivaji, vidya takkuva, gunam ekkuva.
1: Shivaji has little education, but in virtue is so high.
0: Kani, deha sambandhamainatvanti yokka shaurya sahasalu kudanu chala takkuva.
1: And from the point of the courage and the valor is also little.
0: Naitika dharmikamla netvanti gunamulu adhikanga undetvanti.
1: But he is very strong in moral and ethical value.
0: Kanukane Shivaji dharma margamulo praveshinchi deshamulo dharmanni sthapinchalani visheshinchi samajamunu pavitramainatvanti margamulo praveshimpa cheyalani sankalpinchi paristhitulu prarambhamainappudu yuddhamunandu kudanu praveshinchadu.
1: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield.
0: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamuluga samrakshistu vachadu Shivaji.
1: Because of this noble character of virtues, if Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people.
0: Shambhuku shaurya sahasalu adhikanga untunnayi gunamu takkuvaga undedi Shivaji kumarudainatundi Shambhu.
1: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
0: Kanukane Shivaji vale Shivaji kumarudu kirti pratishthalanu nilupukolekapoyadu.
1: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
0: Kanuka prachina kalam nundi kudanu mana Bharata deshamunandu seela sampattike pradhanamainatvanti viluvanu andistu vachindi.
1: For that reason, since ancient times, highest value is attached to character.
0: Vidurudu kudanu ee gunamu vallane tana yokka పేరును రాణింప చేసుకున్నాడు.
1: విదుర ఇస్ ఆల్సో రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దీస్ నోబుల్ వర్డ్స్.
0: అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
1: విదుర నెవర్ ఎక్నాలెడ్జ్ నెవర్ ఎండోర్స్డ్ ఎనీ యాక్ట్ ఆఫ్ ఇంజస్టిస్.
0: ధృతరాష్ట్రుడికి ఎన్ని విధములైనటువంటి బోధనలో చేస్తూ వచ్చాడు.
1: హి టాట్ ధృతరాష్ట్ర ఇన్ వేరీడ్ వేస్.
0: ఇట్టి దుర్మార్గులైనటువంటి కుమారులు ఉండేదానికంటే పోవటం మంచిదని కూడాను కట్టకరపటికి ధృతరాష్ట్రునికి వెల్లడి చేశాడు.
1: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
0: Kodukul puttare kauravendruna kanekul variche negati madasenu putrulu leni aa sukunakun pempondeni durgatu.
1: Dhritarashtra had
0: 100 mandi biddalu undinatvanti Dhritarashtraniki ye sukham anubhavinchadu.
1: Dhritarashtra has 100 sons. What kind of comfort he had?
0: ye putrulu ainatvanti oka sadgunavantudu ainatvanti oka sukudu ye durgatini pondadu.
1: What is the fate of Shuka, though he didn't have any sons?
0: Kanuka kulamunu velayinchetuvanti okka putrudainanu chalu.
1: Therefore, to make the entire family reputed, one son is enough.
0: Enduku kulamulu nirmoolamu gavinchetuvanti putrulu entha mandi undi prayojanam emiti?
1: Why, what for, many sons that would put the family to
0: ruin. Kulamunu Dhritarashtrunaku aneka vidhamulaga bodhana chesadu.
1: Like this, he taught to Dhritarashtra.
0: Kadapatiki nindu sabalo Draupadini parabhavam salpinatvanti samayam lopala mahagnani ainatvanti okka Bhishmacharya unnadu, Dronacharya unnadu, Ashwatthama unnadu, Upacharya, andaro acharyule untunnaru.
1: In the open court, when Draupadi was humiliated, you find number of people that Dhritarashtra, Bhishma, Drona, all acharyas, professors.
0: Kani ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
1: హి ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
0: పితామహులారా,
1: నోబుల్ సోల్స్,
0: పెద్దలారా,
1: ఎల్డర్స్,
0: గౌరవనీయులైనటువంటి ఒక ఋషులారా,
1: ఎస్టీమ్డ్ సేజెస్,
0: ధర్మజుడు నన్నోడి తానోడినా, తానోడి నన్నోడినా అని ఒక ప్రశ్న వేసింది.
1: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్. హస్ ధర్మజా లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ లేటర్?
0: తానోడి నన్నోడాడు. తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
1: When he lost himself first, he has no authority to lose me, pledge me.
0: అంతే కాక నేను పాంచాలిని.
1: Further, I am పాంచాలి.
0: ఐదు మంది భర్తలు నాకు.
1: I have 5 husbands.
0: Andulo, nalguru bhartalu viruddhanga undi, oka bharta maatrame oddinappudu, idi nyayam avutunda?
1: When 4
0: aidu mandi kudanu angikarinchali kada?
1: All the 5 should accept.
0: Idi nyayam enti margama ani prashninchindi.
1: She asked, is it justifiable?
0: Okkadaina nooretti palukaledu.
1: Not even one dare to open mouth.
0: Puraskarinchukoni, vidudu, chi. ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
1: విదుర దట్ డే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హి హస్ గాన్ టు ద ఫారెస్ట్.
0: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
1: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ నోబుల్ వర్చ్యూస్ షైన్డ్ లైక్ ప్రెషస్ డైమండ్స్ ఇన్ భారత్.
0: కానీ సమాజ సేవకై వారు జీవితం అంతా అంకితం గావిస్తూ వచ్చారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైవ్స్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ.
0: ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే వుడ్ రాదర్ డిసోబే ద కమాండ్ ఆఫ్ ద ప్రిసెప్టర్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్.
0: లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
1: దేర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ and God.
0: Kani daivadiku viruddhanga veeru pravartinchinappudu tallinaina sare tejinchinaru, tandrinaina kudunu tejinchinaru, guruvunaina kudunu vakyamnu ullanginchinaru, daivaniki arpitamaipoyaru.
1: If it's a matter in pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher.
0: Sri Ramuni aranyaniki pampinchinatvanti oka talli Kaika pavitramainatvanti oka నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ కైక ద మదర్ టు ఆస్క్ రామచంద్ర టు గో టు ద ఫారెస్ట్ అండ్ రామ ఇస్ సెల్ఫ్
0: రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు.
1: రామ ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్
0: ధర్మ. ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము!
1: Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any compassion or consideration? What is the mistake in him?
0: Kani atti dosha rahitudainatvanti Ramachandruni aranyaniki pampinchinatvanti ee talli mukhame chudakoddu ani taanu ullanginchi taanu aranyaniki povadaniki siddhamayyadu Bharatudu.
1: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
0: Prakrutamainatvanti deeni kosam kaadu.
1: Is not for the world.
0: స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు.
1: Is not for selfishness, self interest.
0: కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు.
1: It's for God he sacrificed.
0: రాముడు సాక్షాత్ నారాయణమూర్తి.
1: Rama is God himself.
0: ధర్మమూర్తి,
1: embodiment of dharma.
0: కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు.
1: In order to obey the command of the father, he has gone to the forest.
0: అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు.
1: Bharata disobeyed even mother.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడుమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువను అన్నాడు.
1: ప్రహ్లాద వాస్ టాట్ లైక్ దిస్, డోంట్ చాంట్ గాడ్స్ నేమ్, బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ ఇట్.
0: నా ప్రాణమునైనను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరవను అన్నాడు.
1: ఐఎమ్ రాదర్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
0: తల్లి వచ్చింది,
1: అదకే
0: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.
2: తనయావలదు హరిహరి హన బోకుమురా.
0: భరతుడు.
1: భరత డిజోబేడ్ ఈవెన్ మాదా.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడుమని బోధించినప్పటికీ,

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతిస్తూ వచ్చాడు.
0: He disobeyed father and started thinking of God.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
0: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
1: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్యుడు
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: He came to Bali Chakravarti, Emperor Bali.
1: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
0: O king, he is not the ordinary one who came here.
1: Kevala moodu adugulu ettu maatrame untunnadu.
0: He is so short.
1: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
0: But he will occupy all the three worlds.
1: Kanuka itanni ee maatram kudanu nivu oka samanyamaina brahmanu vale nivu visveshinchavaku.
0: Never consider him as an ordinary brahmin.
1: Itanu మహా విష్ణు స్వరూపుడు.
0: హీఈస్ విష్ణు హింసెల్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిచిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యమును విన్నాను నేను.
0: వాట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయడు చాయ్ చాచి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి.
0: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: God is asking.
1: ఎవరిని అడుగుతాడు?
0: Whom is
1: asking? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నది.
0: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachyabojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుడి కోసమే.
0: భరత disobeyed mother only for Rama, God.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబేడ్
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: హి వాంటెడ్ గాడ్, గాడ్ అలోన్.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు,

0: స్వర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
1: వన్ మే టేక్ టు యాక్ట్స్ ఆఫ్ చారిటీ బై ఆఫరింగ్ ద ల్యాండ్, ద కౌ, ద క్లోత్స్, ద గోల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ బలి చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
0: దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is wide gulf of difference between charity and sacrifice.
0: కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటినీ సమంగా భావిస్తున్నారు.
1: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
0: ఏదో తనకున్నటువంటి దానిలో పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
1: Of what you have, you can offer something in charity to others.
0: ఏ విధమైనటువంటి దానితో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
1: You can give what you have.
0: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు.
1: యూ కెన్ కీప్ సంథింగ్ టు యువర్ సెల్ఫ్.
0: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
1: దేర్ ఈస్ సెల్ఫిష్నెస్ హియర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో విత్ రిగార్డ్స్.
0: తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా ఇతరులకు అందించడం, ఇదే త్యాగం.
1: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
0: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
1: What is that you like more?
0: తన ప్రాణమనే అభిలషిస్తాడు.
1: Everyone loves
0: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
1: Nothing more than one's life.
0: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
1: Sacrifice means preparedness to offer even life.
0: తనకి ఇష్టమైనటువంటి దాన్ని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
1: Giving that what you like more.
0: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
1: Giving that what is endearing to you is sacrifice.
0: కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
1: So there is wide difference between charity and sacrifice.
0: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
1: పీపుల్ సే హ్యావ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
0: కాని ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: ఎట్టి మార్పులు లేనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
0: కనుకని సున్మంతుడిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
1: యూఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
1: బాడీ
0: ఇది క్షీణించేటువంటిది.
1: బాడీ బౌండ్ టు డికే.
0: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
1: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షూ టు బి బర్న్.
0: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
1: బట్ ది స్పిరిట్
0: మారేది కాదు.
1: ఇట్స్ చేంజ్లెస్.
0: ఊరేది కాదు.
1: ఇట్ డోంట్ ఫాల్.
0: ఇప్పటికీ ఒక్కటి.
1: ఇట్ రిమైన్స్ సేమ్.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
1: దేర్ఫోర్ దిస్ ఇమ్మోర్టల్ ఆస్పెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: సో సాక్రిఫైస్ ఇస్ ఇమ్మోర్టల్.
0: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
1: రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ డౌన్ టు దిస్ డే దేర్ ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: భారతదేశం నుండి అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధ ప్రచారం జరుపుతూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ భారత్ అండ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ మెనీ సోల్స్. బలి చక్రవర్తి
0: కాదు, శిబి చక్రవర్తి.
1: నాట్ ఓన్లీ బలి, ఈజ్ శిబి ఎంపరర్.
0: శిబి చక్రవర్తి, దధీతి, ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు.
1: శిబి అండ్ దధీతి, దే ఆర్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: శిబి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది.
1: An eagle was driven.
0: Kani ayokka pachi Sibi Chakravarti ollo padindi.
1: It fell on the lap of the emperor Sibi.
0: Raja nannu rakshinchu rakshinchu rakshinchu ani vedukundi.
1: He started praying, protect me.
0: Kani Sibi Chakravarti tana tyagaanni parichinche nimittamai Indrudu chesinatundi natakam idantanu.
1: It's all the drama of Indra. Oh, it's all drama to test Sibi.
0: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
1: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
0: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
1: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: హి ప్రామిస్డ్ దట్ హి వుడ్ ప్రొటెక్ట్.
0: వచ్చింది ఆ గరుడ.
1: దట్ గరుడ కేమ్.
0: రాజా, నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది?
1: It's I who is after this bird. How can you catch hold of it?
0: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరకు వచ్చి చేరింది.
1: Because I'm after this bird, this came to you.
0: కాబట్టి ఈ పక్షి నాది.
1: So it belongs to me.
0: నీవు రాజువు.
1: You're the king.
0: ధర్మాన్ని నీవు అనుసరించు.
1: You follow dharma.
0: నీవు రాజువు. రాజరికాన్ని నీవు పాలించు.
1: You observe all the code expected of a king.
0: నాకు తెలుసును. కానీ నన్ను శరణొచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
1: I know dharma, but it's my duty to protect this bird.
0: అది ఎవరి ఆహారమో, ఎవరి తిండియో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
1: I am not bothered what type of bird it is.
0: నన్ను శరణొచ్చటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
1: As it has surrendered to me, I am bound to protect it.
0: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాములతో చెప్పాడు.
1: The same thing is stated by Lakshmana to Rama at one time.
0: రాములకు నారవస్త్రములు కట్టి
1: with
0: 14 సంవత్సరముల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
1: Rama should wear this Naravastra and spend 14 years
0: confined there.
1: There's no relationship with anything either.
0: కానీ రాముల పైన ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంట వెళ్ళాడు.
1: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
0: రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు.
1: Though Rama said no, but

0: రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: రామా, అర్లియర్ ఐ వాజ్ ఆదిశేష.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యువర్ శేషశయన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్.
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్. ఈనాడు కూడా
0: నేను ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ద నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైననే సర్వ విధమైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు.
1: You are my life. So saying, he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయం ఇచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్న.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the balance.
0: పక్షిని ఒక వైపున పెట్టాడు.
1: The bird kept on one.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not go
0: away. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్టు వేస్తూ వచ్చాడు.
1: All the bodies, all the parts of his body were amputated.
0: కండరములు అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పచ్చిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu marok pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one's life.
0: Tyagi neki amrutatvamanasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham leina kuda neeku istanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anetundi vaadu ee Bharata deshamunandu entati manavantaku enta viluvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kudanu idiye.
1: Emperor Bali also of this.
0: Moodu adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: విత్ 1 footstep హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ హి ఆక్యుపైడ్ ది ఎంటైర్.
0: మూడవ స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలం చూపించాడు.
1: హి హస్ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హి సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హి సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్.
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering.
0: మేనమామని.
1: Without considering that his uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: శ్రీబాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: పిచ్చమడిగిన లేదనకిచ్చే బలయు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu bhuvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru. Tarvata. Kaadu kaadu.
1: No.
0: Idi. పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి
1: ఇస్ ఓన్లీ టు టెస్ట్ ఏ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్.
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దిస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: In order to get relief out of this pain, we have to suffer from the pain given by doctor.
0: Doctor cuts with his nirdayaga kalpanu kosestadu.
1: Doctor takes the knife and cuts without any compassion.
0: Kani doctor ku nirdayana kaadu kaadu. Patient pain unnatundi daya chethane kalpanu kosadu.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has cut.
0: Okay, kani ee appendicitis noppi podu.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmanu kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudikini upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani saprayojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లవుతుంది? ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుల యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్
0: అది వారి యొక్క ఇమాజినేషన్ భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ దిస్ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: నింపుకున్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: The heart is single chair.
0: Not double sofa.
1: Not the double sofa.
0: Not musical chair.
1: Not musical chair.
0: ఆయొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart.
0: కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: So it's not possible to make both Brahma and Brahman.
0: ప్రభావం అనేటువంటిది రెండింటిని ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: వీళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యూ మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాస్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: When illusion sits there,
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాలి?
1: Well, how am I to take the somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of
0: useless
1: land?
0: Useless land, 10 acres.
1: Useless land, why 10 acres? What's the
0: use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: emiti aa manchi gunamu.
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatvanti gunamme manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: Danine lokamanta mechukuntundi.
1: The whole world will appreciate you.
0: Lokamanta itanu daiva swaroopudra daivam yokka gunam ga untunnadra antaru.
1: The whole world will say that you have divine quality.
0: Chaala mandi aneka mandi sahayam chestu daivagna prakaramu namasmaranam chestu సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సచ్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్ ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్
0: రావణుడు చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ ఎ లాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలడు గాని 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హూ హాజ్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: 20 సుఖదాయమునందు అనగా సుఖమనేటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యను చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ హాఫ్.
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాజ్ లెర్న్డ్ ఓన్లీ 36, వేరేస్ రావణ హాజ్ లెర్న్డ్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion.
0: పెట్టలేదు.
1: Because he didn't practice.
0: ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు.
1: Had he translated into action and practiced, he wouldn't have suffered from indigestion.
0: రావణుడు చదివిన విద్యలన్నీ కూడా ఆచరణలో పెడుతూ వచ్చాడు.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: Therefore he was healthy.
0: ఏది ఆరోగ్యము?
1: What the health?
0: అదే ఐశ్వర్యము.
1: That is
0: అదే కీర్తి మర్యాదలు.
1: Health is wealth.
0: అదే ఆదర్శవంత జీవితము.
1: That is reputation. That is idealism.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: Therefore Rama sacrificed all his mighty power for society.
0: రావణుడు తన విద్యలన్నీ స్వార్థం కోసం వినియోగించాడు.
1: Whereas Ravana used all his knowledge for his selfish purpose.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: One is selflessness, other is selfishness.
0: పరార్థము యదార్థము.
1: That is reality.
0: స్వార్థము అనర్థము.
1: Selfishness will put you to difficulty.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణ యొక్క చదువు.
1: Ravana is put on earth.
0: యదార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ, యదార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరం,
0: ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. You can understand
0: the sacredness. కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా పవిత్రం గావిస్తూ వచ్చింది.
1: It's not only sacred as a history, it is imprinted in the hearts of the people.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: What is this history?
0: His story is history.
1: What is this history? His story is history.
0: అది ఏ రాముల యొక్క చరిత్ర.
1: That is the history of Rama.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: the educated people,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి,
1: should make use of it for society.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: They should make every effort to guide people along the right path.
0: సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః, లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: We should make proper use of our knowledge in this world.
0: సర్వే జ్ఞానే సంపన్నః, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః, లోకహితాన్ని మనం ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ దీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: క్యారెక్టర్ చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వి ఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం అమ్ముకోవటం అమ్ముకోవటము.
1: వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్ అవే.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్? ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ జాబ్.
0: కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లు ఊర్చటమా? నేను ఈ సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నుంచి అదే సేవ.
1: యూఆర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియస్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యూఆర్ ఇన్ బిజినెస్.
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ,
0: మూడవది చాలా ప్రధానమైనటువంటిది.
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫ్లైట్ ఆఫ్ ద నో వన్ ఇస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఏ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారతి అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering,
0: పిచ్చి పిచ్చి,
1: it is not devotion, it is pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not.
0: అది నీ యొక్క సేవ, అది నీ కర్తవ్యము,
1: that is your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు, ఇది మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be steady.
0: పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంత కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: సో యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హోల్స్.
0: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే. దీంట్లో ఎంత భక్తి కూర్చినప్పటికీ ఏం ప్రయోజనము?
1: ఈవెన్ ఇట్ స్టఫ్ విత్ డివోషన్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా సక్రమంగా చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: దెన్ దేర్ థర్డ్ ఇంపార్టెంట్,
0: చాలా ప్రధానమైనటువంటిది,
1: వెరీ ఇంపార్టెంట్.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevaku chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagatku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanaka neevu salary ni penchukodaniki neevu drishtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginatundi pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ee goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be to the, in this position.
0: ఈ శాలరీ ఇచ్చే కోసమని దేశదేశములు అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: ఇఫ్ యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసాల యొక్క పని చేసేది.
1: యూ డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైసా.
0: న్యాయమా?
1: ఆర్ యూ జస్ట్?
0: ఇది న్యాయమే కాదు,
1: ఇస్ నాట్ జస్ట్,
0: ఇది ధర్మమే కాదు,
1: ఇస్ నాట్ ధర్మ,
0: ఇది త్యాగమే కాదు,
1: ఇస్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal.
0: మన కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి.
1: We should work to the satisfaction of our conscience.
0: అప్పుడే మనకు తగినటువంటి శాంతి.
1: Then you will have peace.
0: లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది?
1: Otherwise, how do you expect peace?
0: కేవలం చెప్పాల్సింది శాంతి శాంతి శాంతి శాంతి శాంతి.
1: We may simply repeat peace, peace, that's all.
0: ఏమిటా శాంతి?
1: What is that?
0: ఆది భౌతికము,
1: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
1: ఆది దైవిక,
0: ఆధ్యాత్మికము,
1: ఆధ్యాత్మిక,
0: మూడింటి యందు శాంతి రావాలి.
1: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి,
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
1: దేర్ ఫోర్ వీ రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
1: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
1: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
1: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
1: దేర్ ఫోర్ వీ సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి.
1: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా భవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
1: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
1: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
1: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the
0: children of the same mother. చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
1: వీ షుడ్ టేక్ ఈక్వల్ షేర్ యాజ్ వీ వర్క్ టుగెదర్.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
1: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఇట్స్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
1: ఐ గెట్ యాస్
0: నాకెంతనో నీకంతనే,
1: యు ఆల్
0: కష్టం గానీ సుఖం గానీ ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వల్లీ. దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెట్టూ వచ్చారు.
1: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
1: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
1: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
1: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
1: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ, యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
1: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
1: you all know this.
0: Ganakokila ani oka ayam undeetvantadi.
1: There is one Ganakokila.
0: Madras ippudu ledu paapam. Aana kantametti paadindante kokali vale untundeetvantadi.
1: She is no more. When she starts singing, it will like
0: aana peri Ganakokila.
1: Her name is Ganakokila.
0: Aanaku Tyagaraja kirtanalu chaala ishtamu.
1: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
1: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugulone untundedi.
1: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి, కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో
0: డిఫరెన్స్. దకారములకు గకారములకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారములకు దకారములకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అంటే రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిసే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ద ఇన్నర్
0: హ్యాపీ. కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికాపిటులేషన్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్నెస్.
0: విద్యార్థులు నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

విత్తమార్జన చేసి విర్రవి గుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు. పొందుగా బొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో తుదకు

0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా సభ్యులారా సభ్యులారా.
1: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth without giving gifts and without making good use of his wealth. But then ultimately no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
2: Prema swarupanaina swayam sevakulara manavattvamu ati pavitramainadanna vishayamu meekandarki telisina vishayame.
1: Prema swarupas and sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
2: లోకమునందు గల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్, టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈజ్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
2: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరమే.
1: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
2: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
1: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
2: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
1: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
2: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning, while we help others, we should today derive and devise a sacred method.
2: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
1: Helping others in Telugu has got five letters.
2: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani, మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
1: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పరా షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
2: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
1: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
2: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
1: The life in this body is being referred to by us as jivatma.
2: Kani mana atmanu matramu paramatma ani pilustunnam.
1: But the atma in us is being called by us as paramatma.
2: Para anaga kevalam atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kaadu.
1: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
2: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
1: Here all the service we do to other human beings under the name Paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
2: Para anaga sarva jeevulu yendu kudanu atma sthayi yendu ananda sthayi yendu antarbhukam nandu prakatinchi vikasinchi varinchi tarinchi brahminchi raminpachesetunti oka tattvam.
1: The word para here refers to a location which is the location of the atma in a human being, and it refers to the fact that it is the place of ananda. It is the inner place of self which is the place of ananda.
2: Kanuka manam ye seva chesinappatikini paramatma seva gane mana bhavinchatam atyuttamainatvanti oka margam.
1: So whatever service we do, to regard that service as service to Paramatma or to God is the best way of looking at service which we do.
2: Manam ye sevaku poonukunnappatikini swartha bhavamu kaaka paraartha bhavamu cheta phalapeksha lekunda manamu sevalo mundanja veyyali.
1: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
2: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetvanti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
1: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing the service, should not enter in any way our work.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి సేవ పరమాత్మ సేవ.
1: సర్వీస్ ది బెనిఫిట్స్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ సాట్ బై యూ ఈజ్ సర్వీస్ టు గాడ్.
2: దీనిని భగవద్గీత యందు కర్మ ఫల త్యాగ అని చెప్తూ వచ్చారు.
1: ఇన్ భగవద్గీత దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ కర్మ ఫల త్యాగ, ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ వర్క్ బీయింగ్ సాక్రిఫైస్డ్ బై యూ.
2: నది ప్రవహిస్తూ ఉండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్.
2: ఫలాపేక్ష రహితమైనటువంటి రీతిగా నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ విదౌట్ వాంటింగ్ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్లో.
2: పరోపకార నిమిత్తమై నది ప్రవహిస్తుండాలి,
1: ది రివర్ ఇస్ ఫ్లోయింగ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
2: వృక్షములు పరోపకార నిమిత్తమై ఫలములను అందిస్తున్నాయి,
1: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
2: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి,
1: cattle give us milk for the benefit of others.
2: ee paropakara nimittamai jeevinchi aadarshavantamaina jeevithanni andincheetvanti nadi vrutchamu govu ee moodu kudanu manavuni yokka divyatvanni manavuni yokka bhavyatvanni prakatistu vastunnayi.
1: The river, the tree and the cow which yield their fruit for the benefit of others are really proclaiming the divinity that is contained in human beings.
2: Vrutchamulu nadi govule lekundina manavudu chana kalamaina kudanu jeevinchadaniki veelu kaadu.
1: If there are no trees, no rivers and no cows, man cannot live even for a moment.
2: Manavuni yokka jeevitoddharamunaku jalamu phalamu ఈ క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్ ఫ్రూట్ అండ్ మిల్క్ ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్ ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ద వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
2: కనుకనే పశువులు జలము వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్ ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకెన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
2: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె వృక్షం వలె గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
1: A good man, therefore, like the river, like the cow, and like the tree, should do help to others along the path of a selfless service.
2: Swarthamu aneetvanti yokka tenubhutamu manavatvanni maripimpa chestundi.
1: The demon of selfishness makes you forget the very human nature in you.
2: Swartharahitamainatvanti yokka pavitramaina prema, seva, మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
1: సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
2: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు?
1: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
2: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
1: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
2: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
2: దేహము ఒక ఛత్రము.
1: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
2: మనసు వాచ్మ్యాన్, కాపలాకారి.
1: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మ్యాన్ అట్ దట్ చౌల్ట్రీ.
2: జీవుడు యాత్రికుడు.
1: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
2: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
1: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
2: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
1: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మన్.
2: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మ్యాన్ తో మనకు పని అవసరం.
1: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మన్.
2: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
1: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
2: ఈనాడు మనము ఈ ఛత్రమునకు, ఈ కాపలాకారికి, ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
1: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
2: ఇది సరి అయినటువంటిది కాదు.
1: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
2: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
2: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
1: దిస్ జీవ హూ ఇస్ ఇన్ డీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీ ఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: అయితే ఎక్కడికి ప్రయాణం?
1: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
2: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
1: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
2: కానీ ఈ చక్రంలో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
1: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌల్ట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
2: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
1: వై షుడ్ హీ గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్?
2: ఒక గ్రామం నుండి కార్యార్థమై ఒక విధమైనటువంటి గ్రామాంతరం బయలుదేరి వెళ్తాం మనం.
1: వన్ పర్సన్ ఫ్రమ్ హిస్ విలేజ్ వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఆన్ వర్క్ హీ వాంట్స్ టు గో టు ఎ సర్టన్ అదర్ విలేజ్.
2: కానీ తన పనిని తాను చేసుకున్న తర్వాత వెళ్లిన గ్రామము ఎంత సౌందర్యంగా, ఎంత సదుపాయంగా, ఎంత అనుకూలంగా, ఎంత చిత్ర విచిత్రంగా ఉండినప్పటికీ ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
1: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
2: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం తమై ఒక విధమైనటువంటి గ్రామాంతరం బయలుదేరి వెళ్తాం మనం.
1: వన్ పర్సన్ ఫ్రమ్ హిస్ విలేజ్ వాంట్స్ టు గో అవుట్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఆన్ వర్క్ హీ వాంట్స్ టు గో టు ఎ సర్టన్ అదర్ విలేజ్.
2: కానీ

0: town may be to which he has gone, the man would not undertake to live in that town.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: He will have no rest of mind and peace till he returns back and reaches the original town to which he belongs.
1: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: So also this human being, until he reaches his place of origin, he will not have peace of mind.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: That is why in the Bhagavad Gita it has been said, all the living things had their origin in me. They are simply sparks of my soul.
1: సర్వ భూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
0: All jivas and all living things have only started and originated in me as amshas.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: That is why it has been said that Ishavasyam, Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
1: Manamu yachchata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
0: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
1: Yetavata మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
0: Be that as it may, the place from where we have come is the place of ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా సల్పుతూ రావాలి.
0: Until we reach this place of ఆత్మ, our journey should be performed without any interruption.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
1: ee toti manavulaku toti jeevulaku mana chetanainanta varaku sahayam chesi paramarganni ye matram kudanu maravanivakunda manam tagina sahayam chestu manato paatu varini kudanu prayanam salutu raavali.
0: To these fellow travelers and fellow human beings, to the extent possible, we should help them and see that they do not swerve from the path which they have undertaken to go through like us.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
1: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు, ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు యోగులు, ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ జర్నీ అవర్ ఏన్షియంట్స్ ది ఓల్డ్ రిషీస్ దే హావ్ బీన్ అండర్టేకింగ్ వాట్ ఈస్ కాల్డ్ తపస్ ఇన్ దిస్ పాత్.
1: తపస్ అనగా ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్సెల్వ్స్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్సని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్స్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
1: కానీ తపస్సు అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
0: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
1: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
0: Tapas is of three different kinds.
1: Sharirika, vaku, manasika tapasulu.
0: These three types of tapas relate to 1. Bodily tapas, 2. Tapas relating to your words, 3. Tapas relating to your mind.
1: Ikkada deha tapasu, sharirika tapas anaga deenini manam ee naadu kontha vicharistam.
0: Tapas relating to the body, we will discuss it now today to some extent.
1: Sharirika tapasu lopala ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: అగైన్ ఇన్ ది బాడీలీ టైప్ ఆఫ్ తపస్ దేర్ ఆర్ 5 డిఫరెంట్ కైండ్స్.
1: భగవత్ ఆరాధన శరీరంతో చేయటము ఒక తపస్సు.
0: టు వర్షిప్ గాడ్ విత్ యువర్ బాడీ ఈజ్ 1 టైప్ ఆఫ్ తపస్.
1: అంతర్బహిర్ శుద్ధి అనేటువంటిది శరీరంతో ఆచరించటము రెండవ తపస్సు.
0: క్లెన్సింగ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ విత్ యువర్ బాడీ ఈజ్
1: మూడవది. రుజు మార్గము అని తెలుపటము మూడవ తపస్సు.
0: ది థర్డ్ టైప్ ఆఫ్ తపస్

0: టు ఫైండ్ ది పాత్ పాత్ ఆఫ్ ట్రూత్.
1: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
0: ది ఫోర్త్ వన్ ఈస్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
1: ఐదవది అహింస అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఈస్ అహింస.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ద అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: నీవేత పరిత పరంబెరుగాని దైవాభిమానము పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
0: In the context and in the meaning to you that I do not know any other help except you.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడాను నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: Your relation to worldly things will disappear, your ego will be minimized and your attachment will become less.
1: అహంకారం ఉండినంతా వరకు కూడాను వినయం మనలో ఏ మాత్రం కూడాను ఆవిర్భవించదు.
0: So long as there is ego in us, humility will not come to us to any degree.
1: అభిమానం మనలో ఉండినంతా వరకు కూడాను విధేయత మనలో రాదు.
0: So long as we have some attachments and likeness, then you will not have any amount of obedience.
1: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
0: తపస్సు డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్ మెనీ.
1: ఆకలి అన్నాలు నీవు వదలు విసర్జించనక్కరలేదు.
0: యూ డు నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: తోటి మానవుల యందు మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్.
1: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
1: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta manam kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddha chesukundinanta maatramana prayojanam ledu. Mana parisara prantamulu kudanu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: వెన్ వీ కెన్ కీప్ అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎన్వైరన్మెంట్ క్లీన్, ఇట్ బి పాసిబుల్ ఫర్ అస్ దెన్ టు బ్రీత్ గుడ్ ఫ్రీ క్లీన్ ఎయిర్ అండ్ కీప్ అవర్ సెల్ఫ్ క్లీన్.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
0: here, keeping this body clean, the mind clean, and the environment clean is also one tapas.
1: Inka, moodavadi sharira tapas lopala, rujumargamu ani cheppam.
0: The third one of the tapas relating to the body has been named the path of truth.
1: Rujumargam anaga, kutra, kuyukti, ee vidhamainatuvanti yokka, kuyumargamu, anaga sankuchita margamulu, manalo ematramu lekunda, manasu, vaku, kriya, మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ విదౌట్ హ్యావింగ్ ఎనీ నారో ఐడియాస్ అండ్ విదౌట్ క్రియేటింగ్ క్రూకెడ్నెస్ ఇన్ యువర్ వర్క్ అండ్ ఇన్ యువర్ టాస్క్ టు కీప్ యువర్ వర్డ్ యువర్ థాట్ అండ్ యువర్ డీడ్ టుగెదర్.
1: యుక్తితో మరొకరిని మోసపుచ్చడం కానీ, కుయుక్తితో ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం కానీ, సంకుచితమైన భావములను ప్రదర్శించడం కానీ ఈ రుజు మార్గంలో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
0: While not doing any service, pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
1: Sankuchita bhavamu, sankuchita bhavam anaga chinna choopulu, chillara bhavamulu మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ టుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత, ఒక కామచర్యలు కాని, ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డూ నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
1: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించటమే బ్రహ్మచర్య.
0: ది inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
0: The obeisance you do to all the jeevas will go to Kesava.
1: Andari endu kudanu daivattam unnadaneetundi ikka satyanni vishwasinchadame brahmacharya.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas relating to
1: ahimsa. ఐదవది.
0: The fifth one is ahimsa.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టటము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is himsa. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు ఒప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యు టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: Kanuka ee sahanam anetunte darini manam ye naadu abhirudhi ganchukundumo adi sariyinatunte ahimsa.
0: The day when we can promote this patience in us to be able to withstand other
1: mana indriya nigrahamunu manaku prayatnam chesukotamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
0: The practice by which we can control our sensory organs, that will become
1: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ వి సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్, వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ?
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్, ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈజ్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఈ ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈజ్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వీ అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియలీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
1: సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
0: స్పీక్ ది ట్రూత్ స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్లెజెంట్ ట్రూత్ డూ నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
1: పరమ శాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్ ప్లెజర్.
1: వాక్ తపస్సు అన్నారు.
0: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్ ఆఫ్ ది వర్డ్.
1: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
1: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడ మార్గములో ప్రవేశపెడుతున్నాం.
0: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
1: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
0: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
1: మనకు కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
0: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
1: మనకు కష్టములు నష్టములు వచ్చిన కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
0: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
1: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
0: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
1: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: ద ఐడియల్ పర్సన్ ఫర్ డెమోన్స్ట్రేటింగ్ ట్రూత్ ఇస్ హరిశ్చంద్ర. హరిశ్చంద్ర విత్ వ్యూ టు అడ్హియర్ టు ట్రూత్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు సెవరల్
1: డిఫికల్టీస్. తన కుమారుని కూడాను అమ్ముకున్నాడు.
0: హీ సోల్డ్ హిస్ వైఫ్ అండ్ హిస్ సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్.
1: కట్టగడపటికి తనను తానే విక్రయించుకున్నాడు.
0: అట్ ది వెరీ ఎండ్ హీ సోల్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ దట్ పర్పస్.
1: కుమారుడు గతించిన సమయం లోపల శ్మశానములో ఆ ఇల్లాలైనటువంటి చంద్రమతి ఆ డెడ్ బాడీ ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేతకానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
0: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్. తాను ఒక సేవకుడు, తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు. సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: At that time, Harishchandra was a servant, serving somebody else and doing duty at the burial ground. And it did not matter whether it was his wife or his child, he stuck to truth and he did his duty.
1: Kanukane, Harishchandranaku, Satya Harishchandrudani, Sarthakanamam Nishipeni.
0: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
1: ఎట్టి అవస్థలు ఏందైనా కూడాను మనం అసత్యానికి అవకాశం అందించకూడదు.
0: అండర్ నో సర్కమ్స్టెన్సెస్ షుడ్ వి గివ్ రూమ్ టు అటర్ అన్ట్రూత్.
1: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. ఏ సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్డ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: Nippu pettaru andaru indakocharu.
0: The body was set fire to before cremation and all of them returned home.
1: Kontase paina tarvata evvaru leru. Aa deham em chesindi? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం పొంగటం వల్ల.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
1: ఇక్కడ కావిలి కాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ హెవ్ ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్ హూ ఇస్ ది సన్ వాట్ ఈస్ యువర్ వెల్త్ దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో సన్ దేర్ ఆర్ నో రిలేషన్స్ దేర్ ఇస్ నో వెల్త్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: Puttakapuramu thalli evaru kumarudu evaru.
0: When one is not born, who is the mother and who is the son?
1: Pendikakapuramu bharta evaru bharya evaru.
0: When the marriage did not take place, who is the husband?
1: Pendi aina taruvatane bharya bharta.
0: It's only after marriage one becomes a husband.
1: Puttina taruvatane thalli koduku.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: Before that there is no relation between anyone and another.
1: అందరూ దైవాంశ సంభూతులే.
0: All are simply relations of God.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: All these by our own creations are promoted as relationships between bodies.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరం అయితేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకాస్ షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్ ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి.
0: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
1: మన జ్ఞానమే మన కుమారుడు.
0: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
1: మన శాంతమే మన పుత్రిక.
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తే మన సోదరుడు.
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు.
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధికావించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ, ఈజ్ లైక్ ది ఓషన్, అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
1: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as
1: ee prema manamulu edabati cheyatundi prema ka talli kaadu.
0: This is not the type of mother who will separate from you.
1: Mana gnanamu, wisdom is son.
0: Our wisdom is our son.
1: Ee gnanam anetundi marpu chendetundi kaadu.
0: This wisdom is not something which will change.
1: Deerilo manamu moodu margaanni manam vicharinchali.
0: In this path of wisdom we shall have to recognize
1: oka toori vachana tirigi podu.
0: If this wisdom comes to us once, it will not go back again.
1: Vakaturi poyana tirigi raadu.
0: If we have lost it once and if it has gone, it won't come back again.
1: Idi podu raadu. Idi moodu unnai.
0: This does not go, this does not come.
1: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
0: These three are living in our heart.
1: Vakaturi vachana podu, adi gnanam.
0: What comes once will not go, that is wisdom.
1: Vakaturi poyana tirigi raadu, ajnanam.
0: Once it goes, it won't come back to you again. That is ignorance.
1: Podu raadu. Idi Brahma tattvam.
0: The aspect of Brahma neither goes nor
1: idi
0: comes.
1: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
0: This is the aspect of Atma. It is that the
1: kanukane aneka paryayamulu manamu chaduvutune untuntam. The one you think you are, the one others think you are, the one you really are. You are not one person. Ani manam aneka paryayam chaduvutuntam.
0: In this context we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are.
1: Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
0: The one you think you are relates to the body. This is the material body.
1: The one others think you are, idi nee yokka jeeva tattvam.
0: The one others think you are, this is the jeeva aspect in you.
1: The one you really are, అది ఆత్మతత్వం.
0: The one you really are is the aspect.
1: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
0: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
1: ఇంకా దేహతత్వములన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
0: In the bodily aspect it may grow, it may become decadent.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నిర్మలం, నిశ్చలం, నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపినం అన్నారు.
0: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది ప్యూర్
1: స్టేట్. ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
1: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reeti lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
0: The same has been expressed by Jesus by saying from the bodily aspect I am a messenger of God.
1: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
0: Not only Jesus is a messenger in the form of
1: kaani ee messengers anta ee naadu misindians ga mayaraipothunnaru.
0: But you are all messengers. Unfortunately today all these messengers are turning into misindians.
1: Indians ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
0: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
1: మొట్టమొదట I అనుకున్నాం. నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి ఒక నీటి బొట్టు వలె ఉంటున్నావు.
0: The starting point, you are an I, an individual I, like the drop of oil on a surface of water.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి వచ్చే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
0: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
1: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ వీ చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
1: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు హీ అయిపోతుంది. వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
0: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: Kanukane mottamota manamu I am the messenger of God anetundi I nunchi manu start cheyali.
0: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
1: Tadupari I am the son of God.
0: The next step is I am the son of God.
1: Karanam emanaga messenger vere unnadu, మాస్టర్ వేరే ఉంటున్నాడు, మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్, దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు,
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యూ ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంది.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: రెండవ దీని లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్ ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్ యూ బికమ్
1: క్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఏ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying I and my father are one, you become one with the Atma.
1: Work without love deplorable, work with love desirable, love without duty is divine.
0: Work without love is deplorable, work with love is desirable,
1: love without duty is divine,
0: love without duty is divine.
1: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక్కడ డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తము లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ వితౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitundi padamulato bharatiyulu tama jeevitanni saagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వి విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
1: లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
0: Here, this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: దిస్ ఈజ్ డ్యూటీ.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా, ఈనాడు సండే అవుతుంది, సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
0: ది సెకండ్ టైప్ ఈస్ టుడే హ్యాపెన్స్ టు బి ఎ సండే, హీ వాంటెడ్ టు ఎంజాయ్ ఎ హాలిడే ఆన్ సండే అండ్ ఇన్వైట్ సెవెరల్ ఫ్రెండ్స్ టు హిస్ హోమ్.
1: సరిగా సడన్ గా తెల్లవారు లేచినప్పటికి ఇతనికి జ్వరం వచ్చేసేసింది 104 degrees.
0: సడన్లీ వెన్ హీ వేక్స్ అప్ ఇన్ ది మార్నింగ్ ఆన్ సండే హీ గెట్స్ ఫీవర్ 104 degrees.
1: తక్షణమే ఫ్రెండ్స్ కు ఫోన్ చేశాడు, నా డిన్నర్ క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు హెల్త్ సరిలేదు అన్నాడు.
0: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
0: This is a
1: connection. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: This is a connection. It is in his control. He can go through the duty he has prescribed for himself or he can
1: కాని ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు, ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
0: But what relates to his office work is not in his control. He will have to do his duty according to the officer's control.
1: Inka kartavyamu ante emte ade ee naadu manavuki ati pradhanamainatundi.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
0: In one home, wife and husband for some reasons quarreled with each other.
1: భర్త భార్యను అనేక విధములుగా కోపించి రెండు దెబ్బలు వేశాడు.
0: ది హస్బెండ్ బికేమ్ యాంగ్రీ విత్ ది వైఫ్ ఇన్ మెనీ వేస్ అండ్ ఈవెన్ గివెన్ హర్ ఎ లిటిల్ బీటింగ్.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: వెన్ హీ గోస్ టు రిసీవ్ హిస్ ఫ్రెండ్ హీ సేస్ హలో ఫ్రెండ్ అండ్ హీ ఈస్ స్మైలింగ్.
1: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడాడు.
0: హీ స్పీక్స్ టు ది ఫ్రెండ్ వెరీ హ్యాపీలీ, ఆస్క్స్ హిమ్ టు సిట్ డౌన్.
1: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
1: Bharya daggara kopanni prakatistunnadu, friend daggara sahananni prakatistunnadu.
0: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
1: karanam emiti tana yokka samsaram yokka guttu baiti vaniki teliyakoodu. ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ది ఫ్యామిలీ కంటిన్యూస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఆనర్డ్.
1: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
0: దిస్ కర్తవ్య, దిస్ టైప్ ఆఫ్ డ్యూటీ టుడే హ్యాస్ బీన్ లాస్ట్.
1: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
0: ది యాంగర్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ టువర్డ్స్ ది వైఫ్ హీ విల్ షో టువర్డ్స్ ది ఫ్రెండ్.
1: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
0: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్ దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు, గాడ్ డ్యూటీ.
0: టుడే ది డ్యూటీ ఆఫ్ అవర్ సేవకాస్ ఈస్ నాట్ దట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
1: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీస్ లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: ఇన్ ది ఆఫీస్ దర్ మే బి సెవెరల్ మాస్టర్స్.
1: కనుకని ఈ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనుకున్నప్పుడే హోలీ గోస్ట్ ఏర్పడిపోతుంది.
0: సో వెన్ యు ఆర్ ఏబుల్ టు థింక్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ దెన్ యూ బికమ్ వన్ అండ్ ది స్టేజ్ ఆఫ్ బీయింగ్ ఎ హోలీ గోస్ట్ కమ్.
1: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులు మనం పాల్గొనాలి.
0: So today, our very first thought should relate to brotherhood of man and fatherhood of God. And then we should enter service.
1: Kramakramina kudanu ekatma bhavanni manam abhirudhi chesukovali.
0: Gradually, we should also develop the idea of one atma in everyone.
1: కనుకనే ఈనాడు మనము మన జీవితమనే ప్రవాహమునకు ఒక విధమైన రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్ టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: The reason for this is when a flow of water takes place on both sides there are bunds banks
1: appude ee yokka nadi chakkaga pravahinchi samudramlo leenamaipothundi.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: Ee roju mana jeevitham ane pravahamu ati teevranga pravahistundali.
0: Today the river of our life is flowing very fast.
1: Deeniki gattu lekunda untunnayi.
0: There is no control, there's no bund for this river.
1: Kanukani ee naadu ఒకవైపున ఒక గట్టు రెండవ వైపున మరొక గట్టు ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: టుడే వీ విల్ హావ్ టు బిల్డ్ ఏ బండ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ బండ్ ఆన్ ది అదర్ సైడ్.
1: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామం విచ్ వీ హావ్.
1: ఏమిటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్య నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsayatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Renda vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam. Enemy.
0: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
1: Anaga vaka vaipana Saddha, vaka vaipana Nissamsayamu. Ee rendu gattlu gattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self-confidence cannot do even a small, tiny task.
1: Tanapaina tanaku vishwasame ledu daivanni manaku sakshatkarinchukovali antuntadu.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: Kinda punade lekapothe paina manamu roofi ee vidhanga veyagalamu.
0: When there is no foundation, how can we put a roof on the top?
1: Godane kattakapothe manamu roofni ee reethiga dharinchagalamu.
0: If we have not built the walls, who is going to bear the roof?
1: Kanukane self-confidence foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction anede goda.
0: Self-satisfaction are like the wall.
1: Self-sacrifice ade roof.
0: Self-sacrifice is the roof.
1: Self-realization is life.
0: Self-realization is the life.
1: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life ane atvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veel avutundi.
0: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
1: Kanuka motta modata manam vishwasanni abhirudhi chesukovali.
0: First step is to promote confidence.
1: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam kaani endukosam nu sai ram antunnam.
0: While performing this seva or giving service to all we say sai ram.
1: Ee sai ram sai ram anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jerukudu yantra roopunto undakudu.
0: Why do we utter these words, Sai Ram? These words should not come mechanically out of you.
1: Yavariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetunte bhavamto andulo Sai Ram unnadu aneetunte vishwasamto manam chestunnam.
0: With the thought that to whomsoever you utter these words Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
1: Ganukane manam upanishattulu undaikunnu sarvajeeva namaskaram keshavam pratigacchate. Yavariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
0: That is why, according to the Upanishad, to whomsoever we make obeisance, ultimately it goes and reaches God. This is what we believe.
1: Yavariki manamu namaskaram chesina, ye vidhanga bhagavantuniki poi cherutunnado, ade vidhangane sarvajeeva tiraskaram keshavam pratigacchati. Yavarini manamu tiraskarinchina, yavarini manamu avmanam chesina, yavarini manamu badhinchina, adi kuda bhagavantuniki cheripothundi.
0: Just as to whomsoever we make obeisance, it goes and reaches God. So also, whomsoever you cause harm and hurt, that will also go and reach God.
1: Kanuka, manamu yavarini kudani himsinchakunda, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా నువ్వు సాధ్యమైనంత వరకును ప్రేమతో మనం చేస్తుంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా ఏర్పడుతుంది.
0: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడీ ఇఫ్ యూ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుకొట్టుకోవాలి.
0: తపస్ డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్ ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యూ మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
1: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
1: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అంటే చెప్పొచ్చు బాగా.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
0: We should not take that path. We are sacred human beings. We are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
1: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
0: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
1: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: ఓన్లీ ది టెయిల్ ఈస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామ సేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బాండ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not.
1: Mana nitya jeevithamlo manam anubhavinchavalsinatunti manam telusukovalsinatunti inka enno untunnayi. Nitya jeevithame manam aadhyatmika margamu.
0: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
1: Nijanga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatunti oka sthayi kaadu.
0: Truly when we talk of adhyatmika or spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kodanu adhyatmika sambandhinchinatundi.
0: Every event which we experience in our daily life is connected closely with spirituality.
1: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
0: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
1: ధర్మ అర్థ కామ మోక్షములోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ What for do you want to have wealth? Artha.
1: Ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే, ధనమే.
0: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో
1: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
0: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
0: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెల్త్, దే కాన్స్టిట్యూట్.
1: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
0: దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ కైండ్స్, దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ధర్మ.
1: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
1: ఇంకా అర్థ కామము,
0: ది అదర్ టూ పురుషార్థాస్, అర్థ కామ.
1: మనము దైవము, మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
1: ఈనాడు కూడా లౌకికము, ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
0: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్,
1: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
1: ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Idiki threads kadu, idi cotton.
0: This is not threads, this is
1: cotton. Mottamota cotton, rendavadi thread, moodavadi cloth.
0: First is cotton, then come threads, then come cloth.
1: Taruka deham anetundi cloth.
0: Body is like the cloth.
1: Mana thoughts anetundi threads.
0: Our thoughts are like the threads.
1: Mana atmane cotton, pure cotton.
0: Our atma is the base cotton.
1: Daniki no shape.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్.
0: దట్స్ ది క్లాత్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది
1: థ్రెడ్. ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
1: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, థ్రెడ్స్ ఏ లేకపోతే క్లాత్ ఏ లేదు. కనుక మూడు చేరి ఒక్కటే, దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ మూడు ఒక్కటే, ఐహిక, ఆముష్మిక, కైవల్య మూడు ఒక్కటే.
0: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
1: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
0: Further, the three most important things, the body, the organs and the mind, it's the conglomeration of these three which makes you
1: feel. ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
0: It's only when we can understand the nature and the aspect of these three can we understand spiritual.
1: kanuka ee dehamu, indriyamu, ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
0: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
1: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatundi prapanchaniki viruddhamaina margam kaadu.
0: Spirituality does not consist of a separate path unconnected with the living
1: world. Kallavari lechinade modalu ratri varaku manam nidrinchenta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
0: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
1: Kallavari 6 gantalu japamu ratri 8 gantalu japamani oka tayanni manam nirninchukotam nakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, baljamu, kaumaramu, vardhakyam anetundi yokka style kudano avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
1: thing. Deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudano akkaraledu.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: Mana anukoolamuna nimittamai manam kaalani nirnayam chesukuntanam kaani kaalamulaku ye maatram kodano haddu ledu.
0: It is for our convenience that we fix a time, but time has no limitations.
1: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku ye maatram artham ledu.
0: We call this evening, it has no meaning at all.
1: Suryudu bhoomi kinda povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina pravesinchata cheta tellavaru anukuntunnamu.
0: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: Nijanga setting rising rendu levu sunku.
0: ట్రూలీ సన్ నైదర్ రైజెస్ నార్ సెట్స్.
1: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రం దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాము, కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కాని సూర్యుని యొక్క తత్వములు కాదు.
0: జస్ట్ బికాస్ వీ డు నాట్ సీ ది సన్ వీ థింక్ హీ సెట్. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
1: అదే విధంగా ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
0: When the body is seen by us, we say
1: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
0: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
0: బట్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

కొరకు చిత్తశుద్ధి చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability, and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamal Nundi. Vivida Pashalato. వివిధ దేశములతో వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వము దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Has brought to one common place people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions. Externally, yes, there is this varied diversity, but deep within lies a fundamental unifying principle, and that is of divinity, and that again is blatantly obvious.
1: Inada lokamu అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒకవైపున యుద్ధ భయం.
0: On the one hand, you have fear of war.
1: మరొక వైపున కరువు కాటుకాల భయం.
0: On the other, you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on a yet another front, you have the selfishness.
1: Maroka vaipuna adhikara daham.
0: And from yet another side, you see this craze for power.
1: Inkoka vaipuna manavuni yokka divyattamunu kolipoyi kevalamu oka rakshasatvanga prakatinchetuvanti yokka allakallolavulu maroka vaipuna.
0: And from yet another direction, you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human
1: form.
0: And then you have ideas like regional chauvinism.
1: Aarthika samasyalu inkoka vaipuna.
0: Then you have problems of finance and money.
1: Kula mata bhedamulu maroka vaipuna.
0: Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు మరొక వైపున.
0: Limitations brought about by the younger generation.
1: ఒకటేమిటి, సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకములో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world,

0: whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కాని ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుచున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించగోరు మానవులు వస్తువుల యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it, and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువుల పైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్కువ ఉండినంత వరకు మానవుని భయం ఏ కోసం అలా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: సో దోస్ మెన్ హూ సీక్ టు హ్యావ్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్లెస్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ డిటాచ్మెంట్ షుడ్ టేక్ టు ద పాత్ ఆఫ్ అద్వైత నాన్ డ్యువలిజం.
1: అద్వైతం పైన విశ్వాసము చేరుకోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita, in turn, should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించగోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment, wherein they can let go feelings of I, mine and thine, should plunge into service activities.
1: సమాజ సేవని మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకొని సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్నా కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారమును అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటే రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతియందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మలు చేతుమో అట్టి గమ్యమును మనం అందుకుందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకొని ఏ జన్మను చేకూరుచున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకొని గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మల యందు కూడాను కొన్ని ఊతులము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called utula.
1: Utulam.
0: Utulam.
1: Utulam anaga, samskuta padamulo, atmatattvamunu anubhavinchinatuvanti vadu ani artham.
0: What this word utulam in Sanskrit means is, one who has experienced this state of atma.
1: Ante kaka, karma yokka vasanamu ani kudanu deeniki maroka artham.
0: There is yet another meaning attached to it. The thing that you associate with karma or action.
1: Karma vasana vallane manaku janmalu labhistunnavi anetuvanti satyanni bhagavatamunandu saptam adhyayamulo prahlada charityandu chakkaga nirupistu vachindi.
0: In the bhagavata in the 7th episode in prahlada charitra we have this concept that is the action that tends to determine one's birth.
1: Aite వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: Now these two people Jaya and Vijaya who were guarding the entrance to the heavenly abode of the Lord, they had to be born as demons. What could be the reason for this?
1: మహనీయుల యొక్క ఆజ్ఞలను తిరస్కరించి అహంకారులై వారిని మహనీయులను బాధ పెట్టడం చేతనే ఈ విధమైనటువంటి యొక్క రాక్షసత్వమును అనుభవించడానికి ఒక కారణం ఏర్పడినది.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: వైకుంఠవాసులైనటువంటి ఈ జయ విజయులు రాక్షసత్వమును అనుభవించడానికి కారణం ఏమిటి?
0: Therefore, these Jaya and Vijaya, who were once residing in the heaven Vaikuntha, why should they have been born as Rakshasas or demons?
1: Tamayokka ahankara chiryale deeniki moola karanam.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: ego. Taamu chesukunnatunte karmale taamu ee janmamunu anubhavinchadaniki oka aadharamainadi.
0: Therefore, their very actions determine the type of birth they had.
1: Rakshasa vamsham nandu janminchinatunte prahladudu మహనీయుల యొక్క వాక్యములను శిరస వహించి ఆచరణయందు ఉంచి ఆనందాన్ని అనుభవించటం చేతని రాక్షస జన్ముడైనప్పటికీ ప్రహ్లాదుడు దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: శిరస వహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకి దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders, thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: కనుక మానవత్వం అనేటువంటిది మంచి చెడ్డలకు మూల కారణమును కర్మనుగా మనం భావించాలి.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: కొన్ని విషయములందు మానవుడు ఇంద్రియ నిగ్రహం నిమిత్తమై అనేక చర్యలను చేస్తున్నాడు.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: ఇందులో ఏదీని తాను పూర్తిగా అనుభవించి తాను ఆనందిస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: Karya roopamainatunte swabhavamulu ee prapanchamunandu ye maatram kodanu ye vyakti ayina kodanu visarjinchutaku veelu kaadu.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: Atti paristhithulu yandu manavudu taanu anubhavinchinatunte emiti aneetunte vishayanni mottamota artham chestu.
0: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost?
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము గుర్తించడానికి కొన్ని ప్రయత్నములు మనం చేయాలి.
0: In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: అట్టి పరిస్థితులు ఎందే మానవత్వము సార్థకమని నొందుతుంది.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: నిస్వార్థమైనటువంటి సేవ చిన్నది అయినప్పటికీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంటుంది.
0: A selfless act, however insignificant it could bring to you untold benefits.
1: కోమల హృదయము లేక, త్యాగ భావము లేక, సహనతత్వము లేక ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం ఆడంబరమనే ధరిస్తుంది.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: సానుభూతితో ఆచరించినటువంటి కర్మలే స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీన్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై సహనావవతు సహనం గుణత్తు సహవీర్యం కరవావహే. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వి షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వి షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వి షల్ లివ్.
1: ఇదే దీని యొక్క అంతరార్థం.
0: This is the inner significance of this
1: Veda. ప్రాచీన కాలము నుండి వేదము కేవలం ఒక భిన్నత్వంగా అభివృద్ధిని గావించి దాని యందు కేవలం భేదములను పెంచి ఏకత్వాన్ని విస్మరించి ప్రచారము సల్పుతున్నదనేటువంటి ఒక దుర్వార్త.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedam chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very broad.
1: Deeni antaratmamainatundi kevalam paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emaatram kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకని పురుష సూక్తమునందు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కంగ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యమని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దేర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంక్లిష్టమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: We should be firm of this conviction. But today, man has given himself to thinking in different ways, working at cross purposes with what has been given down to him.
1: సమాజములో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: He is part and parcel of the society, but the faults which are not there, he tends to go out of his way to seek them out.
1: మానవుల యందు ఉన్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషములో చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన యందు ఉన్నటువంటి దోషమును గుర్తించుకొనక పరులలో లేనిటువంటి దోషములను సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others. and you try to deride and put them down.
1: అందుకే క్రైస్తవుడు చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
0: That's why it was in this context that Jesus Christ once said, "Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?"
1: వేమను కూడాను తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: Even Vemana said, "One who wants to seek fault in others does not think about the faults that he himself has."
1: పరుల తప్పును కొంతవరకును బయట పెట్టదలుచుకున్నటువంటి వ్యక్తి తన తప్పును తాను ముందు గుర్తించాలి.
0: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
1: తనలో తప్పులు లేనటువంటి వ్యక్తి మాత్రమే పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: One who is free from his own shortcomings has a right to look at the faults of others.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: So this is an evil tendency.
1: మన సమస్తలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూసేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
0: In our organization, we should strive to see that we do not look to the faults and shortcomings of others.
1: దాపురి అంటారు భక్తులను చూచి.
0: Now when you look at devotees, you think about exhibitionism.
1: షోకిల్ల అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
0: Now if a devotee sports a good dress, you say he is a showman.
1: మౌనంగా ఉంటే ఇతను కేవలము ఒక తెలివి తక్కువ వాడంటారు.
0: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
1: మాట్లాడితే ఇతను వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి ఎందుకును దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: Once such an evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టుని మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: taken. మానవుని యందు అరులుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడాను దూషణ భూషణములైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడాను మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పు వారి హృదయము విను వారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్క చేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: సో అ ట్రూ సాధన ఇస్ వేరెన్ వేర్ వి ట్రై టు కర్బ్ ఈవెన్ సచ్ బేసిక్ టెండెన్సీస్ ఇన్ అవర్ డేలీ లైఫ్. ఏ జపములు,
1: ఏ ధ్యానములు, ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ జప or sit in dhyana or do bhajans.
1: Kani japamulu cheyichu dhyanamulu cheyichu bhajanalu salputu parala doshamulu kudanu hrudayamunandu pratishtha chesukunna idi ye matram kudanu bhaktiki lakshanam kadu.
0: But you keep doing your japa dhyana and keep doing bhajans, keep entertaining thoughts about others, evil and wicked ones, this cannot be true devotion.
1: Paradushana paradoshamulu parasravanamulu doshamuluga mana vinatamu idi maha papam.
0: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
1: Kanukane aneka paryayamulu meeku telipi unnanu.
0: That's why on many occasions in the past I have made known a few things to you.
1: Pavitramaina divyamaina nyayamurti ainatunti yokka ramulapaina aneka vidhamulainatunti yokka doshamulanu kalpinchi mandara kaikaku bodhinchindi.
0: Rama, who was a paragon of virtues, who was all sacredness and divinity. On such a noble one, Mandara started creating stories.
1: దానిని వినినటువంటి కైకి గాని చెప్పినటువంటి మందర కాని ఏ విధమైనటువంటి స్థితిని అందుకున్నారు?
0: Now Mandara, who indulged in such talk, and Kaika, who gave her ear to such talk, what happened to them finally?
1: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
0: Today, do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: కనుక మనము కైకలు కాని మందర కాని కారాలు.
0: So we should never become either Kaika or Mandara.
1: దుష్టులైనటువంటి కౌరవులు ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరం కూడా వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
1: కాని కట్టకడపటికి కౌరవ యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
0: ఇన్ ద ఎండ్ వాట్ బికేమ్ ఆఫ్ ది కౌరవస్?
1: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
0: సో ద నేమ్స్ ఆఫ్ దీస్ కౌరవస్, డస్ ఎనీ మ్యాన్ టుడే విష్ టు హ్యావ్ హిస్ నేమ్ హిస్ బీయింగ్ నేమ్డ్ ఆఫ్టర్ ఎనీ ఆఫ్ ది కౌరవస్?
1: కనుక లోకములో మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డుతగిలినటువంటి మార్గములను మనం అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
0: So in this existence, in this worldly existence of ours, we have any number of examples which bring home to us these home truths. We should
1: experience it.
0: Now that which lies beyond divinity has no selfishness whatsoever.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
0: Now this divinity, which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature. We cannot comprehend it, and in the process we tend to lose track of our own lives.
1: తన ఫలములు తాను తినవు చెట్లు.
0: A tree, it is said, does not eat its own fruit.
1: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
0: For whose sake then do you have these fruit and flowers?
1: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now the tree may be laden with fruit, but the tree does not eat.
1: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: పక్షులు పశువులు యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
0: The cow likewise does not drink its own milk.
1: సకలేశ్వర స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: Likewise, God Supreme, who has everything in Him and who has nothing that He lacks, it is for the sake of others. It's not for His own sake.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man, and the result is disaster.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: So what is the solution to today's problems?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: Think good and act good.
1: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
0: The one solution to all the problems besetting man today in this world is he should become selfless.
1: ప్రేమ లేకపోవటం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
0: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
1: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
0: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
1: ప్రేమ ఏమాత్రం కూడా ఏ పుసనందు కూడా కనిపించట్లేదు.
0: You cannot come face to face with even an iota or trace of love.
1: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
0: It is this idea of love that should be further.
1: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
0: The solution to all these problems is love and love alone.
1: ప్రేమనే ప్రధానమైన దైవం.
0: Love is God.
1: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
0: A heart devoid of love is a temple of darkness.
1: కనుకనే ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
0: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
1: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరుణులు సాచుచున్నాడు.
0: He runs after fleeting pleasures and fleeting sources of joy.
1: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహమునకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
0: And further he says that I am trying to curb my senses.
1: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేస్తున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు.
0: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
1: Japamulu, dhyanamulu, bhajanlu, cheyuchu parama bhaktula vale kudanu natistunnaru.
0: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
1: Kani ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukonu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
0: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనం పొందుకోలేము.
0: Without this idea of sense control, there is no point in indulging in any of these other.
1: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
0: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
1: Sakshara anaga indriya nigrahudu ani artham.
0: This word Sakshara is one who has controlled his senses.
1: Deenini dama ani pilustu vacharu.
0: This is also called dama.
1: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
0: And one who has got this dama for himself can attain godhead.
1: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
0: But we are going against this idea of dama today.
1: Dama ituvaipu nunchi chuste madam ee madam tho manamu jeevisthu unnam.
0: Now the same word dama read from the other side reads mada of pride.
1: Ee madam anekunte rakshasatvaniki oka chitam.
0: Now this is an evil demonic quality.
1: Madam undinanta varaku kudunu madhavunni pondaledu.
0: So long as you have mada you can never attain godhead.
1: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
0: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
1: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
0: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
1: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
0: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
1: ఈ సరిహద్దులను రక్షించేటువంటి యొక్క సిపాయిలు కొంతకాలము పరరాజ్యం వారిని ప్రవేశించకుండా చూస్తూ వచ్చారు.
0: Now these soldiers, who were positioned thus, were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
1: ఒకనాడు పరలోకమునకు సంబంధించినటువంటి వ్యక్తి తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
0: One day it so happened that people of the other country crossed over to this country.
1: అతన్ని ఒక సిపాయి పట్టుకున్నాడు.
0: When they were in the act of crossing over, a soldier nabbed them.
1: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్, నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
0: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
1: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
0: And the superior officer shouted back, "Bring him to my presence."
1: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
0: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
1: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
0: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
1: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
0: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
1: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడా?
0: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
1: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహముల మాత్సర్యమైనటువంటి దొంగలు.
0: So who are the thieves of today? These six evil traits, kamakrodha moham and the like.
1: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పని ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
0: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
1: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So the moral is, we should try and understand what we have to do first.
1: మనం ఇంద్రియ నిగ్రహం కోసం అనేక విధమైనటువంటి సాధనలు చేయాలి.
0: So for the sake of controlling the senses, we have to perform sadhana.
1: కోపములు ద్వేషములు కలిగేటువంటి సమయము లోపల దానిని శాంతముతో మనం అందుకోవాలి.
0: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
1: సమాజములో ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును ఆదర్శంగా మనం నిరూపించాలి.
0: And whatever we do, we must be models and ideals to those around us in society.
1: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనం పాల్పడాలి.
0: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
1: తరులు దూషింప నీవును వారి వలనే, తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
0: Now when somebody criticizes you, you criticize him in return. How then are you superior to your fellow being?
1: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
0: You know that it is certain thing is wrong and yet you try to do that. Are you following the dictates of dharma?
1: పరులు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
0: What the other man does, we look upon it as a great
1: అట్టి తప్పును మనం చేయకుండా చూసుకోవాలి.
0: We should see that we don't commit those mistakes.
1: అట్టి తప్పునే మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రము అధికారం ఉండదు.
0: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
1: కనుక సత్యసాయి సంస్థల ఎందున్నటువంటి యొక్క కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు, సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి యొక్క గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
0: So the workers and officials of the Satsai Seva organization, when they take upon themselves this task of serving society, see to it that you not look for faults of others. What others do by way of mistakes, you do not repeat them.
1: సత్యసాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: You are also not understanding the nature of Satyasai.
1: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరైనటువంటి సాధన.
0: Understand this nature, what Satyasai stands for, and behave accordingly.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలము అధికమైనది.
0: Time has passed quite fast.
1: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాలలో మీరు చుక్కిపోతున్నారు.
0: And you are suffering these powerful rays of the sun suffering from it.
1: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
1: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
0: We shall reassemble again in the evening to resume our conversation.
1: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I am bringing my discourse to a close at this point.
1: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
0: We should try to seek ways and means of putting an end to our problems.
1: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
0: So a few things pertaining to this aspect we shall discuss in the evening today.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదవు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyana unnatvanti oka ichcha shaktini prema ani kudanu mari kondaru cheptaru.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: Manishiki vishayamunaku madhyana unnatvanti sambandhame prema ani kani mari kontha mandi cheptaru.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: Ee vidhamuga premanu ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము ప్రేమలేనటువంటి యొక్క తత్వము ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: ఐ హావ్ మెన్షన్డ్ దిస్ ఆన్ కౌంటెస్ అకేషన్స్ బిఫోర్. ఇఫ్ యూ విష్ టు కల్టివేట్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లవ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ ఎ ప్రామినెంట్ రోల్.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేర్ ఇన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo ade vidhamu gane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins in the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanna kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kaadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttavuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఈ మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి
1: is a reflection of man's feeling. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనకు ఆ రూపం

0: which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
1: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ ఎన్ని విధమైనటువంటి పెనుగాలులు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
0: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
1: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
0: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
1: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
0: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
1: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
0: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external
1: influence.
0: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
1: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉంటుండాలి.
0: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
1: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
0: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
1: Krishna attalu mottukunna మరి భర్తలు కత్తులు నూరుచున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, భీతిల బోరు గోపికలు. కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
0: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, even as the mothers in law are bent upon harassing them to the extreme, and the husbands are sharpening their knives and swords by way of harming them,
1: norattaru,
0: the gopikas would not utter a single word,
1: beetila boru,
0: nor are they given to any state of undue anxiety or fear.
1: Karanam కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములు అనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
0: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts. Just as a picture is printed on a piece of paper, it cannot be separated, it cannot be shaken or moved.
1: హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
0: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
1: మన ప్రేమ రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
0: Our love should not be one which tends to fall away. How it tends to run away from
1: us. రాలిపోయేటువంటిదిగా కూడా ఉండకూడదు.
0: Nor should it be one which can be discarded.
1: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
0: It should not fade away, it should not wither away.
1: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
0: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
1: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
0: Through this medium of love, such love, one could get God, whose love personified.
1: సర్వసామాన్యంగా మనం విచారించి చూచినా

0: అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్, పెట్రోమాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon, you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్, ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుణ్ణి పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: ద చేంజెస్ దట్ హి విట్నెసెస్ ఆర్ బికాజ్ ఆఫ్ హిస్ ఓన్ సెన్స్ ఆఫ్ లవ్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ హస్ నథింగ్ టు డు విత్ గాడ్స్ లవ్.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: అ వాటర్ విచ్ ఇస్ స్టడీ, యూ కుడ్ సీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ ఆల్సో ఇన్ ఎ స్టడీ మేనర్.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాది.
1: లెట్ ద సేమ్ వాటర్ బి నాట్ స్టడీ, then the reflection of the moon also will not be steady.
0: Malinyamainatundi jalamulo kanipinchetundi chandrudu malinyangane untunnattuga.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty and impure.
0: Kaani ee sthirattamu ee chalattamu ee malinyamu jalamude kaani andulo pratibimbinchetundi chandrudiki ee maatramu kudanu sambandham ledu.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: Kanukani మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని, ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని, ఈ వ్యక్తికి పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether it is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటియందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight and we should have all that is noble in us and thereby look upon God.
0: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: How is it possible to achieve this?
0: మనం అర్పితము గావించాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: Anjalikintu anduko vayya neevu.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
0: Neenu prathaga neeku andinchedi emi ledu.
1: There is nothing new that I can offer to you.
0: Neevu ichchinade neeku arpitam chestunna.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః నారాయణ నమః గోవిందాయ నమః మసూదనాయ నమః ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు వీడి తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: లైక్ యు ఆర్ స్టాండింగ్ నీ డీప్ ఇన్ ద రివర్ గంగా ఆర్ గంజెస్ అండ్ యు ఆర్ టేకింగ్ కప్ ఫుల్స్ ఆఫ్ వాటర్ అండ్ ఆఫరింగ్ బ్యాక్ టు గాడ్ అథరింగ్ డిఫరెంట్
0: ఈ గంగ తన జనముల కృతంగా అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగానే భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని బలమును కాని గుణమును కాని ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రం ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనస్సుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టి దానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థమును కాని అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కాని భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: యు వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్ ద ఫీలింగ్ బిహైండ్ ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఈస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ ఎన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ సోల్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఏ పర్సన్ విత్ ఏ ప్యూర్ హార్ట్ steadily thinking about him, meditating upon him, God shows himself to this person.
0: Munnu shiridi

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్న. పొట్టి మాటల వాడు కాడన్న ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్న.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaroranna. పొట్టి మాటల వాడు కాడన్నా ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntuntaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనుక కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైన భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalam progu chesinatvanti 60 lakhalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda dani kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvam.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakhale kaadu 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిలీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ ఎట్ టైమ్స్ ఈజ్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: ఆల్ ద వైల్ బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ద మైండ్ టెండ్స్ టు డిస్కార్డ్ దాట్ విచ్ ఈస్ గుడ్ అండ్ నోబుల్.
0: కనుకనే అర్జునుడు కూడాను చంచలం మీ మన కృష్ణ ప్రమాద బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: దట్స్ వై అర్జున హడ్ దిస్ టు సే అబౌట్ ద మైండ్ టు కృష్ణ. నో డౌట్ కృష్ణ, ద మైండ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. ఇట్ కెన్ రియలీ అచీవ్ వండర్స్, బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆఫ్ ఎ వేవరింగ్ టైప్.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో, ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ వేవరింగ్ నేచర్ ఆఫ్ ద మైండ్ బి అరెస్టెడ్ బై యూ. ఎక్సర్సైజ్ ఎ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ అండ్ లెట్ ఇట్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సూపర్ఫిషియల్ కన్సిడరేషన్స్.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపును చెప్పుతూ మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ యూ కీప్ ప్రొక్లైమింగ్ గాడ్ యాజ్ బీయింగ్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ ఆర్ లెడ్ అవే త్రూ ఎ ఫీలింగ్ ఆఫ్ డౌట్ అండ్ దిస్ ఈస్ ఎ ట్రూ ఇండెక్స్ ఆఫ్ యువర్ వీక్నెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: నౌ ఇఫ్ సంబడీ వర్ టు అటర్ సంథింగ్ కాంట్రడిక్టరీ టు వాట్ వి బిలీవ్ వి టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అస్ అండ్ విచ్ షేక్స్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ వి డు నాట్ రియలీ హావ్ ఇన్ మైండ్ What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: right. లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడుంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేను అంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not
0: exist. ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండో ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: Then the butter is there for you to see.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి గాని వెన్న మనకు తేలదు.
1: On the other hand, you hold this vessel full of milk, go on talking about it as milk, milk, milk. You stand like this for 10 years, you can never get butter.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
1: Now there were these two Panchasika and Visika.
2: Viru panditulu.
1: These two were learned scholars, pandits.
2: Vishwasam kalavaru.
1: And those who were firm believers. But at the same time, they were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, "We wish to engage you in debate."
2: ఈ పంచశిఖులు దిశేకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasiku and Disiku, would not agree to enter into this debate.
2: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
2: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
2: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
2: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
2: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
2: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
2: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
2: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
2: Mauna vahinchadu.
1: So that man maintained silence.
2: Inka rendo prashna adigadu ee panchasikudu. Nayana, neevu nee tandriki puttina vaadu kada annadu.
1: Then this panchasika thought forth the second question. O son, you are one who is born to your father. Is it not?
2: Nenu naa nannaku puttaledu ani ekka vaadinchagaladu.
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
2: మూడవది, నాయనా, నీకు నీకొక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasiku was, O son, you have a mother.
2: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
2: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
2: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
2: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
2: విశ్వాసమ లేదు.
1: They don't know a thing, they don't know
2: వాదనకు సిద్ధం.
1: But they are ready for argument.
2: ఇది కేవలము ప్రొద్దుపోయేటువంటి ఆటలు.
1: This is merely a case of past time for them.
2: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
2: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవటానికి ప్రయత్నించరాదు.
1: So we need not bother about such people and need not engage others in debate.
2: మన హృదయం కూడాను చెరించిపోతుంది.
1: Because our heart also, our thoughts also will be shaken.
2: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
2: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: Now we go and visit a goldsmith. We have worn pure white clothes. We have sat for a while, our clothes are also becoming dirty.
2: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
2: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
2: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
2: సాయిబాబా, feeding on desires తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
2: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
2: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయిబాబా.
2: వీరు చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
2: చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
2: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
2: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
2: కారణం లేని కార్యము ఒక్కటైనప్పుడు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
2: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరుల నుంచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
2: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడబెట్టుట చూచి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
2: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
2: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
2: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
2: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యుములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ది అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
2: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
2: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాదని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ could be used for the project that they have undertaken. This is my hope.
2: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
2: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: With this money you can embark on any seva activity. You don't have to go out of your way.
2: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are forthcoming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
2: Satyasai samasthalu okka naya paisa kudanu durvinyogam cheyatam ledhu.
1: The Satyasai organization does not misuse even a single paisa.
2: Entha mandi workers anaga karyakartalu lopala తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
2: సత్య సాయి సమస్తలో ఉండేటువంటి యొక్క పరిచేసేటువంటి పని వారు మరి ఏ సమస్యలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathya organization, their nobility and their virtues.
2: Workers leka aneka samasthalu baadapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramaina tuntu hrudayam galinatunti okka workers okka Sathya Sai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathya organization.
2: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in the Sathya organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంజ వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ they should also come forward with sacrifice.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No. Sooner than later,
2: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: Those are like passing clouds, fleeting and moving.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: So long as you are alive, this money could be yours.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: As long as you are alive, the factory could be yours. Your business proposition.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: Once you are dead, there is no link between those and you.
2: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
2: Yevi nee venta vachuno avi nee swantamu, that ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
2: Kanuka neeti nundi meeru ee yokka sevalapaina marinta saddana abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
2: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
2: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
2: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
2: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
2: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
2: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
2: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
2: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
2: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of unity.
2: కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
2: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps. Or light flames that you must show to the world.
2: Chaturvidha purushartamulu ani cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
2: pavitramu,
1: but they are not the ones. The true
2: aikyamatyamu,
1: the true purushartas are charity, purity, unity
2: and divinity.
1: And divinity.
2: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
2: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
2: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
2: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ది డేస్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ డేస్ యు మస్ట్ హావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
2: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 లాక్స్ ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీస్ 60 లాక్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద మేనర్ ఇండికేటెడ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైన్స్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
2: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
2: santarpana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this thousands
2: adu kodanu nenu velaku ichi vestunnanu.
1: I am returning even these thousands and lakhs of rupees
2: varikinatundi prema naaku cherindi varikinatundi dhanam naaku akkarledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
2: ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
2: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
2: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
2: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
1: So, in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
2: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
2: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడితేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
2: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
2: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
2: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
2: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: desires pertaining to the world, discard them. Further, that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
2: ఏదో తమాషకి చెప్తాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
2: తల్లికి పిల్లల్ని ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
2: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకును వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఐ టూ అట్ టైమ్స్ టీజ్ అండ్ టార్మెంట్ అండ్ ప్లే ప్రాంక్స్ ఆన్ మై డివోటీస్ సో దట్ ఐ కుడ్ డిరైవ్ గ్రేటర్ జాయ్ అవుట్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్.
2: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ and other workers in the Sai organization have really been toiling selflessly.
2: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: That certainly gives immense ananda to Sai. But you shouldn't be satisfied at this. Try to give more ananda and happiness to Sai.
2: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెలించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: There could be any amount of criticism and ridicule. Do not be weighed down by it. Strive forward with enthusiasm, vigor.
2: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: This is true sacrifice.
2: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: It is this sense of sacrifice that should fill your life with ananda.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagwan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. Samsara chakramunaku chittamu nabhi vantidi.
2: Padhi. Wheel of samsara, mind is the central focal point.
1: Chitti chittamunu nigrahinchutaku vairagyamu pradhanamaina kilaka sthanamunu akraminchinadi.
2: To reach this particular important and focal point, detachment or vairagya, renunciation, is very important.
1: ఆత్మకు మనస్సు కప్పబడినటువంటిది.
2: మైండ్ ఈజ్ కవరింగ్ ఆత్మ.
1: ఇది ఆవరణం అని కూడా చెప్పబడుతుంది.
2: ఇట్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఆవరణము.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనస్సు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
2: మైండ్ హెస్ బీన్ టైట్ డౌన్ బై సెన్స్ ఆర్గన్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ by the object.
1: Indriyarthamulainatunti vishayamunu arikattutaku vairagyam atyavasaram.
2: If you want to have control over the sense organs, detachment is essential.
1: Vairagyam dwara indriyarthamulainatunti vishayamunu arikattinappudu indriyamulu మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్, దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది control of the senses, it could not be able to just exercise its own influence over the atma.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: Then atma would be able to just get a real vision of its own self.
1: ఏతావత ఆత్మ సంస్కారము కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: Gita has taught that detachment and renunciation are essential for having a vision of atma.
1: Patanjali sutramunu aadharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kaani chuchinatvanti vastulu paina kaani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దాట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamu undi aasaktini dooram cheyatame vairagyam ani kudanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani పరలోకమునందున్నటువంటి వస్తువులు కాని అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తిభావమును దూరము సాధించుకొని అట్టి వస్తువులు ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ that the objects of this world and the objects of the other world, all of them are transient, and knowing that they are transient, one should not have any attachment to these sense objects. This is vairagya.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka deshamu modalu brahmadevunu varaku undinatundi yokka vastu visarjaniye అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడాను బోధించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ శంకర భాష్యం హెస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియంట్ అండ్

0: ఇచ్చింది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి, ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ రైట్ ఫ్రమ్ ద మ్యాన్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ రైట్ అప్ టు ద బ్రహ్మతత్వ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్ ట్రాన్సియెంట్ అండ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దెమ్.
1: క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతు అని కూడాను నిరూపించింది.
0: ఇట్ హెస్ ఆల్సో గ్రాడ్యువలీ అండ్ స్లోలీ బట్ సడన్లీ ప్రూవ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బాండేజ్.
1: కట్టెలు తీసివేసిన అగ్ని తమంతట తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతట తామే అరికట్టబడతాయి.
0: జస్ట్ యాజ్ ఆఫ్టర్ రిమూవింగ్ ది ఫైర్ వుడ్ ద ఫైర్ ఆటోమేటికలీ గెట్స్ ఎక్స్టింగ్విష్డ్, సో ఆల్సో వన్స్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమూవ్డ్ ది సెన్సెస్ బికమ్ పవర్లెస్.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
0: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైనప్పుడు తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
0: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi or renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలో నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏనేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
0: వెన్ నచికేతస్ వెంట్ టు యమా, యమా టోల్డ్ హిమ్ దట్ ఐ వుడ్ గివ్ యూ a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
1: India athyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
0: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka gruhamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
0: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povalsi vachindi.
0: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune vellutam.
0: In that case, we would pack all the articles which belonged to you which were in that house and put them in a lorry and take them with us to the next dwelling place.
1: Kadapatiki idi naadi ani anukunnatundi okka పాత చెప్పులు పాత పరకలు కూడాను న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి లారీలో వేస్తాం.
0: ఇట్ ఇస్ ఎ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది వోర్న్ అవుట్ చెప్పుల్స్ అండ్ ది బ్రూమ్ స్టిక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్యాక్డ్ ఇన్ ఎ న్యూస్ పేపర్ టు క్యారీ విత్ అస్ బికాస్ వీ థింక్ దే బిలాంగ్ టు అస్.
1: కారణం ఏమిటి? ఇవి నావి నావి అని ఈ ఇంద్రియ వస్తువులపైన ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువులపైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు ఈ విధమైన బంధనకు కారణం.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? ది రీజన్ ఈస్ దట్ వీఆర్ బౌండ్ బై ది అటాచ్మెంట్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ హ్యావ్ డెవలప్డ్ అన్ అటాచ్మెంట్ ఫర్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ వీ ఎవెన్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్యాకింగ్ దేమ్ అండ్ టేకింగ్ విత్ అస్.
1: ఒక కాలేజీ ప్రిన్సిపల్ లేక ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటుంటారు.
0: లెట్ అస్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్ ఆఫ్ ఎ స్కూల్.
1: ఆ విద్యా సంస్థ యందు అనేక వస్తువులు ఉంటుంటాయి.
0: ఇన్ దట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ విల్ బి దేర్.
1: విరుగు కలిగినటువంటి ఒక లాబొరేటరీ లోపల మెటీరియల్

0: కూడా ఉంటుంటాయి.
1: హైలీ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ విల్ బి దేర్ ఇన్ ద ల్యాబ్.
0: అనేక కుర్చీలు ఉంటుంటాయి.
1: నంబర్ ఆఫ్ చైర్స్ విల్ బి దేర్.
0: డెస్క్లు ఉంటుంటాయి.
1: ఎ లాట్ ఆఫ్ ఫర్నిచర్.
0: టేబుల్స్ ఉంటుంటాయి.
1: టేబుల్స్.
0: వాల్ క్లాక్ ఉంటుంటాయి.
1: వాల్ క్లాక్.
0: ఈ విధంగా ఎన్నో వస్తువులంతా కూడా ఈ యొక్క విద్యా సంస్థలో ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ వే ఎ నంబర్ ఆఫ్ వాల్యుబుల్ ఆర్టికల్స్ మే బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్.
0: అయితే ఆ ప్రిన్సిపల్, ఆ హెడ్ మాస్టరు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ లేక రిటైర్డ్ అయినప్పుడు కూడాను తాము సులభంగా వచ్చినటువంటి వాడు వచ్చినట్టుగా ఆ స్కూల్ను వదిలి బయట వెళతాడు.
1: బట్ వెన్ ది హెడ్ మాస్టర్ దట్ స్కూల్ రిటైర్స్ ఆర్ ఇస్ ట్రాన్స్ఫర్డ్, షీ వుడ్ నాట్ గెట్ అటాచ్డ్ టు దెమ్, షీ వుడ్ గో అవే విత్ ఎ ఫ్రీ మైండ్ యాజ్ ఇట్ కేమ్.
0: అయ్యో, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్ట వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్ట వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
1: He does not worry and bother himself that how to leave all these valuable articles, chairs, desks, benches, lab equipment, etc. when he is leaving.
0: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
1: The reason is he knows fully well that they do not belong
0: to management వారు, ఏ ట్రస్ట్ వారు, ఏ ప్రభుత్వము, ఇవి నావి కాదు అనేటువంటి యొక్క తిరస్కార భావం చేత దాన్ని ఏమాత్రం కూడా చింతించుకోకుండా వెళ్తాడు.
1: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me. And therefore, with a sense of detachment or indifference, he leaves the school.
0: దీనిని అనపేక్ష అన్నారు. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు. ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
1: This is described as detachment, anapeksha, because he knows that they do not belong to him.
0: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన, ఈ దుఃఖము.
1: వేర్ దెర్ ఇస్ మైనెస్ పొసెసివ్నెస్, దెర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
0: మమత్వము లేని ఉపేక్ష స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కానీ ఎట్టి బంధమునకు కానీ అవకాశం ఉండదు.
1: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్, హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
0: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు, ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
1: దేర్ఫోర్ ఫర్ ఆల్ దిస్ బాండేజ్ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఆల్ దిస్ సఫరింగ్ అండ్ సారో ఆఫ్ ద మ్యాన్, ఇట్ ఈస్ దిస్ ఐ అండ్ మైనస్, అహంకార మమకార, విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో.
1: All the objects which you can find in the world, you may make use of them.
0: Vastu visarjana gavinchaku.
1: Don't give up the objects itself.
0: Karma tyagamu cheyavaddu.
1: Don't give up action.
0: Vastu pai unnatundi abhimanamu, karmala pai unnatundi abhimanamunu marpu chesuku.
1: Only the attachment to the objects and the attachment to the activity and the work, that will have to be transformed and changed.
0: Dani phalatam pai mamatvanni visarjinchu.
1: Give up the fruits of the action.
0: Nee kartavya karmalu nee vaacharinchu.
1: Perform your duties with a sense of dedication.
0: Vastunandale dosamulu visarjinchu.
1: Give up the defects in the objects.
0: Vastunande dosharu neevu gurtinchinappudu vastuvu tamantaku taame veedipothundi.
1: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
0: Puttutaku puramu thalli evaru, bidda evaru.
1: Before you are born, who is father and who is the son?
0: Kattukonataku puravu bhatta evaru, bharya evaru.
1: Before marriage, who is husband and who is wife?
0: Kattukunna tarvata bharya bhartalu, puttina tarvatane amma biddalu.
1: Only after the marriage, husband and wife. Only after birth,
0: daniki puramu leru, dani tadupari leru.
1: Before that there was no relationship. After that there is no relationship.
0: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu, ఈ అభిమానములు.
1: ఓన్లీ ఇన్ ది ట్రాన్సిటరీ పీరియడ్ దెర్ విల్ బి దట్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, దెర్ విల్ బి దట్ కైండ్ ఆఫ్ పొసెసివ్.
0: ఇవి మన భావదోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
1: దిస్ ఇస్ ఆల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ విజన్ అండ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ అప్రోచ్.
0: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
1: ఫర్ ఆల్ అవర్ సారోస్, డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్ అండ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ దోషములను మనము చక్కగా గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క మమత్వానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దేర్ వుడ్ బి నో రూమ్ వాట్స్ ఎవర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పొసెసివ్నెస్ అండ్ మమత్వ వన్స్ యూ రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ ఇన్ ది ఆబ్జెక్ట్.
0: కనుకనే దీనికి ఒకదానికి తారకమని, రెండవ దానికి మారకమని పిలిచిబడతారు.
1: Therefore, these two have been described as one as Tarakam and the other as Marakam.
0: Tyagam Tarakam, Abhimanam Marakam.
1: Detachment is Tarakam, attachment is Marakam.
0: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
1: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
0: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివేడి తారకం. జీవాత్మ తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ సెడ్ దాట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దాట్ హీ ఈజ్ జీవతత్వ అండ్ అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ జీవతత్వ త్రూ అవుట్ కంటిన్యూస్లీ ఆల్ ద టైమ్ దట్ ఈస్ తారకం.
0: కనుక స్వప్న సుషుప్తి ఎందు కూడాను ఈ అభిమాన మమకారములను ఏమాత్రం కూడాను అభివృద్ధి గానించుకోకూడదని దీని యొక్క సూచన.
1: ది ఇండికేషన్ గివన్ బై దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ దట్ ఈవెన్ డ్యూరింగ్ డీప్ స్లీప్ ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ బాండేజ్.
0: జాగ్రత్త అవస్థ ఎందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
1: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ వి విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ ది సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
0: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
1: డ్రీమ్ స్టేజ్ మే బి కంపేర్డ్ టు ఎ స్టేజ్ వేర్ యు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర్రర్.
0: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థలందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
1: వాట్ ఎవర్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ ఇట్స్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
0: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడా బింబ ప్రతిబింబం లేదు.
1: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈజ్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
0: కనుక జాగ్రత్త అవస్థ ఎందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ ఎందు కూడా దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
1: If in the waking stage we take the right path, we recognize the truth and conduct ourselves in the light of that particular truth, even in the dream stage we will get its reflection, we will be on the right path.
0: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తు దోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
1: In the same way, we will have to recognize the defects and the flaws in these sense objects and slowly we will have to overcome and give up attachment to them.
0: కాలం మార్పు చేత సర్వము కూడాను మార్పు చెందినవి.
1: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
0: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
1: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
0: ఎండు కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
1: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
0: Idi kevalam amrutamayanga untuntadi.
1: This will be nectar.
0: Adhe rendu dinamulu manam unchukoni tinnappudu idi vishanga maaripothundi.
1: The same thing becomes poisonous after a lapse of 2 days.
0: Edanani manam manchidani vishwasinchinamo aashinchinamo anubhavinchinamo adi kontha kaalamunaku అది విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
0: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
1: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
0: Puttina tachaname pasibidda antaru, child antaru.
1: Immediately after the birth, the newly born one is described as the child.
0: 10 samvatsaramulu ayyetappudiki atani pillavadu, oka boy.
1: After 10 years, the same person is described as a boy.
0: అతని 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
1: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
0: అతని 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
1: After 75 years, the same person is described as grandfather.
0: Change.

0: బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడా ఒక్కడే కానీ నాలుగు స్వరూపాలు ధరించలేదు.
1: ఇట్ ఈస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాట్ ఫోర్ డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
0: కాల మార్పు చేత రూపములు నామములు మార్పులు కలిగినాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
0: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం, ఈ పవిత్రమైన మానవ జన్మమును భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు, ఇలాంటి దోషములు, ఇలాంటి షట్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కాని, మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కాని మార్పులు లేకుండా ఉండునా?
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
0: Manishyandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
1: If you ask what is the greatest defect in man, it is the changes which will be coming.
0: Ee manchi kaani cheddadi kaani marpu marthe,
1: be it good or bad, a change remains a change.
0: Ee marpu aneetunte dosham undeyukunte ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
1: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
0: Talli tandrulu evaru?
1: Who is father and who is mother?
0: Tanayulu mari evaru?
1: Who are the children?
0: Mitrulu evaru?
1: Who are friends?
0: Ilanu shatrulu evaru?
1: Who are enemies?
0: Dhanamulu evari?
1: Whose is money?
0: Dhanyamulu evari?
1: Whose is charity?
0: Gruhamulu evari?
1: Whose are the house?
0: Grestulu evaru? Grestulu evaru?
1: Who are the family men?
0: మనమెవ్వరము?
1: హూ ఆర్ వి?
0: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
1: వేర్ ఆర్ వి ఇన్ ది
0: ముందు ఎచ్చటుందుము?
1: వేర్ వుడ్ వి
0: ఎరుగలేదు, ఎరుగలేదు.
1: వి డు నాట్ నో దట్.
0: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషము.
1: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
0: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramani prabodhinchindi Gita.
1: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes and one should not develop attachment, one should develop detachment.
0: Rendavadi abhyasam.
1: The second one is constant practice.
0: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
1: Abhyasam, we just describe it as practice.
0: Elanti practice?
1: What type of practice can be called abhyasam?
0: Deenini tapassu ani cheptu vacharu.
1: It is truly described as tapas.
0: Tapas anaga andaru ee padamu vinagane bhayapadtaru.
1: The moment people hear this word tapas, they get frightened a little.
0: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించడమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
1: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest and thus exposing ourselves to the risk of all suffering etc.
0: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
1: This is truly speaking not tapas.
0: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
1: ఇన్ అవే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
0: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
1: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
0: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
1: Removing the defects of the sense organs.
0: దీనిని తపస్సు అని చెప్తారు.
1: This may be described as tapas.
0: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
1: There are three types of tapas.
0: శారీరక, వాచక, మానసికములని మూడు.
1: One is the tapas of the body, the other is tapas of the talk or the tongue, and the third one is mental tapas.
0: శారీరక తపస్ అనగా
1: physical tapas refers to
0: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి
1: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
0: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
1: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ gods and rishis and expressing our sense of gratitude towards them.
0: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందు ఉన్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
1: If we can earn their grace, then the ahankara and mamakara, egoism and this possessiveness, they would be slowly...
0: ఈ అహంకారగర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
1: Once this ahankara and mamakara, egoism and the possessive mindedness, they decline, then automatically good qualities will develop.
0: సదాచార సంపన్నుడవుతాడు.
1: One would develop good behavior.
0: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
1: One would enter into good acts.
0: సత్సంగములు ఎంత చేరుతాడు.
1: One will have good association.
0: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
1: Through that, he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
0: ఇలాంటివి కాకుండా కొన్ని దాన ధర్మాది కర్మల యందు కూడాను తాను పాల్గొంటాడు.
1: In addition to this, he would also undertake charity and such other useful activity.
0: ఇందులో విద్యాదానము.
1: In this, giving the charity of education.
0: వైద్యదానము.
1: Charity of medicine.
0: శ్రమదానము.
1: Charity of the physical.
0: అన్నదానము.
1: Charity of food.
0: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైన యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్
0: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
1: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
0: Etti doshamulaku kudunu thanu guri kaakunda chuchukovatam.
1: Seeing that he doesn't expose himself to any defects in
0: bhautika prapanchamunandu etti durmargamunaku kudunu palapadakunda undatam.
1: In the physical world, not doing any activity which is harmful and bad.
0: Ee rajotaku guna tamogunamulaku thanu sattudu kaakunda undatam.
1: Not coming under the spell of rajoguna and tamoguna.
0: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించటం.
1: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
0: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
1: This may be described as the bodily penance.
0: శారీరక తపస్సు. వాచక తపస్సు.
1: Then the next one is వాచక తపస్సు.
0: వాచకం అనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
1: వాచక తపస్సు రిఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
0: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు.
1: ఈవెన్
0: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
1: ఈవెన్ వన్ when one speaks truth, he should not be severe, should not be cutting, and he should not be hurting.
0: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
1: Even if it is truth, you should not be for hurting others.
0: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
1: Even if it is truth, you should not be violent to others.
0: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
1: Even if it is truth, you should not be harmful or hurting to others.
0: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తు అనేది గీత.
1: In this context, Gita has said that truth must be dear, sweet and very non-violently put.
0: Kanuka, ee pavitramainatvanti oka naluku cheta parulanu santosha petti anukoola parchi aananda parichetvanti reetiga nenu upayoginchukovali.
1: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others and for helping others.
0: మనసుని ఏమాత్రం కూడా నొప్పింపరాదు.
1: యు షుడ్ నాట్ గివ్ ఎనీ సఫరింగ్ టు ది మైండ్.
0: ఈ వాక్కు చేత దైవ చింతను కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: యువర్ థాట్ షుడ్ హెల్ప్ యూ టు డెవలప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: దైవం యొక్క లీలా గుణగణ విశేషములను కూడా వర్ణించాలి.
1: యూ షుడ్ యూజ్ యువర్ టంగ్ టు డిస్క్రైబ్ ఆల్ ది అట్రిబ్యూట్స్ అండ్ ఆల్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదవులను కూడా అందులో ఉపయోగపెట్టాలి.
1: You should use words which would be highly helpful to others.
0: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
1: You should use the tongue and your talk to show the right path for others.
0: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
1: All the great good experiences that you have, you should be able to explain these things to others.
0: నీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పరిమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: You will have to correct people if they are going on the wrong path by using good words and your sweet tongue.
0: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యము ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: One has to take care to see that no amount of falsehood enters into your
0: talk. సత్యవ్రతుడు కావాలి.
1: You should become a సత్యవ్రత.
0: అహింస పరుడు కావాలి.
1: You should become non violent.
0: ఈ సత్య అహింస ఈ రెండింటి యందు కూడాను ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
1: There could be quite a few problems which you'll have to encounter if you are following the path of truth and non-violence.
0: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డుతగులుతూ ఉంటాయి.
1: Quite a few problems you may face if you want to pursue this particular path.
0: ఒక మహర్షి ఈ రెండింటినీ ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
1: ఏ పర్టికులర్ మహర్షి వాస్ డూయింగ్ పెనన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వయలెన్స్ కమ్ వాట్ మే.
0: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
1: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
0: Oka jinkanu aa Maharshi tapasu chestu undetundi okka pradesham nunchi aa tapasu chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
1: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
0: దీనిని ఈ తపస్ చేసేటువంటి వ్యక్తి చూచాడు.
1: This person who was doing penance, he saw it.
0: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
1: The deer went and hid itself in a bush.
0: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
1: The person, this Maharshi, saw that particular incident also.
0: ఈ వేటగాడు పరిగెత్తి వచ్చి, స్వామి ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు.
1: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్డ్ మహర్షి, స్వామి, హ్యావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
0: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్య మారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
1: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
0: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
1: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
0: Nayana, yedi chuchano adi palukadu, yedi palukunu adi chudaledu.
1: He said,
0: kannulu chuchinayi kani kannuluku cheppeki noru ledu, noru cheppagaladu kani noru chudaledu.
1: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
0: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
1: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be truth.
0: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
1: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
0: కనుక వాక్ తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: When one is following this particular వాచక తపస్, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
0: ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా అసత్యం ఆడకూడదు.
1: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
0: నీకు ఇష్టం లేకపోతే నీ మౌనం వహించు గాని అసత్యం చెప్పనద్దు. అక్కర్లేదు.
1: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
0: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
1: The basis for this is మానసిక తపస్సు.
0: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
1: In the mental tapas or manasika tapas, you have to develop good qualities and virtues.
0: Manasulo elanti chintanu manam chestuntamo manam mukhamlo alantidiga vastuntundali.
1: Whatever thoughts will be flashing in your mind, your face
0: is the index of life, mind ani.
1: That is how it is just said, face is the index of mind.
0: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
1: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
0: Manam vicharanga untunte lopala mukham kuda nu vicharangane kanipistundi.
1: Mentally, if we are grief stricken, our face reflects the grief.
0: Lopala pavitramaina bhavamule abhirudhi avutunte mukham nandu chirunavulu chindulu dokkutu untayi.
1: If there are sacred thoughts in the mind, the face will be very cheerful.
0: Kanuka manasu yokka prabhavame manushi yokka mukhamulo prakatistuntadi.
1: The effect of the mind and the thoughts in the mind can be just seen in the face.
0: Kanukulo manchi bhavamulu manchi talampulu manchi chintanalu manasunandu undinappude manavudu bahyanga kudanu manchi aanandanni anubhavistadu.
1: Only when man has sacred thoughts, sacred feelings and sacred ideas in his mind, he will be able to just live a happy and cheerful life.
0: లోపల భయంకరమైనటువంటి బాధలు తను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికి సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
1: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ ఆగ్నీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ. ఇట్ వుడ్ బి సమ్
0: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైనటువంటి రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటుంది. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
1: ఇఫ్ దెర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీస్ అకాస్టెడ్, ఇఫ్ యూ వర్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
0: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
1: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
0: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
1: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
0: ఈ మంచి చింతలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
1: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
0: dinamunaku konni gantalaina kudanu maunam vahinchali.
1: At least a few hours in a day one should observe silence.
0: Appude ee maatalu yokka sandarbham lopala manasuku vishranti chikkutundi.
1: Only in that case mind gets rest from these words and the thought waves.
0: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
1: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
0: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగావించుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
1: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
0: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
1: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
0: sharira parishuddhamu maatrame manam lakshyam nanduchukuntunnamu kaani manasika parishuddhatiki e maatram kudanu tagina krushi cheyatam ledu.
1: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
0: Sachintanalu sadalochanalu sadbhavamulu kudanu manasika parishuddhatiku saririkunti parikaramulu.
1: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
0: కనుకనే తపస్సనగా శారీర వాచక మానసికమ యొక్క సమన్వయమైనటువంటి యొక్క పరివర్తనే ప్రభావమే ఇది తపస్సు.
1: తపస్ ట్రూలీ మీన్స్ బ్రింగింగ్ అబౌట్ ఫిజికల్ మెంటల్ అండ్ ఆల్సో ద యూజ్ ఆఫ్ ద టంగ్ బ్రింగింగ్ అబౌట్ యూనిటీ అండ్ యూనిజాన్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్ దిస్ ఈస్ కాల్డ్ రియల్ తపస్.
0: ఇట్టి త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని త్రిగుణుల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
1: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం మహాత్మనం అన్నారు.
1: మైండ్, వర్డ్ అండ్ డీడ్ ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam manna.
1: If mind is different, word is different and deed is different, he is a bad person.
0: Kanuka tapasanaga deeni yokka antarathame vanaga mana yokka rajoguna tamogunula yokka ekatvanni nirmoolatvanni gavinchi indriyuli yokka doshamulanu nirmoolamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికి తపస్సు అని.
1: తపస్సు రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
0: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి, మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
1: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as
0: one. Kadapadiki sattvikam kudanu teesiveyali.
1: Ultimately one has to overcome even the sattva guna itself.
0: Mana kaalilo oka mullu virigindi.
1: Suppose you have
0: mullu.
1: Suppose you have treaded on a particular thorn as such.
0: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో, ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ థార్న్ ఫ్రమ్ యువర్ ఫుట్ దర్ ఇస్ నో నీడ్ ఫార్ గోయింగ్ ఇన్ ఫార్ ఎ స్వోర్ ఆర్ ఎ కడ్జల్.
0: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
1: యూ హావ్ టు టేక్ అనదర్ థార్న్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ థార్న్ విచ్ హాస్ ఎంటర్డ్ ఇంటు యువర్ ఫుట్.
0: అయితే ఒక ముళ్ళు తీసుకుని మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటినీ తీసి పారవేయాలి.
1: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
0: Adi vidhangane ee raja tamo gunamulu unnatundi oka mundu manavallu baadhisthuntai.
1: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
0: Veetini sattvikamainatundi oka mundutho tivvali.
1: With the help of or with the thorn of sattvik guna, You have to remove these two.
0: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
1: Until you remove these two gunas, rajoguna and tamoguna,
0: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
1: Once you remove them or overcome these two gunas with the help of sattvaguna, you will have to give up.
0: Sattvagunamu బంగారు చైన్ వంటిది.
1: Sattva attribute can be described as a gold.
0: Rajogunamu copper chain వంటిది.
1: Rajoguna may be described as a copper chain.
0: Tamogunamu ఇనుప గుణం కొలుచు వంటిది.
1: Tamoguna is described as an iron chain.
0: Manaku vesinatundi moodu bandhanle.
1: All the three chains bind us only.
0: Bandhanemo samaname.
1: The binding is common for all the three.
0: Chain yokka viluvu matram hechu takkuluga untunnayi.
1: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only.
0: Sattvam kudanu daivatvaniki chere anta varaku matrame adi avasaram.
1: Only until you reach divinity, you need sattva guna.
0: Daivatvamto cherin tarvata ye gunamunu manaku akkarledu.
1: Once you merge in Lord, there is
0: no amanaskudu aipothadu.
1: He becomes an amanaska.
0: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఎస్ అన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకునేటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
2: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
0: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. ఈ శారీరకంగా మానసికంగా వాక్కురీతిగా కొన్ని విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించేటువంటి యొక్క అభ్యాసము.
2: ప్రాక్టీస్ డస్ నాట్ రెఫర్ టు ది నార్మల్ ఆర్డినరీ డే టు డే ఫిజికల్ ప్రాక్టీసెస్ యాజ్ సచ్. యూజింగ్ ద బాడీ, యూజింగ్ ద మైండ్, యూజింగ్ ద టంగ్ ఇన్ సచ్ ఎ వే దట్ విల్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ డిటాచ్మెంట్.
0: ఈ మూడు దైవ సంబంధమైనటువంటి కార్యములలో ప్రవేశించాలి.
2: ప్రాక్టీస్ రెఫర్స్ టు ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ ది డివైన్.
0: సత్య నిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
2: దే షుడ్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్.
0: నిర్మలమైనటువంటిగా ఉంటుండాలి.
2: దే షుడ్ బి ప్యూర్.
0: ఇవే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
2: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధిగా ఉంచుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకంగా ఆవించుకుని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
2: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
3: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: దుమర్జుడు కర్మముననే వృద్ధి పొంది కర్మమునే తను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కర్మము. ఈలలో కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హి గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలు జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్ అంతా ఆధారపడి ఉన్నది.
1: Therefore the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
1: ఈచ్ వన్ షుడ్ అండర్టేక్ వన్స్ ఓన్ యాక్షన్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రియలైజ్ ది ఇన్నేట్ డివినిటీ.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ద రిజల్ట్.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ద రిజల్ట్స్ of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలం అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మలే.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తరచటము, ఉండటము, కూర్చోటము అన్ని కూడాను కర్మలే.
1: ఈటింగ్, డ్రింకింగ్, walking, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలు మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సుష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకనే అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థము అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ ఆఫర్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మల యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: In that case, you will not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam ఈశ్వరుడు సర్వభూతములు యందు ఉన్నాడు.
1: God dwells in all of the beings.
0: పాములందు కూడాను ఉన్నాడు.
1: There is God in a snake.
0: తేనెయందు ఉన్నాడు.
1: There is scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కానీ ఎవరి యందు ఉండినప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు తాను ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకు కూడానో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them,
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యులగును.
1: It is in childhood that the child, in the company of other children, spends the time playing and singing.
0: ఎవరంబర్దంచా కామినీరులై కారుడు.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించడం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they go on regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పురోహితుడిగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురారిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: యంగ్ మ్యాన్ వినయ్, హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు భగవాన్.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: హి ఆస్క్డ్ స్వామి, వాట్ ఈస్ దట్ వీ యంగ్స్టర్స్ షుడ్ డూ?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: యూత్ షుడ్ రిమైన్ యాజ్ యూత్.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: దే షుడ్ నెవర్ గ్రో ఓల్డ్.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: ద డే వెన్ యూ స్పాయిల్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్, యూ ఏజ్, యూ అడ్వాన్స్ ఇన్ ఏజ్.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్, సేఫ్ గార్డ్ ది ఎనర్జీ.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: యాజ్ యూ వాచ్ స్వామి, కెన్ యూ సే హిజ్ ఏజ్?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 ఇయర్.
1: భగవాన్ ఈజ్ 81 ఇయర్ ఓల్డ్.
0: కానీ 81 ఇయర్ గా నేను కనిపించడం లేదు.
1: భగవాన్ డజంట్ లుక్ సో 81 ఇయర్.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: టు సమ్ ఎక్స్టెంట్ బాడీ మే షో.
0: నాకు దేహములకు ఎట్టి రోగములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ హ్యాస్ నో కంప్లైంట్స్ వాట్స్ ఎవర్.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను ఖర్చుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: బికాస్ ఆఫ్ ద బాయ్ బాయ్స్ దట్ కేమ్ ఇన్ హిస్ వే, హీ ఫెల్ డౌన్ అండ్ గాట్ ది లెగ్ ఫ్రాక్చర్.
0: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి దాన్ని ఇది చేశారు.
1: అండ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్డ్ ఫ్రాక్చర్.
0: అది నాకు తెలియకుండా చేశారు.
1: ఇట్ హాడ్ హ్యాపెన్డ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
1: దేర్ఫోర్ దేర్ వన్ ఇంచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లెగ్స్.
0: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
1: దట్స్ రీజన్ వై హీ ఈస్ వాకింగ్ లైక్ దాట్.
0: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
1: స్వామి గోస్ ఆన్ మూవింగ్ హిదర్ అండ్ దేర్ అట్ ద రెసిడెన్స్.
0: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
1: బట్ ద మూమెంట్ స్వామి స్టెప్స్ అవుట్ డాక్టర్స్ అడ్వైజ్ హిమ్.
0: స్వామి మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
1: దే సెడ్ స్వామి వెన్ యు మూవ్ అమంగ్ ద క్రౌడ్స్ డోంట్ వాక్ ఆల్ అలోన్, టేక్ ది సపోర్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ బై యువర్ సైడ్.
0: అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి.
1: భగవాన్ సర్టన్లీ పేస్ హీడ్ టు ది అడ్వైజెస్ ఆఫ్ ఎవ్రీబడి.
0: వాళ్ళ తృప్తిని కూడా నేను పెట్టాలి.
1: భగవాన్ వాంట్స్ టు సాటిస్ఫై ఎవ్రీబడి.
0: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
1: సో హాస్ టు సాటిస్ఫై డాక్టర్స్ భగవాన్ ఈస్ టేకింగ్ ది హెల్ప్.
0: ఎవరికి తెలియదు, నేను చెప్తుంటాను నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
1: యూ డూ నాట్ నో భగవాన్ స్టిల్ టెల్స్ దిస్ బాయ్స్ డోంట్ హోల్డ్ మీ లైక్ దట్ డోంట్ క్యాచ్ మీ లైక్ దాట్.
0: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
1: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఏ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
0: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ లేక ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
1: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్ ఎనీ కోల్డ్ ఎనీ హెడేక్ వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
0: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ హెల్దీ ఆల్వేస్.
0: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
0: ప్రతి విషయంలో కూడాను నేను గుర్తిస్తూ వస్తుంటాను.
1: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ పాయింట్.
0: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
1: At times the Ritviks converse in between the course of the process.
0: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
1: వన్ ఆర్ టూ జాయిన్ అండ్ టాక్.
0: ఈ పిల్లవాడు ఎర్రటి పిల్లవాడు.
1: And this boy and other boy at the other end.
0: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
1: ఆల్ యువర్ కాన్వర్సేషన్
0: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
1: బట్ టు భగవాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సేమ్.
0: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
1: ఫర్ భగవాన్ దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
0: నాకు అన్ని గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
0: ఎవరు ఏది చెప్పినను
1: ఎట్ ఎనీవన్ సే ఎనీథింగ్
0: అది రైట్.
1: ఇట్ ఇస్ రైట్
0: ఎందుకంటే అప్పటికదే రైట్.
1: బికాజ్ ఇట్స్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
0: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఇన్క్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్రెషర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: The pleasure is an interval between two pains.
0: Inadu manamu manchiga undavachu.
1: Today we may be good.
0: Today naaku rendu samaname.
1: But to Bhagavan good and bad are same.
0: Naaku bad anedi ekka jagattulo kanipinchadu.
1: For Bhagavan there is nothing bad in this nature.
0: Naaku

0: మంచిగా ఉండవచ్చు.
1: టుడే వి మే బి గుడ్.
0: టుడే మనం మంచి భోజనం చేయవచ్చు.
1: టుడే వి మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: టుడే వి మే హావ్ ఎ బ్యాంక్వెట్ గుడ్ కర్డ్ గుడ్ స్వీట్స్ వాట్ నాట్ ఆల్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్.
0: కానీ ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ పెరిగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇంటూ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమందు,
1: at the time of Mahabharat war,
0: Duryodhanudu, Dushyasanudu iddaru cheri Pandavula paina yuddhaniki bayalderaru.
1: Duryodhana and Dushyasana together raged war with Pandavas.
0: Pandavula paina yuddho e matram yuddham cheyalekapoyaru.
1: But finally at the end they could not fight with them.
0: Karanam?
1: Why?
0: Vaari vaipari Krishnudu vaari unnadu.
1: Because Krishna was by the side of Pandavas.
0: Kalugu em cheyalekapotam valla అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి,
1: as they were helpless they could catch hold of Abhimanyu the son of Arjuna all alone.
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి,
1: and they devised పద్మవ్యూహం.
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పిన పలికారు,
1: and they forced him to get into పద్మవ్యూహం.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: The boy thought over.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్,
1: వెరీ యంగ్ బాయ్,
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి, తండ్రి నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నాడు.
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా, మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు,
1: ధర్మజా రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైనటువంటిది కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు,
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్ర గర్భభంజన ఉద్దామవరుడు కుంభజుడు,
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము,
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్ దాన్ని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హీ అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి మర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్, షీ విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు పోయి, అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను, నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into Padma Vyuha now.
0: Naina, idi sariyinatundi kaadu.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: Ee Padma Vyuham anaga subha samayam kavali, subha samayam.
1: To get into Padma Vyuha, auspicious moment is very much necessary.
0: Nee bharya garbhavati,
1: and your wife is in the family way.
0: కాలం ఎట్టుండు చెప్పలేము.
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవు నీ తరపు ఇంకా పుత్రగా,
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్
0: చెప్పేటప్పటికీ వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించుతాను.
1: హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున, ఐ షల్ నాట్ disobey his command and
0: నీ పోతే పోతు, కానీ నీ యుద్ధంలోకి వెళ్లే తీరాది.
1: I may die in the battlefield but I must get into the warfare
0: అని గట్టిగా పలికేటువంటివాడు.
1: And he spoke with strong faith and conviction.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను.
1: I will never disobey the command of my father.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్పక సాధ్యమవుతుంది.
1: And he was quite convinced of the fact that he'll be successfully get into the Padma Vyuha.
0: Naina, varadu, varadu, varadu.
1: Mother said, no, no, don't do that.
0: Appudu cheptunnadu.
1: Then Abhimanyu went on telling.
0: Baladarpita Shastra Garbha Bhajana Uddhama Varudu, Kumbhajudu.

0: Drona is an expert in archery.
1: దానిని పన్నెండు వాడు.
0: And he was the one who devised the whole thing.
1: గుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చెండకండ నికరున్నతి వారన్నట్టే అల్లి నల్లిసల్ బలుచు గెలిచి రమ్ముచు బద్మం నీకు.
0: Oh mother, you should have blessed me that I should get into Badma Vyuha like a ferocious tiger, kill all the enemies all around, that I should get out of it successfully, victoriously.
1: పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రతనాగ్నిలింగ పాడియా.
0: Is it justified on your part to say not to get into Badma?
1: తల్లి ఆ విధంగా పలకటం న్యాయమా?
0: Is it proper or is it justified in speaking like that?
1: అప్పుడు తల్లి మనసు కరిగి
0: and the heart of the mother melted.
1: పాదములకు పాదరాయణం రాసి
0: and then she smeared the turmeric on the feet of Abhimanyu.
1: ఆశీర్వదించింది.
0: Then she blessed him.
1: తారకాఖ్యాసుర దుర్దర్ప మడిచివేడ గౌరి తండ్రి వీరరచ.
0: The blessing of Gauri to his son when he was about to kill Tarakakhya.
1: గౌరి తనయునికిడ్డ వీరరచ.
0: And that kind of blessing conferred by Gauri to her son.
1: జనకు యాగము కావా అన్నానికి రేకడి వేళ తల్లి రఘువునికిడ్డ ధన్యరచ.
0: And that kind of blessing conferred by Rama, conferred to Rama by his mother as he went to the court of Janaka.
1: అట్టి ఘనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ.
0: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
1: ఘనమగు శ్రీరామరచ్చ.
0: And that protects the divine name.
1: నిన్ను రక్షించుగాక.
0: And that divine blessings and by you.
1: అని చెప్పి
0: ఓ సే
1: పంపించింది.
0: And she sent him.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క కుమారుడు తల్లి ఆజ్ఞను తీసుకుని నమస్కరించి పద్మవ్యూహంలో ప్రవేశించాడు.
0: Receiving blessings from mother, the boy got into that పద్మవ్యూహ.
1: కానీ పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రము తనకు తెలుసును.
0: He knows the technique as to get into పద్మవ్యూహ.
1: అర్జునుడు తపస్సుకు పోయినప్పుడు నారదుడు ఈ యొక్క సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ వచ్చాడు.
0: ఇట్ వాజ్ నారద హు టాట్ దిస్ టెక్నిక్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ టు సుభద్ర వెన్ షీ వాస్ క్యారింగ్ అభిమన్యు.
1: కానీ పద్మవ్యూహంలో పోయేటువంటి విషయము సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
0: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
1: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
0: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
1: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
0: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్డ్.
1: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
0: అండ్ హి సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
1: నీవు కాదు వినేది.
0: యు ఆర్ నాట్ వన్ హు ఇస్ లిసనింగ్.
1: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
0: ద చైల్డ్ ఇన్ యువర్ వూమ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
1: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు అన్నాడు.
0: బెటర్ యు స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
1: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
0: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
1: కానీ బయటికి రావటం తెలియదు.
0: But he doesn't know exit, the way to get out of it.
1: Kanukane Kauravul chetra chikabadi.
0: Therefore he was caught by Kauravas.
1: Taru banditude poi pranam vichadu.
0: He was bound there and he died there ultimately.
1: Ee vidhanga peddalu yokka matalu eppudu kudunu perjevil pettakudadu.
0: Therefore we should never be negligent, we should never be careless to the words advice of elders.
1: Talli tandrulu cheppinatundi matalu manu eppudu kudunu chevuto vinali.
0: We have to hear sincerely what all the parents manaslo
1: karinchali.
0: And we should please them wholeheartedly.
1: Ee manaslo kaligineatvanti raktanni dehanikanta kuda supply cheyali.
0: And all that you do, the experience that you have, the percolation should go around all your body.
1: Kanaka matru devo bhava pitru devo bhava ani pramanam jarigindi.
0: Therefore it was set in the dictum that mother is God, father is God.
1: కనుకనే వారి మాటను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
0: We should never be negligent to their advices.
1: ఎట్టి విషయమునందైనను ఎట్టి స్థానమునందైన కూడా ఆజ్ఞను తిరసావహించాలి.
0: At any time, in any issue, anywhere, we should follow their advice.
1: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
0: That's how what all happened to the life of Abhimanyu, who had to ultimately die.
1: కానీ అర్జునుడు బాధపడుతున్నాడు.
0: అర్జున వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నారాక ఎదిగినంతని వేగరమ్మంది ద్వారపాలకుడి చేత ఆజ్ఞ పంపు.
0: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ఆఫ్ మై అరైవల్ హీ విల్ సెండ్ హిస్ ఎమిసరీస్ టు రిసీవ్ మీ. ఆ
1: రాక ఎరిగినంతనే
0: ద మూమెంట్ హీ నోస్ దట్ ఐఎమ్ కమింగ్
1: నన్ను కౌకిటం చేయొచ్చు.
0: హీ రన్స్ టువర్డ్స్ మీ అండ్ హగ్స్ మీ.
1: అట్టి కుమారుడు నాకే ఉన్నాడు లేడు.
0: హీ ఈస్ నాట్ దేర్. వాట్ హ్యాపెన్ టు హిమ్?
1: కృష్ణుడు చెప్పాడు, అర్జున నీవు బలహీనుడు కావద్దు.
0: అర్జున డోంట్ బి వీక్.
1: ఏదో జరిగింది అది.
0: దట్ హ్యాపెన్ సో.
1: కానీ జరిగినటువంటిది ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
0: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవరల్ వేస్.
1: దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
0: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యు లాస్ట్ యువర్ సన్.
1: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
0: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
1: అర్జున,
0: అర్జున
1: నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
0: Why did you not tell me that you lost your son?
1: నీవు ఎంత ద్రోహుడవు.
0: You are a traitor, betrayer.
1: నువ్వు నాకు చీట్ చేశావు.
0: You have cheated me.
1: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
0: And you are bound to suffer the reaction.
1: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
0: Krishna was smiling all the time continuously.
1: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
0: And he returned home.
1: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
0: The wife of Abhimanyu Uttara, she delivered.
1: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
0: But the son who is no more, he is born again.
1: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికీ రూపరణి గర్భంలోనే మరణించాడు.
0: And the moment because it has gone into that arena of sound,
1: అందరూ బాధపడ్డారు.
0: All felt very sad.
1: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
0: All Pandavas sat there.
1: ఉన్నది ఇద్దరే.
0: Only two remain.
1: ద్రౌపది, సుభద్ర.
0: And the two remain there, ద్రౌపది and సుభద్ర.
1: ద్రౌపది కుమారులు 6 మందిని చంపినారు.
0: And the sons of ద్రౌపది were killed long ago.
1: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
0: And only the son of
1: సుభద్ర కుమారుడు కూడాను మరణించాడు.
0: And he too died.
1: ఆ కుమారునికి పుట్టినటువంటి పిడ్డి కూడాను మరణించినది.
0: And the grandson is also no more.
1: పాండవులకే ఇంక వంశం లేదు.
0: And in fact, there's none left in the clan.
1: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
0: All went on blaming Krishna because there's none left behind in the entire clan.
1: కానీ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
0: But Krishna continued to smile.
1: పాండవులు,
0: పాండవాస్,
1: మీరు తొందర పడకండి.
0: Don't be in a hurry.
1: Haste makes waste.
0: Haste makes waste.
1: Waste makes worry.
0: Waste makes worry.
1: Worry makes dukkham.
0: And worry causes misery.
1: Kanuka, meer em thondar padakandi.
0: So don't be in a hurry.
1: Kuchu sepu nidanam cheyandi.
0: Be calm and cool.
1: Ani vaari madhyalone kurchunnadu Krishnudu.
0: And Krishna sat in their midst.
1: Aa biddunu teeskonu raamani cheppani Draupadiki aagna chesadu.
0: And he commanded Draupadi that the child be brought there.
1: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
0: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
1: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
0: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
1: ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
0: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, was the face exactly.
1: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
0: Even John praising, describing the baby.
1: కాని వీళ్లకు చాలా కోపం వస్తుండది.
0: But they were very very angry.
1: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
0: You are describing the one who is no more with us and you are not bothered who are alive here.
1: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
0: Immediately Krishna picked up the child.
1: పిల్లల పైన బొజ్జ పైన కొట్టాడు.
0: And tapped on the thighs and on the stomach.
1: కొంతసేపటికి కెవ్వుని ఏడ్చాడు పిల్లలు.
0: And a moment of time the baby started crying.
1: కనుకనే
0: తో
1: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
0: Since the boy is thoroughly examined by Krishna himself, Pariksha. And so appropriately he is named as Parikshit.
1: Pariksha lekunda pass evaru kaaru.
0: No one can secure pass without taking pariksha or test.
1: Kanaka bhagavantudu pariksha chestune untuntadu.
0: God tests.
1: A test manu test ankokurdu manaku. Test not test.
0: We should not take it as mere test. Take the test as the taste, says Bhagavan.
1: Kanaka bhagavantudu pariksha anni kudagunu కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
0: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
1: కనుక అతని పేరు పరిచితుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హి వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
1: ఆ పరిచితుడే
0: దట్ వెరీ పరీక్షిత్
1: కట్టగడపటికి రాజు అయిపోయాడు.
0: ఫైనల్లీ హి కుడ్ బికమ్ ద కింగ్.
1: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
0: అండ్ దట్ పరీక్షిత్ కింగ్ వాస్ ప్రొటెక్టెడ్ బై సెవెరల్ వేస్ బై కృష్ణ.
1: పరిచితుడికి పట్టాభిషేకం కట్టి
0: అండ్ పరీక్షిత్ వాస్
1: కరోనేటెడ్. ఇది ఎవరికి ఏ దేశం నందు కూడా ఏ రాజ్యం నందు కూడా పెట్టారు.
0: సచ్ ఎ థింగ్ నెవర్ హ్యాపెన్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ కింగ్డమ్.
1: అర్జునుడు వచ్చాడు.
0: అర్జున కే
1: నాయన కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
0: కుంతి వాస్ సన్ ఈస్ కృష్ణ ఫైన్.
1: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
0: బై దట్ టైమ్ కృష్ణ ఆల్రెడీ లెఫ్ట్.
1: కృష్ణుడు లేడు.
0: కృష్ణ ఇస్ నో మోర్.
1: అప్పుడు వాడు చాలా బాధపడి
0: దే వర్ క్రైయింగ్.
1: కృష్ణుడే మా యొక్క ప్రాణము.
0: కృష్ణ ఇస్ అవర్ లైఫ్.
1: కృష్ణుడే మా యొక్క ధైర్యము.
0: కృష్ణ ఇస్ అవర్ కరేజ్.
1: కృష్ణుడే జీవితము మా పాండవులకు ఎందుకు వ్యర్థము.
0: పాండవస్ లైఫ్ ఇస్ యూస్లెస్ వితౌట్ కృష్ణ.
1: కనుకని తమ్ముడికి చెప్పాడు ధర్మజుడు.
0: ధర్మజ టోల్డ్ హిస్ బ్రదర్స్.
1: మరణించినటువంటి తల్లిని తొడపైన పండు పెట్టుకున్నాడు.
0: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
1: భీముడికి చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ భీమ
1: నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చేయి.
0: మేక్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద లాస్ట్ రైట్.
1: దేనికోసం?
0: వాట్ ఫర్?
1: మేము అందరం కూడా ఒక రెండు ఇమికిపోతాం.
0: We would also end our lives.
1: Arjuna.
0: Arjuna.
1: Neevu ee gramam nanta kuda chusko.
0: Take care of the whole of the area.
1: Nakula Sahadevulaku cheppadu.
0: He told Nakula Sahadeva.
1: Meeru iddaru kuda nu venta pondi.
0: You also follow him.
1: Dharmajudu lechadu.
0: Dharmaja got him.
1: Mundu nadachadu.
0: He was in the front.
1: Atani venta Draupadi nadichindi.
0: And Draupadi followed him.
1: Tarvata Bhimudu nadachadu.
0: Then Bhima.
1: అర్జునుడు కూడా బయలుదేరాడు.
0: అండ్ అర్జున వాచింగ్ దిస్ హీ టు ఫాలో దెమ్.
1: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
0: నేచురలీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
1: కానీ
0: బట్
1: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైన తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. None can escape. Who can decide, who can estimate what lies in future?
1: Dharmajudu mundu pothunnadu.
0: Dharmaja was proceeding ahead in the front.
1: Kaani swarga dwaram terchinayi.
0: The gates of heaven were open.
1: Athu yenadu asatyam aadinattundadu kaadu.
0: He never uttered a lie.
1: Kaani
0: but
1: okanoka samayam lopala
0: at one time
1: Dronunni kontha varaku champe nimittamai asatthama atakunjaraha annadu.
0: When Drona was killed he had to utter a lie.
1: మెల్లగా చెప్పాడు.
0: అశ్వత్థామహత హి సెడ్ లౌడ్లీ. కుంజరః సాఫ్ట్లీ.
1: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
0: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్ బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ లౌడ్లీ.
1: ఆ అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
0: Because Drona died instantly on listening to the death of Aswatthama, and that is the sin committed by Dharmaja.
1: Kaani konchi kaalamu athanu aa narakamlone unnadu.
0: Therefore he had to stay there in hell for some time.
1: Inta dharmamunu anusarinchinatundi oka dharmajudiki narakama prapti ani lokulu anukuntaru.
0: People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
1: కనుక తాను అనుభవించక తప్పదు.
0: హీ హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్ దట్.
1: అతను ఉండినంత వరకును ద్రౌపది భీముడు అర్జునుడు నకుల సహదేవులు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
0: సిమిలర్లీ ది అదర్స్ ఆల్సో ఫాలోడ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెల్ అలాంగ్ విత్ ధర్మ.
1: వారందరూ ఆ జైల్లో ఉన్నంత వరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
0: సో లాంగ్ పాండవర్స్ వర్ దేర్ in the experience of a hell all people were happy with
1: pandavulu panchapranamudu.
0: And the five pandavas are the five life
1: panchapandavulu vaaru venta undinappudu valiki em bhayam.
0: And the five life principles breaths are with you. You don't need to be afraid of anything.
1: Tarvata dharmajudu vellipoya
0: eka dharmajala
1: atanto paatu draupadi arjuna sahadevulanta kuda vellaru.
0: And he was followed by draupadi. భీమ అర్జున నకుల సహదేవ.
1: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
0: సో నో వన్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద సీక్వెన్స్.
1: ఒక క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
0: బికాజ్ హి అటెడ్ ఎ లై, జస్ట్ ఎ లై, హి హాడ్ ఎక్స్‌పీరియన్స్ దిస్ హెల్.
1: కనుక ప్రతి మానవుడు కూడా కర్మలో ఉండు అనేక రకములైన దోషములు ఏర్పడుతుంటాయి.
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ దేర్ బౌండ్ టు బి డిఫెక్షన్ అండ్ మిస్టేక్స్.
1: ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పింది కాదు.
0: వాట్ ఎవర్ డిఫెక్ట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ కాన్సిక్వెన్స్.
1: కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు.
0: దేర్ వాస్ టోటల్ సైలెన్స్ బికాజ్ దే ఆర్ వెరీ మచ్ ఫ్రైటెన్డ్.
1: కానీ జైల్లో ఉండేటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాలు పైన పడ్డారు.
0: బట్ ఆల్ దోస్ ప్రెసెంట్ అరౌండ్ ఇన్ ద హెల్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ధర్మజ.
1: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
0: ఆల్ అదర్స్ సెడ్ ఇఫ్ యు వర్ టు స్టే విత్ us ఫర్ సమ్ మోర్ టైం వి వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ ఇన్ యువర్ కంపెనీ.
1: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి.
0: సో బెటర్ యూ ఆల్సో స్టే విత్ us హియర్ ఫర్ సమ్ మోర్ టైం.
1: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
0: And he said, it's not possible for me to continue to
1: మీ జైలు అధికారులు నన్ను పంపుతున్నారు.
0: The authorities of hell will drive me out of this now.
1: కనుక నేను ఉండేటకు వీలు కాదన్నారు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
1: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మ తప్పలేదు.
0: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్.
1: ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు.
0: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్. ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్, రైటియస్నెస్. దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
1: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
0: ద్రౌపది is a very high level of chastity.
1: Cheppar andaru kuda evaru goppa vaari lokamlo pativrata evaru unnaru.
0: This was a question to the whole world, who are the women of chaste?
1: Okaru cheppar lakshmi pativrata annaru.
0: Somebody said lakshmi is pativrata.
1: Inkoru cheppar parvati pativrata annaru.
0: Somebody said parvati is pativrata.
1: Kaadu kaadu saraswati pativrata annaru.
0: No, saraswati is pativrata.
1: Appudu krishnudu cheppadu.
0: Then krishna said
1: veeravvaru kuda kaadu.
0: None of these people.
1: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగ పోదు.
0: దేర్ ఇస్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్.
1: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
0: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్.
1: వారి సేవలు చేయగా తీరదలదు.
0: యు విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైం టు సర్వ్ దెం.
1: అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
0: ద ద్రౌపది ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
1: అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
0: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్, ఫేస్ డిఫికల్టీస్.
1: పతుల పరమాటకు ఎదురు చెప్పంగ పోదు.
0: షీ నెవర్ సెడ్ నో టు హర్ హస్బెండ్.
1: ఒక్క పతి ఉంటే భార్య అతని మాటలు వినటమే చాలా కష్టము.
0: విత్ వన్ హస్బెండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఫర్ ది హౌస్ వైఫ్.
1: కానీ ఐదు మంది వ్యక్తులు ఉండి కూడాను ఐదు మాటలు కూడా తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది.
0: షీ హాస్ ఫైవ్ ఆఫ్ దెమ్. షీ ఒబేడ్ ద కమాండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: వారు సేవ చేస్తూనే ఉన్నది.
0: షీ సర్వ్ దెమ్ త్రూ అవుట్.
1: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
0: షీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
1: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చేరు కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
0: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
1: కానీ ఆమెకు అట్రాక్ట్ లేదు.
0: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
1: కనుక ఈ మూడు గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ నోబుల్ క్వాలిటీస్ షీ ఇస్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్.
1: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
0: పాండవర్స్ కుడ్ అండర్స్టాండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద్రౌపది అండ్ యాక్టెడ్ అకార్డింగ్.
1: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
0: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
1: ఇట్టి మానవుడి యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడా మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ది స్మాల్ యాక్షన్స్ అండ్ సింపుల్ యాక్షన్స్ అవర్ ప్రెస్టీజ్ అండ్ డిగ్నిటీ రెస్పెక్ట్ ఆర్ అప్ హెల్డ్.
1: కనుక మగవారి కూడాను అంతే.
0: మెన్ ఆల్సో షుడ్ బి లైక్ దట్.
1: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
0: పాండవాస్ యు ఆల్వేస్ స్పీక్ ట్రూత్, యు ఆల్వేస్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
1: అటువంటి సత్యాన్ని నీవు పరికి, ధర్మాన్ని నీవు నడుచుకొని, ప్రేమను నీవు చూపి, దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇట్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ అండ్ రూల్ పీపుల్ విత్ ఆల్ లవ్.
1: సత్య ధర్మము లేక, దయ శాంతి లేక, ప్రేమ లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
0: వితౌట్ ట్రూత్ రైటియస్నెస్ compassion, peace, and love, man will certainly lose his very life.
1: కనుకనే అతని యొక్క ధర్మము ఆ ఐదింటిని ప్రారంభంగా తీసుకుంది.
0: Therefore, these are the five life breaths of every individual.
1: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
0: And that is the very life composed of these five.
1: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
0: And these five senses constitute the whole life.
1: ఈ ఫైవ్ సెన్సెస్ ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
0: We should consider these five life breaths as very
1: essential. సమాజకైనా కూడా మనం అసత్యం ఆడకూడదు.
0: Under any circumstances,
1: ఎవరిని మనం గేలి చేయకూడదు.
0: We should not make fun of anybody.
1: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
0: We should not criticize anybody.
1: దూషణ మహాపాపము.
0: Criticism is the worst of the sins.
1: పరులను దూషించుట కంటే పాపమున్నే.
0: Can there be greater sin than criticizing others?
1: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
0: They may be bad, but we should not criticize.
1: అందరినీ ప్రేమించాలి.
0: We should love all.
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: And God is love.
1: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణమని పెట్టారు.
0: And this love is life.
1: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
0: Love has no reason. It has no season.
1: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
0: Love is love.
1: ఆ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop that sort of love.
1: ఎక్కడ పోయినప్పుడు
0: Wherever you go,
1: అడవులు ఎందున్నా,
0: you're in the forest,
1: ఆకాశమునున్నా,
0: or in space,
1: పట్టణమునున్నా,
0: or in a city,
1: పల్లెనున్నా,
0: or a village,
1: నీటి ఎందున్నా,
0: in water,
1: నట్టేటి పడి ఉన్నా,
0: deep sea,
1: దిక్కులేని వాని ప్రేమనేము.
0: And in fact, it's only your love which is the only refuge.
1: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
0: develop this love.
1: మనం అన్ని విధాల రక్షణ చేసుకుంటూ రావాలి.
0: And we have to protect our lives that way.
1: ఎవరిని చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
0: Even if you come across your enemy, you still continue to love him.
1: నీకు ఎవరో ఎనిమి వస్తున్నాడు చెప్పి పని చూచి మొహం తిప్పుకోవద్దు.
0: Don't turn your face, turn away when you meet.
1: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ.
0: Just say, how are you?
1: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
0: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
1: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
0: Then only the human can become divine.
1: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
0: We should publicize that we should develop faster, grow more of love.
1: వినయ్ కుమార్, నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
0: You are the president of Karnataka state.
1: మిగతా స్టేట్స్ కంటే కూడా నీవు దీన్ని చక్కగా పంచాలి.
0: You should share this with other neighboring states as well.
1: మొట్టమొదట నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
0: First you take care of your own resident.
1: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
0: Then take care of the community society.
1: తర్వాత నీవు సొసైటీకి పో.
0: Then go to the society.
1: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకునే వాడు అవుతావు.
0: Then only you get a name. You live up to your name.
1: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
0: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ఈ జగత్తు నందు సర్వము మార్పు చెందినది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్.
1: సుఖము దుఃఖము,
0: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
1: అశాంతి అల్లకల్లోలం,
0: ఎడ్యుటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
1: ఆనందం అప్రియం,
0: bliss and that also which is not acceptable,
1: ivanni kudanu maarpu chendunavi,
0: all of them change.
1: Kani manavudu tana nija swaroopanni gurtinchukonaleka nasaramaina anityamaina ashashtamaina ee dehame satyamani bhraminchi deenini nammukoni jeevisthunnadu.
0: But man has forgotten his true nature. He is carried away by that which is temporary, fleeting, identifying himself with the body, with the mistaken idea that it is permanent.
1: Manavudu vesti jeevi kaani kaadu samasti jeevi.
0: Man is not a separate individual, but he is community.
1: మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు.
0: మ్యాన్ డస్ నాట్ ప్రిఫర్ టు లీడ్ ద లైఫ్ ఇన్ లోన్లీనెస్.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, thousands of hands and the feet.
1: Tanu samasti swarupudane satyanni gurtinchukoleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
0: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
1: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamuloni ekatvanni gurtinchukotame bharatiyulaka vyavadhi annaru.
0: The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity.
1: Kani ee naati manavudu vestiloni ekatvanni bhavinchukuntu samatvanni vismaristu kevalamu oka vidhamainatundi ashantiki guri avutu vastunnadu.
0: Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality.
1: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
0: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
1: ఇట్టిది అనాది కాలము నుండి భారతదేశమునందు ఆచరిస్తూ అనుసరిస్తూ ఆలోచిస్తూ ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తూ వచ్చారు.
0: The time has been wasted since long because of this feelings of diversity.
1: అయితే వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
0: బట్ ద డిక్ట అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ఈనాడు కొంతవరకును గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: However, little knowledge is gained by going through the sacred texts and by listening to great scholars.
1: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
0: However, they have not made an attempt to experience the truth in its totality.
1: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
1: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunu goppa vidyavantuni.
0: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
1: Goppa scientists kudanu.
0: They are very great scientists of eminence.
1: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
0: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
1: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
1: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరుచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
1: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
0: And narakasura belongs to that trend of people.
1: Itani goppa shakti samarthude.
0: Narakasura is one of the ability and capacity.
1: Goppa vidyavantude.
0: Is highly educated.
1: Endariko sahayam chestu vachadu.
0: And he helped many people.
1: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
0: He could bring back to life the sons of his preceptor.
1: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
1: Nirne Tyagaraja kuda paadadu.
0: This was sung by Tyagaraja.
1: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
0: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
1: Kujeruni aarti teechinavu.
0: You have relieved Kuchela from suffering.
1: Kubira sakkamalanu pogottinavu.
0: And in fact you made him
1: melu melu pandavulanu kaachinavu.
0: And you protected Pandavas.
1: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
0: And you gave refuge to 16000 women.
1: Rama vaachama gocharundavi.
0: Rama, you are beyond the comprehension.
1: Nee charitamulanu pogada brahmaadulukaina tarama.
0: Even the creator Brahman cannot describe
1: ani varninchadu.
0: That was his narration.
1: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
1: ఒకానొక సమయంలోపల
0: at one time
1: చైతన్య మహాప్రభు
0: చైతన్య మహాప్రభు
1: తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
0: అప్రోచ్ హిస్ మదర్, మదర్ ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
1: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులు ఉన్నవి.
0: She said, there is a lot of education available.
1: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనను అంతమయ్యేటువంటివే కానీ దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
0: The education will not take you to the end, serve the purpose of life.
1: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
0: All this education has certain its limitation.
1: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
0: The spiritual knowledge is true education.
1: దానికి మరణం లేదు.
0: ఇట్ ఇస్ డెత్ లెస్.
1: దానికి పరిమితం లేదు.
0: ఇట్ ఇస్ నో లిమిట్.
1: ఇది సర్వత్రా సర్వకాలం ఎందుకు జీవించేటువంటిది. అది
0: ఇట్ ఇస్ ఆఫ్ ద సేమ్ స్టాండర్డ్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దెన్ అండ్ నౌ.
1: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
0: షీ వాంటెడ్ హిమ్ టు కల్టివేట్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అందువలన చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
0: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
1: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామే స్మరిస్తూ వచ్చాడు.
0: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్, ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
1: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
0: ultimately gave a message to mankind in a simple way, in the worldly sense.
1: Anna danamu kanna adhika danam vedi.
0: Is there any other greater charity other than offering food?
1: Talli dandrulakanna daivam edi.
0: Is there any other god beyond one's own parents?
1: Jagadeetapam kanna satyaseelam vedi.
0: In this, what could be the greater penance than truth?
1: Dayakante ekku dharmam edi.
0: What is greater property than compassion?
1: Sujana sangati kanna chuda labham vedi.
0: And good company gives you the profit more than anything else.
1: Shatrutvam kanna veru daivam vedi.
0: And its enmity which is worse than all dangers.
1: Kanukane ee annintikante mooladharam entundi shatrutvamu dooram chesukoni mitratvanni abhiruddhi parchukotam atyavasaram entundi vidya.
0: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
1: Kevalamu andarni desham chesukoni ekanga jeevinchalanetundi brahma idi kevalamu rakshasa brahmane.
0: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
1: Sahasra shisha purushahani ee purusha suktam enduku uchcharinchindi.
0: Why did Purusha Sukta say that God has thousands of heads, feet and hands all over?
1: Anaga bhagavantudu ekaswarupudu kadu.
0: God
1: samasti swarupude.
0: God is the form of the universe, cause
1: sarva jeevulayandu sarva pranamulayandu taru chalinchaka kadalaka sthiramga undeetunti vaadi.
0: God is steady, present in all of the living beings and in all of creatures.
1: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపమందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
0: When that God is so near, how is that man is deluded? Why does he move about in this world full of confusion and chaos?
1: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
0: God is present at the altar of every human heart, steady, installed.
1: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
0: You can visualize God everywhere.
1: స్పర్శించవచ్చును.
0: You can touch him.
1: సంభాషించవచ్చును.
0: You can converse with him.
1: కానీ అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
0: that capacities, that abilities are lacking in man, and therefore he is not able to converse with God.
1: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
0: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
1: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
0: He said, O God, you present in all over the world.
1: నీవు లోకనాథుడివే కాదు,
0: you are not only the master of
1: the సర్వజీవనాథుడు,
0: you are also the master.
1: సర్వప్రాణనాథుడు.
0: You are the life of all of the living beings.
1: కాని
0: బట్
1: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
0: I don't want all this.
1: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
0: I don't want that paradise.
1: నీ కైలాసము నాకు అవసరం లేదు.
0: I don't want that heaven.
1: నీ మోక్షము నాకు అవసరం లేదు.
0: I don't want liberation.
1: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
0: I want your love. That's enough.
1: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
0: Gift me that love has to be so near you.
1: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచినో శబ్దం.
0: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
1: ఎన్ని విద్యలు ఉండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడాను మధ్యలో జారిపోయేటువంటివి.
0: All our knowledge, all our achievements drop in the middle.
1: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
0: In fact, love is
1: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
0: Love is changeless.
1: మార్పుకు కూర్పు లేదు.
0: It has no addition either.
1: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమ తత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
0: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
1: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
0: All those things that are present in this world are fleeting.
1: అనిత్యం సర్వం.
0: Everything is changing, temporary.
1: కాని నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
0: O God, grant me that love which is eternal.
1: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
0: The liberation, the heaven, paradise are your branch addresses.
1: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
0: I don't want them.
1: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
0: I know your exact address.
1: ఎక్కడ నీ అడ్రస్?
0: What is your
1: address? నా హృదయమే నీ యొక్క అడ్రస్.
0: My heart is your address.
1: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
0: You are there at the altar of my heart, one, the steady.
1: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
0: Gift me with that experience. That was his prayer.
1: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
0: that demon with supreme devotion,
1: ఒకానొక సమయంలో నరకాసురుడు,
0: at one time నరకాసుర,
1: సత్యభామన సమేతుడై,
0: along with సత్యభామ,
1: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
0: కృష్ణ went to the battlefield accompanied by సత్యభామ.
1: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చిండకూడదు?
0: Why not?
1: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
0: Where is the need for Satyabhama to accompany Krishna?
1: Anaga akkada kuda nu konni qualifications anta untunnai.
0: There also certain qualifications required.
1: Itti durmargunni na cheta champatam nyayam kaadu.
0: And is not justifiable for me to kill him.
1: Abalulaina aadavartu itanni champinchali.
0: So this wicked demon must be killed by a weak woman.
1: Nenu sarvashaktimayudanu.
0: I am all powerful.
1: Veedu sarvahinudu.
0: And you are so mean.
1: Daya premanu lenatvanti oka rakshasudu.
0: You are the demon without love and compassion.
1: Paranu preminchinatvanti oka paranushandu.
0: And you cannot love anybody. That has been your temperament.
1: Alanti vani oka jeevini nenu champakoodadu anukunnadu.
0: And they don't deserve to be killed in my hands. That was his feeling.
1: Kanuka atti satyabhama samethudai vellinatvanti krishnudu.
0: Krishna accompanied by satyabhama the consort.
1: Ee narakasuni hatamarchi.
0: He killed Narakasura.
1: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
0: How many were there in the company of Narakasura?
1: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
0: devotees and princess were there.
1: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమస్వరూపులు.
0: They are the very personification of love, who thought of God.
1: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని,
0: they were held as captives by
1: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
0: They were passing through the hell.
1: అది 16,000 రమామణుల రోజునావు అని చెప్పాడు త్యాగరాజు.
0: That was the description of Chagaraja, who said that you have protected 16,000
1: Narakasurni hatamarchi.
0: You have killed Narakasura.
1: Ee gopikalnu vichchal vidiga ichi pettadu.
0: And they were set free from his bondage.
1: Idi kevalamu oka vidhamainatundi oka bandha vimukti.
0: It is a sort of liberation from bondage.
1: Rakshatvam anetundi oka durgunamu nundi duramu gavinchi sadguna sadacharamullo praveshapettadam.
0: It is a way of treading along the path of the truth, the divine path, cutting off from the demonic, unrighteous way.
1: ఈ దుర్గుణము యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
0: ఇట్ లీడ్స్ టు సర్టన్ డేంజర్ ఇఫ్ యు ఆర్ విత్
1: పాలిటిక్స్. చెడ్డ జుద్దన సంసర్గం.
0: సో రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
0: వీ షుడ్ నెవర్ బీ ఇన్ ద బ్యాడ్ కంపెనీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్
1: భజ సాధు సమాగమం.
0: బీ ఇన్ గుడ్ కంపెనీ ఆల్వేస్.
1: కురు పుణ్య మహోరాత్రం.
0: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: ఈ విధమైన ప్రమాణమును సలిపి
0: having promised it so,
1: pavitramainatvanti yokka paratattvamlo praveshinchadu
0: and he has stepped into that realm of spirituality.
1: Appadi nunchi jagat lokala sarva samanyulaku kudanu nichchalamaina nirmalamaina nisvarthamainatvanti prema tattvanni prabodhisthu vachadu.
0: Since then he went on propagating the principle of love, which is unconditional and selfless.
1: Ee narakasura vadanaga emti naruni endu రాక్షసుడు అయినటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు.
0: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ద డెమన్ నరకాసుర.
1: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నరా అనగా ఆత్మస్వరూపుడే.
0: ఇఫ్ యు గో బై ది ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నరా.
1: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రమూ మార్పు లేదు.
0: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
1: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
0: Narakasura is the reform of the self.
1: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
0: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
1: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
0: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్, ది అన్రైచియస్నెస్, ద ఇంజస్టిస్.
1: అట్టివారి అందే దుర్గుణములు, దుష్భావములు క్షణ క్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
1: Satyavantulu cheta sahavasam cheyinivadu.
0: They will not allow you to be in good company.
1: Pavitramainatvanti paramatmulu cheta varini cheraniki pravettinchadu.
0: It makes no chance to be so near God.
1: Durgunamulu duracharamulu unnatvanti varthone veer sangattvam yerpadutuntadi.
0: Such people in the company of people full
1: of vices. ఎన్ని జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటది.
0: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
1: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
0: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
1: సత్సంగం అనేది లేకుండినా, సత్ప్రమాణమే లేకుండినా ఇది ఎట్లా విద్య అవుతుంది?
0: Without the good company, without good conduct, how could that be good company?
1: 300 విద్యలు చదివాడు రావణుడు.
0: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: అట్టి విద్యలే రాముడు కూడా చదివాడు.
0: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్.
1: కానీ రాముడు ఎప్పుడు కూడా సత్సంగం సత్సంగం సత్సంగం.
0: But Rama was always in good company.
1: Sadbhavamu,
0: good feeling.
1: Satpravartana,
0: good conduct.
1: Sadalochana,
0: good thinking.
1: Satkarmalu,
0: and good deeds.
1: Kani inni chadavulu chadinatundi oka ravanuniki emiti chestundadu?
0: With all this, what is that?
1: Dujjana sambandham.
0: Ravana
1: dualochanalu, durgunamulu, nishpravartanalu ilanti vanta cheruthu vachayi.
0: Ravana was always in bad company. He was always doing misdeeds, wicked thoughts and bad feelings.
1: Entati goppa vidyavantudu ravanudu.
0: Ravana was highly educated.
1: Ravanaku unnatundi vidya ramulaku kuda untundadi.
0: Rama is as much educated as Ravana himself.
1: Kani ramulu chuste namaskaristaru.
0: But people offer their respects to Rama.
1: Ravanu chuste వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైనటువంటి దూషణ భూషణలు వస్తాయి.
0: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
1: మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
0: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్, వాట్ ఇస్ ద బేసిస్?
1: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఇస్ ది బేసిస్.
1: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
0: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
1: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
0: టు థింక్ దట్ యుల్ బి లోన్లీ స్పెండింగ్ టైమ్ ఇన్ మెడిటేషన్ అండ్ పెనెన్స్
1: ఒంటరిగా కూర్చొని వీళ్ళు చేసేది
0: వాట్ ఈస్ దట్ యుర్ దట్ యూ క్యాన్ డూ బీయింగ్ ఆల్ అలోన్
1: దుష్ప్రవర్తన
0: ఇట్ ఈస్ ఓన్లీ
1: ఆలోచండి
0: బ్యాడ్ థింకింగ్
1: దుస్సంగంతో చేరినవి సత్సంగంతో వచ్చిందా
0: అండ్ యూ విల్ బి ఇన్ బ్యాడ్ కంపెనీ
1: కనుకనే ఇలాంటి మంచివి అనుకోవటము చాలా పొరపాటు
0: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్
1: రాక్షస కృత్యములే ఇవన్నీ
0: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్
1: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు
0: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్
1: ఎక్కడ భగవత్పెత్తం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్
1: జపించుకొని మేమేదో ధ్యానం చేసుకుంటాం జపం చేసుకుంటాం తపం చేసుకుంటాం ఇది రాక్షస సంధ్యం
0: టు థింక్ దట్ యుల్ బి లోన్లీ స్పెండింగ్ టైమ్ ఇన్ మెడిటేషన్ అండ్ పెనెన్స్ ఇట్ ఈస్ డెమోనిక్

0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: Wherever good takes place, go there.
0: ఎక్కడ భగవత్పత్యం జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: Wherever there is devotion, join their company.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ఎక్కడ పవిత్రమైన పురుషులు ఉంటారో అక్కడికి పోరు.
1: You don't go to a sacred place.
0: ఎందుకు వీడికి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for are the eyes?
0: పురందదాస్ చెప్పాడు.
1: So he said, so
0: కనులేరరా, ఈ కనులేరరా, రావణి చూడని ఈ కనులేరరా.
1: Why these eyes? What for is this vision?
0: కన్నుండి చూడలై కళ్యాణకరమని నీ మూర్తి దర్శింప నేరలేది.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: వాని పంకజమందు పరమాత్మ యుండివు పాడు సంసారము కోరిరేరి.
1: Though God is in me, the immortal, I have drowned myself in this family.
0: నిజముగా సర్వ జీవులు ఎందుకును పరమాత్మనారనిపిటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి నడ.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing Narakasura,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క దేశత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రిడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు ఏదైనంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైనా ఒక దీపం కూడా కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్
0: అరౌండ్. వెలుతురే లేదు,
1: దేర్ ఇస్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్లే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jivan mukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
0: కనుక దుర్జనులతోటి మాత్రం ఒక క్షణం కూడా మనం చేరకూడదు.
1: So we should not be in the bad company even for a moment.
0: కనుకని అలాది కాలం నుండి రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి ఒక ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayana, Narayana, Narayana, Narayana namasmaranamlone munigipoyadu.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayinattuvadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamainattuvadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanamu?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor?
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: కనుక మనము ఒక్కడైనా చాలే మనం చక్కని చక్కని వారిని చిక్కితే చాలు.
1: Therefore it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలమును సార్థకం చేసుకోవాలి.
1: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యం జరుగుతున్నాయి.
1: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
0: చెవులతో వినేక కాదు.
1: వీ కాంట్ ఈవెన్ బేర్.
0: కళ్ళతో చూచే కాదు.
1: You cannot witness those deeds.
0: కనుకనే కళ్ళతో చూడలేనటువంటివి, చెవులతో వినలేనటువంటివి మనం ఎందుకు అనుభవించాలి?
1: You cannot bear the very sight of it, nor could tolerate hearing about them.
0: దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని హృదయంలో ప్రతిష్ట చేసుకోండి.
1: Let us install the divine in our hearts.
0: భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: It is said God dwells in all creatures.
0: సర్వభూతములందు కూడాను ఉండేటువంటి వాడు భగవంతుడే.

0: God is present in all living beings.
1: కాని అతి భగవంతుని కూడా నువ్వు భగవంతునిగా భావించటం లేదు.
0: But we don't think of God in the true sense.
1: అదొక రాక్షస కృత్యములుగా భావిస్తున్నారు.
0: We go in the contradictory way.
1: యత్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the experience.
1: తమకు ఎట్టి భావంలో అట్టి స్వరూపాలే ఉంటుంటాయి లోపల.
0: As is your feeling, so is the form
1: అట్టి స్వరూపంలో అతన్ని హతమార్చిపోతాయి.
0: And that form that you assume will ruin you.
1: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
0: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్.
1: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
0: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్.
1: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రము చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు నరకాసుర సంహారం.
0: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర.
1: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుణ్ణి చంపటం.
0: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
1: నరా
0: ఇస్ ఆత్మ.
1: అసురుడు రాక్షసుడు.
0: అసుర డెమన్
1: ప్రతి హృదయం నందు కూడా ఉంటున్నాడు.
0: హీస్ నసుర డెమన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు ఎక్వైర్ వెపన్స్ టు కిల్ ద డెమన్ విత్ ఇన్.
1: మన హృదయం నందే నరా అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నరా విత్ ఇన్ అస్.
1: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
0: You think of the self constantly.
1: అది ఏ ప్రేమ స్వరూపము.
0: That is love.
1: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
0: That is eternal and immortal.
1: అట్టి ప్రేమ చేతని ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
0: With that intense love, you can kill the demon.
1: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణకలేదు.
0: You don't need any weapons to kill that demon.
1: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ అదర్
1: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
0: నార్ ఎనీ ఆర్మ్స్.
1: కొంత ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
0: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
1: ఎన్ని అస్త్రములు లోకంలో లేవు.
0: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
1: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
0: What is they do actually?
1: ఏమీ చేయగలటం లేదు.
0: They are not able to do anything.
1: తమ తామే హింసించుకుంటున్నారు.
0: One hurts himself by this weapon.
1: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
0: దేర్ఫోర్ టు కిల్ ది నరకాసుర వన్ హ్యాస్ టు స్పెండ్ ద టైమ్ ఆత్మతత్వాన్ని అభివృద్ధి.
1: ఈ నరకుడు చచ్చిపోతాడు.
0: అండ్ వెన్ వన్స్ ద సెల్ఫ్ ఈస్ ఫర్గాటన్ మ్యాన్ ఈస్ రూయిన్డ్ టోటలీ.
1: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ద ట్రూ డివోషన్ ఎంఫసైజెస్ ఆన్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: embodiments of divine atma,
1: pavitramainti ee narakasura samharam dinamu,
0: this day which is so holy and sacred,
1: edo manu oka panduga maadri chesukoni padarthalu maatram maarchukuntu bhojanalu maatram tintu lakshanamga jeevisthunnamu.
0: We spend this holy festival full of delicious items prepared at home and we partake.
1: ee pavitramaina parvadinam yokka antaratham emiti ani gurtinchukodaniki evaru sarina prayatnam cheyatam ledhu.
0: No one is making an investigation to know the significance of this festival.
1: Kanuka deenni sarina sadviniyogam cheskovalanukunte pavitramaina sangamto cherali.
0: In order to make proper use of this festival, we should join.
1: Nee ondraga jeevinchavaddu.
0: Never be alone.
1: Adi daivam yokka tattvam kaadu.
0: That is not
1: అది వ్యష్టి జీవితము.
0: ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇండివిజువల్.
1: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
0: ది వ్యష్టి జీవిత ది ఇండివిజువల్ లైఫ్ ఇస్ వేస్ట్ లైఫ్.
1: సమస్త జీవితమే నిజమైనటువంటి సర్వేశ్వరుని యొక్క తనము.
0: ద లైఫ్ ఇన్ ద కమ్యూనిటీ ఇస్ ద వన్ దట్ ఇస్ ద రియాలిటీ.
1: సమస్త జీవితంతో మనం జీవితాన్ని ఆనందంగా గడపాలి.
0: వీ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద యూనివర్స్ కమ్యూనిటీ సమిష్టి.
1: కనుకనే సమిష్టిని భగవంతుడు అని పిలిచారు.
0: This samishti universe is the divinity.
1: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
0: That has been the essence of Veda.
1: Sahasra shisha purushaha sahasracha sahasrapat.
0: The thousand feet, the thousand head and thousand hands.
1: Ilanti jeevithanni manam gadapadaniki tagina krushi cheyali.
0: We should make every effort to lead this life of universal life.
1: Manava jeevitham ichindedi endukosam.
0: Why the human life is given?
1: Kevalamu pasupachchulu gaadulu vale tini teegi taagatamu aanandanga jeevinchalu adi kaadu.
0: Is not enough if we have the food, water and other rest of the facilities.
1: Neevu tinnattu pasupachchulu gaadulu kuda tintunnayi.
0: In fact, the food that you eat is equally shared by
1: you. Neevu anubhavinchetuvanti yokka kriyavasanulanta kuda nu pasupachchulu gaadulu kuda anubhavisthunnayi.
0: All your experiences are there in the animal kingdom also.
1: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ దట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
0: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ది ట్రూత్ and righteousness.
1: అది బహిరంగంలో మనం ప్రబోధించాలి.
0: And we should propagate in this world.
1: దాన్ని ప్రచారం చేయాలి.
0: We should publicize.
1: ప్రవర్తనలో అనుభవించాలి.
0: And we had experience in practical life.
1: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వ్యర్థం అయిపోతుంది.
0: Without true practical experience, mere propagation is useless.
1: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
1: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
0: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ రియల్లీ వెరీ లక్కీ.
1: మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
1: అటువంటి పవిత్రమైనటువంటి నరజన్మాన్ని మనం ఎంత అపవిత్రంగా భావించుకుంటున్నాం.
0: దిస్ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ మేడ్ అన్సీక్రెట్.
1: మానవుడు అంటే పవిత్రమైనటువంటి వాడు అని అర్థం కూడా.
0: The word manava means the one who is sacred.
1: ఈ పవిత్రమైనటువంటి మానవుని అపవిత్రం గావించుకోవడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నావు?
0: Why should we make this sacred life?
1: అది ఏ జన్మ జన్మాంతరం యొక్క కర్మసారము.
0: It is only because of the destiny, the fate of the past life.
1: చెప్పేదేవో మంచి చెప్తున్నారు, మనం పవిత్రమైన జీవితం అని అంటున్నాడు.
0: We declare that this is a sacred life.
1: కానీ దాన్ని ప్రవర్తనలో పెట్టడానికి చాలా శ్రమ పడుతున్నాడు.
0: But in experience, we are not able to translate in reality.
1: పాపముల యొక్క ఫలితము.
0: దిస్ ఇస్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ ది సిన్స్ కమిటెడ్.
1: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
0: వెన్ సచ్ ట్రెండ్స్ సెట్ ఇన్ అవర్ మైండ్ వీ షుడ్ రెసిస్ట్, బ్రష్ దెమ్ అసైడ్ అండ్ ప్రొసీడ్.
1: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
0: బట్ వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ విత్ బ్యాడ్ థాట్స్.
1: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దెమ్.
1: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
0: సో చగరాజ్ సార్,
1: రామా
0: రామా,
1: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నారు.
0: రామా, ఐ డూ నమస్కార్.
1: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
0: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో డూ నమస్కార్.
1: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
0: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
1: అప్పుడు త్యాగరాజ్ చెప్పాడు, అయ్యా, సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
0: దెన్ ఇట్ వాస్ సెడ్, there is some justification.
1: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలి?
0: There is justification if you respect a good man.
1: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది, సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తుంది.
0: You do namaskar to noble souls because you don't want to be away from them.
1: దుష్టుల చేత, అయ్యో, మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
0: You do namaskar to the bad company because you don't
1: bad company ki ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
0: You just do namaskar and do away with their company once for all.
1: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి ఉండను, వాడితో సత్సంగం కలవాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
1: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
1: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
0: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
1: Endaro rakshasulu unnaru.
0: There are many demons.
1: Enduku rakshasulu anta mandi raavali?
0: Why?
1: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
0: This demon represents the feelings, the behavior.
1: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
0: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
1: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
0: ప్రయర్ టు దాట్ హి వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
1: కంస, నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
0: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
1: కోపం వచ్చింది.
0: హి వాస్ వెరీ యాంగ్రీ.
1: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
0: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
1: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
0: వసుదేవ ఆబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్.
1: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటానన్నాడు.
0: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
1: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
0: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యూ.
1: అట్టి వారి మాటను నువ్వు నమ్మినావా?
0: డూ యూ బిలీవ్ దోస్ వర్డ్స్?
1: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
0: If you really believe that, wait till then.
1: ఇంకా పెండి అయిన తక్షణమే ఆమెను చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు?
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెడ్డింగ్?
1: ఆమె అష్టమ గర్భం లోపల నిన్ను చంపేటువంటి వాడు పుడతాడని చెప్తున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ బోర్న్ చైల్డ్ హుడ్ కిల్ యూ.
1: కనుక నీ అంతకాలం నీవు కాచుకొని ఉంటుండు.
0: సో వెయిట్ టిల్ దట్ టైమ్.
1: అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు.
0: డోంట్ కమిట్ దిస్ సిన్ విచ్ ఇస్ అన్జస్టిఫైయబుల్
1: అని చెప్పేటప్పటికీ,
0: వెన్ హీ సెడ్ సో,
1: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
0: Then he could have good thoughts at that moment.
1: Anaga sadbuddhulu durbuddhulu kodanu tama yokka hrudayam nunchine vastuntai.
0: The good thoughts and bad thoughts will find their origin in human heart.
1: Kaani ashtagarbham varaku kaachukunnade kaani taru shanti ga ledu.
0: Though he waited that long till the birth of the eighth child,
1: eppudu
0: chusina
1: gaani eppudu purtundo eppudu purtado eppudu purtado ani దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తు చేస్తుంది.
0: హీ వాజ్ ఇన్ కాన్స్టెంట్ వారీ వెన్ ది ఎయిత్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
1: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
0: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్.
1: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ంట్ కీప్ అప్.
1: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
0: He knows it's God's voice.
1: అదే భగవంతుని చెప్పిన మాట. ఒక దాంట్లో నీవు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు?
0: When he acts according to God's voice in one respect, why not in another point?
1: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరికి గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
0: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
1: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
0: వై షుడ్ యూ కిల్ ద చిల్డ్రన్ ఆఫ్ అదర్ విలేజ్?
1: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
0: డూ యూ థింక్ దట్ హి హాస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్? నో.
1: ఇది రాక్షస విశ్వాసమే.
0: ఇట్ ఈస్ డెమోనిక్ ఫీలింగ్.
1: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి ఒక దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ద డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
1: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
1: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటం అది సరైనటువంటి ఒక విశ్వాసం కాదు.
0: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్ అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇఫ్ యూ డిస్లైక్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక 10 సంవత్సరముల పూర్వము,
0: 10 years before,
1: ఒక పెద్ద మనిషి,
0: an elderly person,
1: Sat Sai Baba is god ani cheppadu.
0: Declared that Sat Sai Baba is god.
1: Sat Sai Baba ne kaadu prati jeevi endukudunu god unnadu.
0: In fact god is present in every individual.
1: Kaani aa vidhanga chaatutu vacharu.
0: He went on declaring like that.
1: Tirigi tama yokka abhishtamanu kontha varaku nu viruddhanga maaritappudiki he is not god ani cheptaru.
0: The moment when his desires are not fulfilled, he said he is not god.
1: Yes no rendu cheppindi oke nore.
0: The same man declared yes and no.
1: Anadu yes annadu.
0: He said yes then.
1: Inadu no annadu.
0: Today he says no.
1: Adi nijama idi nijama.
0: Is that true or is this true?
1: Edo okati indulo abaddham okati undi kada.
0: One must be false out of these two.
1: కానీ ఏది అబద్ధము?
0: వాట్ ఆర్ లైస్?
1: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
0: దాట్ విచ్ హెస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హెస్ బీన్.
1: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
0: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
1: ఎస్ అను వారికి ఎస్ అనురా.
0: God says yes to those that say
1: no.
0: Yes.
1: No anuvariki no anura.
0: If you say no, God says no.
1: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
0: Yes, no, belong to you, your declaration, your feeling, but to Sai God, everything is yes.
1: Not andaru manchivare.
0: To Bhagwan, all are good.
1: Yavaru cheddavaru leru.
0: There are no bad people.
1: Kaani.
0: But.
1: Laukikamaina. ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
0: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
1: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
0: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
1: నాకు అందరూ ప్రీతియే.
0: భగవాన్ లైక్స్ ఆల్.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: స్వామి లవ్స్ ఆల్.
1: కానీ కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిది వారికి నిచ్చి చెప్పాలి.
0: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
1: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
0: ఆర్ ఎల్స్ యుల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
0: యూ మే హ్యావ్ డౌట్స్.
1: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
0: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
1: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
0: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
1: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
0: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ మీ హృదయం నిండు పెంచుకున్నప్పుడే
0: when there is love in your
1: sarvamo premame
0: everything will be full of love
1: aa premamuni daggara desham anede undadu
0: where there is love there is no hatred
1: desham lenappudu krodham anede raadu
0: when there is no hatred there is no
1: krodham anede lenappudu ee himsale paanukuntaru
0: when there is no anger there is no violence
1: kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi
0: where there is confidence there is truth
1: where there is truth
0: where there is truth
1: there is peace
0: there is peace
1: where
0: there is peace
1: there is bliss
0: there is bliss
1: where there is bliss
0: where there is bliss
1: there is god
0: there is god
1: kalkuli motta motta vishwasanni penchukondi
0: so first we should cultivate faith
1: aa vishwasam ne lekunnappudu enta undi em prayojanam
0: without this faith what for is the human life
1: andanni nammu tappu ledu
0: there's nothing wrong if you believe
1: in kaani daiva bhavamuto nu vishwasinchu
0: but have faith with the divine prompting
1: aa daiva bhavamto vishwasinchinappudu sarvamu neeku daivattvam gane kalpistundi
0: with the spiritual promptings everything would be divine
1: manasulo okati maatalo marokati
0: thought is one and that which is said is different
1: idi ka sareinatvanti kaadu
0: is not proper on your part
1: manasu yendu okati maata yendu okati kriyalo marokati
0: the thought is one that what is said is different and action is altogether opposite
1: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది
0: when thought word and deed are at variance
1: మూడు చేరి ఒకటి కావాలి అది ఏ త్రిపుటి అన్నారు
0: there should be perfect unity and harmony in thought word and deed
1: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి
0: you are a true human being if you have got the perfection in all the
1: attributes
0: who is vyakti
1: sarva vishayamunandu kudunu tariyandunnatundi shakti tattvanni swikarinchatame vyakti
0: vyakti the person is the one who could acquire shakti the energy out of all
1: aa energy ni swikarinchali
0: and then you should acquire that energy
1: kaani energy antunnav energy lo pothunnav
0: but you say energy but you are along allergy
1: దాని వల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది
0: వాట్ హ్యాపీనెస్ యు హావ్
1: ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి
0: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్
1: ప్రియమైన విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్
1: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు
0: యు మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇట్స్ ఈజీ టు లవ్
1: చైతన్యుడు చెప్పినట్టుగా
0: As Chaitanya said,
1: "Ni swargamo na kailasamo na akkarledu.
0: I am not bothered of your heaven and paradise.
1: Ni vaikuntamo ni ide na akkarledu.
0: I am not bothered of your vaikuntha.
1: Na kavasindi prema sajyam rajyame.
0: What I want is this love.
1: Kalukuni prema sajyam samrajyamlo naku oka chotu icche.
0: Give me a place in this kingdom of love.
1: Adi okati naku chalu.
0: That is enough.
1: Adi okati unna sarvamo akkada naku siddhistundi.
0: With that that gives me fulfillment
1: premato sadhinchaleinatundi lokamlo okkati kuda ledhu
0: there is nothing that you cannot achieve in this world without love
1: karukane premato manam dennaina manam sadhinchavachchu
0: so you can accomplish anything through love
1: ee nanakasara udanaga emti durmargulu dushtulu duracharam leinatundi varini samharinchadame narakasura samharam
0: the killing of narakasura symbolizes annihilation of wickedness in man
1: satyanityamainatundi yokka sadbhavamulanu satpravartanalu sadalochanalu penchukovali
0: one has to cultivate and develop the truthful thoughts the eternal thoughts the righteous thoughts
1: kanukane ikkada moodu cheppadu tirigi
0: So three is
1: point. Teja dujjana samsargam.
0: Run away from bad company.
1: Kevala dujjana samsargam tejinchinta matram chaladu. Bata sadhu samagamam. Manchi sambandhanni penchukovali.
0: It's not enough if you are away from the bad company. You should be in good company.
1: Kura punya mahoratram. Eppudu chusina kaani neevu manchi karyam chestura.
0: Do meritorious deeds day in and day out.
1: Andukosam manavudu puttadu.
0: Man is born for that
1: manudu puttinde tini tirigi santarinchadaniki kosam kaadu
0: human life is not to spend time for food raiment and shelter
1: kaani tini tirigi santarincheetunte oka pravartanalu pasipachi mrigadulu kuda unnai
0: this eating and drinking is equally done by
1: chala uttamudu
0: human is noble
1: pavitrudu
0: sacred
1: sarthakamainatunte vaadu
0: and he
1: satyangam kaligineatunte vaadu
0: and he is one of truth
1: sadbhavulu chanche vaadu
0: he has got good feelings
1: atuvanti manavuniki ilanti buddhulu raakoddu
0: such a man should not have such mean thoughts
1: kanuka prati manavuni endukodam ee rakshasa krutyamulaku nooram chaavinchukuntu raavali
0: therefore one should be away from that wicked thoughts
1: appude andaru kudunu daiva swarupuliga maartaru
0: then everyone would be divine
1: అందరి యందు కూడాను దైవ స్వరూపం ప్రకటిస్తుంది.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని దాన్ని ప్రకటించుకొని దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
0: లెట్ అస్ బి ఇన్ సర్చ్ ఆఫ్ దట్ ప్రాసెస్ విచ్ వుడ్ హెల్ప్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ విద్ ఇన్ అండ్ షేర్ దిస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీలో
1: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
0: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ క్రూయల్ యాక్టివిటీ ఇన్ అస్.
1: కనుకనే సద్భావం పెంచుకోండి.
0: కల్టివేట్ గుడ్
1: సత్ప్రవర్తన ఉంచుకోండి.
0: డెవలప్ గుడ్
1: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
1: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
0: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
1: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
0: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఈస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
1: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
0: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
0: where there is self confidence
1: self satisfaction vastundi.
0: Then you will have self satisfaction.
1: Self satisfaction vachinappude
0: when there is self satisfaction
1: self realization chestavu.
0: Then you will be able to realize the self
1: realization chestinappude
0: when you realize the self
1: self sakshatkaram avutundi.
0: Then you will have the manifestation visualization of the self.
1: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటురండి.
0: టుడే వి హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్.
1: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
0: అండ్ దిస్ ఫౌండేషన్
1: ఎవరికీ కనిపించదు.
0: యు డోంట్ సీ ది ఫౌండేషన్.
1: భూమిలో మునిగిపోతుంది.
0: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
1: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అంతచందంగా కనిపిస్తుంటాయి.
0: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఇస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
1: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ విచ్ ఈస్ ఇన్ ద గ్రౌండ్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
0: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
1: ఆ రూప లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
0: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్.
1: పునాది లేకుండా గోడలు కట్టకుండా టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యం.
0: వితౌట్ ఫౌండేషన్ వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్ వితౌట్ లేయింగ్ ద రూఫ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిసైడ్.
1: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటూ రండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని చెప్పింది ఇది కోసమని.
0: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
0: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
1: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
0: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడి.
1: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
0: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
1: పోనీ అందరి దగ్గరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
0: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడి.
1: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
0: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
1: నమస్కారం అండి అనండి ఎంత ఆనందం అవుతుంది.
0: సే నమస్కార్ యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
1: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
0: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
1: ఏమో మొరటి మనిషి నమస్కారం అంటున్నాడే.
0: We consider that he is uncultured if he says namaskar.
1: Good evening cheppu.
0: Say good evening.
1: Yevu good evening.
0: What is good evening?
1: Evening ledu morning ledu.
0: There is neither evening.
1: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
0: If you think in scientific way there is neither morning nor
1: evening. Ee vidhamaina marpu kalugutunnayi.
0: Morning and evening are the results
1: of the sunrise ledu sunset ledu.
0: Are the or due to the earth that revolves.
1: Ee matram nishchayinchutunnaru.
0: But we have faith in this unreality.
1: Unnadanni matramu ee matramu vicharinchatam ledu.
0: We have no faith in existence that which is reality.
1: Pillalu ee naadu modalu munchi kudanu తల్లిదండ్రులను గౌరవించండి.
0: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: యూ లవ్ దెమ్.
1: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
0: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
1: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్ లోపల చక్కని పవిత్రత ఉంటుంటది.
0: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
1: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
0: And the blessing of the mother is
1: essential. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
0: If your parents suffer, you are going to suffer in future.
1: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
0: Never make your parents suffer.
1: వాళ్ళని ఆనంద పెట్టి
0: you make them happy.
1: మీరు కూడా ఆనంద పడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
0: When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
1: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
0: Therefore share this happiness with everybody and receive happiness.
1: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు పుచ్చుకోవడం కూడా జరగాలి.
0: Not simply giving, you should also
1: This is not one way traffic. Give and take, give and take.
0: It's not one-way traffic, it's two-way traffic by channel, give and take.
1: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
0: And speak well so as to redeem your lives.
1: మంచి చూపులు చూడండి.
0: Have good looks.
1: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
0: Listen to sacred things.
1: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
0: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ ത്വരോഗനാശിനി ഭക്തിരേവ പരമാർത്ഥദായിനി ഭക്തിരേവ പരമോക്ഷകാരിണി.
1: It's only devotion that gives you realize the purpose of the spiritual path. It is the devotion that will help you to cross this ocean of life. It is the devotion that confers ultimately liberation.
0: Prema swarupulaina vidyat vidyatini ulara,
1: embodiments of love. Students, boys and girls.
0: Prachina kalam nundi Bharata desham aadhyatmika tattva prabhavamto sarva prapanchamunaku bhaktini chaatutu vachindi.
1: Since ancient times, Bharat has been propagating the principle, the message of devotion to the entire world.
0: ഭക്തി അനഗാ കേവലം ജപമു ധ്യാനമു പൂജലു പുനസ്കാരമു ഇത്യാദി അംഗമുലു കാദു.
1: ഡിവോഷൻ ഡസ് നോട്ട് മിയർലി മീൻ പെനൻസ് മെഡിറ്റേഷൻ ഓർ എനി റിച്വൽ.
0: ഭക്തി അനഗാ ഭഗവന്തുനി പൈന ഗല പ്രേമനേ ഭക്തി.
1: ഡിവോഷൻ മീൻസ് ഇന്റെൻസ് ലവ് ഫോർ ഗോഡ്.
0: കർമ്മഫല സംസർഗം ചേത കലുഷിതമു കാണുന്നതുവണ്ടി ഒക്ക നിശ്ചല നിർമ്മല നിസ്വാർത്ഥമായിട്ടുണ്ടി പ്രേമനേ ഭക്തി.
1: That which is not polluted by the consequences of your own action, that which is pure, unsullied, crystal clear, is the spirit of devotion.
0: ഇട്ടി പ്രേമകു ഇട്ടി നിബന്ധനലു ലേവു.
1: This love has no regulation whatsoever.
0: Itti premaku etti haddulu levu.
1: This love is boundless.
0: Manavunnundi kevalam aavirbhavincheetundi okka nijamainatundi prema tattvame ee okka bhakti.
1: In fact, devotion is one's own experience of love.
0: ఎట్టి వాంఛన చేతను కలుషితం కానటువంటి యొక్క ప్రేమనే భక్తి.
1: డివోషన్ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై ఎనీ సార్ట్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో కూడినటువంటి యొక్క ప్రేమ భక్తి కానేరదు.
1: లవ్ విత్ డిజైర్స్ కెన్ నో వే బి కాల్డ్ డివోషన్.
0: ఎట్టి వాంఛలు ఉండాలి భగవత్ వాంఛ తప్ప ప్రాకృతమైనటువంటి వాంఛలు ఉండరాదు.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్? You should desire God, nothing worldly.
0: Laukikamaina, bhautikamaina, praaptamainatunti yokka vaanchalaku ee sambandham kaadu.
1: Devotion has nothing to do with the worldly, ephemeral, worldly desire.
0: Kanuka tana premaku bhagavantuni premaku madhyalo etti vaanchalu kudanu cheraradu.
1: Between love to love, the devotee and God, there is nothing to do with the desire.
0: Bhaktini hrudaya bhavam nundi aavirbhavinchetunte oka prema tattvamu direct ga daivamunike chendali.
1: Therefore, the love out of the heart of a devotee should reach God straight away.
0: Kashta sukhamulandu kaani paadhalu yendu kaani aanandamulandu kaani ఇది ఏమాత్రమో మార్పు చెందకూడదు.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ నెవర్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ లాసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లెజర్ ఆర్ పెయిన్ వాట్సోఎవర్.
0: ఈ విధంగా ఏకాత్మ భావంతో సాధించినటువంటి వాడు పాండవ అగ్రజుడు అయిన ధర్మజుడు.
1: ధర్మజ స్టాండ్స్ ఎస్ ద సింబల్ who attained this sort of divinity devotion with the one-pointedness.
0: తన పత్ని అయిన ద్రౌపదికి అనేక సభ లోపల ప్రభావం జరిగినప్పటికీ తాను ఏమాత్రము విచారించలేదు.
1: Dharmaja has not wavered his devotion, though his consort Draupadi was humiliated in an open court.
0: తన తమ్ముడైన అర్జున్ కుమారుడు మరణించినప్పుడు కూడాను ధర్మజుడు ఏమాత్రము విచారించలేదు.
1: Though Dharmaja has lost the son of his own brother, he is not worried.
0: తన గురువైనటువంటి అశ్వత్థామ తన గురువైనటువంటి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ ఉప పాండవుల గొంతును కోసినప్పటికీ తాను విచారించలేదు.
1: Dharmaja has not worried, though the son of his own guru Ashwathama killed Upapandava.
0: రాజభోగములు విసర్జించి కారణములు ఎందు తన్నమూనాదులు భుజించి కాలం గడుపుచున్నప్పటికీ తాను ఏమాత్రమూ విచారించలేదు.
1: He was not worried, though he left all his kingdom, partaking only the leaves and the tubers there in the dense, thick forest.
0: Sarvakala sarvavastani endu kudanu Krishna namam tappa anya chintalaku choti valedu.
1: At every point of time, everywhere, he did not entertain any other thought other than the repetition of the name of God.
0: Kevalam dharmajudu matrame kaadu dharmajudu dharmapati ainatundi Draupadi kudanu ilanti ekatva bhavanto Krishna namasmaranam chestu undedi.
1: Not only Dharmaja here, his wife Draupadi also thought of Krishna incessantly with one-pointedness.
0: Arjunudu upandavulu chappina tarvata aa yokka Ashwathamani pattukoni vachadu.
1: Arjuna brought Ashwathama, who killed Upapandavas.
0: Kani ee dharma patni Draupadi atti durmarguni padamulu paina padi vicharistundali.
1: Whereas his wife Draupadi fell at the feet and she was feeling so sorry, so sad.
0: Udregambuna raru,
1: they have not come out of agitation.
0: Shastravadharulai yuddhavaninderu,
1: they are not there in the battlefield.
0: Kinchi drohambunu neeku cheyaru,
1: they have not hurt you, any harmed you.
0: Barochekamuto chikatim aa bhadrasaktulu samharimpa akata nee chetulu ittadenu,
1: they have not done anything bad unto you. They are so young and tiny tots who never had any kind of motivation against you. How could you kill them in the dark night?
0: Paragamma bhagavaranandarnu mun bana priyogopa samharanadhyayudu vidyalu neenu dronacharyuche nabhyasinchiri.
1: In fact, they have learnt all this excellence of archery from very guru Dronacharya.
0: Putrakrutinunna dronudavu nee chittamulo lesamun karuna sangamuleka shishyasutunan kaddimpagan paadiya.
1: Is it proper on your part to kill the son of your own guru without any trace of compassion in your heart?
0: Ani atanni prarthistu unte,
1: and he was praying like that.
0: Bhimudu bharinchukolekapoyadu,
1: Bhima could not bear this, his anger.
0: Kodukulu patta champaneni kopamulo undadu balamataku,
1: because he has killed his own children.
0: Vidu mattanchu cheppedidi veridi Draupadi.
1: Draupadi is foolish enough to ask them to let them go.
0: Ninin vidivaganeela,
1: why should we leave them off?
0: Samputita,
1: kill them.
0: Meerini meerulu champareni naa pidikidi potunnan siram bhinnamu chesada choodu nindarun annadu.
1: If you are not prepared to kill them, I am here with my fist, I will handle them.
0: Ee pandavulandaru kudanu ee Ashwathama paina padinappudu Draupadi vellindi addu,
1: and all pandavas were about to attack Ashwathama, Draupadi objected.
0: Ilanti vaani meeru champakoddu,
1: you should not kill such a man.
0: విశ్వస్తుత్యుడు చక్రచూరుడు మహావీరుండు ఘోరాశ్చే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నము శశ్వత్కీర్తి వెరుంగు పుచ్చుకుని పాశౌరాత బంధములను విశ్వాసముల నూడ్చి దొబ్బు శిబిరోర్ విభాగమును పాసిపోను అన్ని.
1: He said, you cannot kill such a mighty warrior with all the weapons, better you just leave him with a shaven head.
0: Artha verachina vani,
1: artha the one who is afraid,
0: dainyamuna vedurundina vani,
1: the one who has lost all his
0: strength, nitramai marachina vani,
1: the one who has forgotten himself,
0: saukhyamuga madhyamudravina vani, saukhyamuga madhyamudravina vani,
1: the one who is intoxicated,
0: పాముడై నిలిచిన వాణి.
2: And the one who wanted refuge
0: సంపుట ధర్మము కాదు పలుకునానింది.
2: Is not righteous to kill such a person.
0: ఇంతటి తమ పుత్రులను చంపినప్పటికీ ద్రౌపది ఏమాత్రం కూడాను అశ్వత్థామ పైన క్రోధము చూపలేదు.
2: ద్రౌపది వాజ్ నెవర్ యాంగ్రీ విత్ అశ్వత్థామ దో అశ్వత్థామ కిల్ హర్ సన్.
0: ధర్మజుడు ద్రౌపది పాండవుల్లో ప్రధానమైనటువంటి యొక్క రత్నములు వంటి వారు.
2: ఇన్ఫాక్ట్ ధర్మజ ద్రౌపది పాండవస్ ఆర్ ప్రెషస్ జెమ్స్.
0: ఇలాంటి కృష్ణతత్వాన్ని ఆమె అనేక పర్యాయములు చింతిస్తూ వర్ణిస్తూ ఉండేటువంటిది.
2: In fact, she has been explaining, extolling the nature of God on several occasions.
0: Krim, Krishnaya, Govindaya.
2: Krim, Krishnaya, Govindaya.
0: Gopijana Vallabhaya.
2: Gopijana Vallabhaya.
0: Swaha. Swaha.
2: Swaha.
0: Krim.
2: Clean.
0: Krishnaya.
2: Krishnaya.
0: Govindaya.
2: Govindaya.
0: Gopijana Vallabhaya.
2: Gopijana Vallabhaya.
0: Swaha.
2: Swaha.
0: Anaga deeni oka antaratham enti.
2: What is the inner meaning of these?
0: Clean. Anaga prithvi.
2: Clean means prithvi, earth.
0: Krishnaya. Jalamu.
2: Krishnaya, water.
0: Govindaya. Agni.
2: Govindaya, fire.
0: Gopijana Vallabhaya. ఆకాశము.
2: గోపీజన వల్లభాయ ద స్పేస్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను కృష్ణుని యొక్క స్వరూపంగా భావించింది.
2: హి కన్సిడర్డ్ కృష్ణ యాజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రభు భక్తిని ప్రపంచములకు చాటినటువంటి యొక్క ద్రౌపది యొక్క తత్వము.
2: ద్రౌపది హాస్ డెమాన్స్ట్రేటెడ్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ధర్మజుడు కూడాను చాలా విశ్వసించేటువంటి వాడు.
2: And Dharmaja also had such an intense devotion.
0: ఏ క్షణమైనా కూడాను కృష్ణుని దూషించిన వాడు కాదు.
2: At any point of time, he never blamed God.
0: లేక విసుగు చెందిన వాడు కాదు.
2: He was never disgusted.
0: నిరంతరం కూడాను ఏకత్వమైనటువంటి ప్రేమ చర్చనే కృష్ణుని ఆరాధన చల్పుతూ వచ్చారు.
2: He worshipped Krishna all through with one pointed, single pointed devotion and love.
0: ఇది భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి యొక్క భక్తి సూత్రము.
2: This is the main principle of devotion in the culture of Bharat.
0: భక్తి అనేటువంటిది కేవలము నవవిధ మార్గముల లోపల లేక ఆరాధన చేతను లేక ఆనంద భజన చేతను నిరూపించేటువంటిది కాదు.
2: ట్రూ డివోషన్, ద నైన్ పాత్ ఆఫ్ డివోషన్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ బై మియర్ వర్షిప్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ అలోన్.
0: హృదయ మానసరోవరం నుండి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమ జలమే ఈ యొక్క ఆనంద భాష్మంలో కనిపించేటువంటి.
2: Therefore, devotion is that which will come out by way of tears out of that ocean contained in your heart in the form of love.
0: Kalukane vedamanandu patram pushpam phalam toyam samarpayami annaru.
2: Therefore, Veda says that you should offer the leaf or a flower or a fruit or water.
0: Patram.
2: The leaf.
0: Emiti ee patram?
2: What is this leaf?
0: Villa patrama?
2: Is it
0: tulasi dalama? లేక ఇంకే విధమైనటువంటి పత్రము.
2: వాట్ లీఫ్ ఇస్ దట్ లీఫ్ ఆఫ్ తులసి?
0: పత్రం అనగా ఏ విధమైనటువంటి ఆకులు అలములు కాదు.
2: పత్ర ఇస్ నాట్ ఆర్డినరీ లీఫ్.
0: దేహమే ఒక పత్రము.
2: బాడీ ఇస్ ద లీఫ్.
0: కనుకని ఈ దేహమనే పత్రము ఎప్పుడు రాలుతుందో, ఎప్పుడు కూలుతుందో, ఎప్పుడు కాలుతుందో.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ద లీఫ్, వెన్ ఇట్ వుడ్ డ్రాప్ డౌన్, వెన్ ఇట్స్ గోయింగ్ టు బి బర్న్డ్, వెన్ ఇట్ వుడ్ గెట్ డ్రైడ్ అప్, నో వన్ కెన్ సే.
0: కనుక సమ్మర్ వచ్చినప్పుడు ఏ విధంగా చెట్ల నుంచి ఆకులు రాలిపోతుందాయో అట్లా కాలం కట్టేటప్పటికీ దేహం కూడా రాలిపోతుంది.
2: జస్ట్ యాస్ యు ఫైండ్ లీవ్స్ ఆర్ షెడ్ ఇన్ సమ్మర్ వెన్ ద బాడీ వుడ్ డ్రాప్ డౌన్.
0: పత్రం అనగా దేహమే.
2: సో లీఫ్ మెంట్ ద బాడీ.
0: భగవంత నా ఈ దేహం అనే పత్రమును నీకు అర్పితం చేస్తున్నాను.
2: ఓ గాడ్ మై బాడీ ఈస్ లైక్ ఎ లీఫ్, ఐ ఆఫర్ అంటు యు.
0: ఏ సరి అయిన పత్రం నీకు?
2: This is the proper leaf I can offer.
0: Bilva patramu.
2: Bilva leaf.
0: Tulasi dalamu.
2: Tulasi leaf.
0: Ilanti patrani neeku arpistunnanu.
2: I am offering such leaves.
0: Edo ee naadu techinatundi patramu vaadipoyi kullipoyi kaalipoyetundi patram kaadu idi.
2: It's not the leaf that would get dried up, that would get decayed or burned.
0: Nee vichina dehame neeku oka patranga istunnanu.
2: The body is your gift. I am offering
0: back. Ee hriyamuna sridhitave ise naaku.
2: Oh God, that heart you have given me.
0: మరి దానినే అర్పించమ హితమూర్తి.
2: Oh God, I offer that heart to you. What else I am to offer to worship you? I offer all my humble salutations unto your feet.
0: Swami,
2: what sort of leaves would satisfy you? My body is the leaf that I offer unto you.
0: Pushpam.
2: Then the flower. What sort of flower?
0: Hudaya pushpamu.
2: Heart is the flower. These are the flowers which are not available in the market, like rose flower or jasmine flower and so on. If you bring such flowers, they fade out by
0: evening.
2: Whereas, my heart is a flower that would never fade away.
0: It
2: is so
0: pure.
2: It is a total. It is full of fragrance. And it is full of nectar of love. Therefore, my very heart is a flower.
0: Phalamu.
2: Then the fruit. What sort of fruit?
0: Jalu phalam kawala, apple phalam kawala, ek jambu kawala, ye phalam kawala neeku.
2: What kind of fruits that you want? Is the apple fruit or what sort of fruit? It's not the fruit born to it.
0: Manase pushpamu.
2: And then my mind is a flower.
0: Aa pushpani nee karpistunnan.
2: That I offer unto you.
0: Toyamu.
2: Then the water.
0: Toyam anaga emiti?
2: What is this water?
0: Tap water, lekapothe river water, inke vidhamaitundi yokka Ganges water, idi kaadu toyam.
2: What water? It's not the tap water or well water or Ganges water.
0: Ninnu chintistu, నీ యొక్క లీలను ఆనందిస్తూ నీ ప్రేమతత్వాన్ని నేను అనుభవిస్తూ కంటిదారులు కార్చున్నప్పుడు అది ఏ ఆనంద భాష్పము.
2: What sort of water I would offer unto you, O God, as I think of you blissfully, full of love and experience, I said tears of joy, that is the water.
0: ఇది ఏ భగవంతుడు ఆశించేది?
2: This is what God expects from
0: you. ఇది ఏ భక్తుడు అందించేది?
2: This is a devotee offers.
0: అంతేకాని క్షణభంగురమైనటువంటి యొక్క దీని లోపల ఈ యొక్క పుష్పములు పత్రములు అందుకు అందించడం కాదు.
2: నాట్ దోస్ మొమెంటరీ ద ఫ్లవర్స్ అండ్ ద లీవ్స్ దట్ ఆర్ సపోజ్డ్ టు ఆఫర్.
0: ఇది ఏ ప్రార్థన?
2: ఐ ప్రేయర్
0: సత్యభామ కృష్ణుని కొరడాల కోసమని అనేక ధనమును పెట్టి చూచింది.
2: ఈ సత్యభామ వాంటెడ్ టు బై కృష్ణ by offering wealth, money.
0: కానీ భగవంతుడు ధనము తూగుతాడా?
2: యూ విల్ నెవర్ ఫైండ్ గాడ్ బ్యాలెన్స్ టు వెల్త్. నో,
0: ప్రేమకు మాత్రమే తూగలదు.
2: యూ కెన్ ఓన్లీ వెయి గాడ్ విత్ యువర్ లవ్.
0: కనుక ఆమె దగ్గర అంత ధనం ఉందని ఆశించి గర్వపడింది.
2: సత్యభామ వాస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ బికాస్ షీ హస్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్.
0: కడపటికి విచారం కలిగి సత్యాన్ని గుర్తించుకుని రుక్మిణి దగ్గరికి వెళ్లి పాదములు పట్టింది.
2: He has realized the truth ultimately and fell at the feet of Rukmini.
0: ఆ సమయంలో రుక్మిణి
2: తులసి
0: పూజ చేసుకుంటూ ఉండినది.
2: He was offering worship with tulsi leaves.
0: నీవు బాధపడనక్కర్లేదు.
2: సిస్టర్ డోంట్ వరీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సర్వులు వాడే.
2: గాడ్ ఇన్ ఫ్యాక్ట్ విల్
0: నీకు నాకు అనేటువంటి భేదం పెట్టుకోకూడదు.
2: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్
0: సర్వాంతర్యామి
2: అండ్ యు. గాడ్ ఇస్
0: సర్వభూతాంతరాత్మ
2: అండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వ భక్తులు వస్తాడు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ హి ఇస్ సబ్జెక్ట్ టు ఆల్ డివోటీస్.
0: ఏకంగా అనుభవించాలనుకుంటే ఇది మంచిది కాదు.
2: యు కెనాట్ హావ్ హిమ్ ఆల్ బై యువర్
0: సెల్ఫ్. స్వార్థానికి నీవు గురి కావద్దు.
2: డోంట్ బి సెల్ఫిష్
0: అని చెప్పి వచ్చింది పాపం వెంట.
2: So saying, Rukmini followed Satyabhama.
0: Narada unnadu akkada.
2: Narada was there.
0: Narada gnanamnu bodhinchetunti vaade.
2: Narada teaches wisdom.
0: Kani appudu ee Satyabhamaku ee ahankaram nirmoolam gaavinchalane uddeshamto.
2: In order to kill the ego in Satyabhama.
0: Amma Rukmini.
2: Rukmini.
0: Meeru tunchagalara ee Krishnunni?
2: Can you balance Krishna's weight?
0: Narada. Roopamunaku naamame sariyaina tookamu. నామమునకు రూపమే సరియైన తూకం.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ వుడ్ ఈక్వల్లీ వెయి దట్ ద ఫామ్. సో ఆల్సో ద ఫామ్ వెయిట్ దట్ ఆఫ్ ది నేమ్.
0: కాబట్టి కృష్ణ రూపమునకు కృష్ణ నామమే సరియైన తూకం.
2: సో ఫర్ కృష్ణాస్ ఫామ్ ది కరెక్ట్ వెయిట్ వుడ్ బి హిస్ నేమ్.
0: నాదు రూల్కే లేదు.
2: నాదు వాజ్ నాట్ దట్
0: అమ్మ. సాకార రూపమునకు నిరాకార నామం నాకు ఇస్తే నాకు వచ్చిన ఫలితం ఏమిటి?
2: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ హాస్ గాట్ ఎ డెఫినెట్ ఫామ్, వేరేస్ నేమ్ ఇస్ ఫార్మ్లెస్. వాట్ ఇస్
0: సాకార రూపమునకు సాకారమే నాకు అందించాలి అన్నాడు.
2: ఫర్ ఎ ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్ యు షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ఫార్మ్ దేర్.
0: అప్పుడు చేతిలో ఉన్న తులసి దళం తీసుకుంది.
2: దెన్ షీ హెల్డ్ ద తులసి లీఫ్.
0: పత్రము
2: ఏ లీఫ్?
0: పుష్పము
2: ఏ ఫ్లవర్?
0: ఫలము
2: ఏ ఫ్రూట్?
0: తోయము
2: వాటర్.
0: భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమే
2: If it were to be true, O God, that you would submit yourself to a devotee, let you balance to the weight of this tulsi leaf. He kept the tulsi leaf there.
0: Krishnani vesindi.
2: While saying Krishna, she
0: Krishnanamam
2: kept
0: Krishnani tuchindi sariyanga.
2: And in fact, Krishna's name
0: tulsi
2: was equal to the weight of Krishna's form. And tulsi leaf is an extra weight.
0: Extra weight aipoyindi.
2: It has become extra weight now.
0: Kanukane bhaktiki chikkeetundi vaadu bhagavantudu kani ik deeniki labhinchadu.
2: You can catch God by your devotion by not in another way.
0: భక్తి కంటే మించినటువంటిది అతను తూచేటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడా నువ్వు భారతదేశము తులసీదళమునకు తూగుదుగాక.
2: లెట్ యు వే లెట్ యు బ్యాలెన్స్ టు ద వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
0: వేసింది పాపం.
2: హి కెప్ట్ ది తులసి లీఫ్ దేర్.
0: కృష్ణాని

0: నథింగ్ అదర్ దాన్ బియాండ్ డివోషన్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడా నువ్వు భారతదేశము
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్
1: భారతీయ కల్చర్ లోపల భక్తికి ప్రధానమైన స్థానం అందించింది.
0: సిన్స్ ఏన్షియంట్ డేస్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాడ్ హెల్డ్ హై ద పాత్ ఆఫ్ డివోషన్.
1: భక్తికి మించినటువంటి యొక్క ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ వెల్త్ గ్రేటర్ దాన్ డివోషన్.
1: భక్తికి మించినటువంటి ఏ యొక్క తూకము మరొకటి రాదు.
0: నథింగ్ ఈక్వల్స్ డివోషన్.
1: అట్టి పవిత్రమైనటువంటి భక్తిని ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: That sacred devotion is in every human being.
1: ప్రతి మానవుని యొక్క దీని యందు కూడాను
0: in every human being
1: ఏడు చక్రాలు ఉంటున్నాయి.
0: There are seven chakras, wheels.
1: షట్ చక్రములు అంటారు.
0: They are called షట్ చక్రాలు.
1: అనగా లోకములో చక్రములను ఉద్దేశించి చెప్పేటువంటి వాడు అనేక రకములుగా ఉంటున్నారు.
0: There are many people that give varied interpretation.
1: కానీ ఈ షట్ చక్రముల లోపల రెండు చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
0: Among these షట్ చక్రాలు, six, two are most
1: ఒకటి
0: important.
1: హృదయ చక్రము.
0: వన్ హృదయ చక్ర.
1: రెండవది సహస్రార చక్రము.
0: నెక్స్ట్ వన్ ఇస్ సహస్రార.
1: ఈ హృదయ చక్రమునే హృదయ కమలము అన్నారు.
0: ద వీల్ ఆఫ్ ద హార్ట్ హృదయ చక్ర ఇస్
1: సహస్రార చక్రమునే సహస్ర కమలము అన్నారు.
0: ద సహస్ర చక్ర ఇస్ ద లోటస్ విత్ సహస్ర థౌసండ్ పెటల్డ్ లోటస్.
1: కనుక ఈ రెండు చక్రముల యొక్క తత్వమును చక్కగా గుర్తించుకున్నప్పుడు
0: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ దిస్ వీల్ టు
1: భగవంతుడు వారికి వశులవుతాడు.
0: నేచురల్లీ యు విల్ హావ్ గాడ్.
1: ఈ షట్ చక్రము లోపల ఎనిమిది చాలా రేఖలు ఉంటున్నాయి.
0: ది షట్ చక్రస్ హావ్ గాట్ 8 పెటల్.
1: ఎనిమిది రేఖలతో కూడినటువంటిది ఈ షట్ చక్రంలో.
0: అండ్ దిస్ చక్రస్ హావ్ గాట్ ది చక్రము.
1: ఈ ఎనిమిది రేఖలతో ఉంటుండాలి ఇది కళకళలాడుతూ.
0: విత్ ఆల్ దిస్ 8 దే షైన్.
1: అయితే ఒక్కొక్క రేఖ ఒక్కొక్క దీని యందు వాలి ఉంటుంటుంది.
0: హౌఎవర్ ఈచ్ హస్ గాట్ ఎ స్పెషల్ ఆస్పెక్ట్.
1: సహస్రార చక్రముల పైన ఒక్కొక్క దళం పైన ఒక్కొక్క ఇది దళం వాలి ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇన్ దట్ సహస్రార ద థౌసండ్ పెటల్ వన్ ఇట్ ఫాల్స్ బ్యాక్.
1: ఒక్కొక్క దళమునకు కూడాను షోడశ కళలతో నిండి ఉంటాడు భగవంతుడు.
0: ఈచ్ పెటల్ హ్యాస్ గాట్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఒక్కొక్క రేఖ పైన కూడా ఉంటుంటాడు.
0: అండ్ దేర్ ఫోర్ హీ దేర్ ఇన్ ఈచ్ ఆఫ్ దట్ రేఖ ద రే.
1: కనుక 1000 దళములు యందు ఈ ఒక్కొక్క దానికి 16 దళములతో ఎత్తించినప్పుడు 16,000 గోపికలుగా మారిపోయినారు.
0: అండ్ దేర్ఫోర్ ద 1000 పెటల్స్ విత్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ ఈచ్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 16,000 గోపికాస్.
1: 16,000 మంది గోపికలుగా తయారయ్యేటప్పటికి
0: దో దేర్ 16,000 గోపికాస్
1: భగవంతునికి అర్పితమైపోయినారు.
0: దే ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ టు గాడ్.
1: అయితే దీనికి నాయకుడు ఎవరు?
0: దెన్ హూ ఇస్ ద మాస్టర్?
1: భగవంతుడే.
0: గాడ్ ఇస్ ద మాస్టర్.
1: ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ చేత మనం ఈ దళములను తీసుకోవడానికి ఎవరికైనా అధికారం ఉంటుంటుంది.
0: బై ద కమాండ్ ఆఫ్ లార్డ్ ఎవ్రీవన్ హస్ గాట్ రైట్ టు కలెక్ట్.
1: భగవంతుని హక్కు అయినటువంటి యొక్క ఈ దళములను భగవంతుని ఆజ్ఞ లేకుండా పుచ్చుకోవటము ఇది ఎవరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ గాడ్స్ ప్రాపర్టీ. వితౌట్ హిస్ కమాండ్ అండ్ పర్మిషన్ నోబడీ కెన్ యాక్సెప్ట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సీత భూజాత.
0: సీత ఈస్ ద డాటర్ ఆఫ్ మదర్.
1: ఈమె రాముని యొక్క పత్ని.
0: షీఈస్ ది కాన్సర్ట్ ఆఫ్ రామ.
1: ఆమెపై రాములకు సర్వ హక్కు ఉంటుండాలి.
0: రామ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ సీత.
1: కనుకని అతను సీతకు పతి అయినాడు.
0: సో హీస్ ద మాస్టర్ ఆఫ్ సీత.
1: సీతాపతి రాముడు.
0: రామ ఈజ్ సీతాపతి.
1: పతి ఆజ్ఞను తెలుసుకోకుండా
0: వితౌట్ నోయింగ్ ది కమాండ్
1: ఆమెను రావణుడు దొంగిలించుకుని పోయాడు.
0: రావణ అబ్డక్టెడ్ హర్.
1: పతి ఆజ్ఞను మించి ఆమెను తీసుకుని పోవటం చేత తాను ఏమనిపించాడు.
0: సిన్స్ హీస్ టేకెన్ హర్ కిడ్నాప్డ్ హర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్.
1: అన్ని కష్టములకు గురి అయిపోయాడు.
0: హి సఫర్డ్ ఆల్ లాసెస్.
1: తరాతురికి మండోదర్ చెప్పింది.
0: ఫైనల్లీ మండోదర్ ఈ సైడ్
1: రావణ
0: రావణ
1: రామచంద్రుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: రామ ఈజ్ వెరీ గాడ్ హిమ్.
1: ఈమె సీతా మాత.
0: అండ్ హియర్
1: గొప్ప పతివ్రతరాలు.
0: సీతా ఈజ్ మదర్.
1: ఈమెను నీవు తీసుకుని రావడం చాలా పొరపాటు.
0: ఈజ్ యువర్ బిగ్ మిస్టేక్ టు హావ్ బ్రాట్
1: హర్. పొరపాటే కాదు తప్పు.
0: ఈజ్ అ బిగ్ మిస్టేక్.
1: రాముడు ఆజ్ఞ లేకుండా నీవు ఈమెను ఏ విధంగా తీసుకుని వచ్చావు?
0: వితౌట్ కమాండ్ పర్మిషన్ రామ హౌ హావ్ యు బ్రాట్ హర్.
1: ఇప్పుడైనా కూడా ఈమె తీసుకుని పోయి రాములకు అప్పచెప్పి రామని చెప్పింది.
0: అట్లీస్ట్ ఈవెన్ నౌ హ్యాండ్ హర్ ఓవర్ టు రామ.
1: కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అతను ఏమాత్రం అంగీకరించలేదు.
0: ఇన్ ఈవిల్ టైమ్స్ ద మైండ్స్ ఆర్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: ఈ 16,000 మంది గోపికలు కూడాను
0: all the 16,000 gopikas
1: shodash kalalato nindinatvanti oka paramatmani oka sattude.
0: They are the property of God himself.
1: sahasrara padmulanni kudanu
0: all the 1000 petal lo
1: akka dalamanto kudinatvanti oka aakaramule
0: they have got that very

0: Palm of the flowers.
1: ఇది ఏ యోగులంతా
0: దిస్ మెసేజెస్
1: ఈ అష్టదళములు దీన్ని ఆశ్రయించుకొని
0: They are after these eight petals.
1: సహస్ర పద్మములో ప్రవేశించి
0: They have gone into the thousand petaled one.
1: తరగని ఆనందాన్ని అనుభవించారు.
0: And they enjoyed
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది సహస్ర పద్మ నుంచి వచ్చింది.
0: And this ecstasy is the product of thousand petaled one. సహస్ర
1: కనుక
0: సో
1: ఈ విధమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దైవాన్ని మనం పఠించినప్పుడే ఈ యొక్క సమానమైనటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: When once we follow the command of God, you will attain the state of bliss.
1: అష్టదళములు యందు అష్టరాణులు అని పెట్టాడు.
0: The eight petaled one represent eight queens.
1: సహస్రదళములు యందు 16,000 గోపికలు అన్నారు.
0: The thousand petaled one with 16 aspects each, 16,000 gopikas.
1: చేరినప్పుడు కృష్ణుని యొక్క హృదయ కమలమే అదంతా.
0: They all represent the lotus, the heart of Krishna.
1: కమలముల యొక్క అనేక రేఖలుగా ఉంటున్నాయి.
0: And the lotus has so many petals.
1: రేఖలు వేరైనప్పుడు కమలం వేరుగా ఉండదు.
0: The petals and the flower are not separate.
1: కనుక దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దైవ హృదయంలో మనం ఒక రేఖలుగా తయారు కావాలి.
0: Therefore, in order to attain the divinity, we should become petals.
1: ఆ రేఖలు ఏ రీతిగా ఉండాలి?
0: The lotus flower of heart of God.
1: కర్మ ఫల రహితమైనటువంటి యొక్క పరమశాంతమైనటువంటి రూపకంగా ఉండాలి.
0: Therefore, we should be in a state of peace. Not in anticipation of any rewards to our actions.
1: నీ ప్రేమనంతా కూడా నువ్వు రేఖల్లో ఇమిడ్చాలి.
0: And you should see that the nectar of
1: your love.
0: You should feel love in your heart.
1: నీ ఆనందమును అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ బ్లెస్.
1: కనుక దైవత్వమును గుర్తించినటువంటి గోపికలు
0: గోపికాస్ హూ హావ్ రికగ్నైజ్డ్ డివినిటీ
1: కృష్ణుని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ డిస్క్రైబింగ్ నరేటింగ్ కృష్ణ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అనేక రకములుగా కష్టపడుతూ వచ్చారు.
0: దే వర్ సఫరింగ్.
1: కృష్ణుడు మదురుకుపోయాడు.
0: కృష్ణ లెఫ్ట్
1: మదురుకుపోయినటువంటి కృష్ణుడు రాలేదు.
0: హి డిడ్ రిటర్న్.
1: మేము జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ వి కంటిన్యూ టు లివ్?
1: కృష్ణుడు లేని జీవితం మా జీవితం కానే కాదు.
0: ఇట్స్ లైఫ్ లెస్ వితౌట్ కృష్ణ.
1: కనుక కృష్ణ
0: ఓ కృష్ణ
1: ఒక్కతూరి వచ్చి పొమ్మన్న చెప్పి కోరారు.
0: యు కమ్ ఆన్ విజిట్ అట్ లీస్ట్ వన్స్ దే ప్రేడ్.
1: కానీ ఒకతూరి వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ కేమ్.
1: వచ్చేటప్పటికి గోపికలందరూ కూడాను బండబారిపోయారు.
0: As he came, the gopikas were simply barren, dry.
1: హస్తపంజరముగా నించిపోయారు.
0: They have come down to the level of skeleton.
1: ఆకలి లేదు, దప్పి లేదు, తిండి లేదు, తీర్థం లేదు.
0: They have no food, they have no drink, they sacrifice
1: everything. లోపలి వారి దేహాన్ని అర్పితం గావిస్తూ వచ్చారు.
0: In fact, they offered their bodies to Krishna.
1: ఆ విధంగా అర్పితం గావించినప్పుడు
0: when they offered,
1: ఒక్కతూరి మీరు భుజించి ఆనందాన్ని అనుభవించండి అని ఆశించాడు కృష్ణుడు.
0: కృష్ణ వాంటెడ్ దెమ్ టు హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: కృష్ణ మా ఆహారం ఏమిటి?
0: వాట్ ఈస్ అవర్ ఫుడ్?
1: నీ వేణుగానమే మా ఆహారం.
0: ద మెలడీ, ద మ్యూజిక్ ఆఫ్ యువర్ ఫ్లూట్ ఈస్ అవర్ ఫుడ్.
1: దానికంటే మించినటువంటి ఆహారం మాకు వేరు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫుడ్ అదర్ దాన్ ద మెలడీ ఆఫ్ యువర్ ఫ్లూట్.
1: అప్పుడు రాధ చెప్పింది.
0: దెన్ రాధ సార్
1: పాట పాడు మా కృష్ణ పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా పలుకుతే నెల్లొలుగునటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా.
0: కృష్ణ సింగ్ ఫర్ అస్, ఫిల్ అవర్ హార్ట్స్ విత్ యువర్ నెక్టర్ ఇన్ వర్డ్స్. So that will be joyful.
1: Veda saramantadisi.
0: Collecting the essence of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Converted into the Brahman of the sound.
1: Venu Vandu Tirugabosi.
0: And filling it up in the flute.
1: Nada Rupa Muganu Machi. Pata Padu Ma Krishna.
0: Convert the whole thing into the divine sound and make it a melodious music out of your
1: throat.
0: How do you sing? You collect the essence of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: And you convert it. And you convert it into sound of Brahman.
1: Tirugamosi.
0: And you fill it up there in flute.
1: Gana Rupa Muganu Machi. పాట పాడు కృష్ణ.
0: అండ్ యు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు మెలోడియస్ మ్యూజిక్ అండ్ సింగ్ ఫర్ us.
1: ఆ యొక్క చెట్ట లోపల ఒక ఇది ఉంటాయి, ఎదురు ఎదురు తోట, ఎదురు తోటలో ఎదురు ఎదురు.
0: that bushes around over there,
1: కొమ్మలు తుంచాడు.
0: And he they just plucked a branch.
1: అక్కడ దానిని వేణువుగా మార్చాడు.
0: Bamboo is converted into a flute.
1: దాని యొక్క పాటలు పాడి వినిపించాడు.
0: And then he made the flute and sang for them.
1: ఆ వినిపించే సమయంలోపలే రాధ ప్రాణం వదిలింది.
0: As Krishna was playing on his flute, in fact, I've been waiting for your music. This is
1: enough.
0: Krishna never touched that flute since that day.
1: భక్తులు ఏ విధంగా భగవంతునికి అర్పితం అవుతున్నారు, భగవంతుడు కూడా భక్తులకు ఆ విధంగా అర్పితం అవుతుంటాడు.
0: As the devotee offers himself to God, so also God offers himself to the devotee. As is the feeling, so is the result.
1: Feeling ఎట్లా ఉంటాదో తన ఫీలింగ్ కూడా అట్టే ఉంటాడు.
0: As is your feeling, so is the feeling of God too.
1: ఎప్పుడు భగవంతుడా భగవంతుడా అని మీరు అనుకుంటుంటే వాడు ఎప్పుడు కూడా భక్తుడా భక్తుడా భక్తుడా అనుకుంటుంటాడు.
0: If you repeat the name of God again again, God also speaks of you, devotee, devotee, like that.
1: కనుక భగవంతునికి వేరే చింత లేదు.
0: God has no other thought.
1: భక్తునికి భగవంతుని చింతనే.
0: Devotee thinks of God.
1: భగవంతునికి భక్తుని చింతనే.
0: God thinks of devotee only.
1: కనుక ఈ ఇరువురికి ఉండేటువంటి మధ్యలో ఎవరు కూడా చేరడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ స్టాండ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని,
0: సచ్ ఎ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్,
1: పాండవులు జగత్తునకు వ్యాప్తి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ వాస్ పబ్లిసైజ్డ్.
1: ఎన్ని కష్టములకు అయిపోయారు, ఎన్ని బాధలకు గురి అయిపోయినారు, ఎన్ని అవమానంలో భరించారు,
0: ఆల్ హ్యూమిలియేషన్.
1: అయినప్పటికీ కృష్ణనామాన్ని మాత్రం వదలలేదు.
0: They could bear, but they never gave up Krishna's name.
1: ఆ నామమే మా యొక్క మాధుర్యము.
0: In fact, the sweetness
1: of ఆహారము.
0: That is our food.
1: ఆ నామమే మా యొక్క దాహము.
0: And that is our thirst.
1: ఈ విధంగా కృష్ణనామాన్ని నిరంతరము స్మరిస్తూ స్మరిస్తూ జపిస్తూ కాలాన్ని సార్థకం గావించుకున్న వారు పాండవులు.
0: పాండవ chanted, they did penance, they repeated God's name again and redeemed their life.
1: మా జీవితంలో కృష్ణుడు ఫస్ట్.
0: Krishna comes first in our life.
1: Relations, ee sainyamu ivanta kuda next.
0: Relations, battalions of army come next.
1: Pandavulu last.
0: Pandavas, we come in the last.
1: Ee vidhanga bhavinchi varu Krishnuni aaradhana chestu vachevaru.
0: That was their feeling as they worshiped Krishna.
1: Kauravulu atta kadu.
0: Kauravas are not like that.
1: First Kauravulu.
0: We come first Kauravas.
1: Next relations.
0: Next relation.
1: Last Krishnudu.
0: Krishna comes in the last.
1: Last, last.
0: As they kept Krishna in the last, L-A-S-T, they are lost, M-O-S-T.
1: జీవితంలో దేవుడు ఫస్ట్.
0: సో ఇన్ అవర్ లైఫ్ గాడ్ కమ్స్ ఫస్ట్.
1: దేవుడు మొట్టమొదటి వాడైనప్పుడే జగత్తంతను మనం ఆశ్రయించవచ్చును.
0: When God comes first, you can expect the world.
1: లేకపోతే జగత్ ఎక్కడిది?
0: When there is no God, how do you expect the world to sustain?
1: దేవుడు ఉంటేనే జగత్తు.
0: When there is a creator, there is creation.
1: దేవుడు జగత్తు జగత్తే కాదు.
0: There cannot be creation without the creator.
1: జగత్తు.
0: జగత్.
1: జగత్. రావటం పోవటమే ఈ జగత్.
0: జాగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్. జాగత్ కమ్స్ అండ్ గోస్.
1: కదిలిపోయేటువంటిది ఈ జగత్తు.
0: దట్ విచ్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కదలని వాడు మెదలని వాడు భగవంతుడు ఒక్కడే.
0: వన్ హూ డజంట్ మూవ్, ద చేంజ్లెస్ ఇస్ గాడ్.
1: అతను ఒక్కడే శాశ్వతుడు.
0: ఈస్ పర్మనెంట్.
1: శాశ్వతమైనటువంటి వారిని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన స్థానం కూడా మనం పొందుతాం.
0: ఇఫ్ యూఆర్ ఆఫ్టర్ దట్ పర్మనెంట్ గాడ్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఎన్ని జపములు ఎన్ని తపములు ఎన్ని ధ్యానములు ఎన్ని యోగం చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పెనెన్స్ అండ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని మనం ఆశ్రయించాలి.
0: వీ షుడ్ బి ఆఫ్టర్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు
1: శాశ్వతమైనటువంటి దాన్ని మనం ఆశ్రయించినప్పుడే శాశ్వతమైన ఆనందం కూడా లభ్యమవుతుంది.
0: దెన్ వన్స్ యూ సరెండర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్, దెన్ యూల్ హావ్ పర్మనెంట్ రిజల్ట్.
1: అనిత్యమైన దాన్ని ఆశించకూడదు.
0: నెవర్ ఎక్స్పెక్ట్ మొమెంటరీ ఎఫెమెరల్ థింగ్.
1: అసత్యమైన దాన్ని మనం వరించకూడదు.
0: డోంట్ బి ఆఫ్టర్ ఫాల్స్.
1: ఈ జగత్తంతా కూడా అనిత్యము అశాశ్వతమే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్. కనుక
1: భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్తూ వచ్చాడు.
0: సో గాడ్
1: అనిత్యం అసుకం లోకం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎఫెమెరల్ అనిత్యం అసుకం.
1: భజస్వమాం అన్నాడు.
0: ప్రే టు గాడ్ కంటిన్యూస్లీ.
1: ఇదంత అనిత్యము అసుకము.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: మిజరీ. రేపు పోతుంది.
0: A temporary comes today and passes off tomorrow.
1: భగవంతుడు ఎప్పటికి రాడు ఎప్పటికి పోడు.
0: గాడ్ నెదర్ కమ్స్ నర్ గోస్.
1: రాక పోకలు లేనిటువంటి ఒక రాజమూర్తి కృష్ణుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ ఇస్ ద వన్ హూ హాస్ నైదర్ ఎంట్రన్స్ నార్ ఎగ్జిట్.
1: కనుకనే అతన్ని గోపికలు అన్ని విధములుగా కూడా ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో గోపికాస్ ప్రేడ్ టు హిమ్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ దే డిలైటెడ్. దే హాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి మాధుర్యము,
0: The sweetness in the divinity.
1: దైవత్వములో ఉన్నటువంటి ప్రేమ తత్వము.
0: The principle of love in divinity.
1: అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: Can never describe in a specific way.
1: ఎంత వర్ణించినప్పుడు అది తనివి తీరినటువంటిది.
0: And you cannot satisfy to get it
1: saturated. ఒక దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా వర్ణించగలరు?
0: Is it possible for you to narrate in full the divinity?
1: కాన పాండవులు ఈ విధంగా కృష్ణనామస్మరణ చేతనే కాలములు గడుపుతూ వచ్చారు.
0: పాండవ స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: భక్తుల నిమిత్తమే కృష్ణుడు ఎంత హీనమైనటువంటి పని అయినా చేస్తాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఎ డివోటీ గాడ్ ఈస్ ప్రిపేర్డ్ టు డూ ఎనీ సింపుల్ మీన్ యాక్ట్.
1: నిన్న చెప్పాను 11వ సంవత్సరంలో రోము ఋషివనం లోపల
0: అట్ ది ఏజ్ ఆఫ్ 11
1: ద్రౌపది ధర్మజుడు నడుచుకుంటూ పోతున్నారు.
0: అండ్ ది ఇయర్ ఆఫ్ 11 Well, they were just passing by
1: the forest.
0: Draupadi saw a very big fruit.
1: Nata, ee pandu ee naatiki mana andarikkudunu aaharanga undochunu.
0: In the 11th year, when she noticed that very big fruit, she wanted that fruit for
1: them. Vetukuntu Arjunudu
0: vachadu. And Arjuna came in search of them.
1: Kottadu ammuto.
0: And he had hit that fruit with an arrow.
1: Padindi.
0: It fell on the ground.
1: Padeteppudiki Arjunudu ettadaniki prayatnam chesadu.
0: Arjuna was making an attempt to So
1: తిరిగి ధర్మజుడు ఎత్తాడు.
0: ధర్మజ్ ఆల్సో అసిస్టెడ్.
1: ద్రౌపది ముగ్గురు చేరారు.
0: ద్రౌపది ఆల్సో జాయిన్.
1: కదిలించలేకపోయారు.
0: కుడ్ నాట్ షేక్ ది ఫ్రూట్.
1: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయును.
0: ఓ గాడ్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్ వుడ్ నాట్ మూవ్ విత్
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్.
1: కారణ అకారణ. తిదివిరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, పది గలంగరు, బుధము చెందరు, భూమిని కొందరు, భూవేకమును వర్తించేదని కడు విర్రవీగదురు. కాని చివరికే వేడికేది సంభవించును తెలియదాలనంత వారనైనా కదలదు నీది సంకల్పం లేనిది అన్నాడు. కాబట్టి నీ సంకల్పం లేకుండా ఇది కదలడానికి వీలు కాదని కృష్ణ అనుకున్నాడు.
0: ఓ కృష్ణ, నథింగ్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డివైన్ వే.
1: ఈ అవస్థలో పడుతూ ఉండినట్టే భీముడు నకులు సహదేవుడు కూడా వచ్చారు.
0: భీమ నకుల సహదేవ రీచ్ ద స్పాట్.
1: భీముడు వచ్చాడే అనుకుని వీళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు.
0: దే వర్ సో హ్యాపీ బికాస్ ద స్ట్రాంగ్ భీమ వాస్ దేర్.
1: భీముడు భుజబలము, బుద్ధిబలము, గదబలము, అన్ని బలములు ఉన్నటువంటి వాడు భీముడు.
0: బికాస్ భీమ హాస్ గాట్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్
1: పట్టుకున్నాడు.
0: అండ్ హీ జస్ట్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కానీ కదిలించలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ షేక్ ద ఫ్రూట్.
1: రెండు భుజములు ఉపయోగపెట్టాడు.
0: హీ జాయిన్డ్ బోత్ ద హ్యాండ్స్.
1: ఏ మాత్రము చాలలేదు.
0: ఇట్ వాస్ నాట్ ఎనఫ్.
1: ఈ పంచ పాండవులు, ద్రౌపది ఐదు ఆరు మంది చేరి దాన్ని ఎత్తలేకపోయారు.
0: ఫైవ్ పాండవస్ అండ్ ద్రౌపది ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ కుడ్ నాట్ లిఫ్ట్ ద హెవీ ఫ్రూట్.
1: చేస్తుండే సమయం లోపల ఆ రోమ ఋషి యొక్క రోమములంతా లేస్తూ లేస్తూ వచ్చాయి.
0: As they have been doing all that, the hair of that sage Roma Rishi started moving,
1: shaking.
0: In fact, for the very same fruit Roma Rishi has been in dependence. It is immortal fruit. When once I partake this fruit, I don't need to have any food or drink.
1: భగవంతుడు అమృత స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: కనుక ఈ ఫలమును అనుభవించడం చేత భగవంతుని కూడా అనుభవించిన వారం అవుతాం.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వి పార్టేక్ దిస్ ఫ్రూట్ ఇట్ అమౌంట్స్ టు
1: రోమ ఋషి
0: ఎంజాయింగ్ ది డివైన్ హింసెల్ఫ్. రోమ ఋషి ఇస్ ఎ నోబుల్ వన్.
1: క్రమక్రమేణ వెంటుకు లేస్తూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది హెయిర్ స్టార్టెడ్ గెటింగ్ అప్.
1: పాండవులు కట్టివేయడానికి సిద్ధమైపోతూ వచ్చాయి.
0: దే వర్ ఆల్ రెడీ టు అరెస్ట్ పాండవ.
1: ద్రౌపది భయపడిపోయింది.
0: ద్రౌపది వాస్ afraid of situation.
1: ఇంత కాలము కాపాడిన కాపాడం వేరు కాదు, ఈనాడు మీరు కాపాడాలి.
0: కృష్ణ, యూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ us all along, but now it's more important now.
1: ఎన్ని రీతులుగానో మీరు కాపాడుతూ వచ్చారు.
0: యూ సేవ్డ్ us in several ways.
1: ఎలాంటి పరిస్థితుల్లోనో మిమ్మల్ని రక్షిస్తూ వచ్చారు.
0: In all circumstances you have helped us.
1: నీవే తప్ప నీ తప్ప ఇంకెవ్వరు లేరు మాకు.
0: ఓ కృష్ణ, యూ హావ్ నో అదర్ రిఫ్యూజ్ అదర్ దెన్ యూ.
1: కృష్ణ ఆపత్ బాంధవాన్ని గట్టిగా అరిచింది.
0: ఓ కృష్ణ, యూ ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్లాన్, షీ షౌటెడ్.
1: వచ్చాడు నవ్వుకుంటూ.
0: Krishna came there smiling.
1: ఏమి చెల్లి, ఎందుకోసం ఇంత గట్టి గరుస్తున్నావు?
0: సిస్టర్, వై ఆర్ యూ షౌటింగ్?
1: ఫలంలో కోరిందే నీవు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ ద ఫ్రూట్.
1: ఇప్పుడు నీవు అనుభవించు.
0: కమ్ ఆన్, ఈట్ ఇట్.
1: కృష్ణ, నాకు తెలియకుండా నేనేదో కోరాను.
0: అన్నోయింగ్లీ ఐ వాంటెడ్ ద ఫ్రూట్.
1: మానవులో అయినటువంటి మాకు ఈ ప్రజ్ఞానం ఎట్ట వస్తుంది?
0: వీఆర్ జస్ట్ హ్యూమన్, వీ డోంట్ అండర్స్టాండ్ ది రియాలిటీ.
1: కాబట్టి ఈ నిమిషంలో మీరు మమ్మల్ని రక్షించాలి అన్నారు.
0: యూ హావ్ టు ప్రొటెక్ట్ అస్ అట్ దిస్ మోమెంట్.
1: అప్పుడు కృష్ణుడు ఒక యుక్తి చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్ ఏ సింపుల్.
1: భగవంతుడు ఏ యుక్తి చెప్పినా, ఏ చిన్న పదం చెప్పినా, ఎటువంటి పని చేసినా అంత భక్తుల కోసమే కానీ తన నిమిత్తం కాదు.
0: Whatever God does, whatever He says, whatever simple word that He utters, it is for the devotee only.
1: ఇది నేను చేయడానికి వీలు కాదు.
0: Krishna said, it's not possible for me to do it. In fact, I move about in the realms of the mind of the sages. They too belong to me.
1: Kanuka, Dharmaja, meeru aidu mandi cheri, Draupadito paatu, meeru Rishivananiki pondi.
0: And so he said, Dharmaja, along with brothers in Draupadi, go to the
1: ashramaniki pondi.
0: You go to his ashram.
1: Ippudu atanu mimmalni sepinchadaniki siddhamai vastunnadu.
0: That sage is ready to curse you right now.
1: మీరు వెళ్ళండి.
0: యు గో దేర్.
1: నేను వచ్చిన తర్వాత ఏ దానికి మీరు జవాబు చెప్పకండి.
0: బై ది టైమ్ ఐ రీచ్ దేర్ డోంట్ రిప్లై.
1: మౌనం వహించండి అన్నాడు.
0: అబ్జర్వ్ సైలెంట్.
1: ఇది జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
0: సెడ్ బీ కేర్ఫుల్ కేర్ఫుల్.
1: పాండవులు వెళ్ళారు.
0: పాండవాస్ వెంట్.
1: ఆ రోమ ఋషి క్రోధం చోత నిండి ఉన్నాడు.
0: రోమ ఋషి వాస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్
1: పాండవుని శపించడానికి బయలుదేరుస్తున్నాడు.
0: హి వాస్ రెడీ టు కర్స్ అబౌట్ టు కర్స్.
1: ఆ సమయంలో పాండవులు ఆ యొక్క ద్వారంలో ప్రవేశించారు.
0: పాండవాస్ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద డోర్.
1: ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని క్రోధంతో మాట్లాడుతున్నాడు.
0: రోమ ఋషి సేజ్ ఆస్ హూ ఆర్ యూ వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: ఈ విధంగా సంభాషణలు జరిగేటువంటి ఆకాలకు ఆ బ్రాహ్మణ ఆసన్నమా అన్నట్టు అప్పటికప్పుడు సరిగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు.
0: యాజ్ ద కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అపాయింటెడ్ రైట్ డాట్ ఆఫ్ టైమ్ కృష్ణ అరైవ్డ్
1: తక్షణమే.
0: ఇమీడియట్లీ
1: ఋషిమాశ్రమ సంచారుడైనటువంటి వాడు కనుక ఋషి చెప్పాడు, స్వామి ఎందుకు మీరు మా ఆశ్రమానికి వచ్చారు, నేను ఎంత అదృష్టవంతును, ఈనాడు ఏ ఫలితమో ఏ అదృష్టమో అని చాలా వర్ణిస్తుంటూ వచ్చున్నాడు.
0: As God dwells in the realms of the heart of the sages, and he was Krishna was received by Roma Rishi and said, what a good fortune I have, how lucky I am.
1: ఈ రోమ ఋషి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు పంచ పాండవులకు ఒక్కొక్కరికి సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాడు.
0: As Roma Rishi was saying all his praises in praise of God, and Krishna started prostrating before all Pandavas. And
1: he Arjunaku namaskaram chesadu, Bhimuniki namaskaram chesadu, Nakula Sahadevuniki namaskaram chesadu, Draupadi kuda namaskaram chesadu.
0: Krishna was prostrating in front of everybody, Dharmaja, Arjuna, Bhima, Nakula, Sahadeva, including Draupadi.
1: Draupadi kuda namaskaram chesetappudiki ee Roma Rishiki chaala aashcharyam vesindi.
0: Roma Rishi was very much surprised watching this scene.
1: కృష్ణుడు సాక్షాత్ నారాయణమూర్తి.
0: కృష్ణ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
1: ఇతనే వీరికి నమస్కారం చేస్తుంటే వీరి ఇంకా నారాయణమూర్తి కంటే పెద్దవారు ఏమో.
0: When God himself is prostrating in front of these people must have been greater than God.
1: ఆయొక్క ఋషి కూడాను పాండవులకు నమస్కారం చేశారు.
0: So the sage also fell at the feet of these Pandavas.
1: పాండవులకు నమస్కారం చేసేటప్పటికి ఇంకా ఆయన లొంగిపోయినట్టే.
0: And when once he does that prostration, it means he has submitted himself.
1: కోపం చల్లారింది.
0: And the anger was pacified.
1: శాంతి శాంతి శాంతి అన్నాడు కృష్ణుడు.
0: And Krishna said, let there be peace and
1: peace. ఎందుకు మూడు పర్యాయం శాంతి అంటారు?
0: Why do you repeat this word peace thrice?
1: అది భౌతిక శాంతి.
0: And then at the physical level?
1: ఆధ్యాత్మిక శాంతి మానసిక శాంతి.
0: The mental peace and spiritual peace.
1: అది భౌతికము ఆధ్యాత్మికము అది సుఖము. అనగా మూడింటి దేహరీతిగా మనస్సు రీతిగా ఆత్మరీతిగా మూడింటి ఎందుకు శాంతి పొందాలి అన్నాడు.
0: లెట్ దేర్ బి పీస్ అట్ ద ఫిజికల్ లెవెల్ అట్ ద సైకలాజికల్ లెవెల్ అట్ ది స్పిరిచువల్ లెవెల్.
1: కనుక నీవు శాంతిని పొందునాయన
0: లెట్ యూ లివ్ ఇన్ పీస్.
1: ఆ తర్వాత రోమ ఋషి విచారించాడు.
0: లేటర్ రోమ ఋషి వాజ్ ఎంక్వైరింగ్
1: కృష్ణ ఏమిటి నీ యొక్క చిత్ర విచిత్రములు.
0: కృష్ణ వాట్ ఇస్ దిస్ మిస్టరీ.
1: నీకు మించినటువంటి వారు మరొకరు లేరు కదా.
0: దేర్ నన్ మోర్ దాన్ యూ.
1: అలాంటి నీవు వీరికి నమస్కారం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని.
0: వాట్ డు యూ మీన్ వెన్ యూఆర్ ప్రాస్ట్రేటింగ్ టు దీస్ పీపుల్.
1: రోమ ఋషి నేను భక్త మానసంచారిని.
0: ఓ సేజ్
1: అండర్స్టాండ్
0: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ఆఫ్టర్ మై పరాధీనుడను. ఐఎమ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై డివోటీ.
1: కాబట్టి వీరు పరమ భక్తులు నాకు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీ.
1: ఎలాంటి పరిస్థితులు ఏందని నన్ను మరవనటువంటి వారు.
0: Under any circumstance, in spite of all difficulties, they never forgot me.
1: అలాంటి వారికి నేను దాసుడైపోయాను.
0: Therefore, I have become a slave to my devotee.
1: పరాధీనుడు పరాధీనుడు పరాధీనుడు.
0: I am under the control of my devotee.
1: అప్పుడు పాండవుల యొక్క శక్తి సామర్థ్యములు రోమ ఋషి గుర్తించాడు.
0: Then Roma Rishi could understand the greatness of Pandavas.
1: గుర్తించి ఆ ఫలమును మీరే భుజించండి, మీరు స్థిరస్థాయిగా జీవించండి అన్నాడు.
0: And then he gave this fruit to these Pandavas and blessed them with long life.
1: Long life. Healthy life, happy life, peaceful life.
0: Long life, healthy life, happy life, peaceful life.
1: కనుకనే పాండవులు కట్టకడపటి వరకు హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: సో పాండవాస్ ఎంజాయ్డ్ టిల్ ది ఎండ్ హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్.
1: స్వర్గంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు హెల్తీగానే ఉన్నారు.
0: దే వర్ సో హెల్తీ అంటిల్ దే ఎంటర్డ్ దిస్ ద డోర్ స్టెప్ ఆఫ్ ది వెరీ హెవెన్.
1: ఈ అమృత ఫలం యొక్క
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్.
1: దానికి పాత్రులైనారు.
0: And they also earned the grace of Krishna.
1: ఋషి యొక్క ఆగ్రహానికి పాత్రులైన
0: దే ఆల్సో గాట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది సేజ్.
1: కనుక భగవంతుని యొక్క భక్తి ఒక్కటి స్థిరంగా మన ఎందుంటే ఎన్నింటినైనా మనం సాధించవచ్చును.
0: ఇఫ్ యు హావ్ గాట్ ద స్టడీ డివోషన్ ఫర్ గాడ్,
1: భగవంతుడే మనకు దాసుడిగా వస్తుంటాడు.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ రన్స్ ఆఫ్టర్ యు దిస్
1: లే. ఈ రీతిగా కృష్ణాధారణందు మాత్రమే అధికంగా కనిపిస్తున్నాయి.
0: దీస్ థింగ్స్ యు కమ్ అక్రాస్ అట్ ద టైమ్ ఆఫ్ కృష్ణాస్ ఇన్కార్నేషన్.
1: యుద్ధము జరుగుతూ ఉండాలి.
0: బ్యాటిల్ వాస్ గోయింగ్ ఆన్.
1: 9వ దినము
0: ద 9th డే
1: భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: భీష్మ టుక్ ఎన్ ఓత్,
1: రేపటి దినము సాయంకాలం లోపల పాండవులను హతమారుస్తానున్నాడు.
0: బై టుమారోస్ ఈవినింగ్ ఐ విల్ కిల్ ఆల్ పాండవాస్.
1: అప్పుడు ద్రౌపది చాలా బాధపడింది.
0: ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: అయ్యో, నా పతులను ఏ విధంగా కాపాడతావు కృష్ణ?
0: కృష్ణ, హౌ ఆర్ యూ గోయింగ్ టు సేవ్ మై హస్బెండ్స్?
1: నాకు దీర్ఘ సుమంగళత్వాన్ని అనుగ్రహించమన్నది.
0: యు వాంట్ మీ టు లివ్ హ్యాపీలీ విత్ మై హస్బెండ్?
1: చూస్తానన్నాడు.
0: కృష్ణ సెడ్ వెయిట్ వెయిట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్
1: యు. చూస్తానన్న తర్వాత చూస్తాడు తప్పక.
0: దెన్ హి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు, ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: సరిగా ఆ సాయంకాలానికి అందరూ యుద్ధంలో ఓడిపోయినారు.
0: దే లాస్ట్ ద బ్యాటిల్ దట్ ఈవినింగ్.
1: భీష్ముడు పడిపోయాడు.
0: భీష్మ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: ఆ పడిపోయిన సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: రాత్రి అయిపోయేసరికి అందరూ విశ్రాంతి తీసుకున్నారు.
0: ఇట్ వాస్ నైట్ టైమ్, ఆల్ వర్ రెస్టింగ్.
1: అప్పుడు ద్రౌపదికి చెప్పాడు.
0: దెన్ హీ టోల్డ్ ద్రౌపది,
1: ద్రౌపది,
0: ద్రౌపది,
1: ఇప్పుడు చాలా మంచి సమయం.
0: ఇస్ ద రైట్ టైమ్.
1: భీష్ముడు నిద్ర రాకపోవటం చేత తిరుగుతున్నాడు టెంట్ లో అటు ఇటు.
0: యాజ్ భీష్మ వాజ్ రెస్ట్లెస్, హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు స్లీప్, సో హీ వాజ్ జస్ట్ మూవింగ్. ఎందుకంటే
1: ధర్మమూర్తులైనటువంటి పాండవులను నేను ఈ విధంగా శపించాను.
0: In fact, I have cursed Pandavas, the very embodiment of
1: Dharma.
0: And I did curse them. How can I kill them, that righteous people? And he was so restless, agitated and moving this side and that side. It was 10 o'clock night. 10 o'clock night in those days, they were enjoying some
1: peace.
0: And that was Bhishma.
1: Draupadi cheppadu.
0: And he
1: told Draupadi, ippudu nee poi tachaname paadala paina padu unnadu.
0: Krishna told Draupadi, Draupadi, you go and fall at the feet of Bhishma.
1: Anaati raanulanta kudanu kir kir kir aneetundi shabdam cheseetundi cheppulu veskuneetundi.
0: Queens in those days, they had that footwear. As they walk, they make sound.
1: Ee Draupadi ki rajakumarthi kadagane aayaku kuda kir kir ane shabdalu undeetundi cheppulu unnayi.
0: Draupadi being the princess, she too had footwear that makes sound.
1: వేసుకుని పోతూ ఉండాలి.
0: తక్షణమే
1: ఆపినాడు మధ్య లోపల.
0: కృష్ణ స్టాప్డ్ హర్ ఇన్ ద మిడిల్.
1: ఈ శబ్దం వింటే భీష్ముడు ఎవరో స్త్రీలు వస్తున్నారు అనుకుంటాడు.
0: ఇఫ్ ది సౌండ్ ఆఫ్ ది స్లిప్పర్స్ ఇస్ హర్డ్ బై భీష్మ, హి విల్ నోటీస్ హు ఇస్ కమింగ్.
1: నువ్వు దాన్ని వదిలిపెట్టి అన్నాడు.
0: సో లీవ్ యువర్ స్లిప్పర్స్ హియర్.
1: ఆమె చెప్పులు వదులుతానే కృష్ణుడు తన అంగవస్త్రంలో దాన్ని బాగా మూట కట్టుకుని,
0: అండ్ కృష్ణ టుక్ ఆఫ్ ది క్లాత్ అబౌవ్ ఓవర్ హిస్ షోల్డర్ అండ్ బండిల్.
1: నీవు ముందు పో అని పంపించాడు ఈమెను.
0: హి సెడ్ ద్రౌపది ఫస్ట్ గో.
1: ఈమె పోయింది. ఈయన ఆలోచన చేస్తూ అటు ఇటు నిండిస్తున్నాడు. అది తక్షణమే పాదాల పైన పడింది.
0: ద్రౌపది వెంట నోటీసింగ్ భీష్మ మూవింగ్ రెస్ట్లెస్లీ
1: పడినప్పుడు ఆ చేతికి తొడుక్కునేటువంటి గాజులు కదిలినాయి, శబ్దమునిచ్చాయి.
0: యాజ్ షీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ భీష్మ, హీ కుడ్ నోటీస్ ది బ్యాంగిల్.
1: ఎవరో స్త్రీలు వచ్చారని చెప్పని ఆయన ఆలోచన లోపల దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: నోటీసింగ్ ద బ్యాంగిల్స్ దేర్ ఇమీడియట్లీ సెడ్ దట్ యూ లివ్ లాంగ్ విత్ యువర్ హస్బెండ్.
1: ఇంతే నాకు చాలని లేచింది ఆమె.
0: లేచేటప్పటికి
1: భీష్ముడు చూచాడు.
0: భీష్మ నోటీస్ దిస్.
1: ఈ ద్రౌపది, నీవా? ఎందుకు ఈ వేళలో వచ్చావు? ఎవరు నీకు తెచ్చారు? ఎవరు ఈ యుక్తిని బోధించారు?
0: ద్రౌపది, అట్ దిస్ అవర్ యు ఆర్ హియర్, హూ టాట్ యు దిస్ నాక్, హూ టోల్డ్ యు దిస్?
1: గ్రాండ్ ఫాదర్, నాకెవరు యుక్తిని బోధిస్తారు?
0: గ్రాండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ టెల్ మీ?
1: పితామహుడు నీవు.
0: యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: నాకు యుక్తిని బోధించేవాడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూ టెల్స్ మీ ద ప్రొసీజర్.
1: అదే కృష్ణుడు.
0: కృష్ణుడే
1: నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు.
0: దేర్ఫోర్ హి బ్రాట్ మీ హియర్.
1: అది జరిగిందంతా చెప్పింది.
0: హి టోల్డ్ వాట్ ఆల్ దట్ హాపెన్.
1: చెప్తూ ఉండగానే కృష్ణుడు వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కృష్ణ అరైవ్డ్ దేర్.
1: ఒక తట్టు ఆనందించాడు.
0: హి వాస్ హ్యాపీ ఆన్ వన్ వే.
1: పాండవులు రక్షించడం చాలా మంచిదే అయింది.
0: ఇట్స్ వెరీ గుడ్ దట్ పాండవులు,
1: ఎందుకంటే వారు ధర్మమూర్తులు.
0: బికాజ్ దే ఆర్ రైచువల్.
1: దేశానికి ఆదర్శ పురుషులు.
0: దే ఆర్ ఐడియల్.
1: పరమ భక్తులు.
0: దే ఆర్ గ్రేట్ డివోటీస్.
1: ఇలాంటి భక్తులు రక్షించడం కంటే నాకేం కావాలా?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్ అదర్ దాన్?
1: అని మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు కూడా చెప్పుకున్నాడు.
0: సో భీష్మ వన్ ఆఫ్ విజ్డమ్ ఆల్సో స్టార్టెడ్ టెల్లింగ్.
1: నడిచి నడిచి అలసిపోయాడు, కూర్చున్నాడు.
0: యాజ్ హీ వాక్డ్ హీ వాస్ టైర్డ్ అండ్
1: స్టాక్. ఏమైనా తెచ్చావా నాకు తిండి?
0: Krishna, have you brought any food for me to eat?
1: ఇది సంకలో పెట్టుకున్నావే దాన్ని నాకు అందించు అన్నాడు.
0: What is that you are carrying on your shoulders? Please pass on.
1: ఏని ఈ యుద్ధ సమయంలో నీకు భోజనాలు తీసుకుని రావటమే నా పని?
0: In the time of the battle, is it my job to carry food for you?
1: ఆమెను రక్షించే నిమిత్తమై ఆమె చెప్పును నేను మోసుకుని వచ్చాను.
0: టు ప్రొటెక్ట్ ద్రౌపది ఐ వాస్ క్యారింగ్ హర్ స్లిప్పర్స్ నౌ.
1: ఆ అంగవస్త్రాన్ని తీరించేటప్పటికే రెండు చెప్పులు కింద పడ్డాయి.
0: దెన్ హీ ఓపెన్ ద క్లాత్ ద టూ స్లిప్పర్స్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: భీష్ముని కంటి ధారలు కారినాయి.
0: Bhishma started shedding tears.
1: Enta bhakta paradinudu swami neevu.
0: Ami, you really submit yourself to your devotee.
1: Ee chinni nimittamai ee padulunu poshinche nimittamai ame cheppunu kuda neevu mostu vachavu.
0: To protect Draupadi, to protect husbands, you also carried the slippers.
1: Bhagavantulu bhakta rachana kosame etuvanti neechamaina karyam nanna palgontadu.
0: To protect the devotees, God is prepared to do any hard, mean.
1: Bhagavantuliki neechamu adhikam anetundi bhedam ledhi.
0: God has no difference like mean and low or high.
1: Ee nimshamlo em cheyalante adi cheyagaladu.
0: He is sure to do anything that he will.
1: Rakshane tana yokka pradhanamaitundi lakshyamu.
0: Protecting the devotees is his chief aim.
1: Aa vidhanga pandavulu చిన్న చిన్న దీని నుంచి పెద్ద దీని వరకు కాపాడుతూ వచ్చాడు.
0: అండ్ పాండవర్స్ వర్ ప్రొటెక్టెడ్ రైట్ ఫ్రమ్
1: పాండవులు కూడా
0: పాండవర్
1: ఆ కృష్ణుని అంత ఆరాధనగా చేసుకుంటూ వచ్చేవారు.
0: దే వర్షిప్ దే హడ్ గాట్ దట్ ఇంటెన్స్ డివోషన్.
1: ఏ క్షణముకొచ్చి మారినా కూడాను కృష్ణనామం మాత్రం మానేసుకుంటారు.
0: లెట్ ఎనీథింగ్ మే కమ్ ఇన్ ద వే బట్ దే నెవర్ ఫర్గాట్ దట్. సర్వదా
1: సర్వకాలేషు సర్వత్ర కృష్ణ చింతనం.
0: దే ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ డిఫికల్టీస్ ఎవ్రీవేర్.
1: కృష్ణుడు కూడా అంతే సర్వదా సర్వకాలేషు పాండవుల యొక్క ధ్యానము.
0: సో ఆల్సో కృష్ణ థాట్ ఆఫ్ పాండవాస్ ఆల్ త్రూ.
1: ఏ రికార్డు దాని యొక్క రికార్డు ఈ సౌండే.
0: As it sounds, so is the sound.
1: కనుక భక్తుని యొక్క హృదయం ఏ విధంగా పరితపిస్తుంటావు భగవంతుని యొక్క హృదయం కూడా ఆ విధంగా పరితపిస్తుంది.
0: As is the pining of the heart of the devotee, so also is the yearning of the heart of God.
1: Reaction, resound and reflection భగవంతుని యొక్క స్వరూపము.
0: So reaction, reflection, resound are the very personification of God.
1: కనుక భగవంతుని యొక్క తత్వమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: The nature of God is not possible for anybody to understand.
1: ఇంత చిన్న పని చేశాడు అనుకుంటారు. చిన్న పని పెద్ద పని అని భేదం లేదు.
0: You cannot say God has done this simple task, that gigantic
1: నిమిత్తమే ఎలాంటి పని అయినా చేస్తాడు.
0: టు ప్రొటెక్ట్ డివోటీ గాడ్ విల్ డూ ఎనీథింగ్.
1: ఆ భక్తులే లేకపోతే భగవంతుడు ఎక్కడ?
0: వెన్ దేర్ ఇస్ నో డివోటీ, వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ గాడ్?
1: కనుకనే భగవంతుని యొక్క గొప్పతనం వర్ణించేది గొప్పతనం చేసేది కూడా భక్తులే.
0: ఇస్ ఓన్లీ డివోటీ హూ ప్రైజెస్ గాడ్.
1: ఇప్పుడు ఇక్కడ ఎంత ఇంత మంది ఇక్కడ చేరారు.
0: సో మెనీ
1: ఎందుకోసం వచ్చారు?
0: వై ఆర్ యూ హియర్?
1: ఒక్క ఆన్సర్ మీరు తెలుసుకోవచ్చు.
0: You may know one answer.
1: మీ దగ్గర లేనిది,
0: that which is not in you,
1: మీ ఇంట్లో చిక్కనిది,
0: that you can't get at home,
1: మీ గ్రామంలో దొరకనిది,
0: that which is not available in the vicinity, that which is not in you, that which is not in the vicinity, is here, therefore you have come.
1: అంతే కాని లేకపోతే రమ్మని చెప్తే మీరు రారు.
0: But you are not invited here.
1: మీలో లేనటువంటిది సాయి ప్రేమ.
0: That which is not in you is the love for Sai.
1: Nee lo lenetundi Sai prema.
0: That which is not at home is Sai.
1: Nee gramamlo lenetundi Sai prema.
0: That which is not there in home town is Sai.
1: Aa prema undi kabatti ee prema nu pondete kosam nenu vacharu.
0: The Sai's love is very here. In order to have it, you have come here.
1: కనుకని మీ దగ్గర లేని దాన్ని పొందడానికి కోసం వచ్చారు.
0: సో యూ హావ్ కమ్ హియర్ టు అటైన్ దాట్ యూ డు నాట్ హ్యావ్.
1: అది ఏ పొంది దీన్ని తీసుకుని పోండి.
0: దాట్ యూ గెట్ ఇట్ అండ్ రిటర్న్.
1: ఈ ప్రేమను హృదయాల్లో నింపుకోండి.
0: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దిస్ లవ్.
1: కాబట్టి భక్తులే లేకపోతే బాబా ఎక్కడ?
0: When there are no devotees, where is Baba?
1: Baba lekapothe bhaktulu ekkada?
0: When there is no Baba, where are devotees?
1: Baba ku bhaktulu ku sanni sambandha bandhavyamu kedabayinatuvanti sambandhamu.
0: Baba and devotees are intimate, they are inseparable.
1: Avina bhava sambandhamu anyonya aashrayamu.
0: They are interdependent and intimate.
1: Na yokka praname bhaktulu.
0: And Bhagavan's very life is a devotee.
1: Praname Baba.
0: And devotee's life is Baba himself.
1: Iruvurdi oke praname.
0: And life is one.
1: Kanukane ee bhavani meer artham chesukoni meer ekkada undinappudiki Baba rakshistune untuntadu.
0: With this feeling you may be anywhere. Baba will certainly protect you.
1: Kanuka దైవ భక్తులైనటువంటి వారికి ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను ఏ బాధలు కూడాను పొందరు.
0: Devotees at any point of time will never suffer.
1: అనేక చరిత్ర ఎందు మీరు చదివి ఉంటారు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ హిస్టరీ.
1: భగవద్ భక్తులకు ఏ చేటు కూడాను రాదు.
0: డివోటీ విల్ నెవర్ ఫేస్ ఎనీ ప్రాబ్లం.
1: అయితే వారి హృదయంలో పవిత్రమైనటువంటి యొక్క ఇది ఉండినప్పుడే ఇది సిద్ధమవుతుంది.
0: బట్ వెన్ దేర్ హార్ట్స్ ఆర్ సీక్రెట్ దే డిజర్వ్ దట్ గ్రేట్.
1: కానీ మధ్య మధ్య కొంచెం పెండ్రం మాదిరి అటు ఇటు తిరుగుతుంటే ఇది చిక్కదు.
0: బట్ దేర్ ఇఫ్ దేర్ డివోషన్ ఇస్ వాసిలేటింగ్
1: స్థిరత్వంతో కూడినటువంటిదిగా ఉండాలి.
0: యు షుడ్ హావ్ దట్ స్టడీ డివోషన్ ఆల్ త్రూ.
1: గండశిలలుగా మీ యొక్క హృదయాలు ఉండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ బౌల్డర్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో గండ చిల్లులు ఉంటాయి.
0: యు ఫైండ్ బౌల్డర్స్ ఇన్ ది సీ.
1: అలలు వచ్చి కొడుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ డాష్ అగైన్స్ట్ ద బౌల్డర్.
1: అలలు వదలవు, ఈ యొక్క శిల కదలదు.
0: వేవ్స్ డు నాట్ లీవ్ అండ్ బౌల్డర్స్ డోంట్ షేక్.
1: కనుక మీ హృదయంలో అనేటువంటిది ఆ గండ చిల్లుల మాదిరి ఉండాలి.
0: లెట్ యువర్ హార్ట్ బి లైక్ ఎ స్ట్రాంగ్ స్టడీ బౌల్డర్. మీ యొక్క
1: అనేక అవస్థలంతా వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటాయి.
0: ఆల్ ద సఫరింగ్ ద వరల్డ్ ఆర్ లైక్ వేవ్స్.
1: కదలకుండా ఉంటుండాలి స్థిరంగా.
0: బట్ యు షుడ్ బి స్టడీ.
1: అది ఏ నిజమైన భక్తి.
0: దట్ ఈస్ ట్రూ డివోషన్.
1: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు.
0: ది వెరీ డివినిటీ ఈస్ దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్, నెక్టర్ అండ్ అన్పొల్యూటెడ్ దట్ విచ్ ఇస్ స్టాండర్డ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దేన్నైనా మనం సుఖంగా వదలచ్చు, కానీ దైవాన్ని మాత్రం వదలకండి.
0: యు మే గివ్ అప్ ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: దైవాన్ని మాత్రం మరువకండి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్.
1: ఆ ఒక్క సత్యాన్ని మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి.
0: నో ది సింగిల్ ట్రూత్ అండ్ ట్రెజర్ ఇట్.
1: అది మీకు సర్వ విధంగా రక్షించేటువంటి
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవరీ పాసిబుల్ వే.

Jesus.

0: ప్రేమ
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే.
1: మనీ is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: You will not be able to find God by any other path other than love.
0: Premane devamu, devame prema.
1: Love is God, God is love.
0: Aithe ee prema yokka paristhiti e vidhanga untundadi?
1: How is love as you find it?
0: Prema anaga ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ లవ్ ఇన్ రిలేషన్ టు వరల్డ్లీ, ఎఫిమరల్, ట్రాన్షియంట్, మొమెంటరీ ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్.
0: విద్యానామ నరస్వరూప మధికం, ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని ఎందుకూడను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ లైస్ హిడెన్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు దేనిని దైవం అని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం.
1: Under these circumstances, he is not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: In fact, no one loves any other person or any object or material for that matter. He loves his own self, the selfishness.
0: It is swartha paramainatvanti yokka prema daivaniki ee reethiga manam bodhinchadaniki veelavutundi.
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: Kani nijamga vicharana chesthe selfless love, అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తూ ఉండాలి.
1: Love that is selfish is quite common right from the snake to the noblest person.
0: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: How is it possible to teach and speak about love under these circumstances?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా నువ్వు తాను ప్రేమించినటువంటి ఒక వస్తువు పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత స్థుతిమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tat sarvata vishi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Annanti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore love can be experienced under certain special situations, conditions and the bliss that one derives thereby.
0: Kani ee prema tattvamu etuvantidi?
1: What is the nature of love?
0: Ee prema prati manavuni endukodanu untunnadi.
1: This love is immanent in everyone.
0: Kani okkokaru okkoka roopanni dharinchi danni premaga bhavistunnaru.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకపోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: Ee divinity anetundi ekkada unnadi?
1: Where is divinity?
0: Manavuni yokka angamalo endu ekatvanni pondinappudu idilo manaku gocharam avutundi.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: Ee yokka ekatvam nandu ee divinity kanipistundi.
1: In this coordination, oneness, you find divinity.
0: ee okatane endu maatrame okati kanipinchutu unnappudu ee divinity anetundi emiti?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: Kaani divinity anetundi manam oka perunu pettukoni manam bhavichi aanandistunname kaani ee divinity ki oka vidhamaina roopam ledu.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okotiga nirnayam chesukunte manaku ikkada chusinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi manavatvamulo tappa prati jeevatvamulandu kuda unnadi.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: Prati prani endukodanu ee divinity nirantaram untundadi.
1: In every living creature you find love existing.
0: Kaani ee divinity lone enmity kuda untundadi.
1: But we also think of the enmity at times.
0: Ee enmity lopalle divinity lopala oka vidhamainatundi oka prema tattva imidi untundadi.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: Kaani ee prema tattvam lopala annintikante goppadi chaala divyatvamainatundi oka bhavamu.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: Idini manam ee reethiga chupagalamu?
1: How do you demonstrate supreme divine love?
0: Manu anubhavinchi aanandinchi inni andarki anubhavinchiyali.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ in various dimensions.
0: Sarvata panipadam tat sarvata uchi siramukam sarvata srutiman loki sarvama vrtishtati.
1: That the divinity is present in everyone as all the hands, the feet, ears and eyes are his.
0: Aite dinni manam ye vidhanga peru pettalanante andarki okoka rakamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us have a name, in fact.
0: పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary, but the material will never change.
0: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా భూమి నుండే పుట్టినవి.
1: In fact, you all get them from the Mother Earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వం అందరినీ పుట్టినాడు.
1: Therefore, God is in him.
0: మనం ఏ విధంగా పేరు పెట్టాలంటే అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేర్లు ఉంటున్నాయి.
1: How are we to name it? Each one of us have a name, in fact.
0: పేర్లు ఎన్ని

0: ఫ్రమ్ ద మదర్ ఎర్త్
1: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్ని పుట్టినాడు.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్
1: దైవం మనుష్య రూపేణ
0: గాడ్ టేక్స్ ఏ హ్యూమన్ ఫామ్
1: ఇది మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
0: దేర్ఫోర్ ఇన్ రియాలిటీ ఎవ్రీవన్ ఈజ్ డివైన్
1: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: Therefore, God is described as multifaceted, multi-dimensional cosmic personality.
1: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఇమిడి ఉంటుండాలి.
0: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
1: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
0: Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
1: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
0: There is sacred power hidden in the depth of silence.
1: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
0: The mouth is gifted not merely for speaking.
1: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద టంగ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ గాసిప్ అండ్ ద టాల్ టాక్.
1: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ నీడ్ టు మెయింటైన్ సైలెన్స్.
1: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
0: ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: ఈ మౌనం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సైలెన్స్?
1: వాగ్బంధన చేయటము.
0: Refraining from talk is silence.
1: కాని ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు.
0: In fact, it is not so.
1: ఈ వాక్కుకు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
0: Beyond this, there is a higher level of silence.
1: Transcendental అనేటువంటి పదమునకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
0: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
1: ఈ transcendental ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
0: This transcendental supreme love is present to everybody.
1: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
0: How can you observe this?
1: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
0: The transcendental divinity can be observed only in solitude and utter silence.
1: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
0: In fact, it doesn't need any narration.
1: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవార్డనాగోచరం అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
1: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
0: In fact, the material object can be viewed in a definite form.
1: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
0: It is only the thought that will give a definite form and a name to the material objects.
1: కాని ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
0: We will also find a unifying factor in all these.
1: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
0: To experience God, it is possible only in the depth of silence.
1: ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి.
0: We should know the true nature, the proper way of observance of silence.
1: True nature ante emi? Deeniki inkokati untruth untunda?
0: When once we say it is true nature, is there anything like untruth?
1: Kaabu ide true nature.
0: Therefore, it is truth of truth.
1: Suchinanta kuda no truth.
0: So what all that you say is truth.
1: Ekkada suchinappudiki ee truth e manaku kanipistuntundari.
0: Therefore, it is only truth that exists.
1: కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఆల్ దట్ వీ సీ.
1: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
0: విత్ ఐస్ క్లోజ్డ్ విత్ థరో ఎంక్వైరీ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీల్లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
1: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
0: Therefore, mere expression will never

0: help us to experience God.
1: సూచనంతా కూడాను పరమాత్ముడే.
0: Therefore, what all that you see is divine. All that is heard is divine. Is only God that exists. What name you give him, what form you can think of him.
1: కనుక మన ఒక రూపనామాన్ని పెట్టడానికి మనకి ఏమాత్రం అధికారం లేదు.
0: Therefore, we cannot give a specific name and a form to God.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్ ఎ వర్డ్ బట్ యు డోంట్ సీ ఎనీ ఫామ్.
1: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వీల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ బ్లిస్.
1: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గుణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నాన్ జ్యువల్ ఎథీరియల్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ద సస్టైనింగ్ ప్రిన్సిపల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
1: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటే
0: therefore in any form we can experience the divinity.
1: Prema sarupulara
0: embodiments of love.
1: Dinni gurtinchadaniki manam prayatnincham chaala porapadu.
0: No effort will help us to know the divinity. It is a mistake to think so.
1: Manam nischabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
0: It is only silence that will help us to experience the divinity blissfully.
1: Kalukani silence is gold annaru.
0: So it is said, silence is gold.
1: Gold is God, annadu.
0: And this very gold is God.
1: Kanika ee God anetundi e vidhanga untundante anni roopallona untundali.
0: God takes upon himself all forms.
1: Anni roopamulu kudanu daivame.
0: All forms are his.
1: Vedam anni vidhara bodhisthu vachindi.
0: Vedam teaches the same principle.
1: సహస్రశీచ పురుష అన్ని కూడా సహస్రమైనటువంటివి.
0: He says that God is multidimensional, has so many forms and names.
1: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
0: Just as you make so many jewels out of the same gold.
1: ఒక్క దైవమే అన్ని రూపములను పొందుతున్నది.
0: The same God takes upon himself many forms.
1: కనుక దైవాన్ని విశ్వసించేటప్పుడు లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
0: Therefore, we should see that we have faith in God.
1: Aithe manamu dani chuttaniki prayatnistunnaru pothe tappa kanipistundi.
0: If you inquire, investigate, you'll be able to see him.
1: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyatvamainatundi oka monavattvanni tappaka darshincharu.
0: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
1: ఈ సైలెన్స్ లోపలనే ఎన్నో విధమైనటువంటి ఒక రూపాలు కనిపిస్తుంటాయి.
0: ఇన్ సైలెన్స్ యుల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: చూడు అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుండాలి.
0: యు సీ ఎ డిఫరెంట్ ఫార్మ్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్.
1: దాని రూపం ఎట్లా ఉంది?
0: వాట్ ఈస్ ఇట్స్ ఫార్మ్ నౌ?
1: కేవలం డైమండ్ రూపంలో ఉంటుండాలి.
0: ఇట్ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైమండ్.
1: కానీ ఈ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
0: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
1: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
0: డైమండ్ షుడ్ బి ఎక్స్‌ప్లెయిన్డ్.
1: మనసును నాశనం చేయాలి.
0: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్.
1: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
0: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడాను ఉంటున్నది.
0: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఎవ్రీవేర్.
1: మనస్ ప్రారంభం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
0: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఎ డైమండ్.
1: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
0: వీ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్ ఎవ్రీ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
1: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
0: Bhagavan says, mere investigation will not help you to experience
1: the స్వరూపాన్ని నీవు కలిగించుకో.
0: Have one specific form of your choice.
1: ఆ స్వరూపంలోనే నీ మనసును ఎమర్చుకో.
0: And see that your mind merges.

0: in the form of your taste.
1: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
0: Therefore the form will completely encompass the whole range of your mind.
1: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
0: And the mind vanishes reflecting the form of your choice and the taste.
1: చరిచరణకు మారేటువంటిది మనసు మనసు కాదు.
0: Therefore the mind should not change moment to moment.
1: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
0: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
1: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
1: చలించినటువంటి యొక్క మైండ్ని మనం దృఢంగా నమ్మాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
1: చూడు, అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా.
0: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
1: Adi chudu ekkadekkadano pothundadi.
0: You find it moving to distances.
1: Ekkadi tirinappudikini tirigi akkadike vastundadi.
0: It might move anywhere, but it comes to its original place.
1: Kaani place nu maatram maarchadam ledu.
0: But it doesn't change its name, identity.
1: Adi nijamainatundi daivathvamu.
0: That is the true divinity.
1: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడాను అర్థం కనిపించడం లేదు.
0: Though we give the name divinity, but we don't understand its meaning.
1: కానీ డివినిటీ అంటే ఏమిటి?
0: What is divinity then?
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: The only one without the second is Brahma.
1: ఏకాత్మ బ్రహ్మ.
0: It is only God who is one.
1: ఒక్కటే మనకు ఉండేది.
0: Only one that exists.
1: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా గానీ అది కాదని చెప్పదు.
0: You may give any number of names, it will never disown or deny.
1: చూడు, అక్కడ కనిపిస్తుండాలి.
0: You find it there.
1: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
0: So many heads are here.
1: అనేక హస్తములు ఉంటున్నాయి.
0: So many hands.
1: అనేక నేత్రములు ఉంటున్నాయి.
0: So many eyes.
1: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
0: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
1: కనుకని సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, హ్యాండ్స్ ఆర్ హిస్, ఐస్ ఆర్ హిస్, ఫీట్ ఆర్ హిస్.
1: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
0: యు మే సీ ఎనీవేర్, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
0: కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇన్ ఫుల్ అటెన్షన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదవులు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
0: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
1: Kanuka idu annintikini goppadi okate okati.
0: There's one great primordial principle above all these.
1: Nirgunam niranjanam samadhanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam.
0: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
1: కనుక అలాంటి తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
0: అండ్ దట్ వెరీ నేచర్ ఈజ్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రిప్.
1: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
0: వెన్ దట్ ఈజ్ యువర్ వెరీ ట్రూ నేచర్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
1: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
0: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
0: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
1: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
0: You cannot go by your reflections, by your imagination. Go on investigating.
1: Reflection, reaction, resound.
0: The whole world is full of these three: reaction, reflection, resound.
1: ఈ మూడు కలిసి ఒక్కటే.
0: In fact, all the three are one.
1: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
0: And the reaction is the effect of the action.
1: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
0: And this reaction will also take you to other state of reflection of the object.
1: ఆ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
0: Therefore keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, disarmed.
1: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
0: In a moment of time you can experience the divinity.
1: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
0: But you are not prepared to accept this one.
1: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
0: In fact, what we know we need is only one.
1: అది ఏ దైవం?
0: That is God himself.
1: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
0: Only God who is present everywhere.
1: కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
0: That unity, that oneness of the divinity is present in everyone's heart.
1: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
0: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
1: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
0: The nature is full of creatures.
1: Creature.
0: I'm sorry, I stand corrected. Nature is the preacher.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
0: Let us have this preacher, the nature, in our attention.
1: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
0: Therefore, the nature of the preacher is present in one's own heart.
1: మన యందే పుట్టి, మన యందే పెరిగి, మన యందే లీనమైపోతుండాలి.
0: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
1: కనుక అది ఎక్కడికొనను మరి పారిపోదు.
0: It will never run away from you.
1: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
0: The preacher who is present within you has got to be looked after within.
1: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
0: In Sanskrit, the preacher has so many names.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
0: And this preacher you will be finding in the nature.
1: ప్రీతిలో కనిపిస్తుంది.
0: This preacher you will be able to experience with preeti or love.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
0: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
0: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
1: కన్నులు కనిపిస్తున్నాయి.
0: యు సీ ది ఐస్.
1: హస్తములు కనిపిస్తున్నాయి.
0: హ్యాండ్స్ ఆర్ సీన్.
1: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
0: దట్ వాక్ ఆర్ సీన్.
1: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
0: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
1: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
0: వెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
0: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
1: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రమూ కనిపించదు.
0: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
1: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ, బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
1: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యు సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
1: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
0: To know, to experience this, you have to change your thoughts.
1: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
0: As is the color of the glass, so will be the color of the scene that you see.
1: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
0: Therefore, change the colored glasses.
1: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
0: Without wearing colored glasses, see the reality all by yourself.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
1: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
0: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సర్వ ప్రదేశమునందు కూడా ప్రయాణం చేయగలవు.
0: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
1: నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటాది.
0: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో రిఫ్లెక్షన్.
1: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: ఇది రియాలిటీ.
0: This love is the reality.
1: మనం చూస్తుంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
0: You can, if you are watchful of this love, you can continue to witness it.
1: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
0: So develop this stability first.
1: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
0: If you are steady, you'll be able to accomplish the rest.
1: ఈ స్టడీ అనేటువంటిది ఎట్లా మీరు చేయాలి?
0: How can you be steady?
1: ఒక్క మాటను ఒక్క బాటను ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
0: Be steady in your own path, in your own chosen form. So endearing.
1: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడాను ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
0: We just dismiss it because things are seen with the physical naked eye.
1: ఈ చర్మ శిష్యుడు కాదు మనకు కావాల్సింది.
0: ఇట్ నాట్ ది ఫిజికల్ నేకెడ్
1: ఆయ్, జ్ఞాన శిష్యులు కావాలి.
0: ఇట్ ఈస్ ది విజ్డమ్ ఐ దట్స్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ డివైన్ హూ సో ఎవర్,
1: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
0: Feel that all are divine.
1: Ee talli, tandri, sister, brother, andaru kuda daiva swaroopulaga bhavinchu.
0: Your mother, father, sister, brothers, all are divine.
1: Andukosame tameyo madacha pitasameva tameyo vandusya sakatvameva tameyo karvam mama deva devali.
0: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
1: Anni kuda nu okagane bhavinchu.
0: So all are divine, have this feeling.
1: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
0: డు నాట్ డౌట్ ఎనీ.
1: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాల మనకు మనసు అయోమయమైపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ సో మెనీ డౌట్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్.
1: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ డౌట్స్.
1: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
0: మెనీ అప్రోచ్ భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
1: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
1: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
0: యూ విల్ సీ దాట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
1: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
0: హ్యావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపెట్టినటువంటి తప్పక దైవత్వం మీకు గోచరిస్తాడు.
0: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
0: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
1: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
0: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
0: అండ్ సీ దట్ ద ఫార్మ్ ఈ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
1: అది నీ యొక్క ధ్యానము.
0: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
1: మెడిటేషన్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఏదో కన్నులు మూసుకొని ఏదో విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫార్మ్స్.
1: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
0: Mere closing your eyes does not amount to meditation.
1: Kani dani sthiramainatuvanti oka roopanga ga teechukovali.
0: And the form should be steady, it should be installed.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Prema ku minchinatuvanti sadhana valakata ledu.
0: There is no other spiritual practice beyond love.
1: Aa prema tattvam ekkolukuntai tappaga nenu cheppagalanu.
0: And how do you acquire this love? You should be able to know.
1: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
0: And this love should flow in one direction.
1: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
0: It should not be diverted in different ways.
1: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే గోచరిస్తుంది.
0: Let the love flow in a single direction so that you will experience.
1: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
0: But where can you get this direction?
1: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
0: It is the direction of your own making.
1: కాని అది చేయటం లేదు.
0: That you are not doing.
1: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
0: You are not able to see this.
1: కాని నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
0: If you want a direction, you should have steady mind, concentrated mind.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
0: Make your minds steady.
1: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
0: In every aspect you find the mind that acts.
1: Mind anetundi okka dani valane sarvamu manu gocharistundali.
0: It is only the mind that will help you to comprehend, to visualize.
1: Ee mind ku aneka margam levu.
0: In fact mind is only one.
1: Kani maname manam danni pamputunnam gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
0: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
1: Adi kadaladaniki veel ledu.
0: It cannot change, it cannot move.
1: నీవన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
0: Therefore, make the mind steady.
1: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
0: Then you will be able to see all manifestations.
1: చూడు ప్రక్క కనిపిస్తుంటుండది.
0: Now here you see that there.
1: ఎంత హాయిగా కనిపిస్తుండది.
0: How blissful it is.
1: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
0: It is brilliant, shining brilliantly with all radiance.
1: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
1: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
0: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేద్దాం కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం లేదు.
0: Because we doubt its existence, and we also say its non-existence, therefore we are not able to experience it.
1: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అది నీకు సర్వ విధంగా తోడ్పడి.
0: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
1: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
1: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
0: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
1: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారి చేస్తుండే అని భావిస్తున్నారు.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
1: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
0: డూ నాట్ ఫాలో దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సో సింపుల్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
0: మెడిటేషన్ ఇస్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్.
1: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ మెడిటేషన్.
1: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము,
0: దట్ ఫీలింగ్ విచ్ ఇస్ చేంజ్లెస్, విచ్ డస్ నాట్ చేంజ్.
1: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
1: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం.
0: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
1: మనసు ఎందుకు మారుతుండాలి?
0: వై షుడ్ మైండ్ చేంజ్?
1: మారడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: దానికి ఆ శక్తి లేదు.
0: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
1: మనసు మనసుగానే ఉంటుండాలి.
0: మైండ్ రిమైన్స్.
1: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
0: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
1: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి.
0: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
1: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు.
0: When both are made into one, you will be able to experience that unity.
1: కాని ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరమవుతుంది.
0: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
1: మరి ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
0: Be strong enough to experience the divinity.
1: మానవత్వం రావడానికి దేనికోసమని?
0: Why the human life is gifted?
1: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమని?
0: Not to waste time for food, raiment and shelter.
1: కాదు.
0: No.
1: మనకి ఇచ్చిండే 5 సెన్సులు, 5 మార్గములు, 5 వస్తువులు, దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
0: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
1: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
0: All the 5 senses have got the underlying same principle.
1: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
0: If you make a sincere effort, you can know this underlying unity.
1: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
0: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
1: Kanuka meer ekatvam kosamane meer puttaru.
0: That you are born to experience this unity.
1: Anekatvamlo sancharinchadaniki kaadu.
0: Not to go by diversity.
1: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
0: We have to end our lives by experience this oneness or unity.
1: Appude manaku janma saarthakam avutundi.
0: Then only our lives are redeemed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

పాపకటే దుఃఖమిటే ఏత రామనామ భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ భవ సముద్ర సుఖద నా

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చింది అని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagwan presented her the gold medal this afternoon.
0: Amma puttinappudu munchi kudanu dehamulo raktamulo poorthi diabetics.
1: Right from birth she is highly diabetic.
0: Kaani aa diabetics ku thalli tannulu doctors enno vidhamaina mandulu anta isthu vacharu.
1: The parents also doctors gave her many medicines for
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ మా అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెడిసిన్స్ గివ్ నో క్యూర్.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ ఫెయిత్ కాన్సన్ట్రేషన్ కుడ్ హెల్ప్ హర్.
0: ఆ అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: స్వామి టోల్డ్ హర్
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: దిస్ డయాబెటీస్ విల్ డూ నో హార్మ్ టు యూ.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: అండ్ సర్టన్లీ యూ విల్ రియలైజ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: Aa maata paine thaanu sthiranga untundali.
1: And she followed Bhagwan's teachings.
0: Anduvalane thaanu inta pedda avutundali. Amma inka paiki chadavagaladu.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: Pattina patteda pattane pattithiri pattune kirdaka atte undu.
1: Having determined, do not leave it until you achieve it.
0: Kolunda deviyo korane kolithiri korka theerudaka povakundu.
1: Having wished, never go until you get it.
0: Adigina nedi yo adigane adigithe adigina nidraka vidukundu.
1: Having asked once, don't go until it is given to you.
0: Poru padaleka nene inda povaliyo.
1: God should bless you out of disgust.
0: Padalaleka neevaina adigavu.
1: Or else you should get lost or forget yourself.
0: Antiye kani tirigi povuta bhaktulu teecha kadu anni.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satyasai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతి యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడా వరిస్తుంది.
1: ద మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైనటువంటి అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: జస్ట్ ఎ స్టూడెంట్ ఫేసెస్ ఎగ్జామినేషన్స్ వీ ఆల్సో ఫేస్ ద టెస్ట్ యాజ్ వీ అచీవ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ఆల్ ది అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: వీటినన్నింటిని కూడాను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
0: విద్యార్థులు యందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: స్టూడెంట్స్ నీడ్ ఎసెన్షియల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండినా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: విదౌట్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ కెనాట్ హ్యావ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: దేర్ఫోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఈనాటి విద్యార్థి యందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసన యందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ది స్టూడెంట్ టుడే ఇస్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఇస్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరుచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ స్టెప్ ఇన్ టు అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ దేర్ ఈజ్ గాడ్ విత్ అస్.
0: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్ హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కాని కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ to penance.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: The physical strength is no strength at all. It is weakness.
0: ఈ ప్రాక్తమైనటువంటి శక్తులు అన్ని కూడాను నిశ్శక్తులే.
1: The physical power is no power. It is weakness.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడాను కేవలం అశాశ్వతములే.
1: The worldly pleasures are temporary.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: But man is after these fleeting pleasures and is forgetting his divine immanent strength.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్యశక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: Therefore students will have to develop the self confidence and express divinity in every game, in every song and every word they utter.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: However at times, on certain occasions, the inner weakness expresses out.
0: Adiye manavuni yokka balahinata.
1: That is the weakness of man.
0: Kashtamulaku longi povatamu, dukkamulaku vicharinchadamu, badalanu ochukolekapovatamu, ivanni kudunu kevalamu manavuni yandu daginatuvanti yokka balahinatale.
1: The inner weakness of man lies in not able to bear the suffering, not able to contain the misery, not able to bear the pain. We should not be afraid of anything.
0: Be fearless.
1: Be fearless.
0: ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగముల ఎందుకు కూడాను మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what is the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self confidence helps for the self emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone not to smoothen the stone, it's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించే నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore one has to foster virtue for self emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని
1: the qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదని సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలం ఒక సుఖమును చేకూరుస్తుంది.
1: Therefore virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However we have to pay the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటి? మన క్రియాశీలత.
1: దర్ఫోర్ ద వెల్త్ లైస్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ యాక్షన్.
0: స్పిరిట్ ఆఫ్ యాక్షన్,
1: ద స్పిరిట్ ఆఫ్ యాక్షన్,
0: స్పిరిట్ ఆఫ్ వర్క్,
1: స్పిరిట్ ఆఫ్ వర్క్
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనం నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: One is misery, other is happiness.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: In order to know the eternal happiness, we should know its value and try to attain.
0: అనగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, తదుపరి దాని యొక్క ఫలితాన్ని మనం ఆశించాలి.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward.
0: కానీ ఈనాడు కర్తవ్యాన్ని నిర్వర్తించగా ఫలితమును మాత్రమే ఆశిస్తున్నాము.
1: But today we don't discharge your duty, but we want the reward.
0: ఇదియే అసుఖము.
1: This is asukha or misery.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: In fact, you have to pay the price first and then attain happiness.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: The price that is paid earlier is one's own duty.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: We have to do our duty well.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: Then only you will have expected happiness out of it.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కాని ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: Every man is born to discharge a duty and responsibility, not in expectation of a reward.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: Man has no right in his lifetime.
0: కాని కర్తవ్యమే తన యొక్క యోగము.
1: His duty itself is yoga.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: When once you discharge your duty, you'll get your own right automatically.
0: కాని రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: We consider right and responsibility are two aspects.
0: Responsibility మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: We give up the responsibility and fight for the right.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దావిస్తుంది.
1: Keep in view your responsibility, then you will get your right.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: Students, first do your duty.
0: Duty is God.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం ఫల నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: Human life is gifted to discharge one's own duty.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: We have to know the meaning of human life.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: Having taken the sacred life of a human birth, we go along the unsacred path and waste and spoil our life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: Life is temporary. Youth is temporary. Money is temporary. Wife and family, children are temporary. It is only truth and righteousness that are permanent.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరైన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు మనం దేనికి కూడాను వెలువక వెలుకంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and
1: అప్పుడే మనం విజయాన్ని సాధించడం.
0: Then you will certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: Every man wants to win in every field.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: How can you be successful?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: You should follow the right path.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: Every man has 5 advisors.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: We should know the nature of these 5 advisors.
1: ఎవరు?
0: Who are they?
1: ఎప్పుడు? ఎక్కడ? ఎట్లా? ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: We should take these 5 advisors who, where, why and when and how, and take them as advisors and conduct
1: ప్రతి కార్యములకు ముందు ఎవరు?
0: First who?
1: ఎందుకు?
0: Why?
1: ఎక్కడ?
0: Where?
1: ఎట్లా?
0: How?
1: ఎప్పుడు?
0: When?
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: When we put these 5 questions, you will get the correct answer.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 questions.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 advisors?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచం నందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: advisors manayande untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only in the body we find association, and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi yokka angamulu yendu kudanu divyamainatundi shaktito kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani peru.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamulu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka bayatanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Ee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out భౌతిక జీవితమనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దేర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి? ఈ ఆత్మజ్ఞానమనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానమును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హీ కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడా వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ వీ షుడ్ హావ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ which we should achieve.
1: భారతీయుల ప్రతి పర్వదినములు కూడాను పవిత్రమైన అంతరాత్మతో కూడినటువంటివి.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: ఈ అంతరాత్మాన్ని బోధించుకునే నిమిత్తమై, ఆధ్యాత్మిక నిమిత్తమై ఈ విధమైనటువంటి పర్వ పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ఎ సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క దీనియందు ఋతువునందు ప్రారంభిస్తున్నాడు.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: కనుకని ఈనాడు మకర రేఖపైన ప్రారంభం చేయటమే దీనికి మకర సంక్రాంతి అని కూడా పేరు.
0: As it starts from the Capricorn zodiac system, this is called మకర సంక్రాంతి.
1: ఈ మకర సంక్రాంతి మానవునికి అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకు సాక్షిభూతమైనటువంటిదే ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింట కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్
1: మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ అట్ అవర్ రెసిడెన్సెస్.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
0: The day is shorter and shorter, and we find the chill weather wind blowing.
1: Polamulam reedi guddi vennalalona kuppalannu.

0: The beautiful Sankranti approaches with these signs.
1: మానవుడు కృషి జరిపిన చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వ ధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహములో ప్రవేశిస్తుంటాయి.
0: Because of his work in the fields, he gets the harvest and the grain.
1: ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది.
0: సంక్రాంతి ఇస్ మోస్ట్ ఆస్పీషియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్.
1: ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి.
0: బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ అండ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ వీ కెన్ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ రెస్ట్.
1: మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడా అత్యవసరము.
0: మ్యాన్ నీడ్స్ ఫిజికల్ రెస్ట్.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క విజయమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ద రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది కాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్
1: మన అంతర్భూతమైనందుకు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసిక యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వీ డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాల్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వమును దారవోస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ది వర్చ్యూస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్.

0: But the enthusiasm, the courage, the valor, the intelligence and energy.
1: ఈ సత్సంపత్తి మానవుని యందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములను ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: When these six noble qualities are there is no scope for any bad character.
1: ఈ నాటి యువకుని యందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడాను మసిగల్పుతుండాలి.
0: Today we find two bad qualities that ruins the human quality altogether.
1: అసూయ, ద్వేషము.
0: These are the two. One is jealousy, the other hatred.
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు.
0: These are the thieves who work together.
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు.
0: They are like the termites.
1: కలకలలాడుతు పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వెలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది.
0: They attack the roots of those plants that flower excellently, the flowers that blossom and yield fruits. They attack the very roots and ruin them.
1: అసూయా అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది.
0: Jealousy is the pest termite that puts you to suffering.
1: సుఖ సంతోషములతో వర్ధిల్లుచున్నటువంటి మానవుని యందు ఈ అసూయ ప్రవేశించి వారిని అన్ని విధములు కూడాను కేవలము నిర్వీర్యుని గావిస్తుంది.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: అది ఏ మహాభారతం నందు కూడాను కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: పచ్చని రాజవంశమును పాడురరింపజనించినారు.
0: A beautiful clan, the progeny, royal family.
1: పచ్చని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు.
0: A royal family of repute is put to ruin. They are born
1: దాని
0: the whole family.
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు.
0: And there is శకుని that would add fuel to the
1: మంట వింట వివచ్చుని ఇంట.
0: You find the flame burning all through more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు, అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధములు కూడాను ధ్వంసము గావిస్తున్నాడు.
0: Therefore the insects in the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: మంచి మార్పులు తెచ్చుకుంటుండేటువంటి పిల్లవాడిని చూస్తే అసూయ అవుతుంది.

0: We feel jealous of a boy who gets good marks.
1: మంచి మేధాశక్తి కలిగినటువంటి విద్యార్థిని చూస్తే అసూయ ప్రారంభమవుతుంది.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడా సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: One feels jealous of the person who is happy all the time.
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: If the student is blissful all through, we feel jealous of him.
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్దు లేదు.
0: This jealousy has no limit, has no boundaries.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: Students should take every care not to have jealousy within them.
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: It is jealousy that kills you, that ruins you.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: In fact, if you desire bad unto others, you will be much worse than what you estimate.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యంతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్.
1: అడుగడుగులకు మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకమైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivity on this occasion.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకొని, తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu matraadu dande kadamu.
0: You find him wearing this garland there, accompanying the bull.
1: Nambadi kaadayu momunandu panganamambulanu venta gangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Chetamulikola tana peru cheppuchunda. ఊరు నడివేది నాడించెనుండే రమ్ము.
0: He holds the whip on one hand and makes it repeat your name.
1: శ్రీరామునకు సీతమ్మనిచ్చి పెండి గావించుచుండ ఆ వేక్క చూచి కానుకలనిచ్చి వత్తము కదలి రమ్ము తమ్ముడా కదలి రమ్ము.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు గంగరెద్దులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ సంక్రాంతి వీ ఫైండ్ మెనీ దట్ టేక్
1: బుల్స్. అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్?
1: మనసు ఎందున్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద సంక్రాంతి బిహైండ్ ద నేచర్ ఆఫ్ మైండ్.
1: రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామా ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: ఆటకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: It is intimate association brought between the spirit and the nature.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకములైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: Youngsters play with all the rangoli marked well in front of their houses.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకుని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమిది కానా.
0: ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కువ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ముచ్చటాడు, వదిన నీతో మాటికి వరుసలాడు, ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: All your sisters-in-law will make fun of you and will engage you and people will come back to watch you.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: Since ancient times, enough of encouragement is given to all these festivals conferring bliss.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి మనకు?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతా కూడాను కేవలము కృత్రిమమైనటువంటిది.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. We are fear stricken, oh brother, the life is nothing but the cobweb.
1: Gatileni manavulaku chitikina samsaralaku kashtale bandhula kannile kanukala.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Katora narakam inke natiki marada.
0: Is this not hell going to change time or other?
1: Inke natiki marada.
0: Is it not going to change?
1: Bhayam bhayam bratuku bhayam bhayam bhayam bratuku bhayam.
0: Life is full of fear.
1: Ekkada bhayam ledu cheppandi.
0: Show the place where there is no fear.
1: Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home, we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం, అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace, we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion in love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యూజ్ నీడ్ టు బి సీక్రెట్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at all?
1: Shravyame lenatti sangeetam adiyela.
0: When there is no melody, why should there be music?
1: Vinayame lenatti vidyayela.
0: Without humility, what for is
1: chitta shuddhi leni shiva pooja yetiki.
0: Without the purity of heart, what for is other?
1: Prema leni gunde raati bande.
0: The heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart, it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: However,
1: కృత్రిమమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
0: However we show love, it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం, నమస్కారం అండి, ఏమిటి ఇది, లోపల అసూయనే, లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే, కానీ కృత్రిమమైన ప్రేమ, నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: We greet each other externally, full of jealousy within.
1: Amta kutrimme.
0: Everything is artificial.
1: Amta artificial.
0: Everything is artificial.
1: There is no heart.
0: There is no heart.
1: Kanukane prema undinappudu swartham anedi praveshinchadaniki veelledu.
0: Where there is love, there is no selfishness.
1: Love
0: at all.
1: Is selflessness. Self is lovelessness.
0: Love is selflessness. Self is lovelessness.
1: Kanukane manaku loveless ga maaripothunnam ee naadu.
0: We have become loveless.
1: Selfless ga maarali.
0: We should be selfless.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్.
1: అది ఏ దైవ ప్రేమ, అది ఏ దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ, ఏ నామైనా కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ దేశమైనా కానీ.
0: Be that any form, any name, any country, any place, any point of time.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్, ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
1: ఆనాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది, మరి
0: ఇట్స్ నాట్ మెకాలే టైం.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, భారతీయ to develop the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us wisdom.
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: It is a humility which is sacred quality that we acquire out of our studies. Self confidence.
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము.
0: That infinite confidence.
1: సర్వత్రా ఏకాత్మ భావము.
0: The spirit of oneness all over.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: When we develop such lofty ideals and noble thoughts, we set an ideal to the rest of the world.
1: విద్యార్థులారా,
0: students,
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: This is not the education of Bharat.
1: త్యాగములకు పూనుకొని
0: should be ready to sacrifice.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: We should protect our country.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: We should desire for the welfare of the society.
1: ఎప్పుడు చూసినా స్వార్థము, నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: We should not remain selfish throughout.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడుగా మారిపోతావు.
0: When once you give up this attachment and possessiveness, then you become the true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించడము ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, ఏళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్, వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్.
1: దీంతో చేరినటువంటి వారు.
0: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులో, ఎవరు మానవులో, ఎవరు దేవతలో చెప్పడానికి వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ ఎన్ ఏంజల్, హూ ఇస్ ఎ డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
0: Therefore we should develop the human quality, develop the divine quality, attain the divinity.
1: అందరికి మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also
1: help. ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతలు మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగాలి.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యు యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరైన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ది సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not the education what you learn. It is the education of the spirit. It's only textual knowledge.
1: It's all bookish knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu, kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adi e mana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukani.
0: So.
1: Manam karmaadhikarulu kaavali kaani. కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: మీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్.
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాస్.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ 1 or 2?
1: ఒక్కటి చాలు మనకు.
0: 1 is enough.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ 1 match stick యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నీ నుండే ప్రారంభమవుతున్నాయి.
0: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
0: Why should you cry when you are in bad?
1: నీవు చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ యాక్షన్స్.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ క్రైయింగ్.
1: మంచి ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపెంటింగ్.
1: మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి, మంచిగా అనుభవించాలి.
0: దెర్ఫోర్ డూ గుడ్, సీ గుడ్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ గుడ్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధములైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధములైనటువంటి యొక్క ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: Just as you won so many prizes in sports and games, Bhagavan expects, wants everyone to win prizes in this game of life.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
0: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
0: The very name is bahumati.
1: ఒక మతి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
0: With one mati mind we are suffering, with bahumati many minds you cannot estimate the suffering.
1: Aneka matulu manakundu ekamati ga undali.
0: We should not have many minds, one is enough.
1: Manaku ee bahumatulu vaddu.
0: We don't want this bahumati.
1: Ekamatini manam sadinchali.
0: We should have one point.
1: Ekatva bhavanni manam sadinchali.
0: We should have the spirit of unity.
1: Appude mana jeevitham sarthakam avutundi.
0: Then only we will redeem our life.
1: Aithe laukikanga ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
0: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
0: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
0: దెర్ఫోర్ With all this worldly knowledge and education, you should step into the spiritual field and enjoy the spiritual bliss.
1: ఆటలయందు పాటలయందు మాటలయందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: You should be very careful in sports and games, music and
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: In the court of అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో
0: ఇన్ దిస్ వరల్డ్
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
0: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ ఇట్ దట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కగా చెప్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
0: బీర్బల్ కేమ్.
1: స్వామి ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
0: హి సెడ్ స్వామి వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు.
0: వాట్ ఈస్ దాట్.
1: మాట చాలా గొప్పది అన్నాడు.
0: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: మాటలో పెద్ద అటమ్ బాంబు ఉంటుంది. అది
0: ద వర్డ్ దట్ వి యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ అటమ్ బాంబ్.
1: మాటలో అణుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటమిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
0: దేర్ ఫోర్ వెన్ వీ టాక్ స్వీట్లీ గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టి మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
0: ఇఫ్ యూస్ హార్స్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: So you cannot always oblige, you can speak obligingly.
1: మన మాటను మాత్రం చాలా విలువైనదిగా మనం పెట్టుకోవాలి.
0: Therefore we should speak.
1: మన సుఖం కాని దుఃఖం కాని బాధలు కాని ఆనందం కాని అందించేటువంటిది ఈ మాటనే.
0: The pleasure or the pain or the bliss or happiness.
1: రాజ్యాలు సాధించేది మాటనే, రాజ్యాన్ని పోగొట్టుకునేది మాటనే.
0: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: ఈ మాటను సాధించుకునే నిమిత్తము మనము చవన పెంచుకోవాలి.
0: Therefore to speak well we should develop this forbearance more and more.
1: ఈ చవన మనం సాధించినామంటే దీన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ ఫర్ బ్యారెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడాను సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
0: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడాను అడుగులు పడిపోయారు.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్ బ్యారెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్.
1: ఈ సమను కోల్పోవడం చేతనే పండితులంతా పాపంగా మారిపోయారు.
0: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
0: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్.
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్ లో అంతకంటే లభించేటువంటిది కాదు.
0: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: క్షమ ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: నుంచినే రావాలి.
0: ఫర్బేరెన్స్ కమ్స్
1: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వం.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్ గివ్నెస్ ఫర్ బ్యారెన్స్ విచ్ ఇస్ ది ట్రూత్ రైట్నెస్.
1: క్షమ యజ్ఞము,
0: ఇట్ ఇస్ ది సీక్రెట్ రిచువల్.
1: క్షమ సర్వస్వంబు సర్వలోకములందు.
0: ఇట్ ఇస్ ఫర్ బ్యారెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్.
1: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి.
0: We should have that patience.
1: ఎవరెన్ని మనం తిట్టినప్పటికీ ఓర్పుగా ఉండాలి.
0: At any number of people accuse you, you should be patient enough.
1: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది?
0: వాట్ ఇస్ దట్ యు లూజ్?
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది?
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యు, వాట్ ఇస్ దట్ యు?
1: వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుంటే మనకే చాలా నష్టం.
0: ఇఫ్ యు లూజ్ యువర్ పేషెన్స్ బికాస్ యు ఆర్ అటాక్డ్, యు ఆర్ గోయింగ్ టు సఫర్.
1: క్షమను మనం కోల్పోకూడదు.
0: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ పేషెన్స్.
1: తిట్టడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: ఆల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: లెట్ హిమ్ అక్యూజ్ యూ రిపీటెడ్లీ, అల్టిమేట్లీ హస్ టు.
1: ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏమాత్రం రోషం తెచ్చుకోకూడదు.
0: లెట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా? ఎంతో సంవత్సరములు మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం.
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ది అక్రూడ్ మెరిట్.
1: విద్యార్థులారా, ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు.
0: స్టూడెంట్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజ్.
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: మానసికంగా బలహీనులైపోతున్నారు.
0: యూ బికమ్ మెంటల్లీ వీక్.
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నాయి.
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్.
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము.
0: సాయి ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్ ఫర్ దిస్.
1: ఎవరెవరో ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారాలు చేస్తూనే ఉంటుంటారు.
0: పీపుల్ ప్రైజ్, పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే.
1: దేనిని లెక్క చెయ్యను.
0: భగవాన్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ.
1: అది వాడి బుద్ధి.
0: ఈజ్ ఓన్లీ హిజ్ వే.
1: వాడి బుద్ధిని నేనెందుకు ఫాలో చేయాలి?
0: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్?
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి.
0: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే.
1: వాడి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్.
0: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్.
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను.
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ.
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను.
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్.
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము.
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్ఫుల్.
1: నేను ఎప్పుడు శాంతి శాంతి శాంతి శాంతి.
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ peace.
1: కారణం ఏమిటి?
0: Why?
1: క్షమను ఏమాత్రం కూడా నువ్వు కోల్పోను.
0: Because he will never lose patience in any time.
1: మీరు ఆ విధంగా సాధించాలి.
0: You should also achieve like that.
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు.
0: Let any people hurt you, after all you are not going to suffer.
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం.
0: When once you want to resist, you will be losing further.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: You don't know the latent
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: What you lose, you don't know.
1: నీవు రోషంతో నీవు అతనిపైన తిరగబడుతున్నావు.
0: And therefore you resist with all the anger, retaliation.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాన్ని సాహసంగా ఎదుర్కోవాలి.
0: Let anyone criticize, accuse you, face it. Don't be afraid of that.
1: విద్యార్థులు సాధించాలి.
0: Students should achieve this.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: That patience is our life.
1: ఓపిక మన యొక్క ఆదర్శము.
0: That patience is the ideal.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: Let's not be afraid of anything.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉంటుండాలి.
0: So we should be fearless.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: Then our life shines.
1: అన్ని విధాలు ఆదర్శిస్తుంది.
0: It will be ideal.
1: అందరికి సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: It will be ideal to everybody.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే, టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్, సీక్రెట్ డే.
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
0: జస్ట్ ఎస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్, జస్ట్ ఎస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ వాటర్ సో దట్ ఇట్ టేస్ట్ స్వీట్, వీ షుడ్ ఆల్సో నో ద డివినిటీ అండ్ ఇట్స్ స్వీట్నెస్. All are divine.
1: రసో వై సహా అనేది ఉపనిషత్తు.
0: ఇట్ ఉపనిషత్ సేస్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కనుక మీ యందు కరుణారసం ఉంటుండాలి,
0: ప్రేమ
1: రసం ఉంటుండాలి, దయారసం ఉంటుండాలి,
0: కంపాషన్.
1: కానీ ఈ శోకరసము లేదు.
0: దేర్స్ నథింగ్ లైక్ మిజరీ, నథింగ్ లైక్ సాడ్నెస్.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
0: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
0: వై డు యు వాంట్ టు హావ్ దెం?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
1: మీ దివ్యమైనటువంటి శాంతిరసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
0: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
0: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
0: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైన ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: Therefore take this life as a game. Come out victoriously. Win
1: life
0: the game
1: is
0: of
1: a
0: life.
1: Game. Play it.
0: Life is a game. Play it.
1: Life is challenging. Meet it.
0: Life is a challenge. Meet it.
1: Life is a dream. Realize it.
0: Life is a dream. Realize it.
1: Life is love. Enjoy it.
0: Life is love. Enjoy it.
1: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండింట్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండింట్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైనటువంటి దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
0: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్ ఇన్ టర్న్.
1: మీరు చేసుకోవచ్చు.
0: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్. యూ కెన్ డూ ఇట్.
1: అవన్నీ తప్పులేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
0: భగవాన్ విల్ ఎవర్ సే
1: నో. లక్ష్యము దానిపైన పెట్టుకోవాలి.
0: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
1: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
0: యూ మే డూ ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
1: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును.
0: మెనీ స్టూడెంట్స్ నౌ
1: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు
0: దోస్ దట్ జాయిన్
1: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
0: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
1: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు.
0: దేర్ దోబీస్ ఇన్ మిలిటరీ.
1: స్వీపర్స్ ఉంటారు.
0: స్వీపర్స్.
1: బార్బర్ ఉంటారు.
0: బార్బర్.
1: వాచ్మ్యాన్ ఉంటారు.
0: వాచ్మ్యాన్.
1: అందరూ ఉంటారు.
0: ఆల్ ఆర్ దేర్.
1: కానీ అందరికీ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
0: దో దే డూ డిఫరెంట్ జాబ్స్ టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఒకటి పెరేడ్, రెండవది గన్.
0: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
1: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
0: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
1: అదే విధంగానే విద్యార్థులు ఏ సబ్జెక్టులో పోయినప్పటికీ
0: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ సబ్జెక్ట్
1: ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
0: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్
1: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి
0: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ
1: ప్రేమ త్యాగము ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి
0: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ లవ్ అండ్
1: సాక్రిఫైస్ ప్రేమించండి
0: లవ్ ఆల్
1: కానీ త్యాగానికి పూనుకోండి
0: Be ready to sacrifice.
1: త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు
0: Without sacrifice is no life at all.
1: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి
0: Be ready to sacrifice.
1: పరోపకార నిమిత్తమై
0: To help others.
1: సమాజ సంక్షేమ నిమిత్తమై
0: For the welfare of the society.
1: జీవితాన్నైనా మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి
0: Ready to sacrifice your own life. Be ready.
1: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి
0: Yearn and pine for God.
1: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉగ్రూతులూగుతూ రావాలి
0: బీ రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్ అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
1: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు
0: రామకృష్ణ పరమహంస
1: కానీ అతను ఒక దినమంతా జరిగిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా నా తల్లి నాకు దర్శనమివ్వలేదే నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు
0: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not win the grace of God.
1: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే
0: Every moment is sacred.
1: ఆ గడియ గడియకుడును మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటుపడుతూ రావాలి
0: Every moment which is sacred, we should make use of it.
1: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించినా నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి
0: When once you have anugraha, God's grace, the rest of the grahas, planets, will be under your control.
1: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి
0: Therefore, we struggle to win God's grace.
1: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి
0: We should determine to win God's grace. Determination.
1: ఎలాంటి పరిస్థితులు ఏంటనుకుంటు పట్టుదలను మానకూడదు
0: Never give up this determination at any time.
1: కోరినది ఏదియో కోరని కోరి తిరి
0: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే
1: కోరినదిదు దాక విడవకుండు
0: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంట్
1: అడిగినదేదియో అడగనే అడిగి తిరి అడిగినదిదు దాక పోవకుండు
0: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్
1: తలచినదేదియో తలచనే అదలచితివి తలపు తీరుడు దాక పోవకుండు
0: యు హ్యావ్ థాట్ ఎనీవే అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో
1: పోరు పడలేక తానై నవ్వవలయు
0: యస్ టు గివ్ యు అవుట్ ఆఫ్ దిస్
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు
0: ఆర్ ఎల్స్ యు హావ్ టు ఫాల్ అండ్ ఆస్క్ ఇన్ కాన్షియస్
1: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు
0: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ
1: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి
0: త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ యు హావ్ టు కీప్ అప్ దిస్ డిటర్మినేషన్ అండ్ వర్క్
1: మరువకువే ఓ మనస విడువకువే ఓ మనస
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్
1: అడుగుకోలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస అడుగకువే ఓ మనస
0: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్ నెవర్ ఆస్క్ ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్
1: అడుగని శబరిని ఆదరించడే
0: వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ శబరి ప్రొటెక్టెడ్
1: అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి గలిగి
0: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ది జటాయు బర్డ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆబిచ్యురీ రైట్స్ బై గాడ్ హిమ్సెల్ఫ్
1: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు
0: హి ఇస్ వెరీ మచ్ టైర్డ్ బై ఆస్కింగ్ రిపీటెడ్లీ
1: కానీ కట్టగడపడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు
0: అల్టిమేట్లీ హి డిడ్ంట్ డిజర్వ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్
1: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు
0: వెర్ యాజ్ వితౌట్ ఆస్కింగ్ దట్ జటాయు బర్డ్ వాజ్ లక్కీ ఎనఫ్ టు హావ్ బీన్ ఆఫర్డ్
1: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని లేదు
0: జటాయు నెవర్ ఆస్క్డ్
1: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు
0: రామ హింసెల్ఫ్ కేమ్
1: కనుకనే ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు
0: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్
1: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు
0: డూ యువర్ డ్యూటీ
1: కష్టపడి చదువు
0: వర్క్ హార్డ్
1: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు
0: వితౌట్ ఆస్కింగ్ యువర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్
1: నీలో జీరో వచ్చినప్పటికి పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెంచేస్తాడు
0: ఈవెన్ ఇఫ్ గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ టెన్
1: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా
0: So be ready to do your duty.
1: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
0: There should not be dearth in your own effort.
1: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
0: This determination the students should cultivate today.
1: ఒకరిపై ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
0: Don't develop hatred.
1: ఒకరిపై ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
0: Don't be jealous towards teachers.
1: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
0: Be happy watching others progressing in life so that you would also develop.
1: అనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు, ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
0: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
1: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
1: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
1: సముద్రం యొక్క రూపం రుచి మాత్రం ఉండకూడదు.
0: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
1: పాల సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
1: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
1: మిల్క్. క్షీర సాగరుడు పవళిస్తుంటాడు.
0: దేర్ గాడ్ రిక్లైన్స్.
1: క్షార సాగరుడు కాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
1: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
0: గాడ్ రిక్లైన్స్
1: మీ హృదయం కవడించి ఉన్నాడు.
0: హీ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
1: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
0: హీస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవర్ యు వాంట్.
1: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
0: నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
0: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
1: Deshamu mana yokka illu.
0: The country is your residence.
1: Prapanchamanta mana yokka nivasame.
0: The whole world is our dwelling place.
1: Idi aadeshamu ee desham ani bhedamulu pettukokandi.
0: We should not have difference.
1: Oka pedda inti lopala okkoka roomulu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharat desham oka room vantidi.
0: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
1: గృహమంతా మంచిగా ఉండాలి.
0: The whole house should be good.
1: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
0: Then only you will be good.
1: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.

0: சட எத்தே ஜடமாந்தவம் சத்யம் மாதா. பிரேமஸ்வரூபுலாரா,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
0: ఈ జగత్తు నందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు, భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు, భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హావ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత. నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్, హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కానీ త్రికాల భాజ్యం, మూడు కాలములు ఎందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: బట్ ద ట్రూ మదర్ హూ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, past, present and future, is truth.
0: Pita jnanam. Jnanam anaga kevalam advaita darshanam jnanam. Rendu kaani okatiye jnanam, adiye mana yokka tandri.
1: Wisdom is non-dualism, the only one and not two, that is our father.
0: Dharmo భ్రాత. ధర్మమే మనకు సోదరుడు.
1: ధర్మ, రైచియస్నెస్ ఈజ్ అవర్ బ్రదర్.
0: దయాసఖి, దయనే మన సోదరి.
1: కంపాషన్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: సిస్టర్
1: కంపాషన్.
0: శాంతం పత్ని,
1: పీస్ ఈజ్ వైఫ్.
0: క్షమా పుత్ర,
1: ఫర్ బేరెన్స్ ఈజ్ సన్.
0: షడయతే జన బాంధవ. ఇవి ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకు సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: The first action lies in allowing this love, the river of love, to flow forward among the neighborhood.
0: Prati manavundunu brat.

0: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
2: Atmananda Nimittamu. Atmanvesha Nimittamu. Atma Samyoga Nimittamu. Atma Sandarsana Nimittamu. మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్
2: వివిధ మార్గములైనటువంటి చర్యలు ఎందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవన,
0: హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ and is always in eternal search of the self and to be one with the self and to have the experience
2: and vision of the self.

0: Smaranam.
1: Chanting.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutation.
0: Archanam.
1: Worship. Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సరిపుతున్నట్టుగా భావిస్తున్నారు.
1: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
1: You can never attain the divinity by following these pursuits.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
0: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ అవే ఫ్రమ్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్ దెన్ యుల్ బి సో క్లోజ్ టు ఆత్మన్.
0: కప్పుకున్న నిమురును మనము తీసివేస్తే నిప్పు మనకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
1: వెన్ వన్స్ ది యాష్ ఇస్ బ్లోన్ అవుట్ యూ విల్ సీ ద ఫైర్.
0: నీ సమస్త సాధనలు కూడాను అనాత్మను దూరం చేసే నిమిత్తమే సలిపేటువంటి నిత్య కర్మలు.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూర్స్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ ఫాలోడ్ టు గివ్ అప్ దిస్ వరల్డ్లీ థాట్ అండ్ ఫీలింగ్.
0: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
1: యాజ్ క్లౌడ్స్ పాస్ ఆఫ్ యు ఫైండ్ ద సన్ షైనింగ్.
0: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు మేక్ ఎనీ ఎఫర్ట్ to enjoy the sunshine.
0: Kanuka manamu sadhana chesetvanni kudanu atma nimittam ane manam bhramistunnam.
1: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this atman or the spirit.
0: Idi atma nimittam kaadu.
1: It's not for the spirit.
0: Anatma samviyogam nunchi samyogamunaku povatam.
1: We just give up this worldly feeling and just unite with the spirit.
0: Kanuka atma సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
1: ఇట్స్ యూనియన్ విత్ ది స్పిరిట్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్ ఆర్ ది ఎయిమ్స్ ఆఫ్ దీస్ పాత్స్.
0: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ

0: त्वमेव विद्या द्रविणौ त्वमेव त्वमेव सर्वं मम देव देव
1: A devotee.
0: Tvameva mata cha pita tvameva.
1: Praises Lord. He takes him God as father and mother.
0: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
1: None of these prayers are true.
0: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తల్లి.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
0: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
1: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి? ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
1: What are the consequences, rewards of these
0: prayers? భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
1: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
0: త్వమేవ మాతాచ పితా త్వమేవ. నీవే తల్లి, నీవే తండ్రి, నేను వేరే.
1: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
0: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
1: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
0: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
1: A father can never be a son and a son can never be a father.
0: Father is father, son is son.
1: Father is father, son is son.
0: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
1: Both can never be one.
0: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
1: Therefore when we pray, O God that you are mother, that you are my father, they are all the prayers of innocence.

0: నీవే నేను, నేనే నీవు. ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
1: ఐఎమ్ యూ అండ్ యు ఆర్ మీ ఓన్లీ, దట్ ఇస్ ద ట్రూ ప్రేయర్ దట్ షుడ్ బి ఆఫర్డ్.
0: తత్వం అసి,
1: తత్వమసి, దట్ ద వన్.
0: నీవే నేను,
1: ఐఎమ్, యు ఆర్ మీ హియర్.
0: ఈ సంబంధమైన బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
1: We are never bound by this sort of relationship.
0: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
1: The kind of relationship that we say, దైవంతో
0: కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
1: Why should we develop this worldly relationship with God?
0: సర్వమునియందు ఉండినటువంటి భగవంతుడు ఒక్కడే.
1: God is same in everyone.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చేసిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
1: When you are present in everyone, what is the fun of calling him that you are my mother, you are my
0: father?
1: అదే
0: భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
1: It's only God present in all living creatures.
0: నీ యందు, వారి యందు, వీరి యందు, అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
1: The same principle of Atma, the spirit, is present in
0: everybody.
1: There are no differences whatsoever. There is no differences based on caste and religion.
0: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడా ఇది కట్టుబాటు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
0: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు కూడా ఒకే దేవుడే.
1: ఫర్ ఆల్ కంట్రీస్, ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
0: వేదము ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాము.
1: Basing on this, Veda says only one thing that exists, but we consider different.
0: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
1: Where does this difference lie?
0: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: The differences arise because they are based on vesture.
0: ఏకోహం బహుశ్యాం, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
1: Only one God manifested into many, everything is one.
0: అతను ఒక్కడే భగవంతుడు.
1: God is one.
0: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
1: All are in him.
0: అందరి యందు తానే ఉంటున్నది.
1: He is in everyone.
0: అన్ని రూపములు తానే.
1: All forms are his.
0: అన్ని నామములు తానే.
1: All names are his.
0: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః. ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
1: We may say so many names while offering prayers, but there is only one God.
0: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
1: డే బై డే వీఆర్ మోర్ అండ్ మోర్ డెల్యూటెడ్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
1: సో లాంగ్ దిస్ డెల్యూషన్, భ్రమ ఇస్ దేర్, యూ కెన్ నెవర్ నో ద బ్రహ్మ.
0: భ్రమను దూరం చేస్తే బ్రహ్మ మనమే అయిపోతాం.
1: దెన్ వన్స్ యూఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ డెల్యూషన్, యూ బికమ్ ద డివైన్.
0: అహం బ్రహ్మాస్మి,
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: నేనే బ్రహ్మ,
1: ఐఎమ్ బ్రహ్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి విశ్వాసము భక్తుల్లో అభివృద్ధి కావాలి.
1: A devotee should develop that such a type of strong faith.
0: శరీరములు భిన్నంగా ఉన్నాయి.
1: Bodies are different.
0: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
1: So we have varied feelings and thoughts.
0: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: There's lot of difference between person to person.
0: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
1: Likewise there's wide gulf of difference between mind to mind.
0: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని అనుభవించగలవు?
1: How can you experience this unity?
0: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ సో ఫార్ ఎట్ ది బాడీ లెవెల్,
0: జగత్తంతకుడును బ్రహ్మమయమే.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
0: సైంటిస్టులు చెప్తుంటారు.
1: సైంటిస్ట్ సే
0: ఎక్కడ చూసినా కానీ అణుశక్తియే అని.
1: సే దట్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ అటామిక్ పవర్.
0: ఈ దైవాన్ని ఒక ఆకారంగా పూజించటము, ఈ దైవాన్ని ఒక ఆరాధన చేయటము, ఇది కేవలం మూర్ఖత్వం అంటున్నారు.
1: సైంటిస్ట్ సే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు గివ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ నేమ్ టు గాడ్ అండ్ వర్షిప్ హిమ్.
0: ఎవరు ఫూలిషో చక్కగా యోచించాలి.
1: ఎంక్వైర్ క్లియర్లీ హూ ఆర్ ఫూల్స్ హియర్.
0: నిజంగా సైంటిస్ట్ నే ఫూలిష్.
1: ట్రూలీ స్పీకింగ్ సైంటిస్ట్ ఆర్ ఫూలిష్.
0: ఎత్తనగా ఈ జగత్ అంతా కూడా స్వరూపంతో కూడినటువంటిది.
1: ది హోల్ యూనివర్స్ హెస్ గాట్ ఎ ఫార్మ్.
0: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
1: ఈవెన్ ఆటమ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ ఈ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
1: ఈవెన్ ఆటమ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: రూపము లేనటువంటిది జగత్తులో లేనేది లేదు.
1: There is nothing without a form in this world.
0: Sarva rupa dharam shantam, sarva nama dharam shivam. Sarva dhaipa dharam tam shantam, sarva nama dharam shivam.
1: All names are His.
0: Satchidananda rupam advaitam.
1: He is the one of that eternal bliss, existence, Satyam awareness.
0: Shivam sundaram.
1: And He is the very embodiment of truth, goodness and beauty.
0: Sarva rupa dharam shantam. Anni rupamlu kuda nu bhagavantudu dharinchinatundi.
1: All forms are His, the divine.
0: Deenine purusha suktam nandu.
1: This in Purusha Sukta.
0: Sahasra sesha purushaha sahasracha sahasrapat.
1: He says
0: amtham bhagavantu yukka swarupame.
1: Says that everything is the divine form and manifestation.
0: Ee satyanni anadi kalam nundi sakramanga telusukolekapotam chettane manavattam anetundi pasutvanga maaripothundadi.
1: Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal.
0: Cheppatam okati, cheyatam okati, anubhavinchatam marokati ayipothundadi.
1: He says something, thinks differently, and His action is altogether opposite.
0: Idi kaadu manavattvamu.
1: It is not human quality.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: Thoughts, words and action okati kavali.
1: There should be unification, unity of thought, word and deed.
0: Appude మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్స్.
0: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
1: దేర్ ఫోర్ వీ సే గాడ్ హెస్ సో మెనీ ఫార్మ్.
0: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
1: బట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: హీస్ ప్యూర్ అండ్ అన్సలీడ్ అండ్ బియాండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెల్యూషన్ and all sorts of illusions. What is inner significance?
0: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
1: Unless there is this principle of oneness, the value is attached to diversity.
0: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది ఉంది.
1: A zero by the side of one, we call 10.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
1: Another zero makes it 100.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
1: Another zero 1000.
0: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10,000 అయింది.
1: Another zero 10,000.
0: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
1: Like this, by adding more and more of zeros, you will have total of millions.
0: కానీ ఈ జీరోస్ కంటే ఎక్కడ విలువ?
1: But where does this value lie to the zero?
0: One, that is విలువ.
1: The highest value is because of one.
0: One is hero.
1: One is hero.
0: The world is zero.
1: The world is zero.
0: కనుకని ఈ వరల్డ్ కంటే కూడా ఆ యొక్క హీరో నుంచినే వెలుగంతా వస్తుండాలి.
1: Therefore, this world is zero, gets the light from that hero one.
0: దైవం ఒక్కడు ఉండినప్పుడే అన్నింటికి నీ విలువ వస్తుంటుండాలి.
1: When there is God, everything will have its own.
0: దైవం లేకపోతే జగత్తే లేదు.
1: Without God, there is no world.
0: కనుకని దైవము కార్యస్వరూపుడు, కారణ స్వరూపుడు.
1: Therefore God is the cause.
0: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
1: వరల్డ్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
0: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
0: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
0: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
1: వీ షుడ్ నో దట్ అటమిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
1: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
0: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: యు ఆర్ ది మాస్టర్.
1: బట్ యు ఆర్ ద మాస్టర్.
0: అదే ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
0: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
1: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
0: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
1: This vastness is Brahman.
0: Anaga vishalamayetvantide Brahma.
1: Means that it which is ever expansive.
0: Sarvatra vyapinchinatvantide Brahma.
1: That which is ever expansive.
0: Idi aanade Prahladudu cheppadu.
1: This is declared by Prahlada then itself.
0: Hiranyakashipuni kumarudu Prahladudu.
1: Prahlada is the son of Hiranyakashipu.
0: Prahladuni kumarudu Virochanudu.
1: Virochana is the son of Prahlada.
0: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి ఈజ్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
0: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
1: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
0: ధర్మమూర్తులు,
1: దట్ వర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: త్యాగ మూర్తులు,
1: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: ఆనంద ప్రియులు,
1: ద లవ్ బ్లిస్,
0: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటివి.
1: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
0: విరోచనుడు కూడాను తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
1: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
0: మినిస్టర్ చెప్పాడు,
1: ద మినిస్టర్ సెడ్,
0: జనసేవనే జనార్దన్ సేవ అని.
1: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
0: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
1: ది సేమ్ థింగ్ ఇస్ డన్ బై విరోచన.
0: తదుపరి విరోచని కుమారుడైనటువంటి యొక్క ఈ బలి చక్రవర్తి కూడా చేశాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ఫాలోడ్ బై ఎంపరర్ బలి.
0: కనుకనే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: వాట్ షుడ్ వి లర్న్?
0: అనేక మంది బుద్ధుడి దగ్గర చేరి,
1: మెనీ అసెంబ్లీ,
0: ఇంతకాలం మీరు సాధన చేశారు కదా, దైవత్వాన్ని గురించి మీరు కొంత బోధించమని చెప్పారు.
1: దే ఆస్క్ బుద్ధ, యు హావ్ ఫాలోడ్ ది స్పిరిచువల్ పాత్ సో లాంగ్, ప్లీజ్ టీచ్ అస్.
0: అప్పుడు అతను చక్కగా మౌనం వహించాడు.
1: హి అబ్జర్వ్డ్ సైలెన్స్.
0: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
1: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
0: తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ వస్తున్నావు.
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
0: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
0: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
1: దేర్ ఇన్ రైచ్యూస్,
0: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
1: ట్రూత్ అండ్ ఫాల్స్,
0: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డూ యూ ఆర్గ్యూ?
0: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
0: ఇది కాలం వ్యర్థము.
1: యుల్ బి వేస్టింగ్ టైం.
0: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
0: దైవం ధర్మస్వరూపం.
1: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
0: దైవం సత్యస్వరూపము.
1: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్.
0: దైవం అహింసా స్వరూపము.
1: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
1: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
0: them. నడుచుకు, సత్యమును ఉచ్చరించు, అహింసను పాటించు.
1: Follow dharma and speak truth and observe non violence.
0: ఇదియే దైవం యొక్క ప్రధానమైనటువంటి యొక్క స్వరూపం అన్నాడు.
1: This is the very form of God.
0: మరి కొంతమంది రామకృష్ణ పరమహంస దగ్గర చేరారు.
1: Some assembled very close to Paramahamsa.
0: అయ్యా, మీరు నిరంతరం కూడాను దైవ సేవ యందు లీనమై ఉంటున్నారు.
1: Sir, you spend all the time serving God.
0: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
1: Have you seen God yourself?
0: ఆయన పక్కన నవ్వి,
1: he laughed.
0: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
1: Yes, I see God as I see you.
0: నాకంటే దిగుగానే కనిపిస్తున్నావు.
1: I see in front of my eyes.
0: సర్వులు కూడాను దైవ స్వరూపులే.
1: All are embodiments of the divine.
0: అయితే
1: హౌఎవర్
0: నీ దృష్టి వేరుగా ఉంటుండాలి.
1: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
0: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
0: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
0: కాదు,
1: నో.
0: పశ్యన్న పిచా నపస్సతి మూఢో, మూఢో మూఢు, కనిపించేదంతా దైవ స్వరూపమే.
1: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నీవు చూస్తూ చూడలేదని ఎత్త నీవు చెప్పగలవు?
1: యు సీ యెట్ యు డినై.
0: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
1: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
0: ఓ నరుడా,
1: ఓ మ్యాన్,
0: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు,
1: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
0: భర్త కోసం ఏడుస్తున్నారు,
1: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
0: పదవుల కోసం ఏడుస్తున్నారు,
1: యు క్రై ఫర్ పొజిషన్.
0: ధనం కోసం ఏడుస్తున్నారు,
1: ఫర్ మనీ.
0: పేరు కోసం ఏడుస్తున్నారు,
1: ఫర్ నేమ్.
0: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు,
1: ఫర్ ప్రెస్టీజ్.
0: దైవం కోసం ఏడుస్తున్నారా?
1: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
0: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
1: వెన్ యూ పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యూ క్రై ఫర్ ద వరల్డ్, సర్టన్లీ యూ విల్
0: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
1: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యూ బికమ్ పార్ట్ టైం డివోటీ.
0: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
1: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
0: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
1: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
0: భ్రాంతిని త్యాగం చేయాలి.
1: యూ షుడ్ సాక్రిఫైస్ దిస్
0: ఇల్లు. వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట్ట కాదు.
1: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
0: చిత్తమందు దుష్ట చింతన వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
1: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
0: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణములు మనం వదిలేసి
1: We have to give up the bad qualities, bad thoughts.
0: అదే నిజమైన త్యాగం.
1: That is true tyaga or sacrifice.
0: ఈ త్యాగం అనేటువంటి ఎంతమంది పాటిస్తున్నారు?
1: How many observe this sort of sacrifice?
0: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది.
1: Then once we follow and adopt this procedure, you will know your true self.
0: త్యాగమునోపన ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
1: You don't need to care anything that comes on the way of this sacrifice.
0: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
1: Emperor Bali could know the approach of the dwarf Vamana.
0: కాని ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ
1: హీ వాస్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
0: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
1: హీ మేడ్ వామన బి సీటెడ్
0: స్వామి మీరేం కావాలి మీరేం కోరుతున్నారన్నాడు.
1: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్
0: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్
0: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
1: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
0: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా.
1: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యు కమ్ దిస్ ఫార్
0: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
1: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్
0: కాదు కాదు నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
1: బట్ నథింగ్ డూయింగ్ యూ గివ్ మీ దీస్ త్రీ.
0: వెనక వైపు వచ్చున్నాడు శుక్రాచార్యుడు.
1: శుక్రాచార్య ప్రిసెప్టర్
0: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
1: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్
0: బలి చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
1: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్
0: బలి చక్రవర్తి ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
1: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
0: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
1: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
0: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని
1: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్.
0: ఇచ్చాను.
1: Yes, I made a promise.
0: దీన్ని తప్పడానికి వీలు కాదు.
1: I will never go back.
0: గురువైనా సరే ఎవరైనా సరే.
1: Let him be the teacher or anyone for that matter.
0: గురువునైనా నేను త్యాగం చేస్తాను కానీ ఆడిన మాట నేను తప్పను.
1: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
0: దానం చేశాడు.
1: He offered.
0: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
1: Emperor Bali is the very form of
0: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
1: He never transgressed the very word that he gave.
0: అందువలననే
1: So.
0: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకొని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
0: కనుక మనం ఆరాధిస్తున్నాము సత్యమని ఆధారిస్తున్నాము.
1: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
0: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
1: Without this truth, nothing has any value.
0: Satya

0: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
1: Dharma prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
0: The acts of charity and the acts of compassion are just a zero.
1: Satya dharma prema shantulu lekunna padavula nelina phalamu sunna.
0: You may occupy exalted position of authority, but its value is a zero nothingness.
1: Sanatana dharma marmyambu niluva.
0: For this ancient mansion of dharma to sustain,
1: gunamuli vinalgu.
0: These are the
1: gunamuli vinalgu punadi godalappa.
0: These four values are the pillars.
1: ఈ నాలుగు విలువలను మనం గుర్తించాలి.
0: We have to recognize
1: సత్య,
0: these values.
1: ధర్మ ప్రేమ శాంతులు.
0: We have to know these values.
1: ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు, ఇవియే మానవుని యొక్క విలువలు.
0: These are the human values. They are totally divine.
1: సత్యం, truth is God.
0: Truth is God.
1: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ, దైవ స్వరూపమే ధర్మం.
0: రామ is the very embodiment of ధర్మ.
1: శాంతి,
0: peace.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
1: శాంతి ఎక్కడో బయట లేదు.
0: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద
1: బయట ప్రపంచంలో అంతకు పీసెస్ ఉంది. నో పీస్
0: ఇన్ ద ఔటర్ వరల్డ్. యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
1: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
0: దిస్ పీస్ ఇస్
1: ఆభరణం వంటిది.
0: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ద వరల్డ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: చూసారా? సత్య ధర్మ ప్రేమ
0: ద లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: Premane lekapothe pranamae ledu.
0: Without love there is no life at all.
1: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranamga nilchi undi.
0: Therefore in every human being this love is the life principle.
1: Aithe duradrishtavashattu ee premanu pedamargam pattinchukuntunnaru.
0: But however in this world today unfortunately
1: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
0: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
0: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
1: కాదు,
0: నో,
1: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
0: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్, మేక్ ఇట్ డివైన్.
1: దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
0: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళ్లతో తుంచివేయండి.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ద ఫింగర్.
1: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
0: ద లవ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
1: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
0: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
1: నువ్వే గాడ్, నీవే ఫ్రెండ్.
0: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
1: అందువల్లనే కట్టగలిపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
0: Therefore, when it's a matter of self-surrender, there comes the question of friendship.
1: Sravanam, kirtanam, Vishnu smaranam, padasevanam, vandanam, archanam, dasyam, snehaam, atmanivedanam. Atmanivedanak munduga snehaam. Snehaam ukkati vachinappudu anni akkade nirnayamaipothayi.
0: And therefore is the friendship that precedes this surrender.
1: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటిది దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
0: Therefore in order to surrender the friendship,
1: అదే మైత్రి.
0: That is friendship.
1: What is మైత్రి?
0: మైత్రి
1: సత్వరజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. That is త్రీ.
0: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
1: Kanukane ni mitratvani pondali.
0: So we should develop friendship.
1: You are my friend.
0: You are my friend.
1: God is my friend.
0: God is my friend.
1: Ee worldly friends anta pocket lo money chustaru.
0: Worldly friends will be mindful of the
1: father
0: money in your
1: position
0: pocket.
1: Jistaru.
0: And the position of your
1: father.
0: Father
1: position sariga untundadi.
0: The position is fine.
1: తన పాకెట్ లో మనీ ఉంటుండది.
0: హలో
1: హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
0: యూ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యూ హలో.
1: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
0: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
1: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
0: ఫాదర్ రిటైర్డ్,
1: గుడ్ బై కూడా చెప్పడు.
0: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
1: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వర్డ్ ఈ ఫ్రెండ్స్.
0: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
1: వీళ్ళు ఆర్ నిజమైన ఫ్రెండ్స్.
0: ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్?
1: నాట్ హియర్. God is real friend.
0: God is the only
1: friend. He is always with you, in you, around you, above you, below you.
0: God is always with you, in you, above you, below you, around you.
1: Aa friend eppatiki ni podu.
0: That friend will never be away from you.
1: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
0: All relations will come up to the doorstep or to the cremation ground.
1: Bandhamadichi ninbayani aapad bandhu vagavennaame mera.
0: But only God
1: is bandhu okkade bhagavantudu.
0: God is only the refuge of the forlorn who will be with you.
1: నీ ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
0: యు మే గో ఎనీవేర్ హి విల్ ఫాలో.
1: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
0: హి ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అరౌండ్ యు, అండ్ హి ఇస్ ఆఫ్టర్ యు.
1: అలాంటి ఫ్రెండ్షిప్ ని మనం సంపాదించుకోవాలి.
0: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: కనుకనే బలి చక్రవర్తి దైవమును ఒక విధమైన యొక్క ప్రీతిగా భావించి అత్యుతం గావించుకున్నాడు.
0: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
1: తనకనకు వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
0: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్
1: చేయవచ్చు.
0: ఆఫరింగ్ ల్యాండ్,
1: అన్నం దానం చేయవచ్చు.
0: ఫుడ్,
1: వస్త్రం దానం చేయవచ్చు.
0: అండ్ క్లోత్స్,
1: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు.
0: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
1: బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
0: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్,
1: తనను తానే దానం చేసుకున్నాడు.
0: హి హస్ ఆఫర్డ్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
0: That is the greatest value.
1: ఏదో మూడు అడుగులు ఇచ్చారని కాదు.
0: Not the three foot step.
1: తననే ఇచ్చాడు.
0: He offered himself.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam seshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu nannu teechukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: O God, the heart that you have given to me.
1: Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Yemi techedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Yedo chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Market lo phalamulu tisukochi arpitam anukunte aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati vedantam nandu పూర్తి అంతరార్థాన్ని ప్రబోధించి వచ్చింది.
0: దేర్ ఇస్ వన్ టీచింగ్ ఇన్ వేదాంత విత్ ఫుల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: పత్రము
0: లీఫ్,
1: పుష్పము
0: ఎ ఫ్లవర్,
1: ఫలము
0: ఎ ఫ్రూట్,
1: తోయము
0: ఆర్ వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమైన.
0: ఇఫ్ ఇట్ వుడ్ బి ట్రూ దట్ యుల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎ డివోటీ.
1: నీవు ఈ తులసీదళమునకు తూగుదువుగాక.
0: యు సర్టన్లీ వెయిట్ టు దట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ దిస్ తులసి లీఫ్.
1: పత్రము బిళ్ళపత్ర, మారడి పత్ర, తులసి పత్ర కాదు కాదు.
0: వాట్ ఇస్ దిస్ లీఫ్? ఇస్ ది లీఫ్ ఆఫ్ ఎనీ ప్లాంట్?
1: పత్రము దేహం.
0: బాడీ ఈస్ ది లీఫ్.
1: పుష్పము
0: ఫ్లవర్.
1: ఏ చామంతి పువ్వు, ఏ మల్లె పువ్వు, ఏ బంతి పువ్వు, ఏ కుంకుమ పువ్వు మార్కెట్ లో తీసుకొచ్చిన పువ్వులా కాదు కాదు.
0: ఆర్ ది ఫ్లవర్స్ ఫ్రమ్ ద మార్కెట్ ద రోజ్ ఫ్లవర్, క్రిసాంతిమం,
1: నా హృదయ పుష్పమే నీకు అర్పితము.
0: ద ఫ్లవర్ ఆఫ్ మై హార్ట్ ఐ ఆఫర్.
1: ఫలము
0: ఆర్ ఫ్రూట్.
1: వేరే ఒకటి బనానా పండు, ఇంకోటి జామ పండు, లేక సాత్కోడి పండు, కమలా పండ్లు, ఇవన్నీ కాదు తనకి ఇవ్వాల్సినటువంటిది.
0: నాట్ ది ఫ్రూట్స్, బనానా ఫ్రూట్స్.
1: మనోఫలము,
0: ద ఫ్రూట్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్.
1: తోయము
0: వాటర్.
1: ఏ గ్యాంజెస్ వాటర్, ఏ రివర్ వాటర్, ఏ ట్యాప్ వాటర్, ఏ వెల్ వాటర్ అది కాదు. తోయము ఆనంద బాష్పాలని కర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజెస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దే ఆర్ ఆల్ బోర్న్ టు దిస్
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనక జలము.
0: అండ్ ది బ్లిస్ ఇస్ వాటర్.
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నాను అన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
0: ఇఫ్ యు గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బల చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: ఏ సంతతి నుంచి వచ్చినటువంటి వాడు?
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలం భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: హిరణ్యకశిపుని యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదు విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తగిలి.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైం
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంక్వర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర లాస్ట్ హిస్ కింగ్డమ్, ఫెల్ట్ వెరీ వీక్.
1: పురోహితుడిని పోయి పోలాడు.
0: అండ్ హీ ప్రేడ్ టు పురోహిత్.
1: స్వామి
0: స్వామి,
1: తిరిగి నా రాజ్యం వచ్చి రావడానికి ఏది కారణం?
0: హౌ ఆమ్ ఐ
1: మార్గం బోధించమన్నాడు.
0: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద ఇస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హి విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్.
1: ప్రహ్లాదు దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్ తో నువ్వేం చేయగలవు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్ ఐ ఆస్క్.
1: ఆ క్యారెక్టర్ తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్ డోంట్ బాదర్ అబౌట్.
1: ఈ యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను ఇచ్చేస్తావా ఇవ్వవా.
2: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్డ్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సా దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: హి ఆస్క్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్ సే
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: ఐ ఆమ్ యువర్ క్యారెక్టర్.
1: ఇంతకాలం నీలో నేనుండినాను.
2: సో లాంగ్ ఐ మీ విత్ యూ.
1: నీ కీర్తి ప్రతిష్టంతా కూడా నువ్వు అభివృద్ధి గావించాను.
2: ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రెప్యుటేషన్.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: నౌ యు ఆర్ ఆఫరింగ్ మీ టు సమ్వన్ ఎల్స్.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ లీవింగ్ యూ.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాద్.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు.
1: మీరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యు సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్. వెన్ వన్ క్యారెక్టర్
1: పోయింది కనుక నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: సిన్స్ క్యారెక్టర్ లెఫ్ట్ యూ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: హి స్టూడ్ స్టిల్ ఫర్ సమ్ టైమ్.
1: మరి కొంతసేపటి ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చింది.
2: లేటర్ ఏ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ ఉమెన్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్.
1: చేతులు ముట్టుకాడు చేర్చాడు. తల్లి మీరెవరు?
2: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ హీ ప్రేడ్ టు హర్ మదర్ హూ ఆర్ యూ?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద
1: క్యారెక్టరు కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
2: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ. ఐఎమ్ ద కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్. దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
2: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ దిస్ వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
2: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి రాజ్యలక్ష్మి సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
2: Therefore, wherever there is character,
1: అందుకోసమే
2: భగవంతుని కింగ్డమ్.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
2: సో గాడ్ హెస్ గాట్ ఆల్ దిస్
1: ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞానము వైరాగ్యము ఈ 6 కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
2: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ 6 కూడాను అంతర్ధానమైపోతాయి.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
2: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
2: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఐశ్వర్యము.
1: సత్యైశ్వర్యము.
2: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము.
2: వెల్త్ ఆఫ్ రైచెస్నెస్.
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
2: దిస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విస్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
2: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
2: It was only at that time Prahlada married.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడనే కుమారుడు పుట్టాడు.
2: Then he had a son by name Virochana.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుందో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
2: In spiritual parlance, the character has got inner significance.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
2: This character must be offered to God and none else.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
2: Because God is selfless.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
2: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే కాని ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
2: God is the only one who is selfless, whereas in this world everyone has got selfishness.
1: ఒక తల్లైన కూడాను తన రక్తాన్ని బట్టి బిడ్డను ప్రేమిస్తుంది.
2: Mother loves because of body relationship, blood relation.
1: తండ్రైనా కూడాను తన దేహ సంబంధమైనటువంటి వాడు కనుకనే తండ్రి ప్రేమిస్తున్నాడు.
2: Father loves because of body connection, relationship.
1: భగవంతునికి ఏ రిలేషన్షిప్ లేదు.
2: But God has no such relationship.
1: Heart to heart, love to love.
2: It is only connection heart to heart, love to love.
1: ఎట్టి స్వార్థాన్ని కూడాను ఆశించేటువంటి వాడు కాదు.
2: He has no trace of selfishness whatsoever.
1: అట్టి దైవానికి మాత్రమే అర్పితం కావాలి.
2: So we have to offer ourselves to such God.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క ప్రబోధను ఆనాడు బలి చక్రవర్తి చాటుతూ పోయాడు.
2: Therefore, Emperor Bali propagated these eternal true principles.
1: మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఎంతవరకు చెప్పారు. తల్లి తండ్రి గురువు.
2: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పలా ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
2: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
1: గావించినటువంటి తల్లి తల్లియా కాదు.
2: Can she be a mother who betrayed God? No.
1: తల్లి అయినప్పటికీ ఒక దైవ విషయం లోపల తాను విరుద్ధమైన మార్గానికి వస్తే తల్లినైనా త్యజించవచ్చు.
2: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: ఇంకా తండ్రి.
2: Then father.
1: హిరణ్యకశిపుడు.
2: ఫాదర్ హిరణ్యకశిపుడు.
1: నిరంతరం కూడా ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
2: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదు.
2: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు
2: దెన్ ప్రిసెప్టర్
1: అది బలి చక్రవర్తి.
2: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువు అయినా సరే నేను త్యజిస్తానన్నాడు.
2: ఐఎమ్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
2: వన్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్.
1: తులసిదాసు కాలంలోనే భక్త మీరా.
2: మీరా కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
2: అండ్ దట్ వాజ్ రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
2: Rana has driven her out of this palace.
1: Patiye daivam.
2: The husband is God.
1: Patiye na gati.
2: And he is my destiny.
1: Alanti paristhiti lopala patini ee reethiga nenu vadaltam.
2: How can I leave him?
1: Idi sandeham vachindi.
2: She doubted.
1: Dwaraka poye munduga idi ee vidhanga pariharam kavali.
2: Before reaching Dwaraka, how to solve this problem?
1: Rajabatuldo okkarni pampinchindi తులసిదాస్ దగ్గరికి.
2: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
2: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి
2: స్వామి
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
2: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని జయించడమా?
2: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
2: Then Tulsidas sent a message.
1: ఇలాంటి భక్తలు ఎన్ని జన్మములో ఎన్ని జన్మములో ఎన్ని జన్మముల నుంచినో భక్తలు వస్తున్నారు భార్యలు వస్తున్నారు పోతున్నారు.
2: You might have had number of husbands in the past lives, one after the other.
1: Many, many lives.
2: Many, many lives.
1: కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
2: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
2: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: ఆ వార్తను వినింది.
2: షీ హర్డ్.

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitiki Tiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbakamu, Rechakapuraka Kumbam Yoka Saname Prayaga Stanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Vitiga Chagam Chesindi Mira.
0: That is the sacrifice of Mira.
1: Kanukane Daivaniki Virudhamainatuvanti Margamlo Evaru Cheppinappatikini Ye Matram Manam Vadalakoddu.
0: Anyone may say anything, but never give up God.
1: Akasam nettipaina koolinappatikini sari emaina kaani daivam nenu vadalu.
0: The whole firmament, the sky may fall on your head, but never give up God.
1: Agnini chetilo pattukoni mandutunnappatikini sari daivani nenu vadalakoddu.
0: Doesn't matter even if there is fire on hand, burning all along.
1: Divi bhumi bhumi divi kuda marinappatikini daivani marchakoddu.
0: Earth may be transmuted into the sky and the sky into earth, but never give up.
1: Elanti paristhiti endeni kodanu daivam yokka vishwasanni matramu nirantaramu gattiga untundala.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: Aa vishwasame nijamainatuvanti raksha.
0: That faith will protect you.
1: Yuddhaniki pothunnadu kumarudu.
0: The son is going for war.
1: Namaskaram chesadu Subhadraku.
0: And he did namaskar to Subhadra.
1: Kani ami yemi istundi. Aa samayamlo Arjunudu samsaptikulapa yuddhaniki poyadu.
0: At that time Arjuna was not present there, he was in the battlefield.
1: Arjunudiki help ga untundalani Nakula Sahadevudu vellaru.
0: Nakula Sahadeva followed Arjuna.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ది సన్ కేమ్.
1: పెదనాన్నను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు.

0: నువ్వు చెప్పలేము. మీ మామయు తండ్రి లేరిచట మానుము నీ తలపింక పుత్రక. అభిమన్యు ఆ విధంగా చెప్పాడు, నాయన మీ భార్య గర్భవతి.
1: Your wife is in the family way.
0: మీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
1: Your uncle Krishna is not.
0: మీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
1: Nor your father Arjuna.
0: కాలమేటిందో చెప్పలేము.
1: We cannot decide future.
0: కనుక నీ తల మానుకోమని చెప్పాడు.
1: Drop this proposal, he said.
0: కోపం వచ్చింది అభిమన్యునికి.
1: Abhimanyu was very furious.
0: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు పోలే వేనురుకుతు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక. ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
1: Is it proper on your part to say like this?
0: చస్తే చస్తావు, శత్రువులపై నీవు సింహం వలె పోయి వానంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి? పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
1: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
0: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాన్ని కోసం పాటు పడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ that he, people struggle hard for the valor and the courage and the prestige.
0: Prahladudu kodunu ante
1: the same thing with Prahlada.
0: Intati goppa tyaganiki punukunnatundi vyaktulu aanaati vyaktulu.
1: They were men of sacrifice in those times.
0: Inka talli daggariki vachadu kaalaku namaskarinchadu
1: and then he paid his respects to mother.
0: Inka ami che em chestundi?
1: What else can she do?
0: Siras paina cheyi unchindi.
1: He laid her hand on his head.
0: Taraka kya suram dordarpa madachu vela gauri tanayuna kidda veeraraccha shambara asura veera jampaga chanu vela bhargava suta kidda bhavyaraccha matru dasitvambu manpanarugu vela వినత పుత్రున కిడ్డ విమల రక్ష. అట్టి శ్రీరక్ష ఘనరక్ష యంగరక్ష రక్షలందున దివ్యమావు శ్రీరామరక్ష తోడు నీ

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హియర్ సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ,
0: అంత బలమైనటువంటి వాడు,
1: దర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: ఒక్క క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్ క్వేక్ విల్ మేక్ ది హోల్,
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తుంటాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి
0: మూవ్డ్. ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడాను వెలుతురు సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: What is the strength in the divinity?
0: Bhuja balambu.
1: The physical strength.
0: Manchi buddhi balambunna.
1: And the intellectual strength.
0: Daiva balamu leka dasudagunu.
1: Without the strength of God, one becomes a slave.
0: Karnudantati vaadu.
1: Such a mighty Karna.
0: Kadapatike emayye.
1: What happened to him ultimately?
0: Karnudantati vaadu.
1: Such a Karna.
0: Kadapatike emayye.
1: What happened to him at the end?
0: వినుడు భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, విజయబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: ఏ సాధనలు చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahma vit brahmaiva bhavati. Neeve brahma aipotavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu leni poni sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజన చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: ఆల్ ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ సీక్రెట్ రిచువల్స్ దట్ వి అండర్టేక్ ఓన్లీ గివ్ us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: ద మైండ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి మీరు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ సోన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్తు ఆనందం.
1: Sat Chit Anand.
0: Sat being.
1: Sat is being.
0: Chit is awareness.
1: Chit is awareness.
0: Renditi yaka ekattum anandam.
1: Combination of the two is bliss ananda.
0: కనుక దానిని మనం నిరంతరం స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరం మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிளிதமைனட்டுவంటి స్వరూపముతో ఆనందాభిరోలమాడుతున్నది.
1: The whole world is a combination of the pleasure and pain.
0: సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు.
1: Man cannot experience pleasure without the pain.
0: నసుఖమధ్యతే సుఖం, సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: If you are not hungry you don't relish food.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: Unless it is dark the light has no value.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఇన్ ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: హౌఎవర్ ద కామన్ ప్రిన్సిపల్ ఈజ్ దేర్.
0: మృత్పిండమేకం

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్,
0: గోవుల రూపం వేరు వేరే.
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: బట్ యెట్ ద మిల్క్ ఈజ్ సేమ్,
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామంతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: There are very few who would find out the unity in diversity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి చెందుతున్నారు.
1: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇదియే మానవుని యొక్క దారి తప్పటం, ఇదియే మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇదియే మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది ఈ వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ us జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam taru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maarkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from
1: kani,
0: noble
1: souls.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattinchetundi manavudu okkadaina kuda nu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu etchata chuchinappudigini swarthamu saprayojaname taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu nirmalamaina prema ekkada kuda nu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మన చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatundi yokka kirtini sadinchetundiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: ஆய பரகிதேய கலௌதஸ்ய கலௌ யுகௌ. ஈ கலியுகம் நந்து எஸ்ய பாஷிதம் சத்யபூஷிதம், ஹயமு பவித்திரமைனட்டுவிகனு, மாட்டலு சத்தியமைனட்டுவிகனு, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గాను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth with our hands, when we serve the society, that is what is called the trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమైన చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుండాలి.
1: ఇట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ దట్ ఈస్ ద ఫుడ్ టు ద బ్యాడ్.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ దట్ వాట్ యు రియలీ వాంట్, వాట్ యు ఎస్పైర్ ఫార్.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ గాడ్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ గాడ్.
0: అట్టి దైవ చింతని నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని వాసించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad?
0: ప్రాప్తించటకు వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటి గాను, పవిత్రమైనటువంటి గాను, మాలిన్యరహితమైనటువంటి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: పురందర్ దాస్ said,
0: better

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి, రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundi evvarunu peyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏంటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ది రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందుకు కానీ వ్యక్తులు ఎందుకు కానీ విషయం ఎందుకు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: ద లవ్ ఇస్ మియర్లీ అన్ అటాచ్మెంట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ అసోసియేషన్ అండ్ రిలేషన్.
0: ఇవి ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: ద ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied,
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: యు కెనాట్ అండర్స్టాండ్, యు కెనాట్ సీ గాడ్స్ విల్ ఫర్ దట్ మ్యాటర్.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: ఇన్ ఎ డీప్ స్లీప్ all the scenario in the waking state vanish.
0: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: ఎఫర్ట్లెస్లీ ద హోల్ వరల్డ్ కమ్స్ టు నథింగ్నెస్.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: హౌఎవర్ విత్ ఆల్ ది ఎఫర్ట్ యు కెన్ విత్డ్రా ద మైండ్.
0: మనసు తత్వాన్నే మనం మర్చిపోవాలి.
1: వీ షుడ్ ఫర్గెట్ ద వెరీ మైండ్.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిని నన్ను పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానము హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితమంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయమాదనాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal
0: stage.
1: Right from the stage of animal, we have come to a stage of human, and then we should be divine.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ రేర్ ఇఫ్ వి లీడ్ లైఫ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: వితౌట్ రీచింగ్
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ
0: పర్ఫెక్ట్ అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: forward.
1: You don't want to spend
0: money.
1: But the very heaven should fall on
0: your lap.
1: This is the influence of Kali age.
0: Man is not making an effort. He is not
1: working hard.
0: Karmanyeva adhikarasya. Man yokka adhikaram karma adhikarame.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధిని మనుష్యలోకి, మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యపరం కావాలి కావాలి కావాలని ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డు ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ్వర అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: that's enough.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకి అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటూ దట్ థిక్ డెన్స్
0: ఫారెస్ట్. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramunu yedi tejinchado avanni manam teesukuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvi.
1: There are three main principles that he followed.
0: Kantham satyasya bhushanam.
1: It is the truth that is jewel to this neck.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజన్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country are not present anywhere. There is a vast land here.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly appease our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: ద మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతి మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దేర్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudikini enta sampadalu undinapudikini enni vidhamulaitundi sukha santoshamulu undinapudikini culture ni maatram vadalatam ledu.
1: In spite of their plenty and prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavatva yokka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినోభవంతో హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశం యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్.
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దగ్గర
0: ఎవరు? భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవరు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ The one who follows the path of righteousness is a Bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరని బతికిన పీండు ఒకండు వసుడను కలడా?
1: By merely taking birth in this holy land, By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is that
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇట్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలా శంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతీది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: వాడు కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: And Siva says, what all he has been aspiring
0: in
1: are worldly things. I don't object.
0: కాని జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
1: However, that which is most important, the very life principle, is with me only.
0: ఏమిటది?
1: What is that?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what
0: Ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lot of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantu sadalu vaada medalu nantu chesina danajavarunu kantakeeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions and the streets are made up of gold and precious stones.
0: Inka vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality, he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the 5 elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హీ కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు
1: దుర్యోధన
0: ఆహా ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వి స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
1: వేర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుందది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty, we work with our hands.
0: ఇది ఏ లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విదిన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: గాయత్రీ అంటుకొను ఓం భూర్భువస్వః భూర్భువస్వః. ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయం నుండే ఉంటున్నవి.
1: That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart.
0: ఈ మూడు లోకములు కూడాను మన స్వరూపమే ధరించింది.
1: All the three have taken your own form.
0: దేహము ఒక లోకము, దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వీ సే నేచర్ ప్రకృతి అవుట్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటుంది.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్
0: వీడు తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంత కాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: వెట్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ యు హావ్ గాట్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్నా.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: బీట్ ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యూ మస్ట్ వర్క్ విత్ యువర్
0: హ్యాండ్స్. అనుభవించాలి.
1: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్.
0: మనం పని చేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: పని చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: ఇఫ్ యుల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏమాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజములపైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇట్స్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞాన ఆదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వేర్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకుని రారు.
1: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యూ డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
1: ఇఫ్ దీస్ పీపుల్ దట్ డై ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ ద ఫిస్ట్ఫుల్ ఆఫ్ సాండ్ స్టాండ్ హియర్ ఇన్ భారత్,
0: ఏది మన వెంట రాదు.
1: నథింగ్ విల్ ఫాలో అస్.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: ఇట్స్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ దట్ విల్ ఫాలో.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: దేర్ఫోర్ డూ గుడ్ సీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్.
0: ఇది ఏ విద్యార్థి రాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటల్ గొప్ప సైంటిస్ట్.
1: అరిస్టాటల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
0: ఇంకా గొప్ప గొప్ప కూడా ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
0: కానీ ఎవరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నథింగ్ దే కుడ్ క్యారీ.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: న్యూటన్.
1: న్యూటన్
0: మీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్.
0: చట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: He turned mad.
0: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 years he was in the mental hospital where he died.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all knowledge?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own
0: ఎంత
1: true self.
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge in the positions, a mean man will never give up his
0: తరచి
1: mean mentality.
0: చదువు చదువు తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: With all the knowledge in the study, why should you die after all?
0: చావులేని చదువు చదువవలయు చావులేని చదువు చదువవలయు.
1: We have to study so as to be immortal.
0: ఆ చావులేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ,
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: We should not be jealous of
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: We should not be jealous of the people in
0: చూచి అసూయ పడకూడదు.
1: We should not be jealous of those
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: We should not be jealous of those.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: This jealousy is an incurable disease.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను మనసుకు అసూయ అట్టే రోగమే.
1: Just as a cancer is an incurable disease to this body, so also jealousy.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: The recipient of the divine grace can even cancel the cancer.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానమైపోతుంది.
1: The one who earns divine grace naturally, jealousy
0: disappears. దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: Only through prayer you can cure all these diseases, not by other medicines.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should tread along the sacred path.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We should think of God at all periods in all times.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లా.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక దుశ్శబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ is explained in a diversified way by scholars.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: To be one with God, what spiritual path should we pursue?
1: మనకు దగ్గరలో ఒకని ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: We have the coal and the fire so close to us.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: coal has got to be so close to the fire.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: When you fan it, the coal also transforms into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that nor the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతుడిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine, surrender
1: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: All our thoughts should become divine thoughts.
1: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
1: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: నర ఇస్ ఎ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ.
1: కనుకనే నరుడనగా కేవలము మానవాకారము ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర, ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: You are human in form, but you are the very embodiment of the spirit.
1: దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: In fact, in the body, from top to toe, is atma that moves above.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా, అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of atma only.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యూ హ్యావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన, మానవుడు అంశము.
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము.
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: by merely taking in,
1: నామమును స్మరించినంత మాత్రమున,
0: by thinking his glory,
1: ఆకారమును చింతించినంత మాత్రమున,
0: by thinking of his form,
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికము యొక్క చర్యలు,
0: physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్?
1: పంచముఖి,
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము, ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ఇది ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య దర్శనము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్ భువస్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: How are we worshipping this divine form with five feet?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: What is Gayatri?
1: గాయత్రి ఛాందసా మాత. అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: Gayatri is the mother of all Vedas.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: Gayatri has three names.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: Three names are Gayatri, Savitri, Saraswati.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈస్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవతా స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకనే ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాము.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: Bhurbhuvasvaha. ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of bhurbhuvasvaha.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: ప్రతి జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in every
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: వి కన్సిడర్ భూలోక, సువర్లోక అండ్ స్వర్గలోక.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. అనగా
1: పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఈస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్ మెటీరియల్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క శోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఒక భూహ
0: సెకండ్ భూవ,
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థమును కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వీ హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuva suvaha.
0: Bhur bhuva suvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dharani Vedam nandu prajnanam brahmanan.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man.
1: Ilanti prajnanam manavudu endu untundadi.
0: దిస్ ప్రజ్ఞాన
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహంలో సర్వవ్యాపకమైనటువంటి సేవ పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
1: కానీ అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
1: సర్వ జీవులు ఎందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast. That
1: ఈ పంచభూతములు
0: five elements.
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavastarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: మన
1: ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
1: అవర్. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను లేక ఇంటి నుంచి వచ్చానను లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: You are not come from
0: any place. You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడని భావాన్ని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe.
1: సర్వం కల్విదం బ్రహ్మం.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కాని లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుకనే మన పేదలను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ are one.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కరుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధియే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: దివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అత్యుతం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You never offer a flower that is rotten, that has failed to God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
0: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
1: ఈ శుద్ధి అనేది కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: So mere attainment of purity is not enough.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: Your mind has to be dedicated to God.
1: అర్పితము అర్పితము అర్పితము.
0: Surrender, surrender.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: It's not worship, it is surrender.
1: ఈ అర్చనకును అర్పితములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్.
0: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్.
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అట్టి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of God.
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితుల వారు చెప్పారు.
0: Morning pandit.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలెందానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది ఏ సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్.
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: and once you boil the milk keeping it on the stove,
1: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది.
0: ఆల్ ద వాటర్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది.
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk
1: జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటుంది.
0: It feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
0: ఇస్ నాట్ హ్యాపీ విత్ ది సపరేషన్.
1: తక్షణమే కొన్ని నీళ్లు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్.
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
0: ది సెపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: జీవుడు దేవుని యొక్క సంబంధము.
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
1: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: because of sensual pleasure
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి
0: because of worldly pleasures that he wants
1: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
0: he wants all external
1: pursuits ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
0: he gets himself drowned in
1: the world చాలా బాధపడతాడు.
0: And he feels so sad having
1: been away from God. అయ్యో పోయినాడు ఈ జీవుడు.
0: God feels so sad that the individual left him.
1: అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
0: in order to see God would not be sad in a moment
1: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu.
0: When once the surrender or offering takes place God would be happy again.
1: Boggu ajnanam
0: and coal is ignorance.
1: Agni jnanam
0: fire is wisdom.
1: Jnana jnanamulu rendu cheyatame kaakunda
0: is not the combination of wisdom and ignorance
1: prema aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒకటైపోతాడు.
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్
1: ఏకమైపోతాయి.
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దే కాంట్.
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
1: దేవుడికి బాధ ఏమాత్రము లేదు.
0: And in fact, there's no sadness.
1: Kani, tana yokka mitrudu tanaku dooram aipothunnadu aneetundi baadha maatrame untundi.
0: God feels sad because his friend, the individual, is cutting off himself.
1: Ee jagattulo manaku shashvathamainatu mitrudu bhagavantudu okkade.
0: There's only one permanent friend in this world, God only.
1: Ee laukikamainatu friends anta kuda hello hello how are you goodbye goodbye intone manam mugichipothundadi.
0: All worldly friends limit themselves with these three things, hello how are you goodbye.
1: Kani bhagavantudu hello anadu. How are you anadu goodbye in cheppadu.
0: God will never say hello how are you goodbye.
1: Kani bhagavantu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
0: When once you join one with God you will be happy and he will be happy.
1: Kani edabaatu jariginappudu bhagavantu cheppadu kani baadha padutuntadu.
0: When there is separation God would not stay but he feels sad.
1: Enduku ee jeevudu ee vidhamaina pedamargam padutunnadu.
0: Why the individual is going in
1: wrong. Enduku ee satyanni marchipothunnadu.
0: Why has he forgotten.
1: Divyathaniki dooram avutunnadu.
0: Why has he pavitrathini
1: kolipothunnadu.
0: Why has he lost
1: anything. Kani chaala baadha padutuntadu.
0: So feeling he feels.
1: Idi kuda bhagavantu nimittam kaadu.
0: It's not for his own.
1: Bhaktuni nimittame.
0: God feels sad for devotee.
1: Edi chesina edi chuchina edi cheppina kani nee kosamane.
0: Whatever that is said, whatever that is done, whatever that is seen is for you.
1: కనుకని ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
0: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు లక్ష్మణుడు సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
0: రామ లక్ష్మణ సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
0: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
0: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
0: they sat under it.
1: Ramana cheppadu Lakshmana oka parnasara niminchudayana annadu.
0: Rama said Lakshmana build some kind of hut there.
1: Ekkada swami annadu.
0: Where swami
1: neeku ekkada ishtamo akkada cheyi annadu.
0: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
0: Lakshmana could not bear these harsh words.
1: Naa ishtam naaku veriga unda.
0: Do you have my own
1: nee ishtame naa ishtamu.
0: You are
1: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేను ఏం తప్పు చేశాను.
0: వాట్ మిస్టేక్.
1: నీ ఇష్టమైన చోట నిర్మించమంటున్నావు.
0: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ లైక్.
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ద సీన్.
1: లక్ష్మణ ఎందుకు నీ వంతు విలపిస్తున్నావు.
0: లక్ష్మణ వై ఆర్ యు క్రైయింగ్.
1: మీ అన్నగారు ఏమన్నారు.
0: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్.
1: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ హీ డిడ్
1: బీట్. నీ వంతు విలపించడానికి మూల కారణం ఏమిటి.
0: Why are you crying like that?
1: తల్లి
0: మదర్
1: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: నా ఇష్టమే నా ఇష్టము.
0: He likes for my life.
1: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
0: He left to my choice. Isn't that separation?
1: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
0: I can't bear the suffering of separation.
1: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: దట్ ఈస్ ఇంటెన్సిటీ that the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feeling should not be contradicted. దైవ సంకల్పం
1: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thought should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: Both should be one.
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి చాందస్వామి మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ సమేత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భువః
0: భువః
1: శివః
0: శివః
1: తత్ సవితుర్ వరేణ్యం
0: వరేణ్యం
1: భర్గో
0: భర్గో
1: దేవస్య
0: దేవస్య.
1: ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: ధీమహి, దట్స్ విజ్డమ్.
1: ధియో యోన ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్,
0: ధియో
1: యొక్క బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుండా.
0: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్, దట్ నాన్డ్యువల్ విజ్డమ్.
1: ధ్యానము, ప్రార్థన,
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్ దాట్.
1: నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
0: He is going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bushcoat?
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: Well, such description won't apply.
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి.
0: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bushcoat.
1: అది దైవం యొక్క హక్కు.
0: That's the right.
1: భక్తుని యొక్క హక్కు.
0: That is the right of a devotee.
1: భగవంతుని ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు.
0: You should not go on praising God. Oh God, you are the embodiment of very grace.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: And Hridaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి. కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్కి వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ జాయింట్ ప్రాపర్టీ ఆఫ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇన్హెరిటెడ్ బై గ్రేట్ గ్రాండ్ సన్.
1: గ్రాండ్ సన్ యొక్క కూడా గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది.
0: గ్రాండ్ సన్ ఆల్సో హస్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ గ్రాండ్
1: సన్. కూడా ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది.
0: సన్ హాస్ రైట్ ఆన్ హిస్
1: ఫాదర్ ప్రాపర్టీ. పరిస్థించుకుని బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబిల్ ఇట్ ఇస్ సెడ్
1: శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
0: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సెడ్.
1: మానసికంగా చూసినప్పుడు
0: when we look
1: I am the son of God annadu.
0: Psychologically at the mental realm he said I am the son of God.
1: Taravata atma bhavam tho kuda I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukoni manam dehabhimanam tho kuda jeevudu devudu ni bhedam pettukochunu.
0: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
0: At the mental realm you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ది స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: యూ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా.
0: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే వీ విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్
1: యూ కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడింగ్
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ విల్ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్.
1: నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
0: యు మే బి ఎనీవేర్, యు మే డూ ఎనీథింగ్, యు మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధములే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
1: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: హియర్ ఇస్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి.
1: సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
1: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ ది బాడీ, ది వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్సెస్.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
1: మరణపు కొంప.
0: ఇట్స్ డర్టీ వన్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: అఫ్లిక్టెడ్ బై దిస్.
1: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్. అప్పుల
1: పదలము మనమెప్పు దలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: ఓ మై, నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరిపాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది, పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ ఇన్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయిందే ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ఫ్యాక్ట్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer separate.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is G?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
0: డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: వీరందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధవవాదు నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడి చూచినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: When God is everywhere, why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: సో ఫీలింగ్ ఇస్ వన్ థింగ్, యాక్షన్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఇస్ దట్ ద సేమ్.
0: అనగా మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద థాట్ వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: He's only a wicked man who observes disharmony in
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆలశంకర్ను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: To tell the humanity what is correct, what is wrong, ఆదిశంకర started teaching like this.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఉంది. ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆది శంకర స్పీక్ ఆఫ్ దిస్
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఐ ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి GOD గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ GOD గాడ్.
0: తర్వాత DOG డాగ్ అని పెట్టావు.
1: దెన్ యూ సే DOG డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటావు.
1: యూ సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటావు.
1: దెన్ యూ సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ WHERE వేర్?
1: వేర్ WHERE.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరువాతి అంతా ఒక్కటే.
1: యూ స్టార్ట్ బిగినింగ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ వన్ గాడ్ అండ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ బీయింగ్ ద సేమ్.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన సాధన యొక్క గమ్యము.
1: ఇస్ ద గోల్ ఆఫ్
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: ఇది ఎయిమ్ ఆఫ్
0: ఇది సాధన యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే
1: ఓన్లీ పార్ట్స్
0: దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డకుడును పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇఫ్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్, వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్ ఇన్ టు క్వాలిఫైడ్ నాన్
0: డ్యూయలిజం. విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నారు.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్ట అద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విద్ ఇన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విద్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఐరన్ సే.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ది బాడీ.
0: చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడి లభించవు.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటుంది.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: నీతి ఉన్నను దీనిని కూడా అమ్ము మానలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువ,
1: in fact the all
0: తర్కవాదమే కానీ,
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have
0: చదువు చదువు చదివి చావంది నేటికి చావులేని చదువు చదవాలి.
1: హావింగ్ స్టడీ లైఫ్ లాంగ్ అల్టిమేట్ యూ హావ్ టు డై.
0: అమృతస్య పుత్రః.
1: యు ఆర్ ద సన్ ఆఫ్
0: శ్రీమంతుడిస్తే అమృతస్య పుత్రః. నీవు అమృత పుత్రుడు ఆయన.
1: యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో.
1: అండర్స్టాండ్
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: అట్టి
0: ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: బీ ది ఫార్మ్ ఆఫ్ ప్లేస్.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తాం?
0: కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: యు ఆర్ ఆఫ్టర్ ది పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే
1: ఉంటున్నాడు.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదవాలి.
1: హావింగ్ స్టడీ లైఫ్ లాంగ్ అల్టిమేట్ యూ హావ్ టు డై.
0: అది అమృతస్య పుత్రః.
1: యు ఆర్ ద సన్ ఆఫ్
0: శ్రీమంతుడిస్తే అమృతస్య పుత్ర.

0: In desire that
1: దైవం ఎక్కడనో లేడు.
0: God is not apart.
1: నా హృదయం నందే ఉంటున్నాడు.
0: God is in your heart.
1: నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
0: God dwells within.
1: కనుక అట్టి సత్యానికి కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి.
0: And we have to direct our view in this way.
1: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం ఆత్మతత్వం మనకు అర్థం అవుతుంది.
0: When all our efforts are directed in this way, you can understand the divinity and
1: experience. ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
0: You pay water tax to municipality for supplying water to you.
1: ఎక్కడో ఉన్నటువంటి కరెంట్ ను మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
0: కరెంట్ ఇస్ సప్లై టు యూ, పే ఎలక్ట్రిసిటీ బిల్.
1: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
0: ఈ విచ్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ద మున్సిపల్ అథారిటీ.
1: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
0: గాడ్ హెస్ గివెన్ ద విండ్.
1: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
0: గాడ్ హెస్ గివెన్ ద సన్ లైట్, లైటింగ్ ద వరల్డ్.
1: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
0: హ్యావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
1: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: వాట్ ట్యాక్స్ యువర్ పే?
1: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
0: గాడ్ హెస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
1: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
0: ట్యాక్స్
1: అర్పితమే ట్యాక్స్.
0: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
1: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
0: ఈజ్ ద ట్యాక్స్.
1: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
0: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
1: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
0: Where from you got this family?
1: నీవు కల్పించుకుందే కదా.
0: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
1: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
0: యూ వాంటెడ్, సో యూ మ్యారీడ్.
1: తర్వాత పిల్లలు పుట్టారు.
0: లేటర్ యూ హాడ్ చిల్డ్రన్.
1: కుటుంబం పెద్దదైపోయింది.
0: ఫ్యామిలీ హస్ బీన్ గ్రోయింగ్.
1: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
0: ఇఫ్ యూ సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
1: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదే.
0: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
0: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
1: ఈ కష్టమంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ గుడ్.
1: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
0: యూ డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ.
1: చెవికి చేర్చు.
0: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
1: ఇట్టివారు నన్ను ఎరుగంగానే అత్తురా.
0: Such people, can they ever know me?
1: Yanta teliviyunna emi phalamu.
0: What is the use of your intelligence?
1: Emi phalamu,
0: what is the use of?
1: Manchi maata vinaru manasichi cheppina.
0: Though it is said openly, you don't listen to good things.
1: Chedda maatalatte cheviniyeru.
0: Bad words immediately get into your ear.
1: Direct ga poi cheripothayi ee randramlo.
0: Bad words will go directly into your ears.
1: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
0: Though good words are said repeatedly, you don't listen to them.
1: కనుక మనం చేయవలసింది ఏమిటి?
0: వాట్ షుడ్ వి డూ నౌ?
1: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
1: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
0: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
1: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
0: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్
1: సమీపత్వానికి పోవాలి.
0: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
1: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
1: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
0: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
1: దైవం నువ్వు కావాలని కోరడు.
0: గాడ్ డజంట్ వాంట్.
1: అది కూడా నీ నిమిత్తమే.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
0: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
0: ఇన్ ప్రాక్సిమిటీ యూ ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
1: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
0: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్
1: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
0: యూ డోంట్ నీడ్ టు
1: రీడ్ గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
0: నాట్ రైట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
0: రీడింగ్
1: ఇది భౌతికమైన తృప్తి.
0: అండ్
1: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
0: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
1: ప్రవృత్తి తృప్తి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
1: నివృత్తి తృప్తి కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
1: అది శాశ్వతమైన తృప్తి.
0: దట్ ఇస్ పర్మనెంట్.
1: అది ఏ నిత్యానందం.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరమానందం.
0: సుప్రీం బ్లిస్.
1: యోగానందం.
0: అద్వైతానందం.
1: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటున్నది.
0: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ వితిన్ యూ.
1: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
1: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
0: దట్ బ్లిస్ వితిన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ఫ్లో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కర్మ ద్వారా,
0: త్రూ యాక్షన్,
1: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
0: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
1: చిత్తశుద్ధి,
0: ప్యూరిటీ,
1: కర్మ పవిత్రత.
0: And
1: ఈ రెండింటి ఎందుకు ఉండాలి?
0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ

0: యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ సంకల్పమును పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏం లేదు.
0: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ థాట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
1: మన సంకల్పమును పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
0: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
1: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్ తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
0: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
1: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
0: హి గివ్స్ వన్ లెటర్.
1: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
0: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
1: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
1: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంత ఉల్లాసపరుస్తుండాలి.
0: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
1: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
0: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
1: వాడు ఇంటంతా ఏడుస్తారు.
0: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రా.
1: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
0: ద పోస్ట్ మ్యాన్.
1: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపుని అందించింది.
0: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రా.
1: భగవంతుడు కూడా అంతే.
0: గాడ్ ఈస్ లైక్ దాట్.
1: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
0: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
1: మనుషులకే కర్మానుబంధిని.
0: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
0: If you follow the truth, you'll have the happiness.
1: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
0: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
1: ఇంకా రెండోది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
0: Jealousy, that will make you miserable.
1: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
0: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
1: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
0: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
1: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
0: దెన్ యుల్ బి పీస్ఫుల్.
1: మనకు సాధనానుసారిని విద్య అని.
0: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
0: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లెర్న్ ఇట్.
1: కర్మానుసారిని బుద్ధి అని.
0: అండ్ యువర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్
1: యూ. బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
0: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యూ.
1: కర్మ అంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి.
0: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
1: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
0: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ సేక్రెడ్ థాట్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
1: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ యూ విల్ బి మిజరబుల్.
1: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
1: కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది.
0: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
1: బుద్ధి బలము,
0: ఇంటెలిజెన్స్,
1: దేహ బలము,
0: ఫిజికల్ స్ట్రెంగ్,
1: దివ్య బలము, సర్వ బలము నుండి.
0: With all the forms of strength,
1: దైవ బలము లేక దాసుడగును.
0: If we don't have the strength of God, support of
1: God, కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
0: If we don't have support of God, what happened to Karna?
1: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
0: He is so strong.
1: బుద్ధి బలం ఉంటుండాలి,
0: అష్ట
1: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
0: powerful,
1: శాస్త్ర బలం ఉంటుండాలి,
0: had knowledge.
1: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
0: He has all forms of knowledge, the weaponry, the intelligence.
1: కర్ణునికి పతనం అయిపోయాడు.
0: Ultimately ruined himself.
1: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
0: యూ మే బి ఇంటెలిజెంట్, యూ మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
1: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
0: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
1: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
1: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
0: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
1: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
0: When once you entertain sacred thoughts, you'll be spiritual.
1: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
0: because of the merit of the past life,
1: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమిస్తుంది.
0: Because of the merit of the several of the past life,
1: పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: Make use of proper use of it.
1: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
0: When once you make proper use,
1: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
0: If you misuse, you will lose this chance.
1: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: ఇదెవరు?
1: అదే మనం చెప్పాను.
0: వాట్ భగవాన్ సిద్ధార్థ
1: భవనంలో ఉన్నాడు, భవనంలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ ఎ మ్యాన్షన్.
1: బాటలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ పార్క్.
1: రాతిలో ఉన్నాడు.
0: అండ్ ఇస్ దేర్ ఇన్ ద బర్నల్.
1: బాటలో ఉన్నాడు, బాటలో ఉన్నాడు.
0: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్.
1: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ ఎ వర్డ్.
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
0: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్.
1: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
0: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
1: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పార్ట్ ఆఫ్ యోగా.
1: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
0: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
0: You are so happy that the number of padukas are increasing year after year.
1: Kani pravritti margamlo idi sahajamain.
0: It's quite natural in the external world.
1: Kani naaku idi peragalani aasa ledu.
0: But Bhagavan doesn't desire increase in numbers.
1: Ee padukulu peraganakkaraledu.
0: It's not an increase in the number of padukas.
1: Bhavam peragali.
0: That paduka feeling should increase.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే
0: ప్రవేశిస్తున్నారు.
1: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
0: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
1: తెలుసుకోవటం లేదు.
0: యూ నాట్ అండర్స్టాండింగ్.
1: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: And therefore they brought so many sweets there.
1: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
0: They brought all those things there and then.
1: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
0: All fruits are kept there in the shed.
1: Poornachand hall anta kuda ee tindlitone cheri poyi untundadi.
0: All Poornachand aachari is full of these sweets and fruits.
1: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
0: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
1: ఏ అన్నమైన కూడా నేను తినను.
0: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
1: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
0: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఫర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
1: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
0: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్, టు సెపరేట్, టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
1: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
0: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
1: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
0: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
1: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
0: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
1: ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్.
0: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
1: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
0: వెల్ స్వామి డజన్
1: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
1: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
0: Bring the bed sheets, they can be given there in the hospital.
1: అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
0: బికాస్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
1: నేను ఏది ఆశించను.
0: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
1: ఆశించేది ఒక్కటే ఒకటి.
0: హి వాంట్స్ ఓన్లీ వన్ థింగ్.
1: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
0: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
1: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
0: భగవాన్
1: నాకసిక పర్యంతము నో స్వార్థం.
0: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
1: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
0: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
1: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
0: డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
1: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
0: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
0: హీస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
1: నిన్న రథం అని చూపించారు.
0: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
1: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
1: నా రథం మీ హృదయమే.
0: Your heart, hrudaya, is his chariot.
1: మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
0: When your sacred heart is there, he doesn't need that golden chariot.
1: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
0: Today they brought this సింహాసనం.
1: నాకు ఏమి కళాతూరికి ప్రశాంతి నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
0: They don't tell until they reach.
1: ఇలాంటి అంత ఏది కూడా మీరు తేకండి.
0: Don't bring any such sort of.
1: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
0: Bhagavan doesn't like them.
1: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
0: Swami likes only one thing, that is your love.
1: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
0: All these material objects don't bring hereafter.
1: ఇదంతా కూడా భూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
0: All this is భూ, this material.
1: సువహ నాకు కావాలి.
0: ఇవాన్ సువహ.
1: అది మన జ్ఞానతత్వము.
0: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
0: దట్ ఇస్ సేక్రెడ్ విజ్డమ్.
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
1: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
0: అక్వైర్ దట్ విజ్డమ్.
1: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
0: జైన్ ఎక్స్పీరియన్స్.
1: ఆ పవిత్రతను మీరు పొందండి.
0: అండ్ రీచ్ దట్ స్టేట్.
1: దైవత్వాన్ని అందండి.
0: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దానికి
1: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
0: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
0: దట్ ఆఫరింగ్ మీన్స్
1: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
0: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
0: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
1: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
0: దివ్యత్వమైన
1: స్వరూపాన్ని పొందుతాయి.
0: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
1: అంత ఐకమత్యం చాలా అవసరము.
0: యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పేసే లోపల
0: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
1: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
0: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
0: హి ఆల్సో మెన్షన్ అబౌట్
1: ది ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
0: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
1: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
0: And it is the honey bee that brings honey from different
1: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
0: హనీ బ్రాట్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ ఎట్
1: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది
0: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ
1: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది
0: అండ్ హనీ ఈస్ ద క్యూర్
1: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము
0: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్
1: ఈ యూనిటీ ఉండినప్పుడే
0: there is unity
1: mana hrudayam purity ga maaripothundi
0: and our heart will have that purity ee
1: purity ga maarinappude divinity ni chedipothundi
0: when the heart enjoys purity it joins the divinity
1: kaaka unity purity divinity ee mooditi yokka sambandhanni meer chakkaga gurtinchali
0: understand the relationship between the purity unity and the divinity
1: ee vidhanga aneka paryami cheptunnaru panditulu kaani meer vintunnare kaani okkateena rendu renna aacharanalo pettadam
0: ledhu and it chants many times but you don't practice at least one
1: mana okkateena sari practice lo pettesthe chalu
0: it's enough if you practice one thing that is heard and did
1: andhakaram bella atamarune chuda vastulo deepapu vartavalna
0: by announcing the presence of light would ever the darkness be dispelled
1: roga peedutini bal rogammu teeruna aushadha mahimammu antavina
0: by listening to the mystery and the grandeur of the medicine will the disease be cured
1: నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత
0: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్
1: ఎత్తపోతుంది
0: కనుకనే
1: మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు
0: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
1: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి
0: టు డిస్పెల్ ద డార్క్నెస్ యు షుడ్ లైట్ ఎ ల్యాంప్
1: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు
0: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్
1: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు
0: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్
1: వర్ణించనక్కర్లేదు
0: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్
1: ఆరాధించు అర్పితం చేయి
0: ఆరాధన వర్షిప్ అర్పిత సరెండర్
1: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది
0: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ
1: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి
0: దీపావళి
1: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం అన్ని దీపాలను అంటిస్తుంటాం
0: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్
1: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్
0: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్
1: అది ఏ దైవత్వము
0: దట్ ఇస్ గాడ్
1: ఈ ఒక్కొక్క జ్యోతిని అందించమే అది జీవతత్వము
0: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్
1: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్
1: వెలిగిస్తుండాలి
0: వేర్ ఇస్
1: వెలిగిస్తుండాలి
0: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
1: అంత జీవన జ్యోతులు
0: దట్ ఇస్ లైట్
1: అది ఆత్మ జ్యోతి
0: and
1: that jyoti ni manam abhirudhi chuste jeevana jyotulu enni enigalu velugutayi
0: this is the light of life that is the light of atma and that will light everything and illumine the whole
1: kagani prema jyoti ni veliginchandi
0: and this light this lamp of
1: love ee prema jyoti kante prakashavantamaina idi marokati ee jagatlo ledhu
0: and this light of love is greatest of all nothing except
1: prema unda sarvamu akade untundadi
0: where there is love everything is there
1: kanuka ఈ ప్రేమ తత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
0: డెవలప్ లవ్ మోర్ అండ్
1: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా పారమాత్మకంగానే మారిపోతాయి
0: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యు హావ్ లవ్
1: నువ్వు ఆఫీస్ కు పని చేయి
0: గో టు ది ఆఫీస్ అండ్ డు వర్క్
1: నువ్వు బిజినెస్ చేయి పని చేయి
0: డు బిజినెస్ అండ్ వర్క్
1: ఇంట్లో దోషం లేదు
0: నో మిస్టేక్
1: మీ కుటుంబాన్ని పోషించుకోవాలి
0: మెయింటైన్ యువర్
1: ఫ్యామిలీ చేసుకోవాలి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి
0: వాట్ ఎవర్ యు మే డు ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్
1: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి
0: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్టు గాడ్
1: అది నిజమైనటువంటి ఒక భక్తి
0: దట్ ఇస్ ట్రూ డివోషన్
1: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు
0: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్
1: భౌతిక పదార్థాలు ఏ దేవుడికి కూడా అర్పితం చేయదండి
0: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్
1: మెటీరియల్ ఎక్కడైనా మీరు పోండి
0: యు గో ఎనీవేర్
1: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు
0: వై డు యు డు ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్
1: మీకు అందరికీ తెలుసును
0: యు ఆల్ నో
1: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు
0: people go to tirupati and they bring very big crown
1: daivatvani purti vikaram chestunna ee nagalanni
0: and all these jewels make god also awkward and ugly
1: natural vigraham chustundi enta aanandam vastundi
0: he'll be so happy if you watch that natural idol
1: dani vanta entato makeup chesi idi okka kappu maadi baar chestunnaru
0: it's the rest of the thing jewelry just makeup and it just
1: bhagavantuniki ekkadaina sari meer jewels teesukokandi
0: don't carry jewels anywhere
1: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు
0: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ
1: ఎందుకు నీవు తీసుకుని పోవటం
0: వై డూ యూ క్యారీ
1: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి
0: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్
1: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు భగవంతుడికి బ్రాడ్ మైండ్
0: యూఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్
1: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది
0: గాడ్ ఈస్ ఎక్స్పాన్షన్ లవ్
1: కానీ ఇది కంట్రాక్షన్ లవ్
0: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్
1: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే
0: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా
1: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు
0: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
1: జ్యువెల్ ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుని అర్పితం చేసి భగవంతుని యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు
0: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్
1: ఇవన్నీ కాదు ముఖ్యం
0: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్
1: చిత్తస్య శుద్ధయే కర్మ హస్తస్య భూషణం దానం
0: And it is a charity which is the jewel to the hand.
1: Satyam kantasya bhushanam.
0: Truth is the jewel to the throat.
1: Shrotrancha bhushanam jnanam.
0: The listening to the sacred text.
1: Ilan nagala manukunnaga inka deeniki tagilinatvanti nagala enduku manam marinchali.
0: These jewels are there, why do you need other jewels?
1: Kanthaniki okati untundadi satyam anetvanti jewel.
0: And you have got this truth to the jewel.
1: Kanthaniki untundadi dharmamu danamu anetvanti.
0: And the charity. Charity and dharma are the jewels.
1: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
0: Listening to sacred things is the jewel.
1: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
0: And you have got ear rings.
1: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
0: You have got the necklace.
1: చేతికి కంకణం ధరించావు.
0: You have got the bangle.
1: దీనికంటే ఇంకేం కావాలి?
0: What do you want?
1: ఇది ఏ సరైనటువంటి నగలు?
0: And these are the problems.
1: ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్ర ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఇది ఒక ఆట.
0: And all these jewels made up of diamond.
1: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
0: those that offer, they speak of show.
1: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
0: They are not devotees at all.
1: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
0: The one who receives is no God.
1: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
0: So God should not receive and devotee should not give.
1: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
0: What is to be given, what is to be received?
1: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
0: Your pure love is to be offered.
1: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
0: And you should
1: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటము.
0: These are things to be transacted.
1: Give and take, give and take. Pure heart to heart.
0: It's only give and take, heart to heart connection.
1: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
0: దట్స్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
0: అది ప్రాపర్ జ్యువెల్.
1: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
0: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఏ బెగ్గర్.
1: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
0: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఏ బెగ్గర్.
1: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
0: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
1: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
0: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
1: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
0: వేరెవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
1: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
0: Teach here in Bharat.
1: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
0: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది
1: మిస్టేక్. నీ ఇల్లు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
0: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
1: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
0: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
1: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
0: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
1: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: True spirituality is a connection between heart to heart, love to love.
1: ఇది మనం చేయవలసినటువంటి పని.
0: This what we are supposed to do.
1: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
0: The whole Purnachandra hall is full of these plates.
1: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
1: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
0: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
1: నేను ఏది తినను.
0: భగవాన్ డజంట్ ఈట్.
1: నేను తినేది వినేది ఒక్కటే.
0: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు హిస్ వన్.
1: మంచి మాటలు వింటాను,
0: హి లిజన్స్ గుడ్ థింగ్.
1: మీ ప్రేమను తింటాను.
0: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
1: ఆ రెండింటిని నాకు అందించండి.
0: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
1: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి.
0: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్, ద రెస్ట్.
1: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
0: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
1: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
0: విత్ డివోషన్ అండ్ లవ్ ది యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
1: రాముడు
0: రామ
1: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
0: ఎట్ట
1: పోయి చేరేది?
0: హౌ టు రీచ్?
1: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
0: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
1: ఎవరు వానర్లు?
0: హూ ఆర్ మంకీ?
1: తోకున్న వాడు వానరు.
0: వానర్
1: తీసుకుంటే నరుడు.
0: వానర్ ఐస్ వన్ విత్ వాలా ద టైల్.
1: వా నర,
0: వా నర.
1: వా అంటే వాలము.
0: వా మీన్స్ వాలము.
1: వాళ్ళని తగ్గట్టు ఇస్తే నరుడు అయిపోతుంది.
0: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
1: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
0: వాట్ డిడ్ దే వాంట్?
1: హనుమంతుడు పరమ భక్తుడు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఎన్ డివోటీ.
1: స్వామి,
0: స్వామి,
1: మీ నామే దీన్నంతా దాటించగలదు,
0: యువర్
1: ఈ సముద్రాన్ని దాటించగలదు.
0: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
1: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని ప్రాళ్ళంతా వేశారు సముద్రంలో.
0: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఇన్ ది ఓషన్.
1: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంతా.
0: ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
1: కానీ ఎట్ అవుతుంది? ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీరు దాటుతాడు?
0: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దే.
1: రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించపూర్వకంగా సాధించాలి.
0: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
1: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసిన రెండు చేరుతూ వచ్చేసాయి.
0: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
1: ఈ రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకోని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
0: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
1: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి.
0: వెన్ దీస్ టూ లెటర్స్ రామ రా అండ్ మా రెండు
1: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
0: దిస్ థింగ్స్
1: ఆ యుక్తియే నిజమైన భక్తి.
0: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
1: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
0: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
1: కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
0: హౌ షుడ్ వి చాంట్?
1: శాంతంగా స్మరించాలి,
0: పీస్ఫుల్లీ,
1: పవిత్రమైన భావంతో ఉండాలి.
0: సీక్రెట్ ఫీలింగ్.
1: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏంటి ఇక్కడ ఉన్నారు
0: స్వామి, ఇస్ ఇట్ ఇస్ 73, హౌ ఇస్ హీ?
1: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
0: స్వామి స్టాండ్స్ బై దీస్ 3 P's.
1: పీ ప్యూరిటీ,
0: ఫస్ట్ పీ ప్యూరిటీ,
1: రెండవ పీ పేషెన్స్,
0: సెకండ్ పీ పేషెన్స్,
1: మూడవ పీ పర్సివరెన్స్,
0: థర్డ్ పీ పర్సివరెన్స్.
1: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
0: With these 3 P's in hand, he'll be like this for any length of period of time.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
0: So everyone should have these 3 P's.
1: ప్యూరిటీని పెంచుకోవాలి.
0: Develop purity.
1: ఇంకా శాంతం పెంచుకోవాలి.
0: Develop
1: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
0: And the patience is your jewel ornament.
1: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
0: Without peace, what power is this life?
1: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
0: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
1: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
0: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
1: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
1: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్,
1: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
0: గివ్ అప్ ది లో డిజైర్,
1: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
0: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
1: సెన్స్, అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
0: అండ్ ఎవరీథింగ్ గెట్స్ క్లియర్.
1: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్.
1: చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్, యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
1: అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
0: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్, ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
1: ఏకత్వాన్ని మనం పెంచాలి.
0: Develop unity. Bring them together.
1: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకంత బలం వచ్చేస్తుంది.
0: There lies in
1: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
0: Let all the world be one. Let the whole world be one with God.
1: ఏకం సత్వి ప్రభావదంతి అన్నారు.
0: Truth is only one.
1: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: ఓం is only letter, primal sound.
1: ఆ ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
0: Let us go by this primordial sound. Om.
1: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
0: Let us go along the divine path.
1: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
0: లెట్ అస్ గివ్ అప్ నారో మైండెడ్,
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
0: ఓ భగవాన్, గ్రాండ్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
1: చాలా మంచిది,
0: వెరీ గుడ్.
1: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
0: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
1: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
1: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
0: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
1: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
0: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్
1: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
0: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
1: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
0: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
1: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
0: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
1: పోయిన వారము,
0: లాస్ట్ వీక్,
1: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
0: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
1: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఆయుర్వేద డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్
1: అందరూ జాబులు రాశారు.
0: దే ఆల్ సెంట్ లెటర్స్.
1: స్వామి,
0: స్వామి,
1: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
0: వి హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
1: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
0: 10 శెట్టి గారు బ్యాక్ టు మధుర ఇమీడియట్.
1: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీల్లేదు.
0: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
1: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
0: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
1: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
0: భగవాన్ సెట్ his bhakti devotion, my shakti, my power,
1: enjoy it. Baba, aa deham enta prashinchi poyinappudiki, enni vyadhulu undinappudiki, sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu. Baba,
0: though he is aged, body is pretty old and sick, yet he is able to come here.
1: Aa bhaktiye atani rakshistundi.
0: His devotion saved him.
1: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
1: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది, కానీ
0: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
1: మరొకటి కాదు,
0: నథింగ్ ఎల్స్.
1: కనుకనే తాను కూడా చెప్పాడు,
0: హీ ఆల్సో సెడ్,
1: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు.
0: ఈ అండర్వెంట్
1: భార్య మరణించింది,
0: వైఫ్ డైడ్,
1: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
0: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
1: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
0: బ్రదర్ హ్యాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
1: రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
0: హి కుడ్ నాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్
1: రామ. రాముడి పైన కూడా కోపం వచ్చేసేసి
0: హి వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
1: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
0: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ, this is the punishment you give.
1: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
0: మై డివోషన్ ఇస్ సెక్రెట్.
1: నీ శక్తియే వీక్ శక్తి.
0: పర్హాప్స్ యువర్
1: నీలో శక్తి లేదు.
0: యూ హ్యావ్ నో పవర్.
1: దూషించాడు.
0: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
1: తర్వాత విచారించాడు.
0: ఇమ్మీడియట్లీ
1: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
0: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
1: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
0: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
1: కపివారది దాటునా
0: విల్ మంకీ క్రాస్
1: కలికి రోట గట్
0: can the mortar be tied?
1: Let me devi valachuna.
0: Will the goddess of wealth love you?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Sutra buddhi gala bharatudu chuchi chuchi brukuna.
0: Of all the
1: aparama shakti yantu gopara.
0: Of all the people highly intelligent Bharata waiting for long time, will he serve you? Oh Rama, your power is limitless.
1: అయ్యో రామ శక్తి ఇచ్చింది కాదు, గొప్పది. నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టింది.
0: రామాస్ పవర్ ఈస్ హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ లిమిట్లెస్. ఇట్స్ ఓన్లీ
1: దైవముల కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు.
0: ద డివైన్ పవర్ ఇస్ గ్రేటెస్ట్.
1: అదే డివైన్ పవర్.
0: దట్ ఈస్ డివైన్.
1: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
0: నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ ద డివైన్ పవర్.
1: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
0: వెన్ వన్స్ యూ హావ్ డివైన్ పవర్ విత్ యూ, ద రెస్ట్ విల్ ఫాలో.
1: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద అనుగ్రహ బల, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ గ్రేస్, what is it, the effect of the strength of the planet?
1: Anugraham kosam paatu padandi
0: and work for to earn
1: God. Anugraham kosam paatu padandi,
0: work for this.
1: Idi e nijamainatundi oka aanandamu, nijamaina prema.
0: Here lies the true bliss.
1: Prema mudita manase kako

0: embodiments of divine love.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ a complete command over the mind is going to be victorious on the earth.
1: Manasuku dasudai manuja matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
0: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
1: Kanipinchutunnadi,
0: this is obvious. This is seen very clearly.
1: Swapnamantuna.
0: This is not seen in the dream.
1: Indriyamulato kudinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
0: This body, which is associated with five senses, is not different from senses.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
0: position of a field without having water
1: mithya swarupamai undunu,
0: just as it is going to be something like a delusion,
1: atulane
0: in the same
1: manasulo ainatvanti manavattamu manava sthiti ee vidhame ainatvanti astitvamto koodi untuntadi.
0: The same thing is going to be the state of a person who doesn't have a mind.
1: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
0: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
1: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
0: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: Ordinarily, human beings tend to think that mind is imprisoned in the body.
1: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరము యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
0: That is the reason why man is utilizing all the time and action in order to give protection and to foster the body.
1: Dehame satyamu nityamani vishwasinchi dani nimittamai aneka vidhamulainatundi yokka prayatnamulu salputunnadu.
0: Believing that body is a permanent entity, body is going to last forever, he is making all the efforts to give protection and to look after the body.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: Such persons are wasting their life, basing their entire life on food.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: That person can be called a wise person who conquers and achieves wisdom by controlling his mind.
1: Atane prajnanavantudu.
0: Such a person alone can be considered and described as a wise person.
1: Ee prajnanatvam anetundi satsankalpamulo chetane yerpadutundi.
0: Only by good thought one would be able to get that kind of wisdom.
1: Satsankalpamule manavuniki pradhanamainatundi aasti.
0: The most important property for any human being is his own good thoughts.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైన కుటివి కాదు.
0: These good thoughts cannot be considered very casually.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: These are all very powerful.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: These are all sacred.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: These are all very divine.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: These are all great and having a lot of power and impact.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: These are going to give the result depending upon how we make use of these good thoughts.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను, కర్మల యొక్క ముద్రలను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ is a result of the tendencies cultivated over a number of births.
1: Idi aatma yokka pratibimbanga nirupistu untadi.
0: This can be even taken as a reflection of aatma.
1: Manaku ee lokamulo chaala adhikamainatundi aasti emanaga ee aatma tattvame.
0: The principle of aatma or the aatma tattva is really a very important.
1: The richest wealth is ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ఇన్ సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: It is the basis for the entire creation and for all the things in the world.
1: Kalukane mani eva manushyanam karanam bandhamochyo unnaru.
0: It is in this context it is said mind is responsible for liberation as well as bondage.
1: Ee sthitigatulaku e matram kodanu idi longadu.
0: It is not subject to be controlled by the circumstances.
1: Etti paristhitulu endaina kodanu manavuni endu satsankalpame undina అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకొని వర్తించటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్.
1: మానవుడు కూడాను సంకల్పము యొక్క శాసనమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర్ వాస్ ఏ మర్డర్.
1: పాఠశాలను అనేక విధములుగా హింసించి
0: యూజ్ టు వేలే ది ట్రావెలర్
1: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూజ్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూజ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
0: హీ ఈజ్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్ హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈజ్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
1: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇతను మహా దుర్మార్గుడు.
0: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీకర్ హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
1: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రమే వారిని వదలక వారి అంగుష్టములను ముకులను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
0: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థమ్స్ అండ్ యూజ్ టు పుట్ ది థమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ అరౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కం చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ అస్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
1: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
0: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
1: వీరు కూడాను ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
0: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
1: చైతన్యుని యొక్క సంపర్కము చేత వారు పరమభక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్
1: డివైడ్గా. యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఏ టైమ్ వెరీ సటిల్.
1: తమిళ రాజ్యము లోపల
0: ఇన్ తమిళనాడు
1: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
0: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
1: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
1: అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
0: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ నాట్ రియలీ అండర్స్టాండింగ్ దట్ వాట్ బారిస్టర్ స్టాండ్స్ ఫార్ దే వర్ థింకింగ్ దట్ మహాత్మా గాంధీజీ వాజ్ ఎ లాయర్ హి హాడ్ టేకెన్ ఎ నోత్ టు ఫ్రీ ది కంట్రీ ఫ్రమ్ ఇట్స్ స్లేవరీ.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్న సమయం లోపల నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలే లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పములు పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షలంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: సిట్టింగ్ ఇన్ ది స్ట్రీట్ లైట్ హీ యూస్ టు రీడ్ ఇన్ ద స్ట్రీట్ ల్యాంప్స్ అండ్ టుక్ ది ఎగ్జామినేషన్.
1: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
0: ఏ నంబర్ ఆఫ్ డేస్ హీ యూస్ టు ఫాస్ట్ ఫర్ వాంట్.
1: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
0: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
1: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సఫిషియంట్ మనీ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ స్లీప్.
1: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
0: ది కాఫీ నెవర్ యూస్ టు కాస్ట్ దోస్ డేస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే లైక్ ఎ రూపీ. ఇట్ వాజ్ ఓన్లీ ఎ పైసే.
1: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఆఫ్ మనీ ఈవెన్ ఎ పై.
1: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హిస్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: హీ అండర్వెంట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ హీ పాస్ దిస్ లా ఎగ్జామినేషన్.
1: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
1: ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా విత్ స్మాల్ లాయర్స్ అండ్ లర్నింగ్ ది మెథడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా.
1: అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం.
0: బట్ వన్ థింగ్ హీ హ్యాడ్ వాస్ ఇంప్లిసిట్ అండ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
0: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ దట్
1: దానుకుడును కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
0: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్

0: ఫాము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటి.
1: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
0: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు.
1: God has everything for our own good అనేటువంటి వాడు. If any friend approached him and just sympathized with him and said, does not God have any sympathy for you? He used to say that whatever God does is for my own good.
0: Inta vishwasamato paatu aa satsankapam kuda cheratam chetane athi yokka jeevitham chaala goppa marpunuku vachindi.
1: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God, therefore he made good progress.
0: Swatantram vachina takshaname.
1: After getting independence,
0: మద్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
1: He was appointed as the Chief Justice for Madras High Court.
0: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
1: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
0: Atane Muthuswami Iyer.
1: That person is none other than Muthuswami Iyer.
0: Ee Muthuswami yokka sthitigathulu badalu e vidhanga undeyatundi ee satsankalpamulu yokka prabhavam chetanu tana yokka daiva vishwasam chetanu talavane talampuga taanu high court ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
1: ఆల్దో హిస్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
0: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
0: Ide vidhamga videshamulu yendu kudanu bazaar lo bootsulu kanta kudanu polish vestu newspaper lu ammukuntu,
1: in the same way in certain foreign countries there were people who used to sell newspaper and who used to
0: copy bottle lopala tattalu kadugutu undeetunti yokka vyaktulu వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
1: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
0: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
1: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: వారి జీవితాన్నంతా కూడాను తత్రవత్తం చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
1: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
0: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
1: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
0: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
1: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
0: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక ఉదయం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
1: యూస్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్, సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్ హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
0: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
1: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూస్ టు
0: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
1: హీ యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
1: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హీ యూస్ టు గివ్ tuition to small children.

0: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు. హి యూస్ టు గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు. హి యూస్ టు ఆర్డర్ మే గాడ్ బ్లెస్ యూ వెన్ ఎవర్ హి సెండ్ దోస్ చిల్డ్రన్ ఆల్సో అవుట్ ఆఫ్ ద ట్యూషన్ ఇస్ ఓవర్. తన సంకల్పములు కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
1: హి హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
0: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
1: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
0: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి,
1: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
1: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
0: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
1: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
0: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
0: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
0: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడమి ఎందు గల జీవరాశులు అన్నింటికంటేనూ చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేత కానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్ దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
0: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
1: By a proper resolution, he can get a control over the entire world itself.
0: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
1: But by nature, man is also weak.
0: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
1: Man's life is bound by certain limitations. By certain limits.
0: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండనటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
1: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హీ మే హ్యావ్ ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడుగా మారాలి.
1: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్ హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునంది తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఈస్ బౌండ్ ఆర్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్ it would become useless.
0: Eenadu medha shakti ni manam durvinyogaparustunnam.
1: But today intelligence is being misused.
0: Sakkamaina margamulo pravesha pettatam ledu.
1: It is not being used in the proper way.
0: Sariyina reetiga dinini artham cheskovatam ledu.
1: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాజ్ టు హౌ టు మేక్
0: ఏదో తెలివి తెలియని కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: బై థింకింగ్ దట్ హీఈస్ టూ క్లెవర్ హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
1: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్ గుడ్ థాట్స్.
0: ఈ సత్సంకముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
1: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈస్ రాదర్ వెరీ హై.
0: కేవలము తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
1: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
0: కనుకనే తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
1: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
0: స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలన్నీ కూడా అపమార్గమును అనుభవిస్తున్నాయి అనుసరిస్తూ ఉన్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ ఎ రాంగ్ డైరెక్షన్.
0: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
1: ఎవ్రీ మ్యాన్ ఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
0: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
1: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ.
0: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
1: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
0: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
1: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
0: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
1: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
0: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
1: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
1: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
0: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
1: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైంగ్ అండ్ ఇంక్రీజింగ్.
0: ప్రాంతీయ దురభిమానములు
1: పెరోషియలిజం
0: బంధు ప్రీతి
1: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్
0: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
1: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
0: మానవుని యందు ఉండేటువంటి చైతన్యం చల్లబడుతూ ఉండాలి.
1: ది ఆల్ ది కెపాసిటీ అండ్ ఎనర్జీ విచ్ మ్యాన్ హ్యాస్
0: అసూయలు
1: ది హేట్రెడ్ యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్
0: ఇది కేవలం అవధి తప్పి
1: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్.
0: స్వేచ్ఛాధిహారము సల్పుతున్నాయి.
1: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్
0: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
0: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: మానవుడు కేవలము లౌకికమును భౌతికమునే ఆశించి వాటిని విశ్వసించి
1: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
1: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
0: సంకల్పముల యొక్క ప్రభావమే.
1: This is all on account of bad thoughts he is indulging in.
0: Durasali yokka chestale.
1: He extraordinary greed is also responsible for this.
0: Manavuni manavude champukuneetundi yokka paristhitiki ee naadu digajari poyindi.
1: We have come to such a degraded state wherein man is trying to kill another man.
0: Manaviki manaviki madhya pachi gaddi vesina kinnu baggumani mandeetundi paristhitiga untundali.
1: The hatred between man and man is such that even if we put green grass between the two, that will be reduced to ashes.
0: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: What is the reason for this kind of hatred?
0: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
1: It is only the bad thoughts which he is indulging in.
0: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
1: It is therefore man has to develop good thoughts.
0: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్ఛాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ the will power comes in contact with good character, he would be able to achieve anything.
0: ఇచ్ఛా శక్తి పెరిగినప్పుడే,
1: only when he develops will power,
0: నిర్ణయ శక్తి,
1: he will have the power to decide.
0: మేధాశక్తి,
1: he will have intelligence.
0: విచక్షణా శక్తి,
1: he will have discrimination.
0: గ్రహణ శక్తి,
1: he will have వాక్ శక్తి, comprehend.
0: వాక్ శక్తి,
1: he will have the capacity.
0: ఆలోచనా శక్తి,
1: to think, to talk.
0: ఊహా శక్తి,
1: and to imagine.
0: ఈ సప్త శక్తులు కూడాను ఈ ఇచ్ఛా శక్తితో లీనమై ఉంటుంటాయి.
1: All these seven types of power are associated with the will power.
0: ఈ ఇచ్ఛా శక్తి ఈ అన్ని ఇచ్ఛల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
1: This will power is as undercurrent in all the other types of the powers and the desire.
0: Ichcha shakti peragavaranna manam em cheyali?
1: If we have to develop will power, what is it that we'll have to do?
0: Korikalu tagginchukovali.
1: We have to reduce our desire.
0: Oka chinna udaharanam,
1: one small example here.
0: Oka vyakti nenu cigarette tagali ani ishtamavutundi.
1: One person may have a desire to smoke a cigarette.
0: Lethu oka coffee tagali, madhyapanam cheyali ani.
1: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
0: ఇలాంటి ఆశలు ఉండినప్పుడు వాటిని మనం విసర్జించి,
1: if one has such a desire,
0: ఆ ఆశలను మనము అదుపులో పెట్టుకున్నప్పుడు,
1: one should control such kind of desire, and
0: వాటిపైన ప్రసరించుతున్నటువంటి యొక్క శక్తి ఇచ్ఛా శక్తిలో లీనమైపోతుంది.
1: If you can control such kind of desires, that controlled yes, energy will join the will power.
0: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
1: Let us assume that every man has 20-30 desires.
0: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికలపైన ప్రసరిస్తున్నటువంటి యొక్క శక్తి ఇచ్ఛాశక్తితో లీనమై ఇచ్ఛాశక్తిని బలపరుస్తుంది.
1: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the will power, and they will strengthen the will power.
0: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్, యూ కెన్
0: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు అచీవ్.
0: సర్వ విజయములకు కూడా ఇచ్చాశక్తియే కారణము.
1: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడా అదుపులో పెడుతూ వచ్చారు.
1: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్ దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ అదర్వైజ్.
0: కోరికలు ఎంత తగ్గితే ఇచ్ఛాశక్తి అంత పెరుగుతుంది.
1: The will power will develop proportionate to reduction in your desire.
0: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ గ్రాడ్యువలీ టు డిక్రీజ్ అవర్ ఓన్ డిజైర్స్.
0: ఈ ఇచ్ఛాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
1: వీ షుడ్ డైవర్ట్ అవర్ విల్ పవర్ టువర్డ్స్ గాడ్.
0: ఇచ్ఛాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమవుతుంది.
1: యూ మే హ్యావ్ విల్ పవర్, ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్, ఇట్ ఇస్ అ వేస్ట్.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
1: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
0: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
1: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్,
0: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
0: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినట్టుదిగాను ఉంటుండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మేర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
0: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్.
0: మానవుని ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
1: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్, దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్.
0: అదే విధంగా ఇచ్ఛాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
1: ఇన్ ద సేమ్ వే although willpower is having a lot of potentialities,
0: తనయొక్క భావములు భగవత్ భావములుగా మారకుండా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: If man's feelings are not divine, that willpower becomes a waste.
0: కనుక మనం ఇచ్ఛాశక్తితో పాటు క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
1: Therefore, we have to develop willpower, we have to develop the capacity for proper action, and also we have to develop our own intelligence.
0: ఈ విధమైనటువంటి రీతిగా సత్యం కల్పనలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
1: If only we can develop good thoughts in this particular way, there is nothing in the world which we cannot achieve.
0: సర్వమును సాధించవచ్చు.
1: We can achieve everything.
0: కనుక మన యందుండినటువంటి ఇచ్ఛాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
1: We have to therefore transform our willpower into good thoughts.
0: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
1: The thoughts are so powerful that even if man dies, the thoughts are not going to die.
0: ఇవి అమరత్వమైనటువంటివి.
1: Thoughts may be described as immortal.
0: అమృతత్వమైనటువంటివి.
1: They are having the capacity to last long.
0: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
1: It is therefore we have to develop good thoughts.
0: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
1: Only by good thoughts we can sanctify our human life.
0: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనస్సు. మనిషి అనగా మనస్సే.
1: మ్యాన్ బేసికలీ రెఫర్స్ టు మైండ్.
0: మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక.
1: మైండ్ మీన్స్ ఇట్ ఇస్ ఎ కాంగ్లోమరేషన్.
0: సంకల్పములుగా నిత్యము మనం అనుభవించేటువంటి యొక్క పరిణామమే.
1: థాట్స్ రెఫర్ టు ద థింగ్స్ విచ్ వి ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుక జీవితం అంతా ఇప్పుడు ఈ సంకల్పం చేత నిండి ఉంటున్నటువంటిది.
1: Therefore, life is full of thought.
0: ఈ సంకల్పములు సక్రమమైనటువంటివి కాక ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవి నిరుపయోగములే.
1: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
0: అన్నిటికీ భగవత్ విశ్వాసం అత్యవసరం.
1: For everything, faith in God is essential.
0: భగవత్ విశ్వాసము లేక
1: without having faith in God,
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ
1: whatever number of books you read,
0: ఉపనిషత్తుల యొక్క భావాన్ని మనము అర్థం చేసుకున్నప్పటికీ
1: even if we understand ఉపనిషత్తు
0: గీతాకారమును రోజునప్పటికీ
1: even if we chant Gita,
0: బ్రహ్మసూత్రమును మింగినప్పటికీ
1: even if we repeat బ్రహ్మసూత్ర
0: జప ధ్యానములు సలిపినప్పటికీ
1: even if we do japa and dhyana,
0: కేవలము ఒక దేహముతో ఆచరించినటువంటి యొక్క డ్రిల్లు వంటివి.
1: All these will be so mechanical as if it is something like a drill performed by the physical body alone.
0: Ivanta kudunu kevalam exercise vantivi.
1: This may be described as some kind of physical exercise.
0: Ee physical exercise valla kontha varaku deha bhranti marinta adhikam kavachu.
1: On account of physical exercise, the attachment to the body may grow also.
0: Kanuka ee dehamuto paatu mana endundinatvanti yokka భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
0: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
1: వీ కెన్ ప్యూరిఫై బోత్ బాడీ అండ్ మైండ్ ఓన్లీ బై హావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ బై నో అదర్ మీన్స్.
0: నమ్మకమును రెండు నయనమ్ములేని అంధులైరి మనుషులు అవని ఎందు.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ హీస్ సంథింగ్ హీస్ రియలీ బ్లైండ్ పర్సన్.
0: తాను చూడగయున్న దైవము లేడకో.
1: ఇఫ్ హీ డస్ నాట్ సీ గాడ్, కెన్ యూ సే దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్?
0: తనకు లేడే కానీ మనకు లేడా?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ గాడ్ మైట్ నాట్ ఎగ్జిస్ట్, బట్ డస్ నాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఫర్ అస్ హూ కెన్ సీ హిమ్?
0: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ఫాస్టర్ అవర్ ఓన్ ఫెయిత్.
0: దైవమే లేకుండా
1: ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్,
0: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
1: ఆల్ దోస్ థింగ్స్ విచ్ హావ్ బీన్ taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
0: Kevalamu lakshalaadi nakshatramulanta kuda undinappatikini nera raalakunda untunnayi.
1: There are lakhs of stars
2: బట్ దే ఆర్ నాట్ డ్రాపింగ్ డౌన్ టు అర్త్.
0: లోకాల చీకటినంతా కూడాను హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
2: బై హోల్డింగ్ సన్ అండ్ మూన్ యాజ్ అ ల్యాంప్స్ దే ఆర్ ప్రొవైడింగ్ లైట్ టు దిస్ అర్త్.
0: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
2: Without axle, this earth is moving round and round.
0: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
2: Without paying, without receiving any salary, the wind god is providing breeze.
0: అనంతమైన ఆకాశం నేలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
2: Who is responsible for keeping the sky at a distance without falling it down on
0: చిత్రములంతా ఎవరు చేయగలుగుతున్నారు?
2: Who is responsible for all these kind of strange happenings and events? And
0: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: Who is giving transcendental experiences for all the human beings? The
0: way కనుక అన్నింటికి తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
0: కనిపించనిదే కనిపించేటువంటి దానికి తినిపిస్తూ ఉంటాది. కనిపించనిదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
2: ద వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ ఈస్ మేకింగ్ ఆల్ ద విజిబుల్ థింగ్స్ మూవ్.
0: అదే దివ్య శక్తి.
2: దట్ ఈస్
0: దైవశక్తి.
2: దట్ ఈస్ గాడ్స్ పవర్.
0: అదే సత్యశక్తి.
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
0: అదే ధర్మశక్తి.
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
0: అదే ధర్మో రక్షతి రక్షితః.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
0: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
2: For protecting dharma, we should develop good thoughts.
0: ఈ సత్య సంకల్పములే మన యందు లేకుండినా ధర్మ ఏవ హతో హంతి.
2: If we do not have good thoughts,
0: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
2: We are going to destroy dharma, and such a state would also destroy us.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
2: Today is sacred Guru Purnima day.
0: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
2: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ బ్యూటిఫుల్ వే.
0: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ One would not be able to just free himself from ignorance.
0: Aithe edo oka guruvunu aadharanga teeskoni
2: if one takes era if one approaches a guru
0: atani subodhanala cheta
2: by his own good teaching
0: manam unnata sthayiki cherutamu ane vishwasam bharatiyulu.
2: Indians believe that by such an approach they would be reaching a higher state of
0: ikkada guruvulu aneka mandi untunnaru.
2: There are different types of gurus.
0: శాస్త్రసమ్మతమైనటువంటి గురువులు 8 మంది.
2: There are 8 types of gurus according to శాస్త్రా.
0: బోధ గురువు.
2: One is the బోధ గురు.
0: వేద గురువు.
2: వేద గురు.
0: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
0: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
0: కామ్య గురువు.
2: కామ్య గురు.
0: కామ్య గురు.
2: కామ్య గురు. కామ్య గురు.
0: వాచక గురు.
2: వాచక గురు.
0: సూచక గురు.
2: సూచక గురు.
0: కారణ గురు.
2: కారణ గురు.
0: పీడిత గురు.
2: పీడిత గురు.
0: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
0: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి.
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ శాస్త్రాస్.
0: దాని యొక్క నిబంధనలు
2: హీ ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర.
0: తగిన రీతిగా ఆచరించడానికి
2: హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్
0: ఉత్సాహములు అందించేటువంటి వాడు.
2: హీ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
0: తత్వార్థాన్ని బోధించి.
2: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
0: తత్వదర్శనము గావించి.
2: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
0: తన మనస్సును దైవం వైపును మరల్చేటువంటి వాడు.
2: హూ directs the mind of those sishyas towards God.
0: Pita Guru anetuvanti vaadu.
2: The third one is Pida Guru.
3: అనేక విధమైన సందేహములను దురూపమార్చి
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్
3: మనస్సును పరిశుద్ధముగా ఉంచి
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్
3: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు
2: హీఈస్ వన్ హూ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై ద హార్ట్ అండ్ బై ప్యూరిఫికేషన్
3: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు
2: నిషిద్ధ గురు ఈజ్ ద ఫోర్త్ వన్
3: కొన్ని కామ్యకర్మలను బోధించి
2: హీ విల్ బి టీచింగ్ పీపుల్ టు డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్
3: ఇహపరములు యందు మోదమును అందించేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్
3: కామ్య గురువు అనేటువంటి వాడు
2: కామ్య గురు ఈజ్ వన్
3: పుణ్యకార్యములను ఆచరింపజేసి
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్
3: తద్వారా ఇహపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్
3: సూచక గురువు అనేటువంటి వాడు
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు
3: శమధమాది సత్సమ్మతిని బోధించి
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్
3: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్
3: ఇంకా వాచక గురువు
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు
3: ఇతను యోగ తత్వమును బోధించి
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా
3: దివ్యత్తమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్
3: కారణ గురువు
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు
3: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపచేసేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ
3: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు
2: Therefore, of all the types of guru, Karana Guru is the most
3: important. He
2: would be able to effect transformation
3: of humanity into divinity.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
3: జీవునకు దేవునకు భేదములు లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
2: He proves that there is no difference between God and man.
3: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు
2: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్
3: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు
2: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ది
3: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే
2: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్
3: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈజ్ వర్షిప్డ్ దా
3: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కానీ వారిని గురువులు అని చెప్పడానికి వీలు కాదు
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ Because they will be explaining only the worldly things.
3: Kanuka ilanti guruvulnu manam aashrayinchi mana yokka swasvaroopanni manam andukolemu anubhavinchalemu.
2: By approaching such gurus we would not be able to understand our own basic reality.
3: Andulo ee naadu marinta vichitramainatti guruvulga tayaravutunnaru.
2: Of all the deeds if you just take the gurus of today they are rather very strange.
3: చెవులో మంత్రం చెప్పడం చేతితో డబ్బు తీసుకోవటం
2: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్
3: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్
3: మంత్రముల చేత కానీ తంత్రముల చేత కానీ ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు
2: వీ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్
3: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందామో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది
2: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గెట్
3: కనుకనే చిత్తశుద్ధియే కర్మ మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్
3: ఈ విధమైన విశ్వాసంతో మన నిత్య జీవితాన్ని గడపాలి
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్
3: ఏది చూసినా ఏది చెప్పినా ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి టెల్, వాట్ ఎవర్ వి డూ, వి హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
3: సర్వం విష్ణుమయం జగత్.
2: వి హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి జస్ట్ సీ.
3: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
2: ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ఫుల్ ఆఫ్ డివినిటీ.
3: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థాట్.
3: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
2: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
3: విష్ణువేషధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
3: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛనలే విశ్వసించి, లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనము విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
3: సర్వులు యందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
3: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
3: కనుక సర్వులు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: We have to develop and foster the faith and belief that every human being
3: evarni himsinchina evarni badhinchina evariki noppi kaliginchina adi daivanike kaliginchinattuga manam visvasinchali.
2: In every human being there is God, and whomsoever you hurt, whomsoever you harm, whomsoever you put to trouble, you are causing all those things to God alone.
3: Deeniki oka chinna udaharanam.
2: This faith we would have. Here is a small
3: example. మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: We are thinking that there is peace in the world.
3: శాంతి జగత్తులో లేదు.
2: Peace doesn't exist in the external.
3: శాంతి నీ యందే ఉంటుంది.
2: Peace is in your own self.
3: ఒక చిన్న ఉదాహరణము.
2: One small example.
3: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
2: Let us just say that we have camped in a particular town.
3: 10 దినాల పరినిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
2: వి టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫర్ స్టేయింగ్ 10 డేస్.
3: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంకు సంబంధించినటువంటి హోటల్ను మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వి సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వి కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వి టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది హోటల్.
3: హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: Before in front of a hotel there is a board which says that this is Brahmin's hotel.
3: Maroka vaipun chuchadu idi military hotel ani untundali.
2: On the other side there is another hotel with a board that this is a military hotel.
3: Inkoka vaipun chuchadu Brahmana military hotel ani vesachadu.
2: When they turned to the other side there was another board for a hotel. It read like this: బ్రాహ్మణ్స్ మిలిటరీ హోటల్.
3: శాకాహారైనప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: ఇఫ్ ఈజ్ ఎ వెజిటేరియన్ హీ విల్ గో ఇన్ టు బ్రాహ్మణ్స్ హోటల్.
3: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హీ మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
3: అట్లు కాకుండా పేరును చూడకుండా.
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, ఇఫ్ హీ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్,
3: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: ఇఫ్ హీ ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్,
3: నాకు సాంబార్ రసం తీసుకురా అండి అంటే వాడు ఇస్తాడా?
2: ఇఫ్ హీ ఆర్డర్స్ ఫర్ సాంబార్ అండ్ రసం విచ్ ఆర్ ప్యూర్లీ వెజిటేరియన్ స్టఫ్, వుడ్ హీ బి ఏబుల్ టు సప్లై దాట్?
3: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్ పోమంటాడు.
2: హీ విల్ సే, వెల్ సార్, you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
3: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్? వాట్ ఈస్ ద
3: బోర్డ్ చూడకుండా ప్రవేశించటమే దీనికి కారణం.
2: వై డిడ్ దిస్ హ్యాపెన్? ఇట్ హ్యాపెన్ బికాస్ ద పర్సన్ ఎంటర్ ది హోటల్ వితౌట్ నోటీసింగ్ ది బోర్డ్.
3: అదే విధంగానే మనం ఈ ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు ఈ ప్రపంచమునకు ముందు ఉండేటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు, ఎవరు వడ్డిస్తారు?
2: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
3: అయితే ఆ బోర్డు ఎట్లా ఉంది?
2: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్,
3: అసుఖం లోకం అని బోర్డు ఉంటుండాలి.
2: ద What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
3: ఇక్కడ శాంతి ఎక్కడుంది? శాంతి లేనటువంటిది ఈ జగత్తు అని బోర్డ్ ఉంటుండాలి.
2: The board clearly describes that this is, there is no peace here. It is not going to be a permanent.
3: ఆ బోర్డు చూచింటే ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: If a person has seen this particular board, would he be asking after coming into the world that I want
3: ఎక్కడ ఉంటుంది?
2: In that case, where do you find peace?
3: తన యందే ఉంటుంది.
2: Peace is found in
3: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి,
2: he is forgetting peace which is in
3: జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
2: Which is inside him. But if he is searching for such peace in the outside world, how would he get it?
3: శాంతికి కర్త భర్త దైవమే.
2: The author and the director and the master and who is the person who is responsible,
3: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God you will be able to get
3: aashrayinchaka manam shanti anti manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
3: Kanuka peace ni ee vidhanga vastundi? జగత్తులో అంతా పీస్ ఇస్తే దేర్ ఇస్ నో పీస్.
2: ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ పీస్ అండ్ పీస్, హౌ డు యూ ఏబుల్ టు ఒబ్టెయిన్ పీస్? ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హాస్టిలిటీ.
3: అణుబాంబు ఉంచుక అరచుతుందరు శాంతి శాంతిని.
2: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్, పీపుల్ ఆర్ క్రైయింగ్ వీ వాంట్ పీస్ పీస్ అండ్ పీస్.
3: చేతిలో ఉండేది ఆటమ్ బాంబు.
2: In your palm you are holding an atom bomb.
3: శాంతి శాంతిని ఎక్కడ వస్తుంది? భయంగా ఉంటుండాలి, శాంతి ఎక్కడ వస్తుంది?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
3: ఎప్పుడు ఈ ఆటం బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి వస్తుంది.
2: If you throw away the atom bomb, then only you can think of
3: జగత్ భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
3: Vishwasanni ee naadu manam penchukovali.
2: This kind of belief and faith
3: ee vishwasanni manam ee naadu chaatali.
2: This alone will have to just declare
3: ee guru purnima dinamu.
2: On this guru purnima day
3: ee ashtachara naamamu upadeshinchadaniki nenu poonukoledu.
2: Swami is not undertaking to give any ashtachara
3: ee ashtachara naamamu meeku upadeshinchadaniki nenu సిద్ధముగా లేను.
2: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ 8-lettered మంత్ర.
3: ఏ ఉపనిషత్తులో, ఏ భగవద్గీతలో, ఏ విధమైన బ్రహ్మసూత్రాల్లో చదవమని నేను బోధించడం లేదు.
2: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్ర.
3: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
2: దేర్ ఇస్ ఓన్లీ 1 5-lettered వర్డ్.
3: దేవుడు ఉన్నాడు.
2: దేవుడు
3: ఉన్నాడు. ఈ 5 అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ 5 లెటర్స్ ఇన్ దిస్. యూ టేక్
3: దేవుడు ఉన్నాడు.
2: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్ దేవుడు ఉన్నాడు, దేర్ ఆర్ 5 లెటర్స్.
3: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ, భావిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ, అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
2: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈజ్ గాడ్ ఎగ్జిస్ట్. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just contemplate upon this, there is no need for any other mantra at all.

ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపింతకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడయ్యా.

0: చరిత్రాన్నే మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హి పర్ఫార్మ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్ యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్ ఫార్
0: అటైనింగ్. ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ మేబీ ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటెన్సిటీ ది ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ వీ కెన్ సేవ్ దెమ్ విత్ కరేజ్.
0: ఏ రామ మంత్రం కంటే ఏ కృష్ణ మంత్రం కంటే ఏ శివ మంత్రం కంటే ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్డ్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హావ్ ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamain kuntedi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasam hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావములైన పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యు దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యుడ్ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యు ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బీట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం అనేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మానవుడు సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్
0: సెన్స్ తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ది థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్త్ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీనత చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరము కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్. ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఎందుకంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజే వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ God doesn't exist at all, we are going to ruin ourselves.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: a person who
0: సర్వవిధములను కూడాను అధముడైపోతాడు.
1: A person who entertains such doubt,
0: ఏ యొక్క విషయమునకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined for whatever.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకమును పోషించుకోవాలి.
1: For developing that kind of faith, we should have the courage.
0: నమ్మకము లేకపోతే దేని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వి లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ఫెయిత్.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ we are hoping to enter into that house after it is constructed. If we don't have faith
0: of rodunne manam suit boot hat boot anta veskoni office ki velipoyi tirigi sayankalaniki nenu intiki vastano ledo anukunti vadi office ki poledu.
1: If a person is not having sufficient faith, whether he would be able to come back to house at all, he would not be going to
0: the bank iskoni market ki poyi kooragayalu iskoni raavalanukunte ore nenu kooragayalu iskoni intiki vastano ledo appudu varaku untano ledo ante vidu market ki podu.
1: If a person entertains doubt whether you would be able to reach back home after buying the vegetables.
0: కనుక ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day to day activities, because we are having faith, We have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఇది ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి కానీ ఏమాత్రం కూడా వెనక్కి తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards at least, we have to take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: Yavariki seva chesina daivaniki seva chestunnanani bhavinchandi.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమంది స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌందర్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చేనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము.
1: Without this body, we cannot accomplish any simple task.
0: కనుక ధనకనక వస్తు వాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గములో అనుభవించి సరైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకునేలేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్ ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వాల్యూ ఇస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నవి.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava deham yokka viluvanu manamu gurtinchukovatam atyavasaram.
1: It's most essential that we know the value of the human body.
0: Manavatvamlo unnatundi divyatvanni kaapadeetundidi ee yokka dehame.
1: It is the body that protects, holding the divinity within.
0: Viluvaleni ఇనుప పెట్టే ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలోను నగలు పెట్టినట్టు,
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ ఎన్ ఐరన్ సేఫ్,
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: విత్ ఇన్ దిస్ బాడీ ఈస్ ప్రెసెంట్ ద డివినిటీ హై.
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాం.
1: విత్ ఇన్ దిస్ బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్ like good feelings, good thoughts, good sentiments and so on.
0: ee viluvainaatundi gunamulnu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ee gunamulu vallane manavatvamunaku vilu vachindi.
1: In fact, human life has got a value because of these virtues.
0: ee daya, prema, sahanamu, sanubhuti, tyagamu ityadi manavata gunamulu undatam chetane manavatvamunaku goppa viluvu yerpadindi.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: ee naati manavudu ee human value ante manavata viluvulu ante emto ye maatramo artham chesukolekapothunnadu.
1: Modern man is not able to understand the value of these human values.
0: ee deham ane gadiyaram nandu,
1: this body which is a clock,
0: samvatsaramu anetuvanti okka gantala mundu untundadi.
1: And there we find the year,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వి ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: అండ్ ప్రెసెంట్ ద సెకండ్ హ్యాండ్ రిప్రజెంటింగ్ ద మూమెంట్.
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ద క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ సింబలైజింగ్ మంత్స్, అవర్స్ అండ్ ద సెకండ్స్. బట్ వి ఆర్ నాట్ అవేర్.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదునో ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునుకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వి డు నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ వి హావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వి హావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: Pavitram ante emiti?
1: What is sanctity?
0: Niruttam ante emiti?
1: What is that?
0: Nischalam ante emiti?
1: What is the steadiness?
0: Nisvartham ante emiti?
1: What is selflessness?
0: Aneetundi vishayalle manam gurtinchukolekapothunnam.
1: We are not able to recognize these valuable things.
0: Kaani ee naati manavudu ee viluvainaatundi shariramanu swartha saprayojanamulakai vinivaginchukuntunnam.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం నందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfishness.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: The body is gifted to render service.
0: నిన్ను రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నిన్ను రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాపులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever,
0: ఇతరులకు
1: hurt never.
0: సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి యొక్క దీంట్లో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్ట అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after
0: the అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి.
1: దిస్ బాడీ హ్యాస్ గాట్ త్రీ ఇంపార్టెంట్ మెటీరియల్స్.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: ద ఫస్ట్ వన్ హార్ట్, ద సెకండ్ మైండ్, ద థర్డ్ వర్డ్ ఆర్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు.
1: వేద కాల్స్ దిస్ హార్ట్ యాజ్ ఆత్మ ద స్పిరిట్.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడు అని నిన్ను చెప్పాము.
1: ఈశ్వర డివినిటీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హార్ట్.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others. If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ ఇన్ ద వర్డ్స్ దట్ వీ స్పీక్.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: ఎ డివోటీ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ భగవాన్ ఐ వాంట్ పీస్.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: వై డు యూ సఫర్ లైక్?
0: ఐ అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఐ?
0: ఈగో.
1: ఐ మీన్స్
0: వాంట్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ వాంట్?
0: వాంట్ ఐ వాంట్
1: ఐ వాంట్ వాట్ డు యూ మీన్ బై ఐ వాంట్?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్ అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు కూడా కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముగా కుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును సర్చిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కనుక పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం?
1: హౌ లాంగ్ దిస్ బాడీ?
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: snake prayamando
1: or youth
0: snake mudumiyando snake musuliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: maraname nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one eye meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ఫోర్ దిస్ హస్ బీన్ ది టీచింగ్ బై ది ఏన్షియన్స్.
0: పిచ్చివాడ దేశ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాన్ క్యాప్ యూ గో రౌండ్ ద డిఫరెంట్ కంట్రీస్.
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: యొక్క దివ్యత్వము తనయంది ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమ్మనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైచువస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైచువస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ హీ
0: సాధనల ద్వారా చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఇదంతా ఆర్టిఫిషియల్ వే.
1: ద మోడర్న్ వన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, హార్ట్ ఇన్సైడ్ ఉంది.
1: ఆర్ట్ ఇస్ అవుట్ సైడ్, హార్ట్ ఇస్ ఇన్సైడ్.
0: కాబట్టి ఆర్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట తెప్పించుకోవాలి.
1: We have to bring out manifest.
0: చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు.
1: We don't find anyone who has seen
0: it. కనుక దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: chaala viveki ayi,
1: being intelligent,
0: madidi tannaligudu mandamathudu,
1: a fool does not know his true self.
0: Enta chaduvu chadivi,
1: with all education,
0: ye neethi undanu,
1: he may be anyway,
0: yeruni gunambu manaledu.
1: A mean man would never give up his meanness.
0: Taraki chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaledu.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగనేటికి సావులేని చదువు చదవలేదు. అది ఏమని తెలుసుకోవాలి.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి సావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ సావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: And this విష్ణుత్వ that symbolizes mind is also immortal.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: And he spreads Brahma.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటి.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్, వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యం అంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: శంకర వాజ్ పాసింగ్ బాయ్ హియర్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know the.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: సో లాంగ్ ద బాడీ పర్సెస్ నాట్ ఓన్లీ మ్యాన్ కైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ట్స్ they also will have all the food, raiment and
0: shelter. మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్న.
1: Do you need education to carry on your life?
0: ఏ చదువులు లేనటువంటి పశువచ్చుకృతాదులు కూడా నువ్వు భుజించటం లేదా?
1: Don't you find birds and beasts partaking food without an education?
0: నిద్రించటం లేదా?
1: Don't you find them sleeping?
0: ఆ పశువచ్చుకృతాదులు కూడా సుఖాన్ని అనుభవించటం లేదా?
1: Are they not comfortable?
0: పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం.
1: The human life is not for that purpose of food, raiment and shelter.

0: the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal.
1: The
0: messengers of death are prepared to drag your
1: body. When
0: relatives give up the hope and ask the body to be taken
1: out of the body. When
0: the children and wife cry loudly. Is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలములందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: We should experience the latent values, virtues.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: We should put them into practice.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: We should lead a good conduct.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: And we should give up this body with good thoughts and sentiments.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: Body is never permanent.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: Body is full of the fecal matter and all the dirty stuff. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావంలో పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీని వల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukam lokam mimam prapya bhajasvamam.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities
1: and abilities. You
0: do many things. How is it possible? It's only with this body.
1: By doing some
0: business, you earn lakhs of
1: money. You do
0: that with this body.
1: You are highly
0: educated
1: now. How
0: is it
1: possible?
0: It's only through this body
1: you could be a great man.
0: Therefore, body is very important.
1: దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the
1: body.
0: What are these worldly comforts?
1: French Europe, German yuddham jariginappudu.
0: At the time of German war,
1: French varu odipoyinaru.
0: The French lost.
1: Odipoyetappudiki aa sainyadhipati chaala goppa mahaveerudu.
0: And in fact, they're great warriors.
1: Appudu vachi ayana cheptunnadu.
0: Then the chieftain said,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ మురిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వ విధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్.
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్
1: ఇన్ ఎంతకాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము, క్షణభంగురము.
0: దే ఆర్ ఆల్ మొమెంటరీ.
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: Says Dakshinamurti was passing by the seashore.
1: Dakshinamurti anaga telivu swarupude.
0: Dakshinamurti represents intellect.
1: Samudram oddu paina nadachukuntu pothunnadu.
0: He was passing by the seashore.
1: Athani eppudukunu ye chinna vishayani kudunu chala pramanamulu vedikeetvanti vaadu.
0: He is after inquiry out of subtle simple things.
1: Kontha sepu nilchi samudrani darshinchadu.
0: He was watching the sea.
1: Okka chanamu lopala oka chinna chetta vachi dani paina padindi.
0: There came some dust collected on the surface of the sea water.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యు వర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్,
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ ఇన్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్డ్ అండ్ రిప్లైడ్. దక్షిణామూర్తి,
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి.
0: Within me there are many
1: రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: There are so many valuables within me like pearls and precious things.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపెడుతుంది.
0: If I give any scope and accommodate dust like this, more and more would be added on in
1: future. I don't want to
0: lose my shape and form by allowing the dust to be collected on the
1: surface.
0: And in fact, to me, waves are the real decoration.
1: గ్రామములకు ఇండే శృంగారము
0: అండ్ హౌసెస్
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వి హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తున్నాం.
0: వి గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలము దీర్ఘ ప్రయాణం కల్పవలసిన వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: And don't develop body attachment.
1: దేహాభిమానాన్ని మాత్రం పెంచుకోండి.
0: And you think of the body to
1: protect. దేహాభిమానాన్ని మాత్రం పెంచుకోకండి.
0: Not attachment.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: But be healthy.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: With this healthy body, you can undertake any activity and be successful.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ, బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: We should follow the truthful path.
1: ఆ సత్యము చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: You get reputation because of truth.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: Without truth you will never be reputed.
1: కనుకనే మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: So we should hold on to the truth.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: Many politicians address students telling that it's time to protect your country.
1: దేశాన్ని ఎవరు కాపాడగలరు?
0: Who can protect your country?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: It's just vain talk.
1: దేహమంతా కూడాను సత్య ధర్మంపై ఆధారపడి ఉంటుంది.
0: In fact everything depends on the
1: సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: In fact if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country.
1: Dharma rachati rachitah.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు?
0: యు గివ్ రైచ్యూస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యు వాంట్
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యు జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచ్యూస్నెస్
1: మానవుని యందు ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచ్యూస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్.
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్.
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోగలం?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మిన్ అండ్
1: దేశానికైనటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకనొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్.
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తును గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికీ రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: దేశ సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హీ వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ ఎస్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఇనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనమే అవుతుంది అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యు షుడ్ హావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యు షుడ్ హావ్ ద రెస్పెక్ట్ యాజ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యు షుడ్ హావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాద పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: Therefore, students should have this kind of humility, reverence and respect, follow truth and dharma.
1: సద్గుణంబుడు
0: virtues,
1: సద్బుద్ధి
0: గుడ్ మైండ్,
1: సత్యనిరతి
0: ట్రూత్,
1: భక్తి
0: డివోషన్,
1: క్రమశిక్ష
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకునో అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: But Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కాండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అదాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్స్, సచ్ లుక్స, వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నేను ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: విద్యార్థి దశలో దేని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యు ఆర్.
1: గ్రంథాన్ని చూడు.
0: యు సీ ద బుక్.
1: దాన్ని చదువు.
0: అండ్ యు రీడ్.
1: తల్లిదండ్రులను చూడు.
0: యు సీ యువర్ పేరెంట్స్.
1: మిత్రులను చూడు.
0: అండ్ ఫ్రెండ్స్.
1: అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి, లుక్ ఎట్ ఎవ్రీబడి.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: అండ్ పీపుల్ ఆఫ్ అవర్ ఏజ్
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ దెమ్.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఆల్ యాజ్ అవర్ బ్రదర్స్. ఈ
1: వయసు లోపల మీరందరూ కూడా అక్క చెల్లెండ్రుగా భావించాలి.
0: అట్ దిస్ ఏజ్ యూ షుడ్ కన్సిడర్ ఎవ్రీబడి
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ మదర్స్.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: బికాస్ ఆఫ్ ఐస్ యూ కెనాట్ లుక్ ఇన్ ఎనీవే.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks, you lose your sight.
1: Surya Namaskaram chepparu.
0: You salute, respect your sun god.
1: Evaru ye vidhanga ee pedda chedda drishtini chustaro vaallalo nenu kanu drishtinchi veraipothanu annadu Suryudu.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: Kanuka evarunte varini chudakoodadu.
0: So you cannot look at
1: him. Daarlo nadustunnav, daarini chusukuntunu po.
0: As you pass by, watchful of the road.
1: Neeku chemame avutundi. మంచిగా పెరుగుతాయి.
0: యూ విల్ బి సేఫ్ ఇఫ్ యువర్ వాచ్ ఎవ్రీ స్టెప్.
1: నువ్వు రోడ్ లో నడుచుకుంటూ లేకపోతే రోడ్ లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: యాజ్ యూ పాస్ బై ఆర్ రైడింగ్ ఆన్ ఎ సైకిల్ ఇఫ్ యూ వాచ్ ఆల్ వాల్ పోస్టర్స్ అరౌండ్ హూ ఇస్ పుట్ టు డేంజర్.
1: కనుక నీవు దారిపైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో.
1: రోడ్డు
0: కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాజ్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాజ్ టీచింగ్ అలాంగ్ సైడ్.